ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్పై నేటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శకశకం 1948 సంవత్సరం ఆషాఢమాసం 2వ రోజు 2026 సంవత్సరం జూన్ నెల 23వ తారీఖు మంగళవారం మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 5:55. ఇప్పుడు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఈరోజు జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన సంఘటనలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1966 హైదరాబాదులో జవహర్ బాలభవన్ స్థాపించబడింది ఇదే జూన్ 23. అలాగే 1989 ఎయిర్ ఇండియా విమానం కనిష్క జంబోజెట్ అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోవటం వల్ల 329 మరణించారు. ఇక ఆఖరిగా 2007 ఇదే రోజున అట్లాంటిస్ రోదసి నౌక 195 అంతరిక్ష యానం ముగించుకొని, అంటే ఇదే రోజున హూస్టన్లోని ఎడెడ్స్ బేస్లో దిగింది. మరి ఇదే రోజు జన్మించినటువంటి కొంతమంది ప్రముఖులెవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జేమ్స్ మీడ్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు, సంగీత దర్శకులు, పాటల రచయిత హంసలేఖ, అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ జన్మించింది కూడా ఇదే 23. మరి ప్రతి సంవత్సరం జూన్ 23 అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు. 1894 జూన్ 23 ప్యారిస్లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ IOC ఏర్పాటైన జ్ఞాపకార్థంగా ఈ దినోత్సవాన్ని అయితే జరుపుకుంటారు. 1948 మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించారు. క్రీడల ప్రాముఖ్యతను తెలియజేయడం, ప్రజల్లో శారీరక దృఢత్వాన్ని పెంపొందించడం, అలాగే లింగం, వయసు లేదా సామర్థ్యంతో సంబంధం లేకుండా అందరినీ క్రీడల్లో భాగస్వామ్యం చేయడం ముఖ్య ఉద్దేశం. ఇక ఈ దినోత్సవం మూవ్, లర్న్ మరియు డిస్కవర్ అనే 3 ముఖ్యమైన అంశాలపై ఆధారపడి ఉంది. ఈ వేడుకల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఒలింపిక్ డే రన్లను కూడా నిర్వహిస్తారు. భారత్లో కూడా పాఠశాలలు, క్రీడా ప్రాంగణాల్లో విద్యార్థులతో ఈ రన్లు అయితే జరుపుకుంటారు. ఈ దినోత్సవం ద్వారా ఎక్సలెన్స్, ఫ్రెండ్షిప్ అలాగే రెస్పెక్ట్ అనే 3 ప్రధాన ఒలింపిక్ విలువలను ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుంది. మరి ఇదే రోజున మరణించినటువంటి మరికొంతమంది ప్రముఖులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. బాలాజీ బాజీరావు మరాఠా సామ్రాజ్యపు 10 పేష్వా, స్కాట్లాండ్కి చెందిన చరిత్రకారుడు, ఆర్థిక శాస్త్రవేత్త, రాజనీతి సిద్ధాంతకర్త, తత్వవేత్త అయినటువంటి జేమ్స్ మిల్, భావకవి, నాటక రచయిత శ్రీశ్రీ మహాప్రస్థానం కవితా సంపుటాన్ని కొంపెల్ల జనార్దన్ రావు గారికి అంకితమిచ్చారు. ఆయన మరణించింది కూడా ఇదే రోజునే. అలాగే ఉపన్యాస కేసరి, భీమా డిండిమా, ఆంధ్ర డెమోస్తనీస్ అయినటువంటి చెరుకువాడ వెంకట నరసింహం, భారతదేశ 4వ రాష్ట్రపతి అయినటువంటి వివి గిరి, చర్మ సాంకేతిక శాస్త్రవేత్త అయినటువంటి యలవర్తి నాయుడమ్మ, వాయులీన విద్వాంసులైనటువంటి మారెల్ల కేశవరావు, ఇక జనసంఘ్ పార్టీ స్థాపకులు అయినటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్లో చెరసాలలో మరణించింది కూడా ఇదే రోజున. ఆకాశవాణి శివపురి ఎఫ్ఎం కేంద్రం. ఇదే రోజున అంతర్జాతీయ వితంతుల దినోత్సవంగా, అలాగే ఐక్యరాజ్యసమితి ప్రజాసేవా దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. మీరింతవరకు చరిత్ర పుటల్లో ప్రత్యేకత ఏంటో ఈరోజుకు సంబంధించి తెలుసుకున్నారు కదా. సమయం 6:00 కావస్తుంది. ఇప్పుడు ఉషోదయ వేళ ఒక చక్క

ఉషో దేవేళ ఒక చక్కని దేశభక్తి గీతం విన్నారు కదా. ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:05 అవస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:10 ప్రసారమయ్యే అర్చన భక్తి గీతల కార్యక్రమంలో తిరిగి మిమ్మల్ని కలుసుకుంటాను.

0: ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు పచ్చా పెంచలయ్య గారి సూక్తి సుధా విందాం.
1: కాకి వలెను మనము కలకాలముండక, హంస వలెను బ్రతుక అమరు కీర్తి. బ్రతుకు రీతిలోన బహుదారులున్నవి, తెలిసి నడిచినప్పుడే తేజమబ్బు. ఈ చరాచర జగత్తులో ఎన్నో వేల లక్షల జీవరాశులున్నాయి. ఒక్కో ప్రాణిది ఒక్కొక్క జీవన విధానం. ఇన్ని లక్షల జీవుల్లో దేని ప్రత్యేకత దానిది. ఆకారంలో గాని, ఆహారంలో గాని, నడవడికలో గాని, నమ్మకాలలో గాని, పలుకులలో గాని, ప్రవర్తనలలో గాని, చూపులలో గాని, సిద్ధాంతరంగాలలో గాని, ఉనికిలో గాని, ఉన్నతాశయాలలో గాని, దేనికదే సాటిగాని ఒకదానికొకటి సరిపోల్చబడడం లేదు. దేని ప్రత్యేకత దానిది. కాని అవి నడిచే దారులలోనే వాటికి మంచి చెడులు ఆపాదింపబడుతాయి. ఒకరు తను నడిచేదారి సలక్షణమైనదని, దీనిలోనే కీర్తి ప్రత్యేకతలు దొరుకుతున్నాయని తలంచి ఆ బాటలోనే తన జీవిత చరమాంకం వరకు నడుస్తూ ఉంటాడు. పిల్లి తను కళ్ళు మూసుకుని పాలు త్రాగుతూ నన్నెవరూ గమనించడం లేదని, ఎవరికీ నేను దొరకడం లేదని తృప్తి పడుతూ ఉంటుంది. కాని దానిని గమనించిన ఆ యజమాని ఒక్క దెబ్బతో దానిని అంతం చూడక మానడు కదా. అలాగే ఏ వ్యక్తి గాని, ఏ ప్రాణి గాని తనదారే ఉత్తమమైనదని భావించి అందులో పయనిస్తూ ఉండడం మనం గమనిస్తూనే ఉన్నాం లోకంలో. కాని ఆ దారి ఎలాంటిదో, అందులో ఆ ప్రాణి పొందే మంచి చెడులేమిటో చూసేవారికి స్పష్టంగా కంటికి కనిపిస్తూ ఉంటాయి. ఓ ప్రవాహంలో ఓ జంతు కళేబరం కొట్టుకు వస్తూ ఉంటుంది. దానిని గమనించిన ఓ రాబందు అమితానందంతో దానిపై వాలి దానిని కొద్ది కొద్దిగా భుజిస్తూ అమితానందాన్ని పొందుతూ ఉంటుంది. ఆ ప్రవాహం ఓ మలుపు వద్ద చాలా క్రిందకు దూకబోతూ ఉంది. అప్పుడు గమనించిన ఆ పక్షి ఎగురుటకు శతవిధాలా ప్రయత్నం చేస్తుంది. కాని ఆ కళేబరంలోకి తన కాలిగోళ్లు బాగా చొచ్చుకొని పోవడంతో పైకెగుర వీలులేక ఆ ప్రవాహంలో పడి తను కూడా జీవితాన్ని ముగింపజేసుకునే దశకు తయారైపోతుంది. అలాగే తను చేసే పని చెడ్డదో మంచిదో పూర్వాపరాలు బాగా ఆలోచించకుండా తలమునకలే ప్రవర్తిస్తే తుదకు ఆ పక్షికి పట్టిన గతే మనకు పట్టి తీరుతుంది. లోకంలో కాకిలాంటి వ్యక్తులు, హంసలాంటి వ్యక్తులు ఉంటారు. కాని హంస కాకి రెండూ కూడా ప్రాణులకు సహజ లక్షణాలైన ఆహార, నిద్ర, భయ, మైథునాలతో తమ బ్రతుకులను నిండుస్తూ వంశాలను అభివృద్ధి చేసుకుంటున్నాయి. యథేచ్ఛగా ఎదుటి వారి చేత చీకొట్టించుకుంటూ ఎవరో ఏదో పారవేస్తే అవి సేకరించుకుని తన కడుపు నింపుకుంటూ తనకేమీ పట్టి పట్టనట్లుగా బ్రతికే కాకి కన్నా 10 మంది చేత గారవింపబడుతూ ఒక గొప్ప సమున్న

0: ఉన్నత స్థాయిలో ఉంటూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే హంస జీవితం ఎంతో గొప్పది గదా. మానవునికి పశుపక్షాదులకు గల ఒకే ఒక తారతమ్యం ఆలోచన పరిధిలోనే అవగతమవుతూ ఉంటుంది. ఆ విచక్షణను పరమేశ్వరుడు మనిషికే ఇచ్చాడనటంలో సందేహం లేదు. ఆ విచక్షణను ఆ విజ్ఞతను ఉపయోగించి ప్రతి మానవుడు మంచి చెడులను మరీ మరీ బేరూజులు వేసుకుని తన దారిలోని లోటుపాట్లను తెలివిగా గుర్తెరిగి జీవనయావను సాగించగలిగితే కాకివలే ఏదో బ్రతికామా తిన్నామా అని కాకుండా హంసవలే ఆ బ్రతికే దారిలో 10 మంది చేత ప్రస్తుతింపబడుతూ అదే రీతిలో జీవనయానం చేయవచ్చును. భగవంతుడు తనకిచ్చిన అపూర్వ అవకాశమైన జ్ఞాన సంపదను ఉపయోగించి ప్రతి మనిషి హంసలా బ్రతకాలని బ్రతికి తీరాలని ఆకాంక్షిద్దాం.
1: మీరింతవరకు పచ్చా పెంచలే గారి సుక్తి సుధా విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:35. ఇప్పుడు పొలం కబుర్లు విందాం.
2: ప్రత్యేక సమగ్ర

అడవుల నుంచి లభించే ప్రధాన ముడి సరుకుల్లో కలప ఒకటి. కలపను ప్రధానంగా భవన నిర్మాణం, ఫర్నిచర్, ప్లైవుడ్, క్రీడా వస్తువులు, ప్యాకింగ్ పెట్టెల తయారీలో వాడతారు. కలప గుజ్జు పేపర్ తయారీలో ఒక ప్రధాన ముడి పదార్థం. కలపకు అనువైన వృక్షాలు టేకు, నల్లమద్ది, తెల్లమద్ది, జిట్రేగి, సీసం, వేప, పెద్దమాను, నీలగిరి, ఏపి, సరుగుడు, తుమ్మ, చింత, వెదురు, మాంజియం, ఎర్రచందనం, శ్రీగంధం, సాల్ మరియు సిల్వర్ ఓక్ మొదలైన చెట్లను మన రాష్ట్రంలో బాగా పెంచవచ్చు. వర్బినేసి కుటుంబానికి చెందిన టేకు వృక్షాల గురించి తెలుసుకుందాం. సాధారణంగా టేకు చెట్లు నవంబర్ నుంచి మే వరకు ఆకును రాల్చి ఏప్రిల్ నుంచి జూన్లో కొత్త ఆకులు తొడుగుతాయి. ఆకులు పెద్దవిగా, దళసరిగా, గుమ్మడి ఆకుల వలె గరుకుదనాన్ని కలిగి ఉంటాయి. జూలై ఆగస్టులో పూతకు వచ్చి నవంబర్ జనవరి మధ్యన విత్తనాలు తయారవుతాయి. టేకు చెట్టుకు ఎక్కువ సూర్యరశ్మి అవసరమవుతుంది. అనావృష్టిని మరియు ఎక్కువ చలిని తట్టుకునే శక్తి టేకు వృక్షాలకు ఉండదు. ఒక మాదిరిగా గాలివేగాన్ని తట్టుకుంటుంది. టేకు మొక్కలను పశువులు మేయవు, కానీ విరిగినట్లయితే గనక ఈ చెట్టుకు ప్రక్క నుంచి పిలకలు పెట్టే శక్తి ఎక్కువగా ఉంటుంది. వీటిలో బలమైన ఒక పిలకను ఉంచి మిగిలిన వాటిని తీసివేయాలి. ఉష్ణ మండలాల్లో మరియు శీతోష్ణ మండలాల్లో ఈ వృక్షాలు పెరుగుతాయి. సముద్ర మట్టం నుంచి 1100 మీటర్ల ఎత్తు వరకు వీటిని పెంచవచ్చు. మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పెంచుకోవచ్చు. ఎర్ర నేలలు, ఒండ్రు నేలలు ఈ వృక్ష పెరుగుదలకు అనుకూలమైనవి. మెట్ట భూముల్లో చేల గట్ల మీద మరియు కంచెల చుట్టూ ఈ వృక్షాలను పెంచుకోవచ్చు. నీటి ముంపు ప్రదేశాల్లో ఇవి పెరగవు. టేకు వృక్షాలను పెంచే విధానం విత్తనాలు లేదా పిలకల నుంచి సహజ పునరుత్పత్తి చేయవచ్చు. స్టంపు అంటే రెండు కణుపుల కాండం, 7 నుంచి 8 అంగుళాల వేర్లు లేదా టిష్యూ కల్చర్ మొక్కల ద్వారా కృత్రిమ పునరుత్పత్తి చేయవచ్చు. పక్వానికి వచ్చిన పండ్ల నుంచి విత్తనాలను సేకరించాలి. భూమిపైన రాలిన విత్తనాలను పోగు చేసి శుభ్రం చేయాలి. విత్తన శుద్ధిలో విత్తనాలను వేడి నీటిలో 2 నుంచి 4 గంటల వరకు ఉంచి ఆపై విత్తనాలు చల్లబడ్డాక విత్తుకోవాలి. లేదా విత్తనాలను ప్రతిరోజు రాత్రి నానబెట్టి పగలు ఎండబెట్టాలి. ఇలా 15 నుంచి 20 రోజులు చేసి ఆ తర్వాత నారుమడిలో విత్తుకోవాలి. లేదా విత్తనాలను ఒక గోనె సంచిలో వేసి గుంతలో పూడ్చి 10 రోజుల వరకు ప్రతిరోజు నీరు పోసి ఆ తర్వాత నారుమడిలో విత్తుకోవాలి. లేదా విత్తనాలని పేడ నీళ్ల పేస్టులో 15 రోజులు ఉంచి

0: ఆ తర్వాత విత్తుకోవాలి. లేదా విత్తనాలను 2 నుంచి 3 వారాల వరకు ఎండలో మరియు నీటిలో ఉంచి ఆ తర్వాత విత్తుకోవాలి. లేదా విత్తనాలను సల్ఫ్యూరిక్ ఆమ్లంలో 15 నిమిషాలు ఉంచి తర్వాత శుభ్రంగా కడిగి విత్తుకోవాలి. నారుమడుల తయారీ మరియు నాటే విధానంలో శుద్ధి చేసిన విత్తనాలను 6 మీటర్ల పొడవు మరియు 1 మీటర్ వెడల్పు గల నారుమడుల్లో ఫిబ్రవరి మే మధ్యకాలంలో విత్తుకోవాలి. అలా మొలిచిన మొక్కలను 1 సంవత్సరం పాటు పెరగనీయాలి. మొక్కలను పీకి స్టంపులను తయారు చేయాలి. వేరు భాగాల్లోని ప్రక్క వేర్లను 15 కత్తితో తీసివేయాలి. స్టంపులను జూలై నెలలో 3 × 1.3 మీటర్ల దూరంలో వాలుకు అడ్డంగా నాటాలి. లేదా స్టంపులను పాలిథిన్ సంచుల్లో 6 నెలలు పెంచి నాటుకోవచ్చు. ఎకరాకు 1000 మొక్కలు నాటుకోవాల్సి ఉంటుంది. టేకు మొక్కలకు వేసే ఎరువుల విషయంలో ప్రతి పాదులో స్టంపు నాటిన 2 నెలల తర్వాత 4 కిలోల పశువుల ఎరువును వేయాలి. అలాగే సంచుల్లో పెంచిన మొక్కలు నాటే గుంతల్లో 4 కిలోల పశువుల ఎరువుతో పాటు 50 గ్రాములు 3% లిండేన్ పొడిని వేసి నాటుకోవాలి. టేక్ మొక్కలు నాటిన 1 సంవత్సరంలో డిఏపి 150 గ్రాములు జూలై మరియు డిసెంబర్ మాసాల్లో 2 సార్లుగా, 2వ సంవత్సరంలో డిఏపి 300 గ్రాములు జూలై మరియు డిసెంబర్ మాసాల్లో 2 సార్లుగా, 3వ సంవత్సరంలో డిఏపి 400 గ్రాములు జూలైలో 1సారిగా వేసుకోవాలి. నీటి యాజమాన్యం విషయంలో స్టంపులు లేదా మొక్కలు నాటగానే 4 రోజులు రోజు విడిచి రోజు నీరు పొయ్యాలి. ఆ పైన వర్షాలు గనక లేకపోయినట్లయితే 15 నుంచి 20 రోజులకొకసారి నీరు ఇవ్వాలి. వేసవి కాలంలో 15 రోజులకొకసారి నీరు పెట్టాలి. ఇలా కనీసం 2 నుంచి 3 సంవత్సరాల వరకు వేసవిలో నీరు ఇవ్వాలి. డ్రిప్ పద్ధతిలో కూడా నీటిని పెట్టవచ్చు. కలుపు నివారణ అంతర కృషి విషయంలో 1వ సంవత్సరం చెట్ల మధ్య లోతుగా దున్నుకోవాలి. పాదుల్లో కలుపు మొక్కలను దున్నిన తర్వాత మిగిలిన వాటిని తీసివేసి పాదులను బాగు చేయాలి. ముందుగా క్రింద కొమ్మలను కొంత ఎత్తు వరకు కత్తిరించాలి. 5 నుంచి 6వ సంవత్సరానికి పెద్ద వాసం సైజు మొక్కలు అవుతాయి. 6 సంవత్సరాల తర్వాత మొక్కకు మధ్య 2.6 మీటర్ల ఎడం ఉండేటట్లు మధ్యనున్న మొక్కను తీసివేయాలి. 12 సంవత్సరాల తర్వాత మొక్కకు మొక్కకు మధ్య 5.2 మీటర్లు ఎడం ఉండేటట్లు మధ్యనున్న మొక్కను తీసివేయాలి. మిగిలిన మొక్కలు మరో 15 నుంచి 18 సంవత్సరాలకు మంచి కల్పనిస్తాయి. అంతర పంటల విషయంలో 1వ సంవత్సరాల వరకు వ్యవసాయ పంటలు, ముఖ్యంగా పప్పుదినుసు జాతి పంటలు, పెసర, మినుము, అలసందలు, ఉలవలు, కూరగాయలు లాభసాటిగా పెంచుకోవచ్చు. తరువాత పశుగ్రాస పైర్లు, స్టైలో, అంజన్ గడ్డి పెంచుకోవచ్చు. సస్యరక్షణ విషయంలో టేకును ఆశించే చీడపీడలను సరైన పురుగు మందులను పిచికారీ చేసి నివారించవచ్చు. 2 చదరపు మీటరుకు 1 టీ చెంచా కార్బోఫ్యూరాన్ గుళికలు వేయడం ద్వారా వేరు పురుగును 2.5 మిల్లీలీటర్లు మోనోక్రోటోఫాస్ కలిపి పిచికారీ చేసి బెరడు తొలుచు పురుగును, అలాగే వడ్రంగి పురుగును నివారించవచ్చు. 2.5 గ్రాములు మాంకోజెబ్ పిచికారీ చేయడం ద్వారా ఆకుమచ్చ, తుప్పు తెగుళ్లను అరికట్టవచ్చు. దిగుబడుల విషయంలో 25 నుంచి 30 సంవత్సరాల టేకు చెట్టు నుంచి లభించే కలప 20 ఘనపు అడుగులు. ఎకరాకు కలప దిగుబడి సుమారుగా 3200 ఘనపు అడుగులు. ఎకరాకు ఆదాయం సుమారుగా 30 సంవత్సరాలకు గాను 32 లక్షల వరకు ఉండవచ్చు. అంటే సంవత్సర ఆదాయం సుమారు 1,06,000. ఎకరాకు ఖర్చు సంవత్సరానికి 8,000 రూపాయలు. ఎకరాకు సంవత్సర నికర ఆదాయం 98,000 రూపాయల వరకు ఉండవచ్చని అంచనా. టేకు చెట్ల వల్ల ఉపయోగాలు. టేకు కలప ప్రపంచంలో అతి ముఖ్యమైనది, ఎందుకంటే ఈ కలపలో భౌతిక మరియు యాంత్రిక గుణాలు సక్రమంగా సంధించబడి ఉంటాయి. అందుచేత ఈ కలపను ముఖ్యంగా గృహోపకరణాల్లోనూ, ఫర్నిచర్ తయారీలోనూ విరివిగా వాడవచ్చు.
1: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు.

మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త

0: ల్యాప్టాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:45 వస్తోంది. మరికొద్ది క్షణంలో తెలుగులో ప్రాంతీయ వార్తలు. విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:00 ప్రసారమయ్యే ప్రసార విశేషాల్లో తిరిగి కలుసుకుందాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. పద్మ అవార్డుల ప్రదానోత్సవం రెండవ విడత కార్యక్రమం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈరోజు జరగనుంది. ప్రజల నుంచి వచ్చే అర్జీలను వేగంగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో మెట్రో రైలు విస్తరణకు సహకరించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి 2.4 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వార్తల వివరాలు. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డుల ప్రదానోత్సవం రెండవ విడత కార్యక్రమం ఈరోజు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో జరగనుంది. రాష్టపతి శ్రీమతి ద్రౌపది ముర్ము వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను ప్రదానం చేస్తారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు గద్దె రాజేంద్ర ప్రసాద్, మాగంటి మురళీమోహన్ పద్మశ్రీ పురస్కారాలను స్వీకరించనున్నారు. అలాగే తెలంగాణ నుంచి శాస్త్రవేత్తలు జి చంద్రమౌళి, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్, కుమారస్వామి తంగరాజ్ డైరీ విభాగంలో ఎం రామారెడ్డి మరణానంతరం పద్మశ్రీ అవార్డులు అందుకోనున్నారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలను మానవీయ కోణంలో వేగంగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ప్రజలతో సౌమ్యంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రాధాన్యం ఇవ్వాలని, టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించి పాలనను మరింత మెరుగుపరచాలని అన్నారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, పరిశుభ్రత, నీటి భద్రత, భూగర్భ జలాల సంరక్షణ, నదీ అంశాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముందస్తు జాగ్రత్తలు, సకాలంలో వైద్య పరీక్షల ద్వారా క్యాన్సర్ను చాలా వరకు నివారించవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ఒక క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వైద్య రంగంలో సాంకేతికతను వినియోగించి ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, ముందస్తు నిర్ధారణకు ప్రాధాన్యం ఇవ్వటం అత్యంత అవసరమని పేర్కొంటూ,
1: ఒక క్యాన్సర్ మనం చూస్తే 2024లో 15 lakh మంది పైన క్యాన్సర్ కేసులు వచ్చాయి. ప్రతి సంవత్సరం 9 lakh మంది చనిపోతున్నారు. క్యాన్సర్ బారిన ఎవరన్నా పడితే కుటుంబమే కుప్పగూలిపోతుంది, మానసికంగా ఆర్థికంగా చితికిపోతారు. ఎప్పుడైనా సరే బ్రెస్ట్ క్యాన్సర్ లో మనం ముందుగా డిటెక్ట్ చేయగలిగితే చాలా వరకు నివారించుకునే పరిస్థితి ఉంటుంది. దీనికోసం ప్రివెంటివ్, ప్రిడిక్టివ్, క్యూరేటివ్ విధానాన్ని మనం అవలంబించాల్సిన అవసరం ఉంది.
0: తెలంగాణలో మెట్రో రైలు విస్తరణకు సహకరించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలోని రైల్ భవన్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ఆయన నిన్న సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో అపరిష్కృతంగా ఉన్న మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టు, దానికి అవసరమైన ఆర్థిక సహాయంపై చర్చించారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ రైల్వే మంత్రితో చర్చలు సానుకూలంగా జరిగాయని తెలిపారు. మెట్రో విస్తరణ అంశంపై కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో ఈరోజు సమావేశం కానున్నట్లు వెల్లడించారు.

0: ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మచిలీపట్నం ధర్మాన చెరువు సుందరీకరణ పనులకు రాష్ట గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమృత్ పథకం కింద 2,78,00,000 రూపాయల వ్యయంతో ఈ అభివృద్ది పనులను చేపడతామని చెప్పారు. మచిలీపట్నంలో ఇప్పటికే పలు అభివృద్ది కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మరిన్ని ప్రాజెక్టులను ప్రణాళికాబద్దంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ధర్మాన చెరువును అభివృద్ది చేసి మచిలీపట్నం నగరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలియజేస్తూ
1: యూనివర్సిటీ దగ్గర ఒక 13 ఎకరాలు తీసుకున్నాం. దానికి కూడా డబ్బులు వచ్చినాయి కదా, 10,90,00,000. ఏంటంటే చెత్త అంతా క్లీన్ చేసి తీసుకొచ్చి సెగ్రిగేట్ చేసి గుంటూరు పంపిస్తున్నారు. ఇప్పుడు భవిష్యత్తులో అవసరం అయితే ఇక్కడే ఒక పవర్ ప్లాంట్ పెడతారు. పవర్ ప్లాంట్ పెడితే మొత్తం చెత్త అంతా కూడా 90 టన్లు ఏ రోజుకి ఆ రోజు విడగొట్టేసి దాంట్లో తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మెన్యూర్ కింద తడి అంతానేమో మెన్యూర్ అంటే పొలాల్లో అట్లేటప్పుడు ఉపయోగపడుతుంది మెన్యూర్ తయారు చేస్తారు. ఈ పొడిదంతా కూడా బయటికి పవర్ ప్లాంట్ పంపించేస్తారు. అది మనం ఏర్పాటు చేస్తాం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతోందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. వ్యవసాయ శాఖ రూపొందించిన ఎల్నినోను సమర్థవంతంగా ఎదుర్కొందాం ప్రత్యేక సమాచార సంచికను అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎల్నినో పరిస్థితుల వల్ల వ్యవసాయ రంగంపై పడే ప్రభావాన్ని తగ్గించేందుకు ముందస్తు ప్రణాళికలు శాస్త్రీయ వ్యవసాయ విధానాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు వాతావరణ హెచ్చరికలు గ్రామస్థాయి వరకు చేరేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఢిల్లీలో ఒక ప్రైవేటు ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని రాష్ట అభివృద్ది లక్ష్యాలు భవిష్యత్తు కార్యాచరణపై ప్రసంగించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల సృష్టే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ వేగం స్థిరత్వం సేవతో ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రస్తుతం దేశంలోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 25% వాటా ఆంధ్రప్రదేశ్కే వస్తోందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు ఈ రోజు నుంచి విత్తన మేళాలు నిర్వహిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వానాకాలం సాగుకు అవసరమైన విత్తనాల సరఫరాపై విత్తన సంస్థల ప్రతినిధులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 30వ తేదీ వరకు అన్ని రైతు వేదికల్లో విత్తన మేళాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 2,601 రైతు వేదికల్లో నిర్వహించే విత్తన మేళాలకు అవసరమైన విత్తనాలను ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచామని అన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్మరించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆరోపించారు. అనంతపురం జిల్లాలో రైతుల సమస్యలు ఆత్మహత్యల ఘటనలపై రైతు నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలో రైతులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని సాగునీటి కొరత పెట్టుబడి ఖర్చులు పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం పరిహారం అందకపోవడం వంటి కారణాలతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. తెలంగాణ నుండి రాయలసీమ తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని ఇది సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలలో ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానా మరియు రాయలసీమల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇతర గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: నైరుతి రుతుపవనాలు ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని జగిత్యాల సిరిసిల్ల కామారెడ్డి మెదక్ నల్గొండ సూర్యాపేట జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు

నిమిషాలకు శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ముందుగా కలిసిందామనే కథానిక వింటారు, అనంతరం యోగా ఫర్ యూత్ గుణశేఖర్ గారి ప్రసంగం వింటారు, వీటితో పాటు కొన్ని లలిత గీతాలు వింటారు, అనంతరం సింహపురి సమాచారం తెలుసుకుంటారు. ఇక ఉదయం 8 గంటలకు సమాచార ప్రభాత్, 8:15 ఉదయం వార్తలు, ఢిల్లీ కేంద్ర నుంచి ఢిల్లీ వింటారు. తిరిగి ఉదయం 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతుంది. అనంతరం 8:35 మనో నుంచి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వింటారు. ఇక ఉదయం 9:00 హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వింటారు. అనంతరం 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వింటారు. అనంతరం ఉదయం 10:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక మధ్యాహ్నం 12:40 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి మధ్యాహ్నం 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక తిరిగి మధ్యాహ్నం 2:30 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి సాయంత్రం 5:00 ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. సాయంత్రం 5:05 వనితవాణి కార్యక్రమంలో మహిళలు స్వయం ఉపాధి అవకాశాల గురించి తెలుసుకుంటారు. అనంతరం సాయంత్రం 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత మరియు సంగీతం తెలుగు సినీ పాటల్ని వింటారు. ఇక సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక సాయంత్రం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. సాయంత్రం 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. సాయంత్రం 6:30 ప్రసారమయ్యే గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, స్థానిక వార్తలు, సంఘటనలు తెలుసుకుంటారు. అనంతరం ఈ కార్యక్రమంలో గ్యాస్ సమస్య గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ ఏ శ్రీదేవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ఇక వీటితో పాటు జానపద గీతాలు వింటారు. ఇక సాయంత్రం 7:00 అలనాటి మధుర గీతం ఒకటి వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 7:15 సాయంత్రం పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో వేసవి కాలానికి కార్పు చేపల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కేవీకే శాస్త్రవేత్త హరిసాధు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త ఉమాదేవి. అనంతరం పొలం కబుర్లు వింటారు. వీటితో పాటు జానపద గేయాలు వింటారు. ఇక సాయంత్రం 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. రాత్రి 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వింటారు. ఇక రాత్రి 8:30 తెలుగులో వార్తలు, రాత్రి 8:40 దేశభక్తి గీతాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక రాత్రి 8:45 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక రాత్రి 9:15 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక రాత్రి 11:10 నేటి మన సింహపురి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరింతవరకు నేటి ప్రసార విశేషాలు తెలుసుకున్నారు. తెలియజేసింది మీ ప్రణవి. సమయం 7:05 వస్తుంది. మరి కొద్ది నిమిషాల్లో మనం తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:15 ప్రసారమయ్యే శుభోదయం సింహపురి కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.

0: చెందుతున్న విశ్వసనీయమైన నమ్మదగిన ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అనే సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఖతార్లో గ్యాస్ కర్మాగారంలో పేలుళ్లలో 12 మంది భారతీయులు మరణించడం పట్ల విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ పురస్కారాలను ప్రదానం చేస్తారు. లండన్లో జరుగుతున్న FIH ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఈరోజు తలపడుతుంది. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వసనీయమైన ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అన్న సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, గత దశాబ్ద కాలంలో దేశం సాధించిన విజయాలు నమ్మకం, స్థిరత్వం, ప్రపంచ సంక్షేమం పట్ల ఉన్న నిబద్ధతపై ఆధారపడి ఉన్నాయని అన్నారు.
1: రహా హై వో ఆనే వాలే 1000 వర్ష్ కా ఫ్యూచర్ లిఖనే వాలా హై ఔర్ యహీ దునియా కే లియే సబ్సే బడీ భారత్ కీ గారంటీ హై. భారత్ ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ భీ హై, ఏక్ క్రెడిబుల్ ఎకానమీ భీ హై.
0: ఇటీవల తాను G7 సదస్సులో పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ జాతీయ ప్రయోజనాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడంలో భారత్కు ఉన్న అచంచలమైన నిబద్ధతను ప్రపంచ నాయకులు గుర్తిస్తున్నారని, ఈ తత్వమే దేశ విధానాలను అభివృద్ధి ఎజెండాను రూపొందిస్తూ కొనసాగుతుందని చెప్పారు. ప్రభుత్వం అధికారంలో ఉన్న 12 ఏళ్ల కాలం గురించి ప్రస్తావిస్తూ స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఖాదీ ప్రచారం, స్థానిక ఉత్పత్తులకు మద్దతు వంటి కార్యక్రమాలు విజయవంతం కావడానికి పౌరులు దేశ నిర్మాణం స్ఫూర్తిని స్వీకరించడమే కారణమని ప్రధానమంత్రి అన్నారు. ఇటీవల సంవత్సరాల్లో దాదాపు 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని, ఇది ఒక పెద్ద నియో మిడిల్ క్లాస్ ఆవిర్భావానికి దారితీస్తుందని, ఆర్థిక కార్యకలాపాలు పెంచిందని మోదీ చెప్పారు. గృహ నిర్మాణ కార్యక్రమాలు, పన్ను సంస్కరణలు, ఆరోగ్య సంరక్షణ పథకాలు, మెరుగైన పట్టణ మౌలిక సదుపాయాలను దహరిస్తూ పేదలు, మధ్యతరగతి ప్రజలను సాధికారత కల్పించడం కీలక ప్రాధాన్యతగా కొనసాగుతుందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. స్వామి ఫండ్ వంటి ప్రాజెక్టులు నిలిచిపోయిన 1000 గృహాల నిర్మాణం పూర్తి చేయడానికి వీలు కల్పించాయని, డిజిటల్ గవర్నెన్స్, సరళీకృత పన్ను పరిపాలనా వ్యవస్థల మీద రూపొందించి నిబంధనల భారం తగ్గించి పారదర్శకతను పెంచిందని మోదీ చెప్పారు. భారత్లో పెరుగుతున్న మౌలిక సదుపాయాల నెట్వర్క్ గురించి ప్రస్తావిస్తూ మెట్రో వ్యవస్థలు ఇప్పుడు ప్రతిరోజు 1 కోటి మందికి పైగా ప్రయాణికులకు సేవలు అందిస్తాయని, వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్ రైళ్లతో పాటు విస్తరించిన రహదారులు, విమానాశ్రయాలు కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరిచాయని ప్రధానమంత్రి చెప్పారు. జన ఔషధి కేంద్రాల ద్వారా అందుబాటు ధరలో లభించే మందులు, వృద్ధులకు విస్తరించిన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూతో చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణలో సాధించిన ప్రగతితో పాటు ద్వైపాక్షికంగా సంబంధాలపై కీలక అంశాల్లో ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి సారించారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సందర్భంగా ఈ ఇద్దరు నాయకుల భేటీ జరిగింది. స్థిరమైన, నిర్మాణాత్మకమైన ద్వైపాక్షిక సంబంధాలు ఇరుపక్షాల మధ్య నమ్మకాన్ని, మెరుగైన అవగాహన పెంపొందించడానికి దోహదపడతాయని అజిత్ దోవల్ ప్రత్యేకంగా చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల్లో ఇటీవలి పరిణామాలను ఇరుపక్షాలు సమీక్షించాయని కూడా ఆయన తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అట్ AIR న్యూస్ అండర్స్కోర్ HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఖతార్లోని రాస్ లఫాన్ గ్యాస్ ప్రాసెసింగ్ కర్మాగారంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోరమైన పేలుడు ప్రమాదంలో 12 మంది భారతీయ పౌరులు మరణించినట్లు దోహాలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ రాయబార కార్యాలయం మృతుల కుటుంబాలకు తన గాఢ సానుభూతి తెలియజేస్తుంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, వారికి ఖతార్ అధికారులు తగిన వైద్య చికిత్స అందించేలాగా చర్యలు తీసుకుంటున్నారని రాయబార కార్యాలయం తెలియజేసింది. భారతీయులతో సహా ఈ ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం, పలువురు గాయపడడం పట్ల కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్

0: తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దోహాలోని భారత రాయబార కార్యాలయం నిరంతరం ఖరతార్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని, బాధితుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించేందుకు చర్యలు తీసుకుంటోందని ఆయన తెలియజేశారు. ఖతార్లోనే అతిపెద్దదైన ఈ గ్యాస్ కర్మాగారంలో సాంకేతిక లోపం కారణంగా జరిగిన పేలుళ్లలో 13 మంది మరణించగా 66 మంది గాయపడ్డారు. రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ జోన్లోని ప్రధాన లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్లో ఈ సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందో తప్ప ఎలాంటి విధ్వంసకర లేదా శత్రు చర్య కాదని ఖతార్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. రాస్ లఫాన్ పోర్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత రేవు, ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ఎగుమతి కేంద్రం కావడం గమనార్హం. ఈ ఏడాది ప్రారంభంలో దీనిపై ఇరాన్ దాడులు జరిగాయి. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో అగ్ని ప్రమాదం ఘటనపై స్పందించిన పోలీసులు వేగంగా చర్యలు ప్రారంభించారు. 15 మంది విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న ఈ ఉదంతంలో పోలీసులు నిన్న రాత్రి 6 కేసు నమోదు చేసి వారిలో 4 అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు లక్నో డెవలప్మెంట్ అథారిటీ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖకు చెందిన 4 అధికారులను కూడా స్పష్టం చేశారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి అలీగంజ్ పోలీసులు 6 నిందులతో పాటు 2 బాధ్యతలపై భారతీయ న్యాయ సంహిత, ఉత్తరప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ యాక్ట్లోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని పోలీసులు సీల్ చేశారు. ప్రాంగణంలోకి ఎవరికీ ప్రవేశం లేదని స్పష్టం చేశారు. ఈ ప్రమాదం నేపథ్యంలో భవనానికి సంబంధించి డెవలప్మెంట్ అథారిటీ పాత రికార్డులు, గతంలో తీసుకున్న చర్యలను ఇప్పుడు తీవ్ర పరిశీలనలోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో గాయపడిన 9 మంది విద్యార్థులను లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో చేర్చారు. మరణాల్లో ఎక్కువ భాగం ఊపిరాడకపోవడం వల్లే సంభవించాయని అధికారులు నిర్ధారించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే 2వ పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో 2026 పద్మ పురస్కారాలను బహుకరిస్తారు. 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ పురస్కారాలను రాష్ట్రపతి అందజేస్తారు. ఈ ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలు అందుకున్న 65 మంది ప్రముఖుల్లో టెన్నిస్ దిగ్గజం విజయ అమృతరాజ్, ప్రముఖ నటుడు మమ్ముటి, నేపథ్య గాయని అల్కా యాగ్నిక్, క్రికెటర్ రోహిత్ శర్మ ఉన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వం 2066 సంవత్సరానికిగాను 5 పద్మవిభూషణ్తో కలిపి మొత్తం 131 పద్మ అవార్డులను ప్రకటించింది. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ లండన్ రౌండ్ ప్రారంభ మ్యాచ్లో భారత పురుషుల హాకీ జట్టు ఈరోజు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. 2024లో చైనాలోని హులూన్బైర్లో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్ సోఫీ సమరం తర్వాత భారత పాకిస్తాన్లు ముఖాముఖి తలపడటం ఇదే మొదటిసారి. ఆ మ్యాచ్లో భారత్ 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. గత 10 ఈ 2 జట్ల మధ్య ఉన్న అన్ని రికార్డులను పరిశీలిస్తే భారత్కు భారీగా ఆధిక్యం ఉంది. గత 17 మ్యాచ్ల్లో 15 విజయాలు, 2 డ్రాలతో భారత్ ఓటమి లేకుండా అజయంగా కొనసాగుతుంది. ఫీఫా ప్రపంచకప్ 2026లో భాగంగా అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరుగుతున్న గ్రూప్ 1 మ్యాచ్లో ఫ్రాన్స్, ఇరాక్ జట్లు ప్రస్తుతం తలపడుతున్నాయి. హాఫ్ టైం ముగిసేసరికి ఫ్రాన్స్ 1-0 ఆధిక్యంలో ఉంది. అంతకుముందు అర్లింగ్టన్లో జరిగిన గ్రూప్ మ్యాచ్లో అర్జెంటీనా 2-0 తేడాతో ఆస్ట్రియాపై విజయం సాధించి రౌండ్ ఆఫ్ 32లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. అర్జెంటీనా కెప్టెన్ లయనల్ మెస్సీ 38 నిమిషంలో మొదటి గోల్ చేయగా స్టాపేజ్ టైంలో 2 గోల్స్ సాధించారు. ఈ 2 గోల్స్తో మెస్సీ ప్రపంచకప్ చరిత్రలో తన మొత్తం గోల్స్ సంఖ్యను 18 పెంచుకున్నారు. విశేషాలు మరొకసారి. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వసనీయమైన ప్రపంచ శక్తిగా మారడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అనే సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఖతార్లో గ్యాస్ కర్మాగారంలో జరిగిన పేలుళ్లలో 12 మంది భారతీయులు మరణించడం పట్ల విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. లండన్లో జరగనున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్లో భారత్ ఈరోజు పాకిస్తాన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఈనాటి శుభోదయం సింహాపురి కార్యక్రమానికి స్వాగతం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఈనాటి శుభోదయం సింహపురి కార్యక్రమంలో కలిసుందాం అనే కథని కవిందాం. రచన మరియు సమర్పణ మధుసూదన్ రావు గారు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. శ్రీ ఇంద్రగంటి మధుసూదనరావు గారు మనకు అందించిన కథానిక

కథా శీర్షిక కలసి ఉందాం రా. కూర్చోండి మూర్తి గారు అంటూ కుర్చీ చూపించి, అమ్మా శైలు రెండు కప్పుల టీ తీసుకురామ్మా లోపలికి కేక వేశాడు నరహరి. మూర్తి కూర్చున్నాక, మనం ఎప్పుడూ పార్కులో కలుసుకోవడం తప్ప ఇలా కలుసుకున్నది లేదు, మీరు మా ఇంటికి రావడం చాలా సంతోషం మూర్తిగారు అన్నాడు. నరహరికి మూర్తికి వయసులో పెద్ద తేడా లేదు, ఇద్దరూ సుమారుగా అటు ఇటుగా 60 ఏళ్లవాళ్లే. మూర్తి సన్నగా నవ్వుతూ, ఏం లేదండి నరహరి గారు, మీనుండి ఒక చిన్న సహాయం కోరి వచ్చాను అన్నాడు. ఇంతలో నరహరి గారి కొడుకు రమేష్ బయట నుంచి వచ్చి అక్కడే ఉన్న మరో కుర్చీలో కూర్చున్నాడు. ఈ అబ్బాయి మీ అబ్బాయా? ఆరాగా అడిగాడు మూర్తి. అవును, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, సంక్రాంతి పండక్కి నిన్ననే వచ్చాడు. ఇంతకు మీకు ఏ సహాయం కావాలో చెప్పనే లేదు. ఇంతలో టీ తీసుకుని వచ్చింది శైలజ. ఈ అమ్మాయి నా కూతురు శైలజ, MBA చేసి ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉంది. నమస్కారం అండి, నమస్కరించింది శైలజ. చల్లగా ఉండమ్మా అంటూ, ఏం లేదు నరహరి గారు, నేను నా భార్య ఓ వారం రోజులు దక్షిణ దేశ తీర్థయాత్రలకు వెళ్తున్నాం, మా అబ్బాయిని కూడా రమ్మంటే కాలేజీలో ఏవో ప్రాక్టికల్స్ ఎగ్జామ్ ఉన్నాయి రాలేనన్నాడు, అందుకని ఈ వారం రోజులు మీ అమ్మాయిని మా ఇంటికి పంపిస్తే మా వాడికి హోటల్ తిండి తినే బాధ తప్పుతుంది, వంట చేసి వెంటనే మీ ఇంటికి వచ్చేస్తుందిలేండి, కాబట్టి ఒక వారం రోజులు మీ అమ్మాయిని. మాటలు పూర్తి కాకముందే మూర్తి కాలర్ రమేష్ చేతుల్లో ఉంది. ఎవర్రా నువ్వు, ఏమనుకుంటున్నావు, నీకు బుద్ధి ఉందా? నా చెల్లెలు మీ ఇంటికి వచ్చి మీరెవరూ లేని టైంలో మీ వాడికి వంట చేసి పెట్టాలా, చంపేస్తా ఏమనుకుంటున్నావో, పెద్దగా అరిచాడు. నరహరి లేచి రమేష్ చేతుల్లోంచి మూర్తి కాలర్ని విడిపిస్తూ, చూడండి మూర్తిగారు, మీరేదో పెద్ద మనిషిని, నా ఈడుగలవారని మీతో స్నేహం చేశాను, కానీ మీరు ఇలా అడగడం భావ్యం కాదు, దయచేసి మీరిక్కడి నుండి వెళ్ళిపోండి అన్నాడు. ఈ గొడవతో అక్కడ ఉండలేక శైలజ లోపలికి వెళ్ళిపోయింది. అది కాదండి అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న మూర్తిని వెనక్కి నెట్టాడు కోపంగా రమేష్. రమేష్ను వారిస్తూ మూర్తితో, చూడండి మీరెవరో నాకు పూర్తిగా తెలియదు, పార్కులో పరిచయానికే మీరు ఈ విధంగా వచ్చి అడగడం బాగలేదు, మర్యాదగా చెబుతున్నాను, మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాడు నరహరి. సరే నేను వెళతాను, కానీ వెళ్లే ముందు మీకు ఒక వాట్సాప్ మెసేజ్ చూపిస్తాను, అది చదివిన తర్వాత చెప్పండి నేను ఇలా అడగడం తప్పో కాదో అంటూ

0: వాట్సాప్ ఓపెన్ చేసి నరహరికి అందించాడు మూర్తి. వాట్సాప్ మెసేజ్ని మౌనంగా చదవడం మొదలుపెట్టాడు నరహరి. శిరీష, మనం గత రెండేళ్లుగా ఈ కంపెనీలో పనిచేస్తున్నాం. నువ్వు నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాం. మనిద్దరి మధ్య నువ్వు నువ్వు అని పిలుచుకునేంత చనువుంది. నువ్వు నన్ను రమేష్ అంటే నేను నిన్ను శిరీష అని పిలుస్తున్నాను. మన మధ్య ఇంత దగ్గరతనం వచ్చాక ఎన్నాళ్ల నుంచో నా మనసులో ఉన్న మాట చెప్పాలనుకుంటున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నానని అనుకుంటున్నాను. నీకు కూడా నా మీద సేమ్ ఫీలింగ్ ఉందని నా అభిప్రాయం. కానీ మనం ఒకరికొకరం బాగా అర్థం కావాలంటే మనిద్దరం ఒక సంవత్సరం పాటు ఇక్కడే ఒక ఇల్లు తీసుకుని దాంట్లో కలిసిమెలిసి జీవిద్దాం. సంవత్సరం తర్వాత మనం ఒకరికొకరం నచ్చితే పెళ్లి చేసుకుందాం. ఒకవేళ మనిద్దరిలో ఎవరికి ఎవరం నచ్చకపోయినా విడిపోయి ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుదాం. మనం ఈ విషయం గురించి ఇంట్లో వాళ్లకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో పెద్ద తప్పేమీ లేదు. ఈ రోజుల్లో ఈ సహజీవనం కామన్ అయిపోయింది. ఈ విషయం నీకు నేను నేరుగా చెప్పొచ్చు, కానీ ధైర్యం చాలలేదు. అందుకనే ఈ మెసేజ్ పంపిస్తున్నాను. బాగా ఆలోచించి నిర్ణయం చెప్పు. నువ్వు అవునంటావనే నమ్మకం నాకుంది. నేను సంక్రాంతికి మా ఇంటికి వెళుతున్నాను. నువ్వు కూడా మీ ఇంటికి వెళుతున్నావు అనుకుంటా. మన ఊర్లో కలుసుకుందామంటే మా ఇల్లు నీకు తెలుసు, కానీ మీ ఇల్లు నాకు తెలియదు. శాన్నాళ్లుగా అడుగుతున్నా, మీ ఇంటి అడ్రస్ నాకు చెప్పనేలేదు. సరే, మళ్ళీ ఆఫీసులో కలుసుకున్నప్పుడు నీ అంగీకారం తెలుపుతావని ఆశిస్తూ నీ రమేష్. అంతా చదివిన నరహరికి కొడుక్కుపై కోపం కట్టలు తెంచుకుంది. మొబైల్ని మూర్తికి అందించాడు. ఇది మా అమ్మాయి ఫోన్, మీ వాడు మా అమ్మాయికి పంపిన మెసేజ్. మూర్తి గొంతులో కోపం తొంగి చూసింది. అప్పటి వరకు వీరావేశంతో ఊగిపోయిన రమేష్ ఆ మాటతో గతుక్కుమన్నాడు. అతని ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. నరహరి గారు, నిజానికి నాకు కొడుకు లేడు, ఉన్నది ఒకతే కూతురు, అమ్మాయి శిరీష. మీవాడు పనిచేసే ఆఫీసులోనే తను పనిచేస్తుంది. ఒకే ఆఫీసులో పనిచేస్తూ చనువుగా మాట్లాడినంత మాత్రాన ప్రేమించేసినట్టేనా? ఒకవేళ మీవాడు ప్రేమిస్తే ఆ విషయాన్ని పెద్దవాళ్లకు చెప్పి పెళ్లి చేసుకోవాలి. అంతేకాని ఈ కలిసి ఉండడం ఏమిటండి? కలిసి ఒక సంవత్సరం ఒకే ఇంట్లో ఉండాలట. ఆపై ఇద్దరికి ఒకరికొకరు నచ్చితే కలిసి పెళ్లి చేసుకుంటారట, లేకుంటే ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారట. నేను టీవీల్లో పత్రికల్లో చూడడమే గాని అది నా కూతురి జీవితంలో జరుగుతుందని అస్సలు అనుకోలేదు. నేను నా కూతురికి విలువలు క్రమశిక్షణ నేర్పుతూ పెంచాను. కాబట్టే ఈరోజు ఈ విషయం నాకు చెప్పి విషయం తేల్చుకురమ్మంది. ఇంకా నాతో ఏమందో తెలుసా నరహరి గారు? ఈరోజు నేను కాదన్నా మరొకరినైనా ఇలా బుట్టలోకి లాగగల సమర్థుడు రమేష్. అందుకని ఈ విషయం వాళ్ల నాన్నతో చెప్పి కొడుకును సక్రమ మార్గంలో నడిచేటట్టు చేయమని చెప్పింది. వారం రోజులు మీ అమ్మాయిని మా ఇంటికొచ్చి వండి పెట్టమని అడిగితేనే మీకు మీ వాడికి అంత కోపం వచ్చిందే? మరి నా కూతురును సహజీవనం చేద్దాం రమ్మంటే నాకెంత కోపం రావాలి? కానీ నాకు సంస్కారం ఉంది కనుక మీకు వచ్చి చెప్పాను. ఇంకోరైతే మీ వాడికి చేతులతో బుద్ధి చెప్పేవాళ్ళు. అంతా విన్న నరహరి కొడుకు వైపు చూశాడు. రమేష్ తలదించుకు నిలబడ్డాడు. నరహరి కళ్ళు ఎర్రబడ్డాయి. కోపంగా ముందుకు కదిలి, ఏంట్రా నువ్వు చేసిన పని పెద్దగా అరుస్తూ రమేష్ చెంప చెళ్ళుమనిపించి, క్షమించండి మూర్తిగారు అంటూ చేతులు పట్టుకున్నాడు నరహరి.
1: మీరింతవరకు కలిసిందాం అనే కథానిక విన్నారు. రచన మరియు సమర్పణ ఐ మధుసూదన్ రావు గారు. ఇప్పుడు శుభోదయం సింహపురి కార్యక్రమంలో అరుణ్ గారి కవితాగానం విందాం.

కవిత, మిత్రుడాను వెళ్ళిపోయాక ఓ నల్లటి కలను ధ్యానిస్తూ ఇక్కడే కూర్చున్నాను నిశ్శబ్దాన్ని పాడలేని మనసుతో. మిత్రుడా, నువ్వు పోయాక నీ ఆఖరి గీతం రచించబడుతోంది. నువ్వు వెళ్ళిపోయినప్పుడు నిన్ను ఊరేగించినట్టు నీ ఆఖరి గీతాన్ని ఊరేగిస్తారు. నువ్వు వెళ్ళిపోయినప్పుడు నిన్ను ఊరేగించినట్టు నీ ఆఖరి గీతాన్ని ఊరేగిస్తారు. నువ్వు కన్న కలలన్నీ ఇవాళ ఈ దేశం చెట్లకి కాస్తున్నాయి.

ఒంటరిగా పాడిన పాటలు ఇవాళ మన బీడు నేలల్లో మొలకెత్తుతున్నాయి. ప్రపంచం నిండా నువ్వు సంచరించిన జాడలే. నదిలోనూ, సముద్రం మీద, ఆఫ్రికాలోనూ, ఉత్తర అమెరికాలోనూ, పేజీల మీద నాలుగు చివర్లకు నడిచినంత సులభంగా సంచరించావు. ప్రపంచం నిండా నువ్వు సంచరించిన జాడలే. నదిలోనూ, సముద్రం మీద, ఆఫ్రికాలోనూ, ఉత్తర అమెరికాలోనూ, పేజీల మీద నాలుగు చివర్లకు నడిచినంత సులభంగా సంచరించావు. నీ కళ్ళ మీద జీరాడుతూ ఎన్నెన్ని అక్షరాలు, అనుభవాలు, అనుభూతులు, అభిప్రాయాలు నిన్ను నువ్వే ఒక భాష నుంచి ఇంకో భాషలోకి తర్జుమా చేసుకుంటూ నిన్ను నువ్వే ఒక భాష నుంచి ఇంకో భాషలోకి తర్జుమా చేసుకుంటూ తీసుకున్న ద్వారాల గుండా కొత్త ప్రపంచం క్రిక్కిరిసిపోతూ ఉంటే ఎన్నెన్ని మైమరపులు, ఆశ్చర్యాలు, సంభ్రములు. ఎక్కడో ఏమూలో ఓ గడ్డిపోచ తలెత్తితే అది ఇక్కడ ప్రభంజనమై మనుషులను ఊపేస్తుందని ఊహించామా? ఎక్కడో ఏమూలో ఓ గడ్డిపోచ తలెత్తితే అది ఇక్కడ ప్రభంజనమై మనుషుల్ని ఊపేస్తుందని ఊహించామా? ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి సందర్భం ఒకటి వస్తుందని అనుకున్నాం కదా. ఎప్పటికప్పుడు మనము మాట్లాడుకుంటూనే ఉన్నాం. నోట్లో ఎర్రని తివాచి ఎన్ని మెలికలు తిరిగిందో అన్ని మాటలు మాట్లాడుకుంటున్నాం కదా. జీవితంలో కంటే జీవితం తరువాతే ఎక్కువ గౌరవించబడే కాలమిదని మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా. మనుషులందరిలోనూ పిడిగడు సంతోషం కోసం వెతికాం కామా? ప్రతి దేహాన్ని గాలించాం. కన్నీళ్లతో మాట్లాడని ఆత్మ ఒక్కటైనా కనిపించిందా? శ్మశానాల్లో పూల చెట్ల కోసం ఎంత వెతికాం, శ్మశానాల్లో పూల చెట్ల కోసం ఎంత వెతికాం. ఇక్కడ ప్రతి ఆత్మహత్య ప్రేమరాహిత్యం గురించి చెప్పేదే. ఇక్కడ ప్రతి ఆత్మహత్య ప్రేమరాహిత్యం గురించి చెప్పేదే. ఇక్కడ దొరకని దానికోసం వెతుక్కునే పరుగు, అలసిపోవడం, గాయపడ్డం, ఓడిపోవడం. ఓడిపోవడం ఒక్కటే తెలిసిన చోట ఇంకేదీ తెలీదు. ఓడిపోవడం ఒక్కటే తెలిసిన చోట ఇంకేదీ తెలీదు. జీవితం బలహీనతల సంపుటం. అయినా మిత్రుడా, ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి సందర్భం ఒకటి వస్తుందని అనుకున్నాం కదా. ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి సందర్భం ఒకటి వస్తుందని అనుకున్నాం కదా. ఎప్పటికప్పుడు మనము మాట్లాడుకుంటూనే ఉన్నాం. నోట్లో ఎర్రని తివాచి ఎన్ని మెలికలు తిరిగిందో అన్ని మాటలు మాట్లాడుకుంటూనే ఉన్నాం. మరో కవిత, ధ్వంసమవుతున్న దృశ్యం. ఇన్ని వర్షాకాలపు సాయంత్రాలు, వెన్నెల రాత్రులు ఏవీ కౌగులించుకోవు నన్ను. ఇన్ని వర్షాకాలపు సాయంత్రాలు, వెన్నెల రాత్రులు ఏవీ కౌగులించుకోవు నన్ను. ఆఖరికి నా దోసిట్లో భద్రపరుచుకున్న ఒక్క కన్నీటి చుక్క కూడా. ఇప్పుడు నా నుంచి నేను పరిగెడుతున్నాను దూరంగా. నా బంగారు మట్టి నుంచి, ఉన్న ఊరు నుంచి, కన్న పేగు నుంచి ఎటే పెళ్ళినా నా దేహం నన్ను వెంబడిస్తూనే ఉంది. ఎటే పెళ్ళినా నా దేహం నన్ను వెంబడిస్తూనే ఉంది. నా నీడ విరిగి అనేక రూపాలుగా విరబూస్తూనే ఉంది. ప్రపంచం కళ్ళ నిండా ఒరుసుకుపోతోంది. ఎటే పెళ్ళినా నా దేహం నన్ను వెంబడిస్తూనే ఉంది. నా నీడ విరిగి అనేక రూపాలుగా విరబూస్తూనే ఉంది. ప్రపంచం కళ్ళ నిండా ఒరుసుకుపోతూనే ఉంది. ఇది ఎక్కడా మజిలీలు దొరకని యాత్ర. ఇది ఎక్కడా మజిలీలు దొరకని యాత్ర. దారి పొడవునా ఎండుటాకుల నదులు ఎదురవుతూనే ఉన్నాయి. దారి పొడవునా ఎండుటాకుల నదులు ఎదురవుతూనే ఉన్నాయి. ఆకుపచ్చని సందర్భాలు గడ్డకట్టుకుపోతూనే ఉన్నాయి. దాచుకున్న దృశ్యాలన్నీ కళ్ళ కింద ధ్వంసమవుతూనే ఉన్నాయి. దాచుకున్న దృశ్యాలన్నీ కళ్ళ కింద ధ్వంసమవుతూనే ఉన్నాయి. ఇప్పుడు జీవితం ఒక స్థిరబిందువు వద్ద లేనేలేదు. ఇప్పుడు జీవితం ఒక స్థిరబిందువు వద్ద లేనేలేదు. గాయకులందరూ గొంతులు విప్పేసుకుని వెళ్ళిపోయాక పాట ఒక అనాథశవం. గాయకులందరూ గొంతులు విప్పేసుకుని వెళ్ళిపోయాక పాట ఒక అనాథశవం. మరో కవిత, వాన వచ్చింది. చిటపట చిటపటమని నాట్యం చేస్తూ వాన వచ్చింది. లోకమంతా సంగీత సంబరం. మట్టి పరిమళం లేచి మనసును తాకింది. రైతులందరూ విత్తనాలై మొలకెత్తారు. వాడిన పూల మొక్కల ప్రతి చినుకును లక్ష చేతులతో హత్తుకుంటున్నాను. నా పైన ఆకాశం వేయి మెరుపులతో జలధరిస్తోంది. ఇవాళ ఈ దోసిడి చినుకుల కోసం లక్ష అడవుల్ని ప్రార్థించాను. వాడిన పూల మొక్కల ప్రతి చినుకుని లక్ష చేతులతో హత్తుకుంటున్నాను. నా పైన ఆకాశం వేయి మెరుపులతో జలధరిస్తోంది. ఇవాళ ఈ దోసిడి చినుకుల కోసం లక్ష అడవుల్ని ప్రార్థించాను. వాన కురుస్తుంటే చెట్లు ఏం మాట్లాడుకుంటాయో వినాలనుంది. వాన కురుస్తుంటే చెట్లు ఏం మాట్లాడుకుంటాయో వినాలనుంది. ఇక్కడ పూల భాష తెలిసిన సీతాకోక చిలుకలు తోటలన్నిటికీ కాపలా. ఇక్కడ పూల భాష తెలిసిన సీతాకోక చిలుకలు తోటలన్నిటికీ కాపలా. నల్లమబ్బుల ఆకాశం నీళ్లలోకి జారిపడింది. నల్లమబ్బుల ఆకాశం నీళ్లలోకి జారిపడింది. పొలాలన్నీ రాలిని ఇంద్రధనుస్సులతో నిండిపోయాయి. పొలాలన్నీ రాలిని ఇంద్రధనుస్సులతో నిండిపోయాయి. చీకటి పడేటప్పటికి నేలంతా కప్పల సముద్రమైంది. రాత్రంతా నదిలో ఈదిన చంద్రుడు తెల్లారేసరికి జాలరి వలలో చిక్కాడు. రాత్రంతా నదిలో ఈదిన చంద్రుడు తెల్లారేసరికి జాలరి వలలో చిక్కాడు. ఉదయాన్నే పూలు పూసిన చెట్టు దగ్గర కాపేసిన ఆకుపచ్చ రంగు సూర్యుణ్ణి పిట్టలు తోలుకొచ్చాయి. ఉదయాన్నే పూలు పూసిన చెట్ల దగ్గర కాపేసిన ఆకుపచ్చ రంగు సూర్యుణ్ణి పిట్టలు తోలుకొచ్చాయి. ప్రతి ఊరి ఆకాశం మీద ఆ సూర్యుణ్ణి అంటించి వచ్చాను. మోకరిల్లే సందర్భం వస్తే
తెరచాపల్లాంటి రెక్కలతో సరస్సు

గౌగులించుకుంటున్న పక్షుల ముందు మోకరిల్లాలి. మోకరిల్లేదు సందర్భం వస్తే తెరచాపల్లాంటి రెక్కలతో సరస్సుల్ని కౌగులించుకుంటున్న పక్షుల ముందు మోకరిల్లాలి. పైకెగిరిన ప్రతిసారి పక్షులు మేఘాల్ని ముద్దాడి వస్తాయి. ప్రతి మేఘం మీద పక్షి సంతకం ఉంటుంది. పైకెగిరిన ప్రతిసారి పక్షులు మేఘాల్ని ముద్దాడి వస్తాయి. ప్రతి మేఘం మీద పక్షి సంతకం ఉంటుంది. చెట్ల ఆకులు ఊరంతా ఎగురుతాయి కరపత్రాలు పంచుతున్నట్టు. చెట్ల ఆకులు ఊరంతా ఎగురుతాయి కరపత్రాలు పంచుతున్నట్టు. ఈదురుగాలికి కిటికీ రెక్కలు కొట్టుకుంటున్నట్టు శరీరాలు కొట్టుకుంటాయి. ఈదురుగాలికి కిటికీ రెక్కలు కొట్టుకుంటున్నట్టు శరీరాలు కొట్టుకుంటాయి. చినుకు పెడితే చిగురు పట్టని లతలేమున్నాయి దేహంలో. చినుకు పెడితే చిగురు పట్టని లతలేమున్నాయి దేహంలో. అయినా ఈ చల్లని వానాకాలపు సాయంత్రాలకు నమస్కారం. ఈ కురిసే జలధారలకి, అర్ధరాత్రి చలివేళ నెగళ్ళు రగిలించే రహస్యాలకి ఒక నమస్కారం. ఈ చల్లని వానాకాలపు సాయంత్రాలకు ఒక నమస్కారం. ఈ కురిసే జలధారలకి, అర్ధరాత్రి చలివేళ నెగళ్ళు రగిలించే రహస్యాలకి ఒక నమస్కారం.

మీరింత వరకు అరుణ్ గారి కవితాగానం విన్నారు. ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు శుభోదయం సింహాపురి కార్యక్రమంలో యోగా ఫర్ యూత్ అనే అంశంపై గుణశేఖర్ గారి ప్రసంగం విందాం.

యోగా ఫర్ యూత్. దేశాన్ని సరిహద్దుల్లో రక్షించేది మన దేశ సైనికులైతే, ఆ దేశం లోపల నడిపించేది, క్రియాకలాపాలు చేసేది అంతా యువకులే. సైనికులు ఎలా అయితే దృఢమైన, బలమైన, ఆరోగ్యవంతమైన శరీరాన్ని కలిగి ఉంటారో, మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారో, సమయస్ఫూర్తిని కలిగి ఉంటారో, అలాగే దేశాన్ని నడిపించే యువకులు కూడా ఆ దేశ సైనికులు వాళ్ళకి ఉన్న లక్షణాలు కలిగి ఉండాలి. మనిషి ప్రత్యేకతకు కారణమైన తెలివి, ఆలోచన జీవిత శత్రువుగా మారి అదుపు తప్పి అశాంతితో మనిషిని బలి తీసుకునే స్థాయిలో ఉన్నాయి. మానవతను కోల్పోయి మానవ సమాజం దాదాపు మనిషినే బలి తీసుకునే స్థాయిలో ఉంది. ఈ పరిస్థితి నుండి తప్పించుకోవడానికి ప్రశాంతత కోసం మత్తు, మాదక ద్రవ్యాలను ఆశించడం అలవాటుగా మారింది. ఇది మరింత ప్రమాదకరమని తెలిసినా మానుకోలేని బలహీనత ప్రస్తుత యువతది. మనిషి మనసు ప్రశాంతంగా ఉండాలనే కోరుకుంటాడు. ఏ పని చేయకుండా ఉంటే ప్రశాంతత లభిస్తుందని అనుకోవచ్చు, కానీ అది సహజ సిద్ధంగా వచ్చేది కాదు. ఎందుకనంటే మానవ శరీరంలో గుండె ఉంటుంది, ఆ హార్ట్ బీట్ అనేది ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. అలాగే మనం నేచర్లో చూస్తే సముద్రపు అలలు ఎప్పుడు ఆటూ పోటు ఉంటానే ఉంటుంది, ఒక క్షణం కూడా అవి శాంతంగా ప్రశాంతంగా ఉన్నట్టే ఉండదు. ఇటువంటి సూత్రం ప్రకృతిలోనే మనకి కనబడట్లేదు. అటువంటిది మనిషికి, మనసుకు ప్రశాంతత అనేది సహజ సిద్ధంగా ఎలా వస్తుంది? అది వచ్చేది కాదు, సాధన చేయాలి. దానికంటూ ఒక ప్రాసెస్ అండ్ ప్రొసీజర్ ఉండాలి. మనశ్శాంతి కోసం ఈ ప్రయత్నాలలో కొత్తగా యోగా, ప్రాణాయామం, మెడిటేషన్ను ఆశ్రయించడం అధికమైంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేది యోగా అని మనకు తెలుసు. ఈ వయసులో ఉన్నవారికి కఠినమైన ఆసనాలు నేర్పించడం మంచిదే. కఠినమైన ఆసనాల్లో వీరభద్రాసనం, ధనురాసనం, మత్స్యాసనం, సర్వాంగాసనం, హలాసనం ఇటువంటివి వేయవచ్చు. ఈ కఠినమైన ఆసనాలు ఏ సీక్వెన్స్లో చేయాలి? యోగాలో గమనించవలసిన ఒక ముఖ్య పాయింట్ ఏంటంటే, ప్రతి ఆసనానికి ఒక కాంప్లిమెంటరీ పోస్చర్, పూరక ఆసనం అని అంటారు. ఈ పూరక ఆసనాలు అనేవి తప్పకుండా వేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పశ్చిమోత్థానాసనం వేసామనుకోండి, అది ఎలా వేస్తాము? కూర్చొని కాళ్ళను ముందుకు చాపి నడుముని ముందుకు ఉంచవలసి ఉంటుంది. తల నుదురుభాగం మోకాళ్ళకి తాకించవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ ఆసనం చేసిన తర్వాత దానికి ఆపోజిట్గా ధనురాసనం వేయవలసి ఉంటుంది. అది ఎలా వేస్తాము? బోర్లా పడుకొని రెండు చేతులను రెండు మడిమలకు పట్టుకొని పొట్ట ఒక్కటే నేలకు తాకించి మిగతా శరీరాన్ని సాగదీస్తాం. అతి ఉత్సాహంతో తెలిసిన ఆసనాలను

మాత్రమే ప్రాక్టీస్ చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. కొన్ని ప్రమాదాలు కూడా జరగవచ్చు. నడుము నొప్పి పెరగవచ్చు, తలనొప్పి రావచ్చు, డైజెస్టివ్ సిస్టమ్ పాడవచ్చు. ఇలాంటి పరిణామాలు ఎదుర్కొనవచ్చు. ఇలాంటి అనవసరమైన పరిణామాలు జరగకుండా ప్రతి ఒక్క ఆసనానికి దానికి కాంప్లిమెంటరీ పోస్చర్ ఏంటో తెలుసుకోవాలి. అలాగే అది ఎంతసేపు వేయాలి అనే విషయం కూడా తెలుసుకోవాలి. ఆసన స్థితి రావడం ఎంత సమయం పడుతుంది, ఆ స్థితిలో ఎంత సమయం ఉండాలి అనే విషయాలు కూడా తెలుసుకోవాలి. ఇలాంటి విషయాలు సమర్థవంతమైన యోగా ఇన్స్ట్రక్టర్ వద్ద తెలుసుకుంటే బాగుంటుంది. ఏదైనా మంచి యోగా గ్రంథం ఫాలో అయినా కూడా ఇలాంటి విషయాలు తెలుస్తాయి. అయితే తొందరపాటుతో, అతి ఉత్సాహంతో ఎక్కువసేపు ఉండడం కానీ, తప్పు ఆసనాలు వేయడం కానీ, తప్పు సమయంలో చేయడం కానీ మంచిది కాదు. యోగాకు శరీరం ప్రధానమైనది, ప్రాణాయామం బ్రెయిన్కు ముఖ్యమైనది, మెడిటేషన్ ఇంద్రియ మనసు కేంద్రీకరణకు ఉద్దేశింపబడినది. దీనివలన మనో నిగ్రహం కూడా వస్తుంది. దీని ద్వారా ఆలోచన తీవ్రతను, టెన్షన్స్ను దూరం చేయవచ్చు. జ్ఞానేంద్రియాలకు సంబంధించిన సమాచారాన్ని విచక్షణతో విశ్లేషించి వ్యవహరించడమే నిగ్రహం. ఆలోచనకు బుద్ధి చేర్చి పనిచేసే ముందుగా అందుకు సంబంధించి కలిగే ఫలితాన్ని, అనుభవాన్ని గురించి పాజిటివ్గా, నెగిటివ్గా మంచి చెడులను గ్రహించి ఆ మేరకు తగిన విధంగా ప్రవర్తించడాన్ని నిగ్రహంగా భావించాలి. అప్పటి పరిస్థితులు ఎంత ఒత్తిడి తెచ్చినా, మనసును ఊరించినా, ఉద్రేకించినా, తొందరపాటుతో ప్రతిక్రియను చేయకుండా విషయ వాస్తవాన్ని కలిగి ఉండాలి. ప్రతిక్రియ రూపంలో ఓర్పును అనుసరించి చేయకూడని దానిని చేయకుండా మనసును, బుద్ధిని, అహంకార వికారాన్ని, మనకుండే అలవాటుని, బలహీన ప్రోత్సాహాన్ని నిరోధించగలగడం, అలా జరగకుండా ఆపడం, ఆ మేరకు ఒత్తిడిని భరించడం మనో నిగ్రహం అవుతుంది. స్థిత ప్రజ్ఞత అంటే బ్యాలెన్స్డ్ మైండ్ అని కూడా అనవచ్చు. ఇటువంటివి మన వర్క్ ప్లేస్లో కావాల్సి ఉంటుంది. మనం తీసుకునే డెసిషన్స్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ధ్యాన యోగా సాధనతో వీటిని సాధించవచ్చు. ఆలోచనలకు పాజిటివ్ పెంచడం ద్వారా దాన్ని నెగిటివ్ను తగ్గించవచ్చు. అలా కాక అప్పటి అవసరానికి మాత్రమే తాత్కాలికంగా నెగిటివ్ను అణచిపెట్టి ఉంచినంత మాత్రాన పాజిటివ్ శక్తి పెరగదు. కలుపు మొక్కలను వేళ్ళు దుంపలతో సహా రూటౌట్ చేయాలి, కానీ అప్పటి వరకు పెరిగిన దాన్ని మాత్రమే తింపివేయకూడదు. అది మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. అలాగే మంచికి విరుద్ధమైన దానిని పూర్తిగా తొలగించి వేసుకోవాలి, కానీ అప్పటికి మాత్రమే దానిని అణచివేయరాదు. తాత్కాలిక చర్యలతో, ఉపశమన విధానాలతో ఇది నిత్య పోరాటంగానే ఉంటుంది. కనుక హాబీగా చేసే ధ్యానం, యోగ సాధన తత్ఫలితాలు అలాంటివే. అందుకుగాను ఈ యోగ ధ్యాన సాధనను దీక్షగా, పట్టుదలతో నిరంతరం చేయడం వలన భౌతిక మనసు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి, తిరోగమనం లేని పురోగమనం వైపు అంచెలంచెలుగా ప్రస్థానిస్తుంది. ఈ ధ్యానం, ఈ సాధన ద్వారా మన మనసును ఒక్క మెట్టు ఎక్కించినట్లయితే ది మైండ్ ఆఫ్ ద మారల్ శాంటిటీగా మారచ్చు. ఆ స్థాయిని చేరుతామని చెప్తారు గురువుగారు. దీనివలన జీవన జీవిత విధానం నీతిదాయకంగా, పవిత్ర భావంతో కూడినదిగా, స్వయం క్రమశిక్షణ నిగ్రహతను కలిగినదిగా ఉండడంతో తద్వారా జరిగే కర్మలు అంటే మనం చేసే పనులు అదుపులోనే ఉంటాయి. తన కొరకు తను, మన కొరకు మనం టీవీకి, మొబైల్కి, వ్యర్థమైన ఆలోచనలకు, వీటికి అనవసరంగా చాలా సమయాన్ని ఇస్తూ ఉంటాం. యోగా కొరకు సమయం ఉండట్లేదు అంటే వేస్ట్ చేసే సమయాన్ని ఎంత ఉందో గమనించి యోగాను వారి రొటీన్లో ఒక భాగంగా కేటాయించుకోవాలి. యోగా చేయడం అంటే మన కొరకు మనం సమయాన్ని కేటాయించుకున్నట్లే. మన వ్యక్తిత్వ వికాసం కోసం, మనోవికాసం కోసం, మన శరీర ఆరోగ్యం కోసం కేటాయించుకుంటున్నామని అనుకొని ఈ యోగా టెక్నిక్స్ను, ఇందులో ఉన్న ఆసన, ప్రాణాయామ, ధ్యానాన్ని తప్పకుండా ప్రతి యువకుడు చేయాలని మా మనవి.

మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు. ఇప్పుడు శుభోదయం సింహాపురి కార్యక్రమంలో సింహాపురి సమాచారం తెలుసుకుందాం. జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 13 అంగన్వాడీలు, 10 మినీ అంగన్వాడీలు, 204 అంగన్వాడీ సహాయకుల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామంటూ ఐసీడీఎస్ పీడీ హేన సుజన్ ప్రకటనలో తెలిపారు. కావలి ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఇంటర్వ్యూలను అనివార్య కారణాలతో వాయిదా వేశామని చెప్పారు. 24 ఆత్మకూరు, 27 నెల్లూరు ఆర్డీఓ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలను యథాతథంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. దరఖాస్తుదారులు కాల్ లెటర్స్, ఒరిజినల్ సర్టిఫికేట్లతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని తెలిపారు. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ఏపీ పాలసెట్ తొలి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ

నెల్లూరు ఆత్మకూరు కావలిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 30వ తేదీ వరకు ఆన్లైన్లో సర్టిఫికేట్ల వెరిఫికేషన్, ఫీజు చెల్లింపుల ప్రక్రియ ఉంటుంది. ఈ నెల 9 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ నమోదు, 4న వెబ్ ఆప్షన్ల మార్పునకు అవకాశం కల్పించనున్నారు. ఇక 6న సీట్లు కేటాయించనున్నారు. 7వ తేదీ నుంచి 10వ తేదీలోగా సీట్లు పొందిన కళాశాలలో రిపోర్ట్స్ చేయాల్సింటుంది. పాలిసిటీ కౌన్సిలింగ్ హాజరయ్యే OCBC విద్యార్థులు 700 రూపాయలు, SC ST లు 250 రూపాయల ఫీజును చెల్లించి సంబంధిత రసీదును తీసుకుని రావాల్సి ఉంటుంది. అలాగే పాలసెట్ 2026 హాల్ టికెట్ ర్యాంక్ కార్డు, SSC మార్కుల జాబితా, 10వ తరగతి TC, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్, విద్యార్థి తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు, EWS పత్రాలు, విద్యార్థులకు సంబంధించిన EWS సర్టిఫికేట్, పాస్ ఫోటోస్ 5, ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. జిల్లా స్థాయి యోగా పోస్టర్ పోటీలో విజేతలకు సోమవారం నెల్లూరులోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో బహుమతులు ప్రదానం చేశారు. DEO బాలాజీరావు చేతుల మీదుగా విజేతలకు నగదు బహుమతులు, పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కావలి పాతూరు మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థి బున్సి సుదేష్ ప్రథమ బహుమతి, మనుబోలు మండలం వీరంపల్లి ZPHS కు చెందిన అలకనంద ద్వితీయ స్థానాన్ని, ఇందుకూరుపేట MKR ఉన్నత పాఠశాల విద్యార్థి వాహిద్ తృతీయ స్థానాన్ని సాధించారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కనా భవన్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, కలెక్టర్ హిమాంశు శుక్లా, జేసీ మొగలి వెంకటేశ్వర్లు, DRO విజయకుమార్, ట్రైనీ కలెక్టర్ పవన్ తేజ్, తెలుగు గంగా ప్రత్యేక అధికారులు కేశవర్ధన్ రెడ్డి, వంశీకృష్ణ, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ కిరణ్ కుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నాగశేఖర్ తదితరులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి 162 మంది తమ సమస్యలను SP అజిత వేజన్ల దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యలను విన్న ఆమె ఆయా ప్రాంత పోలీసు అధికారులతో మాట్లాడారు. చట్ట పరిధిలో వినతులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ASP CH సౌజన్య, నగర ASP దీక్ష, కావల్ DSP VV రమణ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ అధికారులు సకాలంలో సమస్యలు పరిష్కరించడం లేదు, తిప్పుకుంటున్నారు దొంగలంటూ నెల్లూరుకి చెందిన సుబ్బరామమ్మ అనే లాయర్ ఆరోపించారు. ఆమె తమ క్లయింట్లకు సంబంధించిన సమస్యలపై తరచూ కలెక్టరేట్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలిస్తుంటారు. సోమవారం కలెక్టర్ హిమాంశు శుక్లా, జేసీ వెంకటేశ్వర్లు, DRO ఇతర జిల్లా అధికారుల ముందు రెవెన్యూ అధికారులపై ఘాటుగానే ఆరోపణలు చేశారు. తమకు వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఆమె డిమాండ్ చేశారు.

నెల్లూరు డిపో 1 పరిధిలోని ప్రయాణికుల కోసం మంగళవారం డయల్ యువర్ డిఎం 1 కార్యక్రమంలో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రకటనలో తెలిపారు. సమస్యలు చెప్పేందుకు, సూచనలు ఇవ్వడానికి 9952251 నెంబర్కు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఫోన్ చేయాలని కోరారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరగగా మేయర్ దేవరకొండ సుజాత, కమిషనర్ నందన్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా తదితర ప్రాంతాల్లో రోడ్డు ఆక్రమణలపై అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఆక్రమణ తొలగింపులో భాగంగా ఎవరైనా ఆక్రమించి శాశ్వత నిర్మాణాలు చేపట్టి వ్యాపారాలు నిర్వహిస్తున్న వాటిని తొలగించినట్లుగా చెప్పారు. మీరింతవరకు శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహాపురి సమాచారం తెలుసుకున్నారు. ఇప్పుడు మరొక లలిత గీతం విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 8 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, 8:15 ఉదయం వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 8:30 జిల్లా సమాచార లేక విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 8:35 ప్రసారమయ్యే మనోరంజనీ కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.

0: పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ది చేయటమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. రైజింగ్ రాయలసీమ సదస్సులో మాట్లాడిన ఆయన, పరిశ్రమలు ఆహార శుద్ది, ఫార్మా, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని చెప్పారు. రాబోయే 5 ఏళ్లలో రాయలసీమలో 10 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. కొప్పర్తిలో పారిశ్రామిక పార్క్, పులివెందులలో ఆహార రంగ పార్క్, ఓర్వకల్లులో రక్షణ రంగ పరిశ్రమల అభివృద్దికి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. యువతకు నైపుణ్య శిక్షణతో పాటు స్థానికులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రైజింగ్ రాయలసీమ కలను అందరి సహకారంతో సాకారం చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. రాయలసీమ అభివృద్దికి అపార అవకాశాలు ఉన్నాయని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ తెలిపారు. 2 రోజుల పాటు ఆయన కడప జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ది రంగాల్లో అత్యున్నత ప్రమాణాలతో సంస్థలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. హెల్దీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో రాయలసీమ కీలక భాగస్వామిగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య, మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నామని అన్నారు. రాయలసీమను అభివృద్ది, ఆరోగ్య రంగాల్లో ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాయలసీమ గర్వకారణమైన గండికోటను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయడానికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే సి ఆదినారాయణ రెడ్డి తెలిపారు. జమ్మలమడుగు నియోజకవర్గ పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరితో కలిసి గండికోటలో సాస్కీ ప్రాజెక్టు ద్వారా చేపడుతున్న పర్యాటక అభివృద్ది పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ, గండికోటకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావటమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ స్థాయిలో అభివృద్ది పనులు చేపడుతోందని అన్నారు. గండికోట ప్రవేశ ద్వారం, ఎలివేషన్, పార్కింగ్, అమెనిటీ భవనాలు, హోటళ్లు, వాకింగ్ ట్రైల్ వంటి ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కడప నగరంలో P4 విధానంలో నిర్మిస్తున్న స్టార్టప్ కడప పారిశ్రామిక కేంద్రం ప్రారంభోత్సవానికి సిద్దమవుతోందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన, మిగిలిన పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్టార్టప్ కడప యువ పారిశ్రామికవేత్తలు, ఫ్రీలాన్సర్లు, చిన్న మధ్యతరహా వ్యాపారాల అభివృద్దికి వేదికగా మారనుందని అన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పరిశ్రమ రావాలనే రాష్ట ప్రభుత్వ లక్ష్యానికి ఇది దోహదపడుతుందని చెప్పారు. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకుంటే ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమవుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనా అన్నారు. యోగాంధ్ర 2026 పక్షోత్సవాల్లో భాగంగా కడప వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో నిర్వహించిన ఫ్యామిలీ యోగా కార్యక్రమంలో సుమారు 1000 కుటుంబాలకు చెందిన 4000 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు పోలీసులు స్టేషన్ ఆవరణలు, మురుగు కాలువలను శుభ్రం చేశారు. పిచ్చి మొక్కలు, చెత్తా చెదారాన్ని తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. అలాగే మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించే చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పటివరకు వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖను విన్నారు. జూలై నెల జిల్లా సమాచార లేఖలో మళ్లీ కలుద్దాం. రచన భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, వైఎస్ఆర్ కడప జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: సమయం 8:35 కావస్తోంది. నేటి మన మనోరంజని కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలు కొన్న పాటల్ని వినబోతున్నాం.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఈనాటి మన మనోరంజని కార్యక్రమంలో ఫస్ట్ లెటర్ రాస్తున్న వారు నెల్లూరు నిపో సెంటర్ నుంచి సంజు, నరేష్, రోజా, నిక్కీ, కుమార్, భాగ్యలక్ష్మి, అనంత్, శ్రావణ్, నవీన్, వినీత్, పల్లవి, వాళ్ళ ఫ్రెండ్స్, ఇంకా ఫ్యామిలీ.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరిప్పుడు మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా వింటున్నారు మనోరంజని కార్యక్రమంలో మన

శ్రోతలు మనకు పోస్ట్ కార్డ్ ద్వారా పంపిన సందేశాన్ని, అలాగే వాళ్ళు కోరిన పాటల్ని. మన నెక్స్ట్ మనకి రాస్తున్న వారు నెల్లూరు స్టోనర్స్పేట్ నుంచి పంపారు. అమ్ము, శశి, సిరి, మృదుల, రేఖ, తనూజ, మనోజ్, లక్కీ, శాండీ, మేఘన, పింకీ, ఇంకా లలిత వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు రేసు గుర్రం చిత్ర నుంచి పాట కావాలని కోరుతున్నారు. ఓకేనండి, మరి మీరు కోరినట్లు రేసు గుర్రం మూవీ నుంచి మీరు కోరిన సాంగ్ ప్లే చేస్తున్నా విందాం.

నెక్స్ట్ మనకు ఈ లెటర్ రాసిన వారు నెల్లూరు నవాపేట నుంచి మాధవి, జయ, శంకర్, అజయ్, విజి, ఖాదర్ భాష, దిలీప్, లీల, పరవలిక, పండు, మోహన్, మదన్, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు రాఘవేంద్ర మూవీ నుంచి సాంగ్ కావాలని ప్లే చేయమని కోరుతున్నారు. ఓకే అండి, మీరు కోరిన మూవీ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్.

ఆకాశవాణి సిమాపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై ఇప్పుడు మన ప్రభాత ప్రసారాల్లో వింటున్నారు. మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలకున్న పాటల్ని. మరి నెక్స్ట్ మనకి రాస్తున్న వారు ఈ లెటర్ గుంటూరు నుంచి వెంకటేష్ గారు రాస్తున్నారు. సుప్రియ, కీర్తి, జశ్వంత్ వాళ్ళ ఫ్రెండ్ ప్రణవి కోసం వీరు అస్త్రం మూవీలోంచి సాంగ్ కావాలి, ప్లే చేయండి అని రిక్వెస్ట్ చేశారు. తప్పకుండా వెంకటేష్ గారు, మీకోసం రామినేని వెంకటేష్ గారు మీకోసం అస్త్రం మూవీలోంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. హ్యాపీగా సాంగ్ విని ఎంజాయ్ చేయండి.

మరొక లాస్ట్ సాంగ్ వినేద్దాం. మనకి రాస్తున్న వారు నెల్లూరు ప్రకాష్ నుంచి, సుజాత అండ్ ఫ్యామిలీ. వీరైతే కోరుతున్నారు ఖడ్గా మూవీ నుంచి సాంగ్ కావాలని కోరుతున్నారు. ఓకే అండి, మీకోసం ఖడ్గా మూవీ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా. అరే వా, చిక్కుకున్నాడు.
1: తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మీరింతవరకు మనోరంజన కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు విన్నారు కదా. మరి సమయం అయితే 9 గంటలు దాటి 1 నిమిషం కూడా అయిపోయింది. వెంటనే ఆ కార్యక్రమానికి టాటా చెప్పేద్దాం. మనం ఇప్పుడు హలో బ్రిడ్జ్కి వచ్చేసాం. తెలుసు కదా మన హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వింటాం. మరి మీరు కూడా వినాలనుకుంటే 08 6 1 2 3 3 1 00 లేదా 102కి

0: కాల్ చేసేయండి. మరి ఫస్ట్ కాలర్ అయితే మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నారు, మాట్లాడేద్దాం. హలో.
1: హలో,
0: హాయ్ సుప్రియ. ఎలా ఉన్నావు? హ్యాపీ ట్యూస్డే. నీకు కూడా. సూపర్ గా ఉన్నా. ఓకే, మరి ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నావు?
1: చెట్టంతో పోరాటంలో నుండి తట్టుకోలేని అనే సాంగ్ అందులోనే అనుకుంటున్నారు. అందులో
0: చట్టంతో పోరాటంలో ఆ పాట లేదే.
1: అది జేబు దొంగ. జేబు దొంగ,
0: జేబు దొంగ. చిరంజీవిది. అబ్బా, అన్ని చిరంజీవి అడుగుతావా నువ్వు? అంత పెద్ద ఫ్యానా? ఇందులో ఏం పాట? ఓకే, ఇందులో ఏం పాట చెప్పాలి? సాంగ్ నేమ్ చెప్పాలి దీంట్లో. దీంట్లో సాంగ్ చెప్పేదో జేబు దొంగలో. తట్టుకోలేని అబ్బిగో. ఉంది ఉంది ఉంది. ఓకే, సో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం కూడా జేబు దొంగ చిత్రం నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. అలాగే మీ అక్క ప్రణవ్ అక్క కోసం కూడా. పాపం గబగబ ఫోన్ పెట్టేసి విందామని ట్రై చేస్తుంది. ఓకే సుప్రియ, నువ్వు కోనట్టు జేబు దొంగ మూవీలోంచి నువ్వు అడిగిన సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాము.

0: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మనం ఇప్పుడు వింటూ ఉన్నాం హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో. ఫోన్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటల్ని మరి నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో, సీతారామయ్య గారి మనవరాలు. ఓకే, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: హలో నమస్తే అమ్మా, ప్రణవి బంగారు తల్లి. నా పేరు బండారు త్రిమూర్తుల గుప్తా, పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుండి మాట్లాడుతున్నాను.
0: ఓకే ఓకే, అర్థమైపోయింది. గుడ్ మార్నింగ్ అండి, బాగున్నారా?
1: బాగున్నామ్మా, శుభోదయం.
0: గుడ్ మార్నింగ్, శుభోదయం మీకు కూడా. ఓకే రండి. సీతారామయ్య గారి మనవరాలు చిత్రం నుంచి ఏం పాట కావాలి?
1: సీతారామయ్య గారి మనవరాలు చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట గీతాద్రి వేటూరి, సంగీతం కీరవాణి. సమయానికి తగు పాట పాడేది. ఆ పాట ఉందమ్మా?
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తున్నాను.
1: పాట వెయ్యండి. పాట ఇప్పుడే మాట్లాడి మా చెల్లాయి నెల్లూరు ఎన్టీఆర్ నగర్ మీద సుప్రియ చిత్రాల కోసం, మా ప్రణవి చిత్రాల కోసం, మస్తర్ బాషా గారి కోసం, మన నెల్లూరు సింహపూరి ఎఫ్ఎం వినేవాడు అందరి కోసం ప్రసాద్ చేయండి. మా అక్కగారి గొల్ల పుట్టిన నాగలక్ష్మి గారి కోసం కూడా.
0: ఓకే అండి, తప్పకుండా. సాంగ్ ప్లే చేస్తున్నారు, విందాం.
1: ధన్యవాదాలు అమ్మా ప్రణవి చిట్టు తల్లి.
0: థ్యాంక్ యూ సార్.

0: జాగ్రత్తలో రాజీ లేదు, ధరలో సాటిరాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు. మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటల్ని మరి నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో,
1: శుభోదయం మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుంచి?
1: కావలెడవని గ్రామం నుంచి అహోబిల వెంకటేశ్వర్లు. మన శ్రోతలకు, మన అనౌన్సర్లకు, ముఖ్యంగా గౌరవనీయులైన ప్రణవ్ మేడం గారికి నమస్కారములు.
0: నమస్తే సార్, బాగున్నారా?
1: బాగున్నాను మేడం. అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఈ రోజు మురళీ కృష్ణ సినిమాలో ప్రేమంటే మోసమని, పెళ్ళంటే మాయమని తెలిసింది లేరా నాటికి, ఇదే నిజము మాటికి, ఇదే నిజము మాటికి. ఆ పాట కలపడం.
0: ఓకే సార్, తప్పకుండా. ఎందుకు నవ్వుకుంటున్నారు సార్? ఓకే, సాంగ్ తప్పకుండా ప్లే చేస్తాను, విందామా? థ్యాంక్ యూ.

0: ఈనాటి మన హలో అభిరుచి కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: మేడం, నా పేరు గుజ్జా వెంకటరమణయ్య, నెల్లూరు జిల్లా మనుబోలు నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: మనుబోలు నుంచి? బాగున్నారా?
1: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నానండి. మరి ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: చిరంజీవి గారు నటించిన కొండవీటి దొంగ.
0: కొండవీటి దొంగ?
1: అవును మేడం.
0: ఇందులో ఏం పాట?
1: కోలో కోలో ఎమ్మని సార్.
0: ఓకే, ఫైన్.
1: ఎవరుతున్నారు సార్? మేడం
0: చెప్పండి.
1: విద్యా వెంకటరమణయ్య, గబ్బర్ సింగ్, శివకుమారు, పరమేశ్వర, చిరంజీవి అభిమానులు అందరి కోసం.
0: అందరి కోసం. ఓకే, సూపర్. మరి సాంగ్ అయితే రెడీగా ఉంది, ప్లే చేయనా? కొండవీటి దొంగ.
1: ఓకే మేడం,
0: థ్యాంక్ యూ.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఈనాటి మన హలో బ్రిడ్జ్ కార్యక్రమానికి ఆఖరి కాలర్తో మాట్లాడదాం. హలో, గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? నమస్తే సార్, మీ పేరు చెప్పండి. అర్థం కాలేదండి. హలో హలో, లైన్ కట్ అయినట్టుంది. హలో,
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకిర్ మేడం. బాగున్నారా మేడం?
1: బాగున్నాను జాకిర్ గారు, మీరు ఎలా ఉన్నారు?
2: చాలా బ్రహ్మాండంగా ఉన్నాను మేడం.
1: ఓకే, మరి టైం లాస్ట్ కాల్ మీదే.
2: పాపం ఏరే ఒక తనకి పాపం కాలు కూడా కట్ అయ్యింది.
1: అవునవును. ఓకే, మరి సాంగ్ చెప్పండి, ఏం సాంగ్ కావాలో?
2: ఆ శ్రోత కోసం కూడా, అందరు శ్రోతలు వినేవాళ్ళు అందరి కోసం, అతను కూడా పాపం బాధపడకుండా చెన్నకేశ్వర రెడ్డి సినిమాలో
1: సాంగ్ అయితే రెడీగా ఉంది, విందామా?
2: ఖచ్చితంగా విందాం మేడం.
1: థ్యాంక్ యూ. ఓకే అండి, అందరి కోసం థ్యాంక్ యూ.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: Work from home. High salary. Just ఒక క్లిక్ లో. అరే వా,
2: చిక్కుకుంది.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరింతవరకు మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో శ్రోతలకు అన్న పాటలు విన్నారు. మరి వెంటనే మనం వాట్సాప్కి వచ్చాం.

చెప్పుదాం. ఇక్కడ కూడా శ్రోతలకు ఉన్న పాటను వినబోతున్నాం. మరి ముందుగా మనకి రాస్తున్న వారు బాలకృష్ణ, శారదా, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, ఎద్దుమైలర నుంచి. వీరు తొలి కోడి కూసిన చిత్రం నుంచి పాట కావాలని కోరుతున్నారు. అలాగే ఎన్టీఆర్ నగర్ కాలనీ బండారు, ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్ రేవతి, రశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి, వీరు ఇద్దరు కృషుల చిత్రం నుంచి పాట కావాలని తూర్పుగోదావరి జిల్లా నుంచి రాస్తున్నారు. అలాగే కొడవలూరు మండలం పూలతోట రామచక్ర నుంచి దోగుపర్తి శివప్రసాద్, శ్రీను, తోకల వెంకటేశ్వర్లు, వెలగపూడి సరోజనమ్మ, ప్రసాద్, బాబురావు, రవి, అమీర్, చాబాష, శివపుర నుంచి కొండయ్య, కొండమ్మ, పెంచలయ్య, పెంచలమ్మ, సుబ్బులమ్మ, సుబ్బులయ్య, రవి, బెజవాడ మాలియాద్రి, అజయ్, నజీర్, పరందామయ్య, సురేష్, రాము, తాత వెంకటేశ్వర్లు, వీళ్ళు చిలక జోస్యం చిత్రం నుంచి పాట కావాలని కోరుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా తొలికోడి కూసింది చిత్రం నుంచి ఈ పాట.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు. మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలకున్న పాటల్ని మరి నెక్స్ట్ మనకి రాస్తున్న వారు ఈ వాట్సాప్ మెసేజ్ కోవో నుంచి ఇస్మాయిల్ గారు, అల్లుడు గారు మూవీ నుంచి మా కోసం పాటని ప్లే చేయని చెప్పి కోరుతున్నారు. అలాగే ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి మిర్చి మూవీ నుంచి సాంగ్ కావాలని అడుగుతున్నారు. ఇంకా సోమనాథన్ జనార్దన్ రావు, వనజమ్మ వెంకటభవన, వెంకమ్మ ఓబులమ్మ, లక్ష్మయ్య బండార్ సుబ్బారావు, తిరుపతమ్మ నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అహోబుల వెంకటేశ్వర్లు, బండారు శంకరయ్య మరియు వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి రాస్తున్నారు. వీరు లవ్ స్టోరీ మూవీ నుంచి మా కోసం సాంగ్ ప్లే చేయండి అని అడుగుతున్నారు. ఓకే. అలాగే రాజశేఖర్ రాజు బీవీ నగర్ నెల్లూరు నుంచి మంచి సాంగ్ మా కోసం ఒకటి ప్లే చేయండి అని చెప్పి కోరుతున్నారు. ఓకే, వీరందరి కోసం కూడా లవ్ స్టోరీ మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తాను. ముందుగా అయితే ఇది విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఈనాడు మన హలో అభిరుచి కార్యక్రమంలో మరి నెక్స్ట్ మెసేజ్ వచ్చేసి రంగస్థల మూవీ నుంచి మా కోసం సాంగ్ ప్లే చేయండి అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకిరాజు కోరుతున్నారు. అలాగే మూసాపేట మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి బాష్ చిత్ర నుంచి పాట కావాలి అంటూ నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయ్ యాదవ్జీ, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా, మూసాపేట, నరేష్ గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా రంగస్థల మూవీ నుంచి ఈ పాట.

0: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటిరాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
6: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో. వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటల్ని మన నెక్స్ట్ మెసేజ్ మనకి నారాయణరెడ్డిపేట బీసీ కాలనీ నుంచి హారిక రాస్తోంది. అవునన్నా కాదన్నా మూవీని

ఇచ్చి సాంగ్ కావాలి మా కోసం అంటూ కోరినవారు నాగరాజు, కామాక్షి, మేఘన. ఓకే. అలాగే అభినందన చిత్రం నుంచి పాట కావాలి అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అభిద ఆయిషా కోరుతున్నారు. అలాగే రెవెన్యూ కాలనీ నుంచి శ్రీమతి వినీలా కోరుతున్నారు, దొంగమొగుడు చిత్రం నుంచి మా కోసం సాంగ్ ప్లే చేయండి అని. ఇంకా వనపర్తి డిస్టిక్ ఆత్మకూరు మండలం నుంచి గోవర్ధన్ రావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, నవ్య, మీరాబాయి, మోతీబాయి దేవరపల్లి నుంచి రాస్తున్నారు. వీరు పోకిరి చిత్రం నుంచి పాట కావాలని అడుగుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా దొంగమొగుడు చిత్రం నుంచి ఈ పాట.

ఓకే, మరి సమయం అయితే 10 గంటలకు వస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారం అవుతాయి. మరి నెక్స్ట్ వీక్ మరిన్ని మంచి సాంగ్స్తో మళ్ళీ మీ ప్రణవి మిమ్మల్ని కలుసుకుంటుంది. అంతవరకు టాటా, టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్, మీ ప్రణవి.

0: తరువాతి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
1: ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు. ఆధునిక ప్రజాస్వామ్య దేశాల్లోని రాజకీయ వ్యవస్థలకు ఎన్నికల నిర్వహణ అత్యంత ప్రధానం. ముఖ్యంగా ప్రజాప్రాతినిధ్య ప్రభుత్వాల్లో నిర్ణీత కాల వ్యవధిలో జరిగే ఎన్నికల ద్వారా ప్రజలే తమకు నచ్చిన ప్రతినిధులను ఎన్నుకుని పాలనలో భాగస్వాములవుతారు. అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారతదేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక పాత్ర పోషిస్తోంది. ఇది చట్టాలను, రాజ్యాంగ సూత్రాలను ఖచ్చితంగా అమలు చేస్తూ న్యాయాధికారాలను కలిగి ఉండే స్వయం ప్రతిపత్తి ఉన్న రాజ్యాంగబద్ధ సంస్థ. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 ప్రకారం పార్లమెంటు, రాష్ట శాసనసభలకు ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ, నియంత్రణ, దిశానిర్దేశం చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. ఎన్నికల యంత్రాంగం, ఓటర్ల జాబితాల తయారీకి సంబంధించిన విధానం అనేవి ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, ప్రజాప్రాతినిధ్య చట్టం 1960 ప్రకారం జరుగుతాయి. ఈ క్రమంలో అనర్హులైన ఓటర్లను తొలగించడానికి ఓటరుగా కొత్తగా అర్హత పొందిన వారిని, గతంలో ఓటరు జాబితాలో నమోదు కాని ఓటర్లను చేర్చడానికి, స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ను నిర్వహిస్తోంది. ఓటర్ల జాబితాల సమగ్రతకు, జాబితాలో నకిలీ ఓటర్లను గుర్తించి లోపాలను సరిదిద్దడానికి, ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి ఈ ప్రత్యేక సమగ్ర సవరణ సహాయపడుతుంది. ఓటర్ల జాబితా నుండి అక్రమ వలసదారులను గుర్తించి తొలగించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ఈ ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం అధికారులు ఇంటింటికి వెళ్లి ధృవీకరణ చేస్తారు. ఓటరు పుట్టిన ప్రదేశం గురించి వివరాలను సేకరిస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం

భారత పౌరుడిగా ఉండి అర్హత తేదీ నాటికి 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు లేని ప్రతి వ్యక్తి ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి అర్హులు. గత 20 ఏళ్లలో ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున చేర్పులు తొలగింపులు జరిగాయి. దీని కారణంగా ఓటర్ల జాబితాలో గణనీయమైన మార్పు జరిగింది. వేగవంతమైన పట్టణీకరణ, జనాభా తరచుగా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వలస వెళ్లటం వల్ల ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. కొంతమంది ఓటర్లు ఒకచోట ఓటు హక్కును నమోదు చేసుకుని మరొక చోటుకు వెళ్లిపోతారు. కానీ అసలు నివాస స్థలం ఉన్న దగ్గరే వారి ఓట్లు ఉంటాయి. అందుకే ప్రతి వ్యక్తిని ఓటరుగా నమోదు చేసుకునే ముందు ధృవీకరించడానికి ఎస్ఐఆర్ అవసరం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం ఒక వ్యక్తి తన పేరును ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలంటే ఆ వ్యక్తి భారతీయ పౌరుడిగా ఉండాలి. ఎస్ఐఆర్ వలసదారులు, మారుతున్న జనాభా మళ్లీ ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ప్రత్యేక సమగ్ర సవరణ నకిలీ ఓటర్లను తొలగించడం ద్వారా ఒక వ్యక్తి ఒక ఓటు దార్శనికతకు ఊతమిచ్చి తద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కొనసాగించడంలో ప్రజాస్వామ్య చట్టబద్దతను కాపాడటంలో సహాయపడుతుంది. ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమాల ద్వారా ఎన్నికల సంఘం ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమం ఇంటింటి సర్వేలు, ఆన్లైన్ ఎంపికల ద్వారా అందుబాటులో ఉన్న ఓటరు నమోదును నిర్ధారిస్తుంది. ఈ క్రమంలో అనర్హులైన ఓటర్లను తొలగించడానికి ఓటరుగా కొత్తగా అర్హత పొందిన వారిని, గతంలో ఓటరు జాబితాలో నమోదు కాని ఓటర్లను చేర్చడానికి స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ను నిర్వహిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల భౌగోళిక వాతావరణ పరిస్థితులు, జనాభా లెక్కల ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని ఈ సవరణను మొత్తం 3 దశల్లో చేపట్టింది. మొదటగా బీహార్ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేశారు. 2వ దశలో మరో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దీనిని అమలు చేశారు. చివరిగా 3వ దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ సమగ్ర సవరణ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో 4 కోట్లకు పైగా ఉన్న ఓటర్ల జాబితాను సరిచేయటానికి, సరికొత్తగా నవీకరణ చేయటానికి ఈ నెల 15న ప్రారంభమైన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జులై 14 వరకు కొనసాగనుంది. ఇదే సమయంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ ప్రక్రియను కూడా పూర్తి చేస్తారు. జులై 1 నాటికి 18 ఏళ్లు నుండే యువతీ యువకులు కూడా ఈ ప్రక్రియ ద్వారా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి అర్హులవుతారు. రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న ఇంటింటి సర్వేలో భాగంగా బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు ప్రతి ఇంటికి నేరుగా వెళ్లి వివరాలను సేకరిస్తారు. ప్రతి ఓటరుకు బీఎల్ఓలు 2 గణన పత్రాలు, ఎన్యూమరేషన్ ఫామ్లను అందజేస్తారు. వీటిలో ఓటరు పేరు, ఫోటో గుర్తింపు కార్డు, ఎపిక్ నెంబర్, చిరునామా వివరాలతో పాటు ఓటరు పాత ఫోటో ముద్రించి ఉంటాయి. మిగిలిన ఖాళీ వివరాలను ఓటరు స్వయంగా నింపాల్సి ఉంటుంది. ఈ వివరాలు నింపటంలో బీఎల్ఓలు ఓటర్లకు పూర్తి సహకారం అందిస్తారు. నింపిన ఫామ్లను ఓటర్ల నుంచి బీఎల్ఓలే స్వయంగా వచ్చి తీసుకుంటారు. పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫామ్లను ఓటర్లు జులై 14వ తేదీలోగా తిరిగి బీఎల్ఓలకు సమర్పించాలి. ఓటర్లు కూడా తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి ఎన్నికల సంఘం సూచనలు పాటిస్తూ బీఎల్ఓలకు సహకరించి సరైన వివరాలతో ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేసి అప్పగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పత్రాలు వెనక్కి ఇవ్వని వారి పేర్లు జులై 21న విడుదలయ్యే ముసాయిదా జాబితాలో ఉండవు. ఈ సర్వే కోసం కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం 4,16,00,000 ఎన్యూమరేషన్ ఫామ్లను ముద్రించింది. రాష్ట్ర వ్యాప్తంగా 46,397 మంది బీఎల్ఓలు ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. రాజకీయ పార్టీల తరపున నియమించిన 68,868 మంది బూత్ స్థాయి ఏజెంట్లు కూడా బీఎల్ఓలకు సహాయంగా వ్యవహరిస్తారు. నకిలీ ఓట్ల తొలగింపు, మరణించిన వారి పేర్లను తొలగించటం, కొత్త ఓటర్ల చేరికను పారదర్శకంగా చేపట్టడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశం. ఇంటింటి సర్వే అనంతరం జులై 21న సేకరించిన ప్రాథమిక వివరాల ఆధారంగా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురిస్తారు. జులై 21 నుండి ఆగస్టు 20 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు తెలపటానికి, కొత్తగా ఓటు హక్కు కోసం అభ్యర్థన దాఖలు చేయటానికి ఓటర్లకు అవకాశం కల్పిస్తారు. జులై 21 నుండి సెప్టెంబర్ 18 వరకు వచ్చిన అభ్యర్థనలు, నోటీసులు, అభ్యంతరాలన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తారు. అన్ని సవరణలు పూర్తి చేసిన తర్వాత సెప్టెంబర్ 22వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తుది ఓటర్ల జాబితాను అధికారికంగా

0: విడుదల చేస్తారు. ఈ సర్వేకు 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,16,18,359 మంది ఓటర్లు ఉండగా, వారిలో 2,68,86,236 మందికి 2002 నాటి ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఓటర్ల జాబితాలో పేరున్నవారు ఎన్యూమరేషన్ ఫామ్తో పాటు 2002 నాటి జాబితాలో వారి పేరు లేదా వారి కుటుంబ సభ్యుల వివరాలు అందిస్తే సరిపోతుంది. ఇతర పత్రాలేవీ సమర్పించవలసిన అవసరం లేదు. ఓటర్లు తమ దరఖాస్తు వివరాలను తెలుసుకోవటానికి లేదా ఫిర్యాదుల కోసం ఎన్నికల సంఘం అధికారిక సిటిజన్ సర్వీస్ పోర్టల్ voters.eci.gov.in ని సందర్శించవచ్చు లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1950 కాల్ చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ఓటర్ల జాబితా నుంచి ఏ ఒక్కరి పేరును ఏకపక్షంగా తొలగించబోమని, ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. ఓటర్లు తమకు అందించిన ఫారాల్లోని వివరాలను సరిచూసుకుని ఫోటో సంతకాన్ని జతచేసి త్వరితగతిన తిరిగి అందచేయాలని కోరారు. ఇతర రాష్ట్రాలు లేదా విదేశాల్లో నివసిస్తున్నవారు ecinet.eci.gov.in పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చని సూచించారు. జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని, ఆ తర్వాత నెల రోజుల పాటు అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరిస్తామని స్పష్టం చేశారు.
1: బేసికలీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ప్రతి ఓటర్ ఇంటికి వెళ్తున్నారు. ఈ ప్రక్రియ అనేది ఒక నెల జరుగుతుంది. సో వాళ్ళు ఇంటికి వెళ్లేటప్పటికి ఒక ఎన్యూమరేషన్ ఫామ్ ప్రీఫిల్డ్ ఫామ్ తో వెళ్తారు. అండ్ ఓటర్స్ తిరిగి 2002 ఎలక్టర్ రోల్ లో ఉన్న డేటాని ప్లస్ ఒక కలర్డ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ తో తిరిగి బిఏలోకి ఇవ్వాలి. ఆ బిఏలో తిరిగి వచ్చి వాళ్ళు ఆఫీస్ లో ఈ ఫామ్ ని డిజిటైజ్ చేస్తారు. సో ఈ 1 మంత్ ప్రక్రియ అయిపోయినాక ది డ్రాఫ్ట్ ఎలక్టర్ రోల్ అనేది 21st of July ఇట్ విల్ బి పబ్లిష్డ్. ఆన్ దాట్ విల్ ఆస్క్ ఫర్ క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్.
0: ఓటర్లకు ఏవైనా సందేహాలుంటే ఈసీఐ నెట్ యాప్లోని కాల్ యువర్ బీఎల్ఓ ఫీచర్ను ఉపయోగించుకోవచ్చని, దీనిపై 48 గంటల్లోగా బీఎల్ఓ స్పందిస్తారని సీఈఓ తెలిపారు. జులై 14 వరకు ప్రతి ఇంటిని బీఎల్ఓలు కనీసం 3 సార్లు సందర్శిస్తారని, ఒకవేళ ఓటర్లు అందుబాటులో లేకపోతే వారి కుటుంబ సభ్యులు లేదా బంధువులు కూడా ఫారాలను అందించవచ్చని వివరించారు. కేవలం నకిలీ ఓట్లను మాత్రమే క్షుణ్ణమైన విచారణ తర్వాత తొలగిస్తామని, నిబంధనలకు విరుద్దంగా ఎలాంటి తొలగింపులు ఉండవని ఆయన స్పష్టం చేశారు.
1: ప్రతి పోలింగ్ స్టేషన్ కి ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు. వలస వెళ్లిన కార్మికులు, వాళ్ళ తాలూకా ఎవరైనా రిలేటివ్స్ ఉంటే ఆ రిలేటివ్స్ అండర్ టేకింగ్ సైన్ చేసి ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వచ్చు. దాంతోపాటు బుక్ ఎ కాల్ విత్ బిఎల్ఓ, అంటే ఈసీఐ నెట్ లో ఒక యాప్ ఉంటుంది, బుక్ ఎ కాల్ విత్ బిఎల్ఓ కూడా మీరు నమోదు చేసుకుంటే 48 అవర్స్ లో ఆ కన్సర్న్ బిఎల్ఓ తిరిగి ఆ ఓటర్స్ కి కాల్ చేస్తారు. సో ఇటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా జెన్యున్ ఓటర్స్ వాళ్ళు ఓట్ పోకుండా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది.
0: జులై 1, 2026ను అర్హత తేదీగా ప్రామాణికంగా తీసుకుని ఈ సవరణ ప్రక్రియను చేపట్టినట్లు వివేక్ యాదవ్ పేర్కొన్నారు. గత 2 దశాబ్దాలుగా వలసలు, మరణాలు, నకిలీ నమోదుల కారణంగా ఓటర్ల జాబితాలో తలెత్తిన సమస్యలను పరిష్కరించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని వివరించారు.
1: గైడ్ లైన్స్ లో చాలా ప్రాపర్ గా చెప్పడం జరిగింది. అంటే ఎవ్రీ ఇయర్ కూడా మనం స్పెషల్ సమ్మరీ రివిజన్ చేసాము, కానీ చాలా కాలం నుంచి ఈ ఇంటెన్సివ్ రివిజన్ జరగలేదు. సో లాట్ ఆఫ్ డెత్ కేసెస్, డూప్లికేట్ కేసెస్ ఇలాంటివి కూడా ఉండిపోయినాయి. సో దాన్ని క్లియర్ చేయడానికి ఈ ఎక్సర్సైజ్ అనేది ఉపయోగపడుతుంది. జెన్యున్ ఓటర్స్ ని పోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అందరికీ చెప్పడం జరిగింది. బేసికలీ ఆధార్ అనేది ఒక ఆప్షనల్ డాక్యుమెంట్ కింద ఉంది, మ్యాండేటరీ కాదు. బట్ యాజ్ ఏ ఐడెంటిటీ డాక్యుమెంట్ మనం తీసుకుంటున్నాము. 2002 ఎలక్టర్ రోల్ తో మ్యాపింగ్ అవ్వకపోతే 11 డాక్యుమెంట్స్ అనేది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేశారు. దాంట్లో అడిషనల్ గా ఆధార్ కార్డ్ కూడా ఉంది, కానీ దట్ ఈస్ ఓన్లీ ఫర్ ది ఐడెంటిటీ పర్పస్.
0: ఓటర్ల జాబితాల సమగ్రతను కాపాడటానికి, జాబితాలో నకిలీ ఓటర్లను గుర్తించి లోపాలను సరిదిద్దటానికి, ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి ఈ ప్రత్యేక సమగ్ర సవరణ సహాయపడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఓటింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు ఆధునికం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఎన్నికల సంఘం చేస్తున్న కృషి అభినందనీయం. దేశంలో ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడంలో కేంద్ర ఎన్నికల సంఘం పోషిస్తున్న ప్రముఖ పాత్ర ఓటరు జాబితా

0: ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ద్వారా మరోమారు సుస్పష్టమవుతోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత పారదర్శకంగా విశ్వసనీయంగా సమగ్రంగా తీర్చిదిద్దే కీలక ప్రక్రియ. ఈ సవరణ ద్వారా అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించటం, అనర్హులు లేదా డూప్లికేట్ నమోదులను తొలగించటం, మరణించిన లేదా ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాలను నవీకరించడం సాధ్యమవుతుంది. ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ విజయవంతంగా అమలుతో ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా మరింత ఖచ్చితత్వాన్ని సంతరించుకుంటుంది. ఇది ఎన్నికల పారదర్శకతను పెంపొందించడమే కాకుండా ప్రతి అర్హత గల ఓటరికి తన ప్రజాస్వామ్య హక్కును వినియోగించే అవకాశాన్ని నిర్ధారిస్తుంది. ప్రజల సహకారం, ఎన్నికల యంత్రాంగం సమర్థవంతమైన చర్యలు, రాజకీయ పక్షాల బాధ్యతాయుత భాగస్వామ్యంతో ఈ ప్రక్రియ ప్రజాస్వామ్య బలోపేతానికి ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కనపర్తి రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయే అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా సంక్రాంతి ఈ చిత్రానికి సాధనా సర్గం, ఉదిత్ నారాయణ పాడిన పాట వినబోతున్నారు. గీత రచన ఈఎస్ మూర్తి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు కాజా గ్రామం నుంచి తిరువేదుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి. వీరి కోరికపై ఈ పాట

తరువాత దత్తపుత్రుడు. ఈ చిత్రానికి పి సుశీల బృందం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు ఎద్దుమలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ. వీరి కొరకుపై ఈ పాట.

తర్వాత వనస్థలిపురం సాయి నగర్ నుంచి బాలరాజు, రేణుక వీరు కోరుతున్నారు. మానస వీణ ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన ఆత్రేయ.

మేడ్చల్ జిల్లా కేసర మండలం గోధుమకొండ గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద, చిన్నముంతల వీరు కోరుతున్నారు రాముడే దేవుడు. ఈ చిత్రానికి ఎస్ జానకి, పి సుశీల పాడిన పాట, గీత రచన రాజశ్రీ.

తరువాత మీరు వినబోతున్న పాఠం శ్రీరామ వంటూ. ఈ చిత్రానికి పి సుశీల గానం చేశారు. గీత రచన వేటూరి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు గోపికర్ నగర్ నుంచి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్. వీరి కొరకుపై ఈ పాట.

కార్యక్రమం తర్వాత రఘునాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న వీరు కోరుతున్నారు గడుసు అమ్మాయిలు. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన.

0: ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్.
1: చౌటుప్పలి శ్రోతలు, కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్ వీరు కోరుతున్నారు రక్షకుడు. ఈ చిత్రానికి హరిణి, ఉదిత్ నారాయణ్, ఉన్నికృష్ణన్ పాడిన పాట, గీత రచన భువనచంద్ర.

తర్వాత నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి వెంకటాచారి, వరలక్ష్మి, మధుసూదనాచారి, శ్రీవాణి, రవీంద్రాచారి, త్రిలోక్చారి, రాధిక, నవీన్చారి, సౌమ్య, ఇంకా శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ వీరంతా కోరుతున్నారు. పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట చిత్రం పులి బిబ్బులి. గీత రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర.

కార్యక్రమం తర్వాత మీరు వినబోతున్న పాట చిలక జోస్యం. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు. గీత రచన వేటూరి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి శివప్రసాద్, శ్రీను, వెంకటేశ్వర్లు, సరోజినమ్మ, ప్రసాద్, బాబురావు, అమీర్, చాన్ బాషా వీరందరి కోరికపై ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా భట్టిప్రోలు శ్రోత మురళి వీర్ కొరికపై మన ఊరి కథ ఈ చిత్రానికి పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన ఆత్రేయ.

మీరింతవరకు రాబోయే అతిథి ఈ కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, గుర్తు చేసుకుందాం. ఈ కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు.

కార్యక్రమంలో ముందుగా మీరు విన్న పాట ప్రేమతో. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్, అనుపమ, అనురాధ శ్రీరామ్ పాడిన పాట అది. కార్యక్రమంలో తర్వాత ఎస్పి పల్లవి, ఉన్నికృష్ణన్ పాడిన పాట చిత్రం జీన్స్.

0: మీరింతవరకు గుర్తు చేసుకుందాం చిత్రగీతాలు విన్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు వన్డే ఆర్జే త్విషా గారితో పరిచయం వింటారు.
1: నైన్టీ ఇయర్స్ ఆకాశవాణి సెలబ్రేషన్స్లో భాగంగా నిర్వహించిన కాంపిటీషన్స్లో ఎలక్యూషన్ కాంపిటీషన్లో సెకండ్ ప్రైజ్ గెలుచుకున్న శ్రీ త్విష మనతో ఉన్నారు ఈరోజు. మరి తన్నడిగి మనం అనేక విషయాలు తెలుసుకుందాం. తన హాబీస్ ఏంటి, తన ఆలోచనలు ఏంటి, తన లైఫ్ స్టైల్ ఎలా చూస్ చేసుకుంటుంది, ఇలాంటివన్నీ. హాయ్ త్విష.
2: హాయ్ మ్యామ్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.
1: నువ్వు ఊహించావా ప్రైజ్ గెలుచుకుంటానని?
2: లేదు మ్యామ్, లైక్ నా బెస్ట్ అనేది అయితే నేను ఇచ్చాను, బట్ రిజల్ట్స్ అనేది ఎప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయను. నా టాలెంట్ని ఎక్స్ప్రెస్ చేయడం వల్ల నాకైతే ఈ ప్రైజ్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్.
1: ఈరోజు వన్ డే ఆర్జేగా ఈరోజు ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నావు, మాట్లాడుతున్నావు శ్రోతలతోటి.
2: ఎస్ మ్యామ్.
1: నువ్వు మాట్లాడేది శ్రోతలు వింటున్నారు, ఎలా అనిపించింది నీకు ఈ ఫీలింగ్?
2: ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మ్యామ్, లైక్ ఒక స్టూడియోలోకి వచ్చి నాకంటూ ఇలాంటి అవకాశం వచ్చింది అనేది ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. నా గోల్ ఎప్పుడు కూడా ఏంటి అంటే టాలెంట్ అనేది అది మనము ఉంది అని చెప్పుకుంటే కనుక దాని నుంచి మనకి ఎటువంటి రిజల్ట్స్ అనేవి రావు. ఎప్పుడు కూడా టాలెంట్ అనేది ఉంది అంటే ఎక్స్ప్రెస్ చేయాలి, అది నలుగురికి చూపించాలి, అది మనకి మంచి రైట్ ప్లాట్ఫామ్ అనేది కావాలి. సో అది నాకు ఆకాశవాణి ద్వారా నాకు ఇవాళ ఇలా వచ్చింది.

0: వ్యాస రచన చేశాను, అలాగే ఎలక్యూషన్ పోటీలో కూడా పాల్గొన్నాను. విత్ సమ్ హౌ గాడ్స్ గ్రేస్ నాకు ఇలాంటి అవకాశం అనేది వచ్చింది. ఐమ్ వెరీ డిలైట్ఫుల్. అసలు ఎప్పుడు ఊహించలేదు ఇలాంటి ఒక మంచి స్టూడియోలో, ఇంత పెద్ద స్టూడియోలో నాకు అవకాశం వచ్చింది అని ఇలా మాట్లాడడానికి. సో యా,
1: మెమరబుల్.
0: ఎస్ మ్యామ్, వెరీ మచ్.
1: నువ్వు ఏం చదువుతున్నావు?
0: డిగ్రీ థర్డ్ ఇయర్ మ్యామ్. ప్రజెంట్ నేను బయోటెక్నాలజీ గ్రూప్ ఎంచుకున్నాను.
1: ఎందుకు ఆ గ్రూపే ఎంచుకున్నావు? అంటే బయోటెక్నాలజీ అనేది కొంచెం రేర్గా తీసుకుంటారు.
0: ఎస్ మ్యామ్, తెలిసి రేర్గా అనుకున్న చోటే నా ఆలోచన స్టార్ట్ అయింది మ్యామ్. అందరూ కూడా లైక్ ఈ ర్యాట్ రేస్లోనే వెళ్ళిపోద్దు, ఐదర్ ఎంబీబీఎస్ చూస్ చేసుకోవాలి, లాయర్ అవ్వాలి, లేదా ఇంజనీర్ అయిపోవాలనే దాంట్లోనే ఉన్నారు. బట్ అందులో ఎంప్లాయ్మెంట్ అనేది ఎంత చూసుకున్నా మనకి
1: లిమిటెడ్గా ఉంటుంది.
0: ఎస్ మ్యామ్, అండ్ ఆల్సో అక్కడ క్రౌడ్ అనేది ఎక్కువ. సో చేసి చేస్తున్నారని ఒక మాటే కానీ మనకి ఆ నాలుగేళ్ళు చదివాక ఫలితం ఎలా ఉంటుంది అనేది చాలా డౌన్ లెవెల్లోనే ఉంది. అది అందరికీ తెలియదు. ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారు, అది అందరికీ మంచి అనుకుంటారు. సో అందరూ అందులోకి వెళ్ళిపోతూ ఉన్నారు. నేనేంటి అంటే, అసలు ఎక్కడ రేర్గా తీసుకునే సబ్జెక్ట్స్ ఏంటి, లైఫ్ సైన్సెస్ ఎందుకని ఇంత డౌన్ గ్రేడ్లో ఉంది, ఎందుకు ఎవ్వరు దీన్ని కన్సిడర్ చేయట్లేదు, ప్రతీది అందరూ అందుకు అటే వెళ్ళిపోతున్నారని చూస్తే లీస్ట్గా టచ్ చేసిన గ్రూప్ ఏంటిది అని ఉంటే లైఫ్ సైన్సెస్ ఉంది. సో ఆ ఫీల్డ్ ఎంచుకొని నేను కూడా ఒక రీచెక్ చేసుకున్నా, ఎవరు లేరని చూస్ చేసుకుంటున్నా కదా, ఇది కరెక్టా కాదా ఏంటి అనేది రీసెర్చ్ చేసి చూస్తే ఇందులోనూ కూడా మనకు అవకాశాలు మంచిగా ఉన్నాయి. ఎవరైతే ఎంబీబీఎస్ కానీ యూపీఎస్సీ వాటి ఒత్తిడి తట్టుకోలేరు, అంత రిడిక్యులస్గా మేము చదవలేము, మా టైం అంత డెడికేట్ చేయలేము అనుకున్న వాళ్ళు, ఇందులోనూ కూడా మనకి చాలా మంచి కెరియర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. విత్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ మనం ఇక్కడ కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే అందులో సగం పెట్టినా చాలు. మనం ఇప్పుడు ఎంబీబీఎస్ అవన్నీ చేయాలి అంటే ఆల్మోస్ట్ 30 ఏళ్ళు దాకా మీ జీవితాన్ని మీరు అక్కడ ఇన్వెస్ట్ చేయాలి. కానీ అందులో ఇక్కడ సగం ఇన్వెస్ట్ చేసినా చాలు, మీకు మంచి మంచి కెరియర్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. సో ఆ ఒక్క పాయింట్ వల్ల నేను మిగతా ఫీల్డ్ అన్ని పక్కన పెట్టి ఈ ఫీల్డ్ అనేది చూస్ చేసుకున్నా మ్యామ్. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్ ఐ టుక్ ఫర్ మై లైఫ్.
1: ఎక్కడ ఆపర్చునిటీ మనం తెచ్చుకోవాలి అనేది నీకు ఒక అవగాహన ఉంది, గుడ్ ట్రిష. అలాగే మరి నీ గోల్స్ ఏంటి?
0: నా గోల్స్ వచ్చేసి మ్యామ్, అంటే ప్రొఫెషనల్గా వేరే ఉన్నా మ్యామ్, పర్సనల్ వేరే ఉన్నాయి మ్యామ్. ప్రొఫెషనల్గా చూస్తే నా గోల్ ఎప్పుడు కూడా ఏంటి అంటే ఒక రికగ్నిషన్ అనేది రావాలి. రికగ్నిషన్ అనేది జస్ట్ నా పేరు నలుగురికి తెలియాలి అని కాదు. మనము పుట్టాము అంటే డెఫినెట్లీ సొసైటీకి ఒక సర్వింగ్ అనేది చేసి వెళ్ళాలి, ఊరికే వచ్చిపోయాం అనేది కాదు. సో ఈ సొసైటీకి హెల్ప్ఫుల్ చేయగలిగేలా నాకు ఉంది, నాకు దేవుడిచ్చిన పవర్ లాగా అనుకోవచ్చు. కమ్యూనికేషన్, కమ్యూనికేషన్ అనేది నాకు అనేక రంగాల్లో ఉపయోగపడింది. నేను టీచింగ్ అనేది మంచిగా చేస్తే ఒక ప్రొఫెసర్ అవ్వచ్చు, నలుగురు ఒక స్టేజ్ మీద మాట్లాడితే పబ్లిక్ స్పీకర్ అవ్వచ్చు, బాగా రాయగలిగితే నేను ఒక రైటర్ అవ్వచ్చు. ఎటు చూసుకున్నా నాకు కమ్యూనికేషన్ అనేది నాకు ముందడుగు అయ్యింది. సో ప్రొఫెషనల్గా చూసుకుని నాకు ప్రొఫెసర్ అవ్వాలనేది నా డ్రీమ్. ఏదైనా మంచి యూనివర్సిటీలో ఇదే కమ్యూనికేషన్, నేను జస్ట్ మాట్లాడటానికి కాదు, మాటలు అందరూ మాట్లాడతారు కానీ నేను దీని ద్వారా ఎవరికైనా సేవ చేయగలను అంటే వాళ్ళకి మంచిగా నేను టీచ్ చేయగలను. సో ఈ కమ్యూనికేషన్ అనే దాంతోనే నేను ఒక మంచి ప్రొఫెసర్ని అయ్యి నలుగురికి నేను నాలెడ్జ్ని, విజ్డమ్ని స్ప్రెడ్ చేయాలి, వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వగలగాలి.
1: కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి చాలా చక్కగా చెప్పావు ట్విష. అలాగే మరి నీ పర్సనల్ డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా?
0: ఎస్ మ్యామ్, పర్సనల్గా నాకు ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. సో ఎప్పుడూ కూడా ఫ్యాషన్ మీద నేను ఎక్కువ రీసెర్చ్ చేస్తూ ఉంటాను, ఎక్కడ బాగున్నాయి, ఫ్యాషన్ వరల్డ్ అనేది ఎలా ఇవాల్వ్ అవుతూ వచ్చింది. మనము మన వింటేజ్ టైం నుంచి మోడర్న్ వరకు చూసుకుంటే మనం చాలా స్టైల్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. పాతకాలంలో చీరలు కట్టుకునే దగ్గర నుంచి ఈ రోజు వేసుకునే డ్రెస్సెస్ దాకా ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్యాషన్. సో నా ఇంట్రెస్ట్ ఏంటిది అని అడిగితే నా ఇంట్రెస్ట్ ఫ్యాషన్లో ఉంది. సో కానీ కొన్ని కారణాల వల్ల నేను అది చూస్ చేసుకోలేకపోయాను. అండ్ నాట్ ఎట్ ఆల్ అ డ్రాబ్యాక్ ఫర్ మీ, ఎందుకంటే టాలెంట్ అనేది మనలో ఉంటే ఎప్పటికైనా డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో నేను ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలి అని నాకు ఫస్ట్ చదువు కావాలి. సో ప్రొఫెషనల్గా ఫస్ట్ నా గోల్స్ అన్ని అచీవ్ చేసి ఆ తర్వాత నా పర్సనల్వి టేక్ కేర్ చేద్దాం అనేది నా ఒపీనియన్.
1: బాగుంది నీ ఒపీనియన్. మరి నువ్వు ఫ్యాషన్ రంగం అని అన్నావు కానీ నువ్వు ఎడ్యుకేషన్ పరంగా చూస్తే చెప్పే వెర్షన్ వేరుంది, అలాగే ఫ్యాషన్ రంగం అంటే అది పూర్తిగా డిఫరెంట్. మరి రెండింటిని బ్యాలెన్స్ చేయగలను అని అనుకుంటున్నావా నువ్వు, ఇన్ కేస్ ఒకవేళ మీ పేరెంట్స్ నుంచి ఓకే అనుకుంటే?
0: ఎస్ మ్యామ్, ఎందుకంటే అందరూ కూడా మ్యామ్ ప్రొఫెషనల్ వేరు, అసలు ఫ్యాషన్ అనేది వేరుగా రెండింటినీ సపరేట్ ఎంటిటీస్గా చూస్తూ ఉంటారు. కానీ మనం అసలు ఏంటి, అసలు మోడలింగ్లో జరిగేది ఏంటి అంటే అక్కడ ఒక మోడల్ అవ్వాలి అన్నా కూడా అక్కడ నడిచే మోడల్కి కూడా చదువు రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద పర్సన్ షుడ్ బి ఎ గుడ్ కమ్యూనికేటర్. అక్కడ కూడా మనకి జడ్జెస్ ఉంటారు, వాళ్ళు అడిగే ట్రిక్కీ క్వశ్చన్స్కి కానీ, వాళ్ళు అడిగే మైండ్ సెట్ క్వశ్చన్స్ కానీ నువ్వు ఆన్సర్ చేయగలగాలి. సో అక్కడ కూడా మనకి చదువు అనేది ఎంతో కొంత టచ్ అవుతుంది. సో ఒక మోడల్ అవ్వాలన్నా కూడా

0: కూడా కమ్యూనికేషన్ రావాల్సిందే. సో చదువులో మనం ముందుండి నీ పర్సనల్ ఇంట్రెస్ట్తో నువ్వు మంచి ఫిజిక్ మెయింటైన్ చేసుకొని నీకు స్కోప్ ఉంది, ఆపర్చునిటీస్ వస్తాయి అంటే నువ్వు రెండింటిని బ్లెండ్ చేసుకొని ఆ రంగంలోకి కూడా వెళ్ళొచ్చు. సో అందులో ఎటువంటి అడ్డంకాలు అనేవి మనకి లేవు. సో ఇలా కూడా నువ్వు మనం ఫ్యాషన్లోకి ఎంటర్ అవ్వచ్చు.
1: లైఫ్లో నువ్వేమవ్వాలనుకుంటున్నావు?
0: యాక్చువల్లీ నా డ్రీమ్ ఇస్ టు బికమ్ మోడల్. యా, ఐమ్ జస్ట్ వెయిటింగ్ రైట్ టైం కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఒకేసారి మోడల్ అవ్వాలి అంటే ఏది కూడా ఒకేసారి జరగదు. లేట్ అయినంత మాత్రాన అది మనకి చేతికి రాదు అని కాదు, జస్ట్ మనకు కొంచెం పేషెన్స్ ఉండాలి, అది వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. అందుకని వెయిట్ చేస్తున్న టైంలో ఆ టైంని వేస్ట్ చేసుకోవాలని కూడా లేదు. మనం ఎంత ఫ్రూట్ఫుల్గా టైంని యూటిలైజ్ చేసుకుంటామనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో పర్సనల్ రావట్లేదు అని డిసప్పాయింట్ అవ్వకుండా ప్రొఫెషనల్ మీద నా టైం అనేది ఇన్వెస్ట్ చేస్తున్నాను, విచ్ ఇస్ నథింగ్ బట్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్లో మంచి పొజిషన్ వచ్చి ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో నేను ఫస్ట్ రాగలిగితే ఫస్ట్ మనకి పవర్ వచ్చింది. నా సొంత నిర్ణయాలు నేను తీసుకోవచ్చు, నా కాళ్ళ మీద నేను నిలబడగలను, నాకంటూ ఒక గుర్తింపు అనేది ఉండిద్ది. ఆ తర్వాత నా గోల్స్ని అచీవ్ చేశాక పర్సనల్ ఇంట్రెస్ట్ వాటి మీద నేను డెవలప్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాను నా స్కిల్స్ని. సో ప్రస్తుతం నా ప్లాన్ అయితే ఇలా ఉంది మ్యామ్.
1: ఇన్ కేస్ నువ్వే మోడల్ అయితే మోడలింగ్ చేస్తుండగా జడ్జెస్ క్వశ్చన్ అడిగితే దేశం గురించి నువ్వేం చెప్తావు, నీ గురించి నువ్వేం చెప్తావు?
0: సో దేశం గురించి అంటే గనక మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ అ వెరీ ఇండియా లవర్ పర్సన్ లాగా. నేషనాలిటీ జస్ట్ ఇండియన్ ఉందా నేను ఈ మాట చెప్పట్లేదు, ఎందుకంటే మన దేశంలో ఉన్నంత గొప్పతనం, మన దేశంలో ఉన్నంత హిస్టరీకి ఉన్న ఇంపార్టెన్స్ ఎక్కడా కూడా లేదు. సో ఐ రియల్లీ అడ్మైర్ మై కంట్రీ ఫర్ దట్. సో నన్ను గనక మన దేశం గురించి ఏదైనా అడిగితే నేను వాళ్ళకి చెప్పేది ఇదే మ్యామ్, హిస్టరీ అనేది ఇండియాకు ఉన్నంత బలంగా దేనిలోనూ లేదు. మనం పుస్తకాల్లో చదివేది ఈ ఇన్వెన్షన్ చేశారు ఆ ఇన్వెన్షన్ చేశారు, మనము ఇంగ్లీష్ వాళ్ళ పేర్లు చదువుతూ ఉంటాం, కానీ అసలు చరిత్ర మనం పుస్తకం వెనకాలన్న స్టోరీ ఏంటనేది చూస్తే మోస్ట్ ఆఫ్ ద ఇన్నోవేషన్స్ కానీ చారిత్రాత్మిక థింగ్స్ కానీ మనకన్నీ కూడా మన ఇండియాలోనే జరిగినాయి. సో ఆ ప్రాముఖ్యతని నేను బయట పెడతాననమాట. పుస్తకాల్లో మనం చదివేది వేరు, రియాలిటీలో ఉండేది వేరు. సో అక్కడ నేను ఇండియాని బాగా అడ్మైర్ చేస్తూ ఉంటాను. డెవలప్మెంట్ ఇప్పటికీ రాకపోవచ్చు, కానీ హిస్టరీలో ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు, ఎవరి దగ్గర ఒరిజినాలిటీ అనేది ఉంది, ఎవరి దగ్గర అసలు నాలెడ్జ్ అనేది ట్రూ నాలెడ్జ్ ఎక్కడ ఉంది అంటే ఏ దేశం నుంచైనా వచ్చి చూడమో మళ్ళీ మన కంట్రీ ఇండియాని అప్రోచ్ అవుతారు. సో రియాలిటీస్ విత్ ఇండియా అని చెప్తాను నేను.
1: గుడ్ విష. మరి నీ గురించి చెప్పాల్సి వస్తే?
0: నా గురించి చెప్పాల్సి వస్తే మ్యామ్, ఒక ఉమెన్గా కానీ ఒక మనిషిగా చెప్పాలి అంటే ఇండివిజువాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మనం నాకు నా పేరెంట్స్ ఉన్నారు, నాకు ఇంతమంది చేసేవాళ్ళు ఉన్నారు, నాకు పెట్టేవాళ్ళు ఉన్నారు, ఎప్పుడు కూడా డిపెండెన్సీ అనేది మనకి ఉండకూడదు. అప్ టు సర్టెన్ లెవెల్ నువ్వు చేయాల్సినవన్నీ కూడా చేసి ఎడ్యుకేషన్ పరంగా కానీ నువ్వు చేయాల్సిన వర్క్ అంతా చేసి ఎవరి మీద డిపెండెన్సీ అనేది లేకుండా నీ కాళ్ళ మీద నిలబడగలగాలి, అప్పుడే నువ్వు ఇండివిజువల్ అని బిల్డ్ చేసుకోగలవు. అండ్ నేను ఇదే నా ఆన్సర్కి ఎందుకు చెప్తున్నాను అంటే ఒక మనిషికి ఇండివిజువాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ఆధారపడుతూ వాళ్ళు చేస్తున్నారు చెందుతున్నారు అనేది కాకుండా నీ సొంతంగా నువ్వేం చేసుకోగలిగావు, దేవుడు నీకు జీవితం ఇవ్వడం వల్ల నువ్వు నీ వంతుగా నువ్వేం సంపాదించుకోగలిగావు అనేది క్వశ్చన్ మనకి ఒక 20s లో 30s లో కాకపోయినా చివరాకలో మనకి క్వశ్చన్ వచ్చింది, ఇన్ని ఏళ్ళు బతికి ఉన్నాము కదా నాకు నేనేం సాధించుకున్నాను అని. అప్పుడు మనం బ్లాంక్ అవ్వకూడదు. ఏంటి అనేది మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏంటి అని మీకు బ్లాంక్ ఫేస్ ఉండకూడదు. ఇదిగోండి పలానా సాధించాను, నా సొంతంగా నా కాళ్ళ మీద నిలబడగలిగాను, చిన్న ఉద్యోగమే పెద్ద ఉద్యోగమైనా నా వంతుగా నేను సంపాదించుకోగలిగాను చెప్పుకోగలగాలి. ఆ ఇండివిజువాలిటీ కోసం ప్రతి మనిషి హార్డ్ వర్క్ చేయాలనేది నేను చెప్తాను నా ఇండివిజువాలిటీ గురించి.
1: చాలా చిన్న ఏజ్లో చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నావు ట్రిషా. మరి కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందామా?

0: ఫ్యాషన్ ఇష్టమా?
1: నా దృష్టిలో రెండు లైక్ దే జస్ట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ మ్యామ్. ఏది వేరు అనేది కాదు. ట్రెడిషన్నే మనం ఎందుకు ఫ్యాషన్ చేయకూడదు?
0: అలా ప్రయత్నించావా ఎప్పుడైనా?
1: ఎస్ మ్యామ్. అలాంటి ఒక ఆలోచన నుంచే మనకి ఇండో వెస్టర్న్ అనేది కాన్సెప్ట్ కూడా వచ్చింది. ఎందుకంటే ట్రెడిషన్ని మీరు ఎప్పుడైతే కల్చర్ అనే భాగంగా వెనక్కి నెట్టేశారో, అందరూ దాన్ని లైక్ వెనక పడిపోయి బ్యాక్వర్డ్గా చూడటం స్టార్ట్ చేశారు. ఇది పక్కకు వెళ్ళిపోయేసరికి వెస్టర్న్ కల్చర్ అనేది హైప్ ఎక్కువ అయిపోయింది. మోడర్న్ బట్టలు వేసుకుంటేనే ఫ్యాషను, జీన్స్ వేసుకుంటేనే ఫ్యాషన్ అనుకుంటున్నారు. అది ట్రెడిషన్ని నువ్వు ఎందుకు ఫ్యాషన్ చేయకూడదు? ఇప్పుడు దాకా సరే జీన్స్లు టాప్లు అవి ఫ్యాషన్ చేశారు. నీకు నిజంగా ట్రెడిషన్ అనే ఆలోచన నీకు ఉంటే వై కాంట్ యు మేక్ ట్రెడిషన్ యాజ్ అ ఫ్యాషన్? నీ చీరని నువ్వెందుకు ఫ్యాషన్ చేయకూడదు? నీ బొట్టుని నువ్వెందుకు ఫ్యాషన్ చేయకూడదు? నీ వస్త్రాధరణ నీకు ఎప్పుడే ఏదైతే చిన్నప్పటి నుంచి నీకు నీ పేరెంట్స్ నేర్పించుకుంటూ వచ్చారో అది నువ్వెందుకు ఫ్యాషన్ చేయకూడదు అనేది నాకు ఈ ఆలోచన నాకు ఎలా వచ్చింది అంటే, యాజ్ ఐ సెడ్, ఫ్యాషన్లో నేను టైం ఇన్వెస్ట్ చేశాను, రీసెర్చ్ చేశానని చెప్పి. వెస్టర్న్ పాప్ కల్చర్ ఎప్పుడు కూడా అంటే మనం చున్నీలు వేసుకుంటాము, చక్కగా బొట్టు పెట్టుకుంటాము, మంచి ఇయర్ రింగ్స్ అన్నీ మనకి చాలా డెకరేటివ్ అనేది మనకి చాలా ఎక్కువ ఉంది. వాళ్ళు తీసుకొచ్చి ఒక చున్ని వేసుకొని దాన్ని స్కాండినేవియన్ స్కార్ఫ్ అంటారు వెస్టర్న్లో. మనం చున్ని వేసుకుంటే ట్రెడిషన్ అయిపోయింది, బ్యాక్వర్డ్ అయిపోయింది. అదే ఆ వెస్టర్న్ వాళ్ళు వాళ్ళ మోడల్స్ దాన్ని ఆ చున్ని వేసుకుంటే అది స్కాండినేవియన్ స్కార్ఫ్ అయిపోయింది. సో వాళ్ళు మనకి మళ్ళీ రీసెల్ చేస్తున్నారు మన ట్రెడిషన్ని. మనం ఇక్కడ జుమ్కిలు 10 రూపాయలకి వస్తే చీ మనకు అది వద్దు, ఇది చీప్గా చూస్తాము. అదే ఇక్కడ ఒక వెస్టర్న్ మోడల్ సూటు బూట్ వేసుకుని జుమ్కిలు పెట్టుకుంటే అది ఫ్యాషన్ అయిపోయింది. సో ఆ పాయింట్ నేను నోటీస్ చేశాను అనమాట. ఆ వాళ్ళు వాళ్ళు చేస్తుందల్లా ఏంటి అంటే మన ట్రెడిషన్ని మనకి రీసెల్ చేస్తున్నారు ఇంకో పేరు పెట్టి. అది ఆ పాయింట్
0: కొత్తగా దేన్నైతే ప్రజెంట్ చేస్తాము అదే ఫ్యాషన్ అంటాం.
1: ఫ్యాషన్ అయిపోయింది,
0: ఉన్నదాన్నే ప్రజెంటేషన్ కొత్తగా చేస్తే అదే ఫ్యాషన్.
1: ఎస్ మ్యామ్.
0: మరి నువ్వు ఫ్యాషన్ డిజైనర్ అయితే గనక నీ డ్రీమ్స్ ఏంటి?
1: నా డ్రీమ్స్ ఏంటంటే మ్యామ్, ఎవ్రీ ఫ్యాషన్ డిజైన్ లాగా నాకు కూడా ఒక థాట్ ఉంది. కొత్త డిజైన్స్ అనేవి నేను ఇన్నోవేటివ్గా చేస్తాను, బట్ ఇన్నోవేషన్ అనేది జస్ట్ మోడర్న్ లుక్స్లో కాదు. ఐ విల్ టేక్ అ బ్లెండ్ ఫ్రమ్ మై ట్రెడిషన్. ఇప్పుడు దాకా మోడర్న్ డ్రెస్సెస్ ఏంటి అంటే మనకి వెస్టర్న్ కల్చర్ ఒకటి చూపించుకుంటూ వచ్చారు. దీంట్లో యూనిక్నెస్ ఏంటి, వాళ్ళ డిజైన్స్ ఎలా ఉన్నాయి, కాస్ట్యూమ్స్ ఎలా డిజైన్ చేస్తారు, వాళ్ళ పాప్ కల్చర్ ఒక్కటే మనకి చూపించుకుంటూ వచ్చారు. బట్ ఇదే ఫ్యాషన్ డిజైనింగ్ నేను కనుక డిజైనర్ అయితే మన తెలుగు ట్రెడిషన్ని నేను ముందుకు తీసుకొస్తాను. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఫ్యాషన్. తెలుగు ఈజ్ నాట్ బ్యాక్వర్డ్, తెలుగు ఈజ్ ఆల్సో ట్రెడిషన్ విత్ ఫ్యాషన్ అనేది నేను రిప్రజెంట్ చేసి చూపిస్తాను. ఎందుకంటే ఇంగ్లీష్ అనే కానీ వెస్టర్న్ పాప్ కల్చర్ అనేది కానీ అందరికీ ఫ్యాషన్ అంటే అది ఒక్కటే తెలుసు. అందరూ దీన్ని పక్కన పెట్టేస్తున్నారు, ట్రెడిషను చాలా బ్యాక్వర్డ్గా ఉంది అని చెప్పి. నేను ఇదే నలుగురు ముందుకు తీసుకొచ్చి ట్రెడిషన్ ఈజ్ ఆల్సో ఫ్యాషన్ అనేది నేను చూపిస్తాను అనమాట.
0: నైస్ ట్రిష. మరి నీ పర్సనల్ హాబీస్ ఏంటి అంటే సింగింగ్, డాన్సింగ్ అలాంటివి ఏమైనా ఉన్నాయా?
1: ఎస్ మ్యామ్, సింగింగ్ వైపు నా ఇంట్రెస్ట్ బాగా ఉంది. సో తెలుగు పాటలు పాడతాను, ఇంగ్లీష్ పాటలు పాడతాను, సింగింగ్ ఉంది, రైటింగ్ ఉంది. ఎక్కువ నాకు ఈ కమ్యూనికేషన్ మీద కాన్సెప్ట్ వచ్చేసరికి పాడ్కాస్ట్లు ఎక్కువ వింటూ ఉంటాను నేను. సో ప్రస్తుతం ఇవి ఉన్నాయి, ఫ్రీ టైంలో ఇవి పర్సూ చేస్తూ ఉంటాను నేను.
0: మ్యూజిక్ ఏమైనా నేర్చుకుంటున్నావా?
1: ఎస్ మ్యామ్, క్లాసికల్ సంగీతం నేర్చుకుంటున్నాను.
0: ఎన్ని ఇయర్స్ నుంచి?
1: ప్రజెంట్ 12 మంత్స్ అయింది మ్యామ్ స్టార్ట్ చేసి. ఈ క్లాసికల్ మ్యూజిక్లో మేడం, మా టీచర్ నాకు పాటలు నేర్పిస్తూ ఉంటారు. అన్నమయ్య కీర్తనలు అని కానీ, శ్రీరామదాస్ పాటలు అని, హారతి పాటలు నేర్పిస్తూ ఉంటారు.
0: పాడతావా?
1: ష్యూర్ మ్యామ్. సో

0: సో ఇలాంటి ఒక పాట మ్యామ్.
1: ఫిలిం సాంగ్స్ ఏమైనా పాడతావా?
0: ఎస్ మ్యామ్. సామజవర గమన నిను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. సామజవర గమన నిను చూసి ఆగగలనా, మనసు మీద

0: వయసుకున్న అదుపు చెప్ప తగునా నీ కలని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులు నల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు.
1: గుడ్ బా పాడవటిషా. మరి కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందామా?

0: నిన్ను బాగా ఇన్స్పైర్ చేసిన పర్సన్, అలాగే ఇన్స్పైర్ చేసిన బుక్ కూడా.
1: నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన పర్సన్ రతన్ టాటా. హీఈస్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. అండ్ రతన్ టాటాని చూస్ చేసుకుంటే నాకు ఇంకో రీజన్ కూడా ఉంది. నాకు ఈ ఇలాంటి కైండ్ ఆఫ్ మైండ్ సెట్ రావడానికి నాకు ఫస్ట్ రీజన్ మా గ్రాండ్ ఫాదర్ మ్యామ్. మా గ్రాండ్ ఫాదర్ గ్రోత్ అనేది కానీ, నాకు మా గ్రాండ్ ఫాదర్ చుట్టూ వచ్చే రెస్పాన్స్ నుంచి నాకు ఇలాంటి మైండ్ సెట్ అనేది డెవలప్ అయ్యింది. ఎప్పుడు కూడా అనుకుంటూ ఉండేదాన్ని చారిటీలు ఇవి చేయడం వల్ల మనకేంటి ప్రాఫిట్ వచ్చేది అని చెప్పి. బట్ ఇదే సేమ్ మైండ్ సెట్తో నేను ఒక పర్సన్ నాకు ఇన్స్పైర్ అయ్యారంటే అది రతన్ టాటా మాత్రమే. సో హీఈస్ మై వెరీ మచ్ ఇన్స్పిరేషన్ మ్యామ్. నేను ఏది నా స్టెప్ తీసుకోవాలి అన్నా కూడా ఏది కూడా ఆశించకుండా చేయడం అనేది నేను ఆయన నుంచి నేర్చుకున్నాను. జస్ట్ మనం వర్క్ చేసాము, మన ఎఫర్ట్స్ 100% పెట్టామా లేదా, ఇంకా రిజల్ట్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు.

0: చేశాను మ్యామ్. సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ ఐ డిడ్ ఆన్ మై బర్త్డే.
1: ఫోన్ ఆర్ బుక్స్, ఈ రెండిట్లో ఏది ఎంచుకుంటావు నువ్వు?
0: ఫోనే ఎంచుకుంటా మ్యామ్.
1: ఎందుకు?
0: ఫోన్ బట్ విత్ లిమిటెడ్ స్క్రీన్ టైమ్. ఫోన్ అనేది అందరూ దాన్ని చెడుగా చూసేసుకుంటున్నారు. ఫోన్లో అంటే ఫోన్ అనేది చెడ్డది కాదు, నువ్వు ఆ ఫోన్లో ఏం చూస్తున్నావు అనే దాని మీద నీ ఆలోచన డిపెండ్ అయి ఉంటుంది. సో బుక్స్ అనేది ఏంటంటే మ్యామ్, అందులో మనం కేవలం ఒక చరిత్ర గురించి, ఒక పర్సన్ గురించి చదువుకోగలం. ఆ బుక్ అయిపోయాక మళ్ళీ నువ్వు వెళ్ళి కొత్తగా కొనాలి. అదే ఫోన్ అనేది మన చేతిలో ఉంటే వేరియస్ పుస్తకాలు మనం చదువుకోవచ్చు, నలుగురు గురించి తెలుసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇన్స్టెంట్గా దొరుకుతూ ఉండిద్ది. సో ఫోన్ అనే ఫ్లెక్సిబిలిటీని చూస్ చేసుకొని నేను బుక్ కావాలా ఫోన్ కావాలంటే నేను ఫోన్ అనేది ఎంచుకుంటాను.
1: మరి రాయడం ఇష్టం అన్నావు, అంటే వొకాబులరీ అలా ఏమన్నా నీకు హాబీగా?
0: ఎస్ మ్యామ్. సో రైటింగ్ అనే యాక్టివిటీకి వస్తే మ్యామ్, ఎస్ మ్యామ్, రైటింగ్ కూడా నాకు బాగా ఇష్టము. పుస్తకాలు రాసేంత రైటర్ లెవెల్లో కాకపోయినా హ్యాండ్ రైటింగ్ స్టైల్స్ నేర్చుకోవడం అనేది నాకు బాగా ఇష్టం, క్యాలిగ్రఫీ. సో అలాగా చిన్నప్పటి నుంచి కర్సివ్, స్ప్లిట్ హ్యాండ్ రైటింగ్ అందరికీ మనకి స్కూల్లోనే చెప్తూ ఉంటారు, సమ్మర్ వెకేషన్లో హ్యాండ్ రైటింగ్ బుక్స్ ఇస్తూ ఉంటారు. బట్ నేను కొత్తగా నేర్చుకున్నది లుసిడా హ్యాండ్ రైటింగ్ మ్యామ్. సో ఖాళీ టైంలో ఒక టాపిక్ ఎంచుకోవడం, ఆ టాపిక్ గురించి నా సొంత వర్డ్స్ నేను ఎలా రాయగలను.
2: మీరు ఇంతవరకు వన్డే ఆర్జే శ్రీ త్విష గారితో పరిచయం విన్నారు. సమయం 12 గంటలు కావస్తుంది. కొంచెంసేపట్లో ఢిల్లీ నుండి వార్తా ప్రసారం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం లాహిరి లాహిరిలో కార్యక్రమంలో ఏకచిత్ర గీతాలు వింటారు. ఈరోజు ఆకలి రాజ్యం చిత్రం నుంచి పాటలు వినండి.

0: Abi. Tana na na na tana na na tana. పదము చేర్చి పాట కూర్చలేదా
1: శభాష్.

1981 ప్రేమాలయ ద్వారా విడుదలైన ఆకలి రాజ్యం చిత్రం నుంచి పాటలు మీరు ఇంతవరకు విన్నారు. సమయం 12:30 కావస్తోంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశ భద్రతకు కొత్తగా ఎదురవుతున్న సవాళ్లు ముప్పులను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర భూగోళ శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశమై హైదరాబాద్ మెట్రో 2 దశ తెలంగాణలో కీలక ప్రాజెక్టులపై చర్చిస్తున్నారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. ఫీఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ పోటీలో నార్వే, అర్జెంటీనా, ఫ్రాన్స్ రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. మన దేశ భద్రతకు కొత్తగా ఎదురవుతున్న సవాళ్లు ముప్పులను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరుగుతున్న 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంప్రదాయేతర ప్రమాదాలు జాతీయ సరిహద్దులను దాటి విస్తరిస్తున్నాయని ఆయన హెచ్చరించారు.
1: We need to be cognizant of the new security threats and challenges. Non-traditional threats have transcended national borders and have developed defeat systems against conventional responses. Innovative disruptive technologies, more camouflaged variants of terrorism, cyber threats in a world which is getting increasingly digitized, they all constitute an important threats for us.
0: వినూత్నమైన విచ్ఛిన్నకరమైన సాంకేతిక పరిజ్ఞానాలు, మరింత మారువేషాల్లో వస్తున్న ఉగ్రవాదులు, సైబర్ ముప్పులు రోజు రోజుకు మరింతగా డిజిటలైజ్ అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 16వ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో సంప్రదాయేతర భద్రతా సవాళ్లపైనే చర్చలు ప్రధానంగా సాగుతాయని అజిత్ దోవల్ స్పష్టం చేశారు. భారత్ వేగంగా అభివృద్ది చెందుతున్న విశ్వసనీయమైన ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అనే సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, గత దశాబ్ద కాలంలో దేశం సాధించిన విజయాలు విశ్వాసం, స్థిరత్వం, ప్రపంచ సంక్షేమం పట్ల ఉన్న నిబద్దతపై ఆధారపడి ఉన్నాయన్నారు. ఇటీవల తాను G7 సదస్సులో పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, జాతీయ ప్రయోజనాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడంలో భారతదేశానికి ఉన్న చంచలమైన నిబద్దతను ప్రపంచ నాయకులు గుర్తిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం అధికారంలో ఉన్న 12 కాలాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఖాదీ ప్రచారం, స్థానిక ఉత్పత్తులకు మద్దతు వంటి కార్యక్రమాలు విజయవంతం కావడానికి పౌరులు దేశ నిర్మాణ స్ఫూర్తిని తమదిగా స్వీకరించడమే కారణమని ప్రధానమంత్రి అన్నారు.
2: పిచ్లే 12 వర్షం కే జో భీ సిద్ధ్యా దేశ్ కీ రహీ హై ఉన్కే మూల్ మే రాష్ట్ర ప్రథమ్ కీ భావనా హీ కేంద్ర మే హై. స్వచ్ఛ భారత్ అభియాన్ సే లేకర్ మేక్ ఇన్ ఇండియా, ఖాదీ ఖరీదనే పర్ జోర్,

0: स्थानीय वस्तुएं खरीदने पर जोर। ये सारे इनिशिएटिव इसलिए सफल हुए क्योंकि देश की जनता ने देश को सबसे ऊपर रखते हुए अपना कर्तव्य निभाया।
1: కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి, కేంద్ర మత్స్య పశు సంవర్ధక పాడే పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అయిన జార్జ్ కురియన్ కేంద్ర మంత్రి మండలికి రాజీనామా చేశారు. జార్జ్ కురియన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ రాజీనామా తక్షణమే అమల్లోకి వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు న్యూఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రెండో దశ, తెలంగాణలో కీలక ప్రాజెక్టులపై చర్చిస్తున్నారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణ, ఐఆర్ఎఫ్సీ నుంచి రుణం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి నిన్న సమావేశమై ఆర్ఎఫ్సీ రుణం అంశంపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఖట్టర్తో జరిగిన సమావేశంలో అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నో అగ్ని ప్రమాదం ఘటనపై స్పందించిన పోలీసులు వేగంగా చర్యలు ప్రారంభించారు. 15 మంది విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న ఈ సంఘటనలో పోలీసులు నిన్న రాత్రి 6 కేసు నమోదు చేసి 4 అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు లక్నో డెవలప్మెంట్ అథారిటీ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖకు చెందిన 4 అధికారులను కూడా సస్పెండ్ చేశారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి అలీగంజ్ పోలీసులు 6 నిందితులతో పాటు ఇతర బాధ్యతలపై భారతీయ న్యాయ సంహిత, ఉత్తరప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ యాక్ట్లోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాష్ట రాజధానిలోని అలీగంజ్లో ప్రమాదానికి గురైన భవనాన్ని పోలీసులు సీజ్ చేసి ప్రాంగణంలోకి ఎవరికీ ప్రవేశం లేదని స్పష్టం చేశారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ లెట్ ఏఆర్ న్యూస్ _HBD ఫాలో కండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో జరిగే 2వ పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో పద్మ అవార్డులను బహుకరిస్తారు. 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ పురస్కారాలను రాష్టపతి అందజేస్తారు. ప్రతిష్టాత్మకమైన పద్మ పురస్కారాలను అందుకోనున్న 65 మంది ప్రముఖుల్లో టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృతరాజ్, ప్రముఖ నటుడు మామూటి, నేపథ్య గాయని అల్కా యాగ్నిక్, క్రికెటర్ రోహిత్ శర్మ ఉన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను 5 పద్మవిభూషణ్లతో కలిపి మొత్తం 131 పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ దూరదృష్టిగల నాయకుడని, ప్రఖ్యాత విద్యావేత్త, బలమైన దేశభక్తుడని ఆయన సోషల్ మీడియాలో అభివర్ణించారు. దేశ ఐక్యత సమగ్రత కోసం శ్యామాప్రసాద్ ముఖర్జీ నిర్భయంగా పోరాడారని, బలమైన సంయుక్త అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణానికి ఆయన చేసిన త్యాగం, అచంచలమైన నిబద్ధత రాబోయే తరాలకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ఉపరాష్టపతి అన్నారు. ప్రముఖ దేశభక్తుడు, పండితుడు, రాజనీతిజ్ఞుడు అయిన డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆయనకు నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ తన జీవితాన్ని దేశ అభివృద్దికి అంకితం చేశారని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఆయన చూపిన ధైర్యం, జాతీయ ప్రయోజనాల పట్ల ఉన్న నిబద్ధత తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. స్విట్జర్లాండ్లో జరిగిన మొదటి దఫా చర్చల అనంతరం తమ దేశంలోకి పరమాణు పరిశీలకులను తిరిగి అనుమతిస్తామంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన ప్రకటనను ఇరాన్ తోసిపుచ్చింది. కొనసాగుతున్న చర్చల నేపథ్యంలో అణు పరిశీలకులను అనుమతించేందుకు ఇరాన్ అంగీకరించిందని జేడీ వాన్స్ ఒక ప్రకటన చేయగా ఇరాన్ అది వాస్తవం కాదని ఖండించింది. అయితే చర్చల అనంతరం అమెరికా ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ అంతర్జాతీయ అణు ఇంధన సంస్థతో చర్చలు ఈవేళ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు నిన్న అమెరికా జారీ చేసిన 60 ఆంక్షల సడలింపు, చారిత్రాత్మకంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన అమెరికా దీర్ఘకాలిక ఆంక్షల ఆటంకాలను తొలగించింది. ఆంక్షల సడలింపు ద్వారా అమెరికా డాలర్లలో ఇరాన్ ముడి చమురు, పెట్రోకెమికల్స్ ఉత్పత్తి, విక్రయం, సరఫరాకు అనుమతి లభించింది. మరోపక్క ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల మధ్య కాల్పుల విరమణను బలోపేతం చేయడానికి శాశ్వత శాంతి భద్రతల

0: దిశగా ప్రయత్నాలు ముందుకు తీసుకువెళ్లేందుకు అమెరికా ఈ వారం వాషింగ్టన్ లో ఇరు దేశాల అధికారులతో మరో దఫా చర్చలకు వేదిక కానుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అనేక ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, సిక్కింలో హిమాలయ సానువుల దిగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హెచ్చరించింది. రాబోయే 5 నుంచి 7 రోజుల పాటు దేశంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ తెలియజేసింది. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ లండన్ రౌండ్ ప్రారంభ మ్యాచ్లో భారత పురుషుల హాకీ జట్టు ఈరోజు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. ఫీఫా ప్రపంచకప్ 2026లో భాగంగా ఇంతవరకు నార్వే, అర్జెంటీనా, ఫ్రాన్స్ తమ ప్రత్యర్థులను నుంచి రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. ఫిలడెల్ఫియా స్టేడియంలో జరిగిన గ్రూప్ 1 మ్యాచ్లో ఫ్రాన్స్ 3-0 తేడాతో ఇరాక్ను ఓడించి నాకౌట్ దశకు అర్హత సాధించింది. అంతకుముందు అర్జెంటీనా మెస్సీ చేసిన 2 గోల్స్తో విజయం సాధించి నాకౌట్ దశకు చేరుకుంది. విశేషాలు మరొకసారి. దేశ భద్రతకు కొత్తగా ఎదురవుతున్న సవాళ్లు, ముప్పులను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల ఈవేళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో నార్వే, అర్జెంటీనా, ఫ్రాన్స్ రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జీవనలహరి ఈనాటి కార్యక్రమంలో ముందుగా వయోధికుల్లో రక్తపోటు, మధుమేహం నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారితో పరిచయం వింటారు.
2: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ ఫణికుమార్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్గా వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా షుగర్, బీపీ, థైరాయిడ్, ఇంకా ఈ జ్వరాలు లాంటివి కానీ, జీర్ణకోశ సంబంధ సమస్యలు కానీ వైద్య సేవలు అందిస్తూ అనుభవం గడించారు. ప్రధానంగా డాక్టర్ గారు, వయోధికుల్లో బీపీ, షుగర్ అనేటువంటిది నియంత్రణలో ఉంచుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది మా శ్రోతలకు తెలియజెప్తారని చెప్పి భావిస్తూ, ఎందుకని వయోధికుల్లో బీపీ అనేటువంటిది వస్తుంది, ఒకసారి కారణాలు చెప్పండి.
3: నమస్కారం అండి, నేను డాక్టర్ ఆర్ఎల్వి ఫన్ కుమార్. సో ముఖ్యంగా మనం వయోధికుల్లో బ్లడ్ ప్రెషర్ అంటే అధిక రక్తపోటు మరియు అదుపులేని బ్లడ్ షుగర్ అంటే డయాబెటీస్, మధుమేహ వ్యాధి ఎక్కువగా చూస్తుంటాము. కాకపోతే దీనికి ప్రత్యేకించి వయసు ఒక పెద్ద కారణం అండి. కాకుండా అప్పటికప్పుడు వచ్చింది అనుకోకుండా, మనం 40 ఏళ్ళు దాటినప్పటి నుంచే తరచూ సంవత్సరానికి ఒకసారి పీరియాడికల్గా చెకప్ చేసుకుంటూ ఉంటే ఈ బీపీ, షుగర్ వచ్చే రిస్క్ని మనం ముందుగానే గుర్తించి దానికి తగు జాగ్రత్తలు పాటించి ఈ బీపీ, షుగర్ రాకుండా జాగ్రత్తలు పడవచ్చు. ఇకపోతే మనం బీపీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బీపీ గురించి క్లుప్తంగా మనకి కామన్ పబ్లిక్ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక నార్మల్ పర్సన్ యొక్క రక్తపోటు 120 పైది సిస్టాలిక్, కింద 80 అంటే డయాస్టాలిక్ మధ్యలో ఉండాలండి. ఎవరికైనా సరే ఈ బీపీ 130-139 సిస్టాలిక్ మరియు 80-89 డయాస్టాలిక్లో ఉన్నప్పుడు మనం కొంచెం స్టేజ్ 1 హైపర్ టెన్షన్గా, లేదు 140-90 లేదా పైన ఉన్నప్పుడు స్టేజ్ 2 హైపర్ టెన్షన్గా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. బీపీ అనేది ఉన్నపలంగా రాదండి, ఖచ్చితంగా 2-3 సంవత్సరాల నుంచే ఉండొచ్చు, లేదా కొంచెం ముందు నుంచే ఉండొచ్చు. 60 ఏళ్ళ పైబడ్డ వాళ్ళకి రెగ్యులర్ చెకప్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ముందుగానే బీపీ వచ్చినప్పుడు దానికి తగు జాగ్రత్తలు తీసుకుని బీపీ పెరగకుండా చూసుకోవచ్చు. ఇంకా ఆహార నియమాలతో కంట్రోల్ కానప్పుడు మనం ఈ బీపీకి సంబంధించిన మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మనకి ఉప్పు ఎక్కువగా తీసుకునే వాళ్ళకి, అంటే మనం బాగా నిలవ పచ్చళ్ళు కావచ్చు, లేకపోతే మనం తీసుకునే ఆహారంలో ఉప్పు బాగా ఉన్నప్పుడు ఉప్పు వల్ల బీపీ పెరిగే అవకాశం ఉంది వయోధికుల్లో. తర్వాత ఎక్కువగా శారీరక శ్రమ పడుతూ రైస్ ఎక్కువ తీసుకున్న, అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి కూడా బాడీలో జరిగే హార్మోన్ ఇంబ్యాలెన్స్ల వల్ల బీపీ పెరిగే అవకాశం ఉంది. బీపీని మనం 2 విధాలుగా భాగించాలండి, ప్రైమరీ హైపర్ టెన్షన్, సెకండరీ హైపర్ టెన్షన్. ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటే 90% మందికి ఉండే బీపీ. దీనికి కారణాలు అంటూ ఉండవు, జెనెటిక్గా పేరెంట్స్కి బీపీ ఉంటే పిల్లలకి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఏ కారణం లేకుండా కూడా బీపీ వచ్చే అవకాశం ఉంది. సింపుల్ కారణాలు ఏంటంటే ఎక్కువగా నిద్ర లేకుండా, బాడీకి సరైన రెస్ట్ లేకుండా కూడా మనం ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ సరిగ్గా నిద్రపోకుండా ఈ

0: వాటిల్లో మునిగిపోయి ఏదో మనం ఏదో ఆలోచనలు ఉన్నా కూడా బీపీ వచ్చే అవకాశం ఉంది. బాగా గురకొచ్చే వాళ్ళకి అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, ఈ సమస్య గురక చాలా మందికి ఉంటుంది. గురకలో ఏంటంటే మన అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాలో కూడా బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. బాడీ వెయిట్ ఎక్కువ ఉండే వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. తరచుగా షుగరీ ఫుడ్ బాగా తినే వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. క్రానిక్ పెయిన్ కిల్లర్స్ అంటే మనం వయోధికుల్లో చూసినప్పుడు ఏంటంటే మోకాలు నొప్పులు కానీ ఆ నొప్పులు కానీ బాగా నొప్పి పిల్లలు వాడే వాళ్ళకి కూడా అంటే డాక్టర్ పర్యవేక్షణ లేకుండా నొప్పి పిల్లలు వాడే వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా కారణాలు అనేకమైనా సరే తరచూ బీపీ చెకప్ చేసుకోవడం ద్వారా మనం బీపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని మనం ముందుగా గుర్తించే అవకాశం ఉంది. కానీ ఇంకొకటి చెప్పదలుచుకున్నాను, ఈ బీపీలో ఏంటంటే నార్మల్గా 160 150 మనం కొత్తగా చూసినప్పుడు పేషెంట్ని మనం మానిటర్ చేసి పేషెంట్ని ఎవాల్యుయేట్ చేసి అసలు ఎందువల్ల బీపీ వచ్చింది అనేది మనం ఏ ఏజ్ వాళ్ళైనా సరే మనం దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటాము. అలా కాకుండా సడన్గా ఉన్న పలంగా ఎప్పుడు నిజంగా రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటున్న పర్సన్ అసలు ఎప్పుడు బీపీ లేనట్టు పర్సన్ 50 సంవత్సరాల మనిషి, అంతకుముందు నిజంగా ఎప్పుడు నెల నెల బీపీ చెక్ చేసుకుంటూ బీపీ లేనట్టు మనిషి సడన్గా కళ్ళు తిరుగుతూ నడవడానికి ఇబ్బంది అయ్యి తూలు వస్తూ మాట తడబడుతూ బీపీ కనుక 200 190 అనేది కనుక ఉంటే అది హైపర్ టెన్సివ్ ఎమర్జెన్సీ అంటాం అన్నమాట. అంటే అలాంటి బీపీని కూడా మనం అసలు ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. అలా అని చెప్పి అలా 200 వచ్చిన బీపీని ఖచ్చితంగా మన న్యూరలాజికల్ కారణాన్ని రూల్ అవుట్ చేయకుండా మళ్ళీ బీపీ తగ్గేని కూడా కూడదు. కాబట్టి ఎవరన్నా సరే ఎప్పుడు రెగ్యులర్ చెకప్లో ఉండే పేషెంటు, ఎప్పుడు బీపీ నార్మల్గా ఉండే పేషెంటు సడన్గా తలనొప్పి మాట స్పష్టత కోల్పోయి నడుస్తున్నప్పుడు తూలుడు వస్తూ బీపీ ఎప్పుడు నిజంగా లేదు కానీ ఆ రోజు సడన్గా 200 వచ్చిందంటే ఖచ్చితంగా ఏదన్నా న్యూరో ప్రాబ్లం ఉందా అనేది మనం ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి తరచుగా అంటే ఒక వయసు 40 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు బీపీ చెకప్ అనేది రెగ్యులర్గా చేయించుకుంటూ, షుగర్ చెకప్ చేయించుకుంటూ, కొలెస్ట్రాల్ చెకప్ చేయించుకుంటూ, కిడ్నీ కూడా బేసిక్ క్రియాటిన్ లెవెల్స్, యూరిన్ ప్రోటీన్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ, ఇయర్లీ 1-45 ఇయర్స్ దాటినప్పుడు ఒక బేస్ లైన్ ఈసీజీ అవసరమైతే 2D ఎకో చేయించుకుని ఈ బీపీకి సంబంధించిన ఎవాల్యుయేషన్లో భాగంగా బీపీని కంట్రోల్లో పెట్టుకుని తద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని మనం దూరంగా ఉంచుకునే అవకాశం ఉంది. ఇకపోతే బీపీకి రెండో కారణం సెకండరీ హైపర్ టెన్షన్. ఇందాక నేను చెప్పింది ప్రైమరీ హైపర్ టెన్షన్, దానికి 90% మందికి అది కారణం ఉంటుంది. సెకండరీ హైపర్ టెన్షన్ ఏంటంటే పేషెంట్కి బీపీ శరీరంలో ఇంకేదో కారణం వల్ల బీపీ పెరగడం అనేది సెకండరీ హైపర్ టెన్షన్. సెకండరీ హైపర్ టెన్షన్ బేసికల్గా మనకి దేనివల్ల వస్తుందంటే ఏదన్నా కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు రావచ్చు, తర్వాత హార్మోన్ సమస్యలు, థైరాయిడ్ కానీ, ఫియోక్రోమోసైటమ్ అంటే కొన్ని కొన్ని హార్మోన్ సమతుల్యతలు దెబ్బతిన్నప్పుడు బీపీ రావచ్చు. కొంతమంది పేషెంట్స్కి పడుకున్నప్పుడు సడన్గా బీపీ పెరగడం, కూర్చున్నప్పుడు బీపీ తగ్గడం, అలాంటి కొన్ని హార్మోన్ సమస్యలు అలాంటిది వస్తూ ఉంటుంది. ఈ రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ అనే ఒకటి ఉంటుంది, అంటే కిడ్నీకి సంబంధించిన రక్తనాళం సన్నబడడం వల్ల కూడా బీపీ రావచ్చు. సో బీపీ అనేది జస్ట్ ఒక ట్యాబ్లెట్ ఇచ్చి దాన్ని మనం తేలిగ్గా తీసుకోకుండా నిజంగా బీపీ 160/100 ఒక రీడింగ్లో కాకుండా వారంలో ఒక 3-4 సార్లు బీపీ ఉన్నప్పుడు మనం ఒక 3-4 టైమ్స్ డిఫరెంట్ టైమ్స్లో బీపీ చెక్ చేసుకుని నిర్ధారణకు వచ్చి దీనికి ప్రాథమిక కారణం ఏంటో అంచనా వేసి మనం దానికి తగ్గ ఆహార నియమాలతో పాటు మెడిసిన్స్ మనం అడ్వైజ్ చేయాల్సిన అవసరం ఉంది.
1: డాక్టర్ ఫణికుమార్ గారు, ఇప్పుడు మామూలుగా వయోధికుల్లో ఇది కామన్ ఏలే, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి బీపీలు షుగర్లు సహజమేలే, పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు, ఏం కాదులే, ఇలాంటిది కూడా అంటుంటారు.
0: బీపీ అనేది వయోధికుల్లో ఇంకొక కారణం ఏంటంటే రక్తనాళాలు గట్టిపడడం వల్ల కూడా బీపీ వస్తుంది. కానీ ఎవరికైనా సరే బీపీ అదుపులో లేనప్పుడు దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్లో కామన్గా బీపీ పేషెంట్స్ కూడా ఉంటాయి. ప్రాథమికంగా వచ్చేసి కిడ్నీ దెబ్బతినడం, కండి చూపుకి సంబంధించిన రక్తనాళాలు దెబ్బతినడం, గుండె యొక్క కండరాల మీద బీపీ యొక్క ప్రెషర్ పెరిగి గుండె దెబ్బతినడం, తర్వాత పక్షవాతం వచ్చే అవకాశం ఉండడం. సో కాబట్టి బీపీ ఇది వయసు వాళ్ళకి పర్లేదు అని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు, వదిలిపెట్టకూడదు కూడా. ఏ వయసుకు తగ్గట్టు వాళ్ళకి ఆ వయసుకు తగ్గట్టు మందులు ఇచ్చి మనం బీపీ నియంత్రణలో ఉంచాల్సిన అవసరం ఉంది. బీపీని మనం ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ వయసు వాళ్ళైనా సరే బీపీ 120/80 లోపల ఉండాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఏంటంటే హాస్పిటల్కి వచ్చినప్పుడు మాకు లో బీపీ అయిపోయింది, లేకపోతే కొంతమంది బీపీ మందులు వాడేవాళ్ళు నిజంగా మంచిగా ఇంట్లో బీపీ చెక్ చేసుకున్న మిషన్ కొనుక్కొని బీపీ చెక్ చేసుకుని కొన్నిసార్లు ఏమవుతుందంటే డాక్టర్ని కలవడం వీలుగా పోయినప్పుడు కింద బీపీ 60 వస్తుంది 50 వస్తుంది అని చెప్పేసి లో అయిపోయిందనే భయంతో బీపీ మందులు ఆపేసే వాళ్ళని కూడా చూసాము. కాబట్టి బీపీలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లో బీపీ అంటే పైన బీపీ సిస్టాలిక్ బీపీ 90 కంటే తగ్గినప్పుడు మనం లో బీపీ

0: బీపీ అని అనాల్సిన, అంటే హైపోటెన్షన్ అంటాము. సో అంతేగాని కింద బీపీని మీరు పట్టించుకోకర్లేదు, పై బీపీ మాత్రమే మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. పైన బీపీ 90 కంటే తగ్గుతున్నప్పుడు మీరు డాక్టర్ని కలిసి మీరు వాడుతున్న ట్యాబ్లెట్స్ని డోస్ అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని కింద బీపీ 40 వచ్చింది 50 వచ్చింది అనే మిషన్లో మీరు సొంతంగా బీపీ మెడిసిన్స్ని అడ్జస్ట్ చేసుకోకూడదు డాక్టర్ని కలవకుండా. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది లేడీస్లో బాగా సన్నగా ఉండే వాళ్ళలో 90/60 సాధారణంగా చూస్తూ ఉంటాము. ఇంకా బాగా సన్నగా ఉండే వాళ్ళు, హెల్తీగా ఉండి ఏమాత్రం ఏ సమస్యలు లేనటువంటి వాళ్ళకి 80/60 కూడా చూస్తాము లేడీస్లో, ఎక్కువ జెంట్స్లో కాదు. సో 90/60 మొదలుకొని పైన 120/80 మధ్యలో ఎంతన్నా ఉండొచ్చు బీపీ. అది 120/80 అలా ఉన్నప్పుడు స్టేజ్ 1 బీపీ. దీంట్లో వీళ్ళు జాగ్రత్తలు పాటించి తీసుకునే ఆహారంలో ప్రాసెస్డ్ ఫుడ్స్, అంటే మనకి రెడీమేడ్ ఫుడ్స్, ఇన్స్టెంట్ ఫుడ్స్, ఇన్స్టెంట్ నూడిల్స్, లేకపోతే బేకరీ ఐటమ్స్, మైదాతో చేసిన ఐటమ్స్, హై షుగర్ ఉండే ఫుడ్స్, తర్వాత ముఖ్యంగా బేసిక్గా ఆల్కహాల్, లేకపోతే స్మోకింగ్, లేకపోతే ఆ పొగాకు ఏ రూపంలో అయినా సరే, నవిలే పొగాకు కావచ్చు, గుట్కా కావచ్చు, ఇలాంటి ఏ పదార్థాలు అలవాటు ఉన్నా సరే వాటిని మానుకొని నిలవ పచ్చళ్ళు, ఉప్పు శాతాన్ని రోజుకి 1.5 గ్రామ్ లోపల తీసుకుని శారీరక వ్యాయామం పాటించి మినిమం ఒక 40-45 నిమిషాలు నడకతో పాటు ప్రాపర్గా 7-8 గంటలు నిద్రపోతే 99% బీపీ షుగర్ అన్ని కంట్రోల్లోకి వస్తాయి.
1: ఇక డాక్టర్ గారు, వయోధికుల్లో ఈ డయాబెటీస్ అనేటువంటిది చాలా చాలా ఫ్రీక్వెంట్గా, అంటే ఈ బీపీ కంటే కూడా ఎక్కువగా గమనిస్తున్నాను డాక్టర్.
0: అవునండి,
1: వయసు కూడా ఒక కారణం అనుకోవాలి.
0: వయసు ప్రథమ కారణం, తర్వాత అతను చిన్న వయసులో నుంచే తీసుకునే ఆహార అలవాట్ల ప్రభావమే ఒక వయసులో షుగర్ రావడానికి ఒక కారణం అవ్వచ్చు. లేకపోతే దీర్ఘకాలికంగా అతనికి ఉండే ఒత్తిడి వల్ల బాడీలో షుగర్ కంట్రోల్ అదుపు తప్పే అవకాశం ఉంది. ఎక్కువ రోజుల నుంచి బాగా కార్బోహైడ్రేట్స్ అధికంగా తీసుకోవడం వల్ల ఒక వయసు వచ్చేటప్పటికి బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం ఉండడం వల్ల షుగర్ రావచ్చు, లేకపోతే ఇన్సులిన్ ఉన్నా సరిగా పనిచేయకపోవడం వల్ల కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంది. సో పలు పలు కారణాల వల్ల పెద్దవాళ్ళలో మనం షుగర్ చూస్తూ ఉంటాము. సో షుగర్ ఉన్నప్పుడు ఏంటంటే, ఎవరైనా సరే లేదా పెద్దవాళ్ళు అయితే బేసికల్గా ఆహార నియమాలతో చాలా వరకు వీళ్ళకి కంట్రోల్లో వచ్చేస్తుందండి. దానికి తగ్గట్టు మెడిసిన్స్ కూడా వాడాల్సిన అవసరం ఉంటే మాత్రం అశ్రద్ధ చేయకుండా మందులు వాడాలి.
1: డాక్టర్ గారు, ఈ బీపీ షుగర్ రెండు ఉన్నటువంటి వయోధికుల్లో అంటే ఎక్కువగా రిస్క్లు ఏమేమిటి? హార్ట్ ఏక్ కానీ, స్ట్రోక్ ఒకటి, రీనల్
0: ఫెయిల్యూర్, బీపీ కంట్రోల్లో లేకపోయినా, షుగర్ కంట్రోల్లో లేకపోయినా మనకి ముఖ్యమైన అవయవాల మీద దాని ప్రభావం ఉంటుందండి. షుగర్ కంట్రోల్ లేనప్పుడైనా సరే, బీపీ కంట్రోల్ లేనప్పుడైనా సరే కంటి చూపు నరాలు దెబ్బతినే అవకాశం ఉంది. కాళ్ళ రక్త సరఫరాలో తగ్గి కాళ్ళకి ఏమైనా పుండ్లు పడితే పుండ్లు మానకపోయే అవకాశం ఉంది షుగర్లో. తర్వాత ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్ వచ్చేసి హార్ట్కి మీద పడడం, హార్ట్ అటాక్, తర్వాత పక్షవాతం. బీపీ అదుపులో లేనప్పుడు మెదడుకి సంబంధించి సివిఐ అంటాం, అంటే సెరిబ్రల్ వాస్కులర్ యాక్సిడెంట్, దాంట్లో మనకి రక్తం గడ్డగట్టే అవకాశం ఉంది, రక్తనాళాలు చిట్లిపోయే అవకాశం ఉంది. సో బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటే మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ మనం దూరం చేయగలవచ్చు.
1: షుగర్ కంట్రోల్లో లేకపోతే స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
0: షుగర్, బీపీ కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. కంట్రోల్లో లేనప్పుడు షుగర్ పేషెంట్ గానే, బీపీ పేషెంట్ గానా, వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్లు ఆల్మోస్ట్ లైక్ కామన్ గానే ఉంటాయి.
1: పక్షవాతం కూడా,
0: పక్షవాతం, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, కిడ్నీకి సంబంధించిన క్రియాటిన్ లెవెల్స్ అనేది బీపీ పేషెంట్, షుగర్ పేషెంట్కు సంవత్సరానికి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత కంటికి సంబంధించిన సమస్యలు కూడా, అంటే రెటినోపతి కూడా, హైపర్ టెన్సివ్ రెటినోపతి అండ్ డయాబెటిక్ రెటినోపతి. సో ఈ రెండిట్లో ఆల్మోస్ట్ ఏంటంటే కంట్రోల్ లేని వాళ్ళకే ఈ సైడ్ ఎఫెక్ట్లు అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం.
1: డాక్టర్ గారు, ఈ రెండు ఉన్నటువంటి పెద్ద వయసు గల వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెబుతారు?
0: ఫస్ట్, ఆహార నియమాల్లో రైస్ లేకపోతే పాలిష్డ్ ఫుడ్స్ ఏం తినకూడదు, అంటే పాలిష్డ్ రైస్ తీసుకోకూడదు, ఎక్కువగా పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి, కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి, నాన్ వెజ్లో రెడ్ మీట్ తక్కువ తీసుకోవాలి, ఫిష్, చికెన్ ఎక్కువ తీసుకోవాలి, ఉప్పు తీసుకునే ఉప్పు శాతం రోజు మొత్తం మీద 1.5 గ్రామ్స్ దాటకుండా చూసుకోవాలి. తర్వాత నడక అనేది మనకి మినిమం 30-45 నిమిషాలు నడక అవసరం. నిద్రపోవాలి కరెక్ట్గా, ఒక 7-8 గంటలు నిద్రపోవాలి. తర్వాత అనవసరమైన ఒత్తిళ్ళు తీసుకోకూడదు, స్క్రీన్ టైం తగ్గించుకోవాలి, కాఫీ టీలు కూడా పరిమితిలోనే తీసుకోవాలి.
1: డాక్టర్, బీపీ అనేటువంటిది ఎన్ని రోజులకు ఒకసారి చెక్ చేయించుకోవాలంటే ఉంది అని తేలింది అనుకోండి?
0: బాగా ఫ్లక్చుయేషన్స్ ఉండేవాళ్ళు 2 మంత్స్కి ఒకసారి డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకుండా ఉండాలి. బాగా ఫ్లక్చుయేషన్స్ ఉండేవాళ్ళు హోమ్ మానిటరింగ్ ఆఫ్ బీపీ కూడా అడ్వైజబుల్ అండి. అంటే ఎలక్ట్రానిక్ బీపీ మిషన్, మంచి యాక్యురేట్ మెజర్మెంట్ ఉండేది, కాలిబ్రేషన్ అన్ని కరెక్ట్గా ఉండే, దాంతో ఇంట్లో వారానికి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటే బెటర్. కంట్రోల్ ఉండేవాళ్ళు సిక్స్

0: మంత్స్కి ఒకసారి 1 ఇయర్కి ఒకసారి డాక్టర్ ఫాలోఅప్ మేరకు వాళ్ళు చూపించుకోవాల్సిన అవసరం ఉంది.
1: డాక్టర్ గారు, ఈ బీపీ షుగర్, దీన్ని మనం హైపర్ టెన్షన్ డయాబెటీస్ అంటాం.
0: అవునండి.
1: మహిళల్లో తక్కువ, పురుషుల్లో ఎక్కువ అని అంటుంటారు డాక్టర్ గారు, మరి మీరేమంటారు?
0: ఆల్మోస్ట్ సేమే ఉంటుందండి, అలా అనుకోవడానికి లేదు. ఎందుకంటే మనం చూస్తే పేషెంట్ రేషియో బట్టి చూస్తే పురుషుల్లో ఎక్కువగా బీపీ, ఎందుకంటే కొంతమంది స్మోకింగ్ అలవాటు, ఆల్కహాల్ అలవాట్లు పురుషుల్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఈ కొన్ని బీపీ లాంటివి కొంచెం 1% మేర ఎక్కువగా మనం జెంట్స్లో చూస్తుంటాము. కాకపోతే ఎవరైనా సరే ఒక ఏజ్ రాగానే రెగ్యులర్ చెకప్ అవసరం. రెగ్యులర్గా ఇయర్లీ ఒక కనీసం 1-3 times బీపీ షుగర్ చెకప్ చేసుకుంటూ బేసిక్ చెకప్ లైక్ క్రియాటిన్, ఈసీజి, బేసిక్ ర్యాండమ్ బ్లడ్ షుగర్, క్రియాటిన్, ఈసీజీ ఇయర్లీ వన్స్ చెక్ చేసుకుంటూ ఉంటే మనం చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ని మనం ముందుగానే నియంత్రించవచ్చు.
1: ఈ రెండు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నటువంటి వారు, మీరు చెప్పినట్టు బీపీను షుగర్ చెక్ చేయడం కాకుండా కొలెస్ట్రాల్ అని అంటుంటారు మీరు కూడా గత కార్యక్రమాల్లో కూడా చాలా ముఖ్యంగా నొక్కి ఒక్కడించారు.
0: అది షుగర్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళకి, ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైతే హార్ట్ సమస్యలు, అంటే కుటుంబ చరిత్రలో ఎవరికైతే గుండె సమస్యలు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు 35 ఇయర్స్ నా దాటినప్పటి నుంచే తరచూ కొలెస్ట్రాల్, తరచూ అంటే సంవత్సరానికి ఒకసారి కొలెస్ట్రాల్ చెకప్, తర్వాత బేసిక్ HbA1c షుగర్ సంబంధించిన టెస్ట్, తర్వాత బేస్ లైన్ ఈసీజీ చెకప్ చేసుకుంటూ ఉండాలి. కొలెస్ట్రాల్లో కనుక మనం ఈ చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్, ఎల్డిఎల్ లెవెల్స్, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే అది ఆహార నియమాలతో కానప్పుడు దానికి ఖచ్చితంగా మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది.
1: సో దాన్ని కూడా తప్పనిసరిగా పరిగణలోకి తీసుకొని
0: ఖచ్చితంగా
1: డాక్టర్ ఇచ్చినటువంటి వైద్యము, ఆహార నియమాలు జాగ్రత్తలు పాటించాలి.
0: షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు ఒక 5 పదాలు గుర్తుపెట్టుకోవాలి. ABCDE. ఏ అంటే HbA1c, ఏ ఫర్ A1c, బి ఫర్ బ్లడ్ ప్రెషర్, సి ఫర్ కొలెస్ట్రాల్, డి ఫర్ డయాబెటీస్ కంట్రోల్, ఈ ఫర్ ఈసీజీ బేసిక్. ఈ 5 గుర్తుపెట్టుకుంటే మనం సంవత్సరానికి ఒకసారి చెకప్ చేయించుకుంటూ ఉంటే ఇవన్నీ, అంటే 40 ఇయర్స్ దాటినటువంటి వాళ్ళు, హై రిస్క్ జాబులు, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎప్పుడు కూర్చునే జాబులు, ఎప్పుడు ఒత్తిడితో కూడుకున్న జాబుల్లో ఉండేవాళ్ళు, ఇవన్నీ చెక్ చేసుకుంటూ తరచూ ఫాలోఅప్ మీద ఉన్నప్పుడు ఏంటంటే మనం రిస్క్ కాంప్లికేషన్స్ని తగ్గించుకోవచ్చు.
1: సో మొత్తం మీద ఏంటంటే వయోధికుల్లో ఈ వయసులో బీపీ సహజమేలే, షుగర్, డయాబెటీస్
0: సహజం అని అనుకోవడానికి లేదండి. ఎందుకంటే సహజం అని అనుకుని షుగర్ కంట్రోల్లో లేనప్పుడు ఏదైనా చిన్న గాయం, అదృష్టం వాళ్ళకి ఏదైనా చిన్న గీత గీసుకున్న కాలికి అది పెద్ద పొండుగా మారి సెప్సిస్లోకి వెళ్ళిన పేషెంట్స్ చాలా చూస్తుంటాం. కాబట్టి షుగర్ని తరచుగా మీరు పిహెచ్సిలో చెకప్ చేసినప్పుడు, నార్మల్గా ఉన్నప్పుడు మీరు ఎవరిని కలవాల్సిన అవసరం లేదు. కాబట్టి తరచూ ఇయర్లీ 1 or 2 times మీరు షుగర్ చెకప్, బీపీ చెకప్ చేయించుకుంటూ ఉంటే బెటర్.
1: వయోధికులైనటువంటి పురుషులైనా
0: ఆడవాళ్ళైనా. అవునండి.
1: ధన్యవాదాలు డాక్టర్ RLV ఫణికుమార్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి. ధన్యవాదాలు అండి.
2: వయోధికుల్లో రక్తపోటు, మధుమేహ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ RLV ఫణికుమార్ గారితో పరిచయం మీరు ఇంతవరకు విన్నారు జీవనలహరి కార్యక్రమంలో. ఇప్పుడు మలి వయస్సులో యోగా ఆవశ్యకత శ్రీమతి గుంటి పద్మజ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.
1: ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించబడుతుంది. అయితే యోగా ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతతకు ఎంతో ఉపయోగాలు, అంటే యోగాతో ఎంతో ఉపయోగాలు ఉన్నాయి అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఇవాళ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా కూడా. అయితే యోగా వల్ల శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎన్ని రకాలుగా లాభాలు ఉన్నాయో, ప్రత్యేకించి వయోధికులకు కూడా యోగా వల్ల కలిగేటువంటి లాభాలు ఏమిటో వివరాలు మనకు అందించడానికి యోగా టీచర్ శ్రీమతి గుంటి పద్మజ గారు మన ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గుంటి పద్మజ గారు.
3: నమస్తే అండి.
1: మేడం, జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి వారు కూడా గుర్తించి ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. యోగా అనగానే ఎక్కువగా యుక్త వయస్కులు మొదలుకొని మధ్య వయస్కులు వరకు మాత్రం బాగా అవగాహనతో చేయడం కానివ్వండి, తరగతులు నిర్వహించడం కానివ్వండి, ఇదంతా జరుగుతుందండి. అయితే ఎప్పుడైతే వయోధికులు, మనం ఇంగ్లీష్లో సీనియర్ సిటిజన్స్ అంటాము, ఓ 50-60 వత్సరాలు దాటగానే ఇంకా ఏముందిలే, ఇక ఇప్పుడు చేస్తే ఏమి, చేయకపోతే ఏంటి, నడుము నొప్పి, మోకాళ్ళు పట్టేస్తున్నాయి, ఇది చేస్తే ఇంకొంచెం ఎక్కువ పట్టేస్తాయి అనే అభిప్రాయాలు కూడా ఉండుంటాయి. అయితే వీళ్ళు కూడా యోగా చేసుకుంటే, అంటే ఏ రకమైన యోగాలు చేస్తే ఇబ్బందులు కలగకుండా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకునే విధంగా

0: వాళ్ళకి ఎలా అవగాహన కల్పించాలో ఒక్కసారి వివరించండి అండి.
1: ముఖ్యంగా ఏంటంటేనండి, ఒక వయసు దాటిన తర్వాత బాడీలో సహజంగానే కొంచెం పటుత్వం తగ్గటము, ఈ బోన్ డెన్సిటీ అంటాం కదా అది కొంచెం తగ్గటము, ఈ ఎలాస్టిసిటీ ఫ్లెక్సిబిలిటీ

0: దీని తర్వాత మనం వంగమన్నా మన శరీరం సహకరించదు కాబట్టి ఇప్పటి నుంచి కోర్స చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక స్టేజీ వెళ్ళిపోయి ఇప్పుడు మాకు ఎలాగో మాకేం మేము చేయలేము ఇప్పుడు వంగమంటే నడు వంగుద్దా అని చెప్పి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ దానికి ఏం పర్వాలేదండి, వాళ్ళకి సపరేట్గా కొన్ని యోగా ఆసనాలు ఉంటాయి. సపరేట్ అండ్ సపరేట్ కదండి, అందులో కొంచెం తేలిగ్గా చేయగలిగినవి ఉంటాయి. దాన్ని ఏంటంటే ముందు చిన్న చిన్నగా మనం వామప్స్తో మొదలు పెడతామండి. కంటి ఎక్సర్సైజ్ ఉంది, ఎందుకంటే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ తోటి అన్ని బాడీ ఏమైందంటే ఒక స్టిఫ్నెస్కి వచ్చేస్తుంది. కొన్ని పనులు మనం అలవాటు లేక కొన్ని పనులు వదిలేసేసుకొని ఉండటంతో ఇప్పుడు అవన్నిటిని మళ్ళీ కొంచెం కొంచెం కదిలించాలి అని అంటే చిన్న చిన్న సూక్ష్మ వ్యాయామాలతోటి మనం మొదలు పెట్టుకొని చేస్తాం. పెద్దవారికి చేసేటప్పుడు కూడా ఎలా అంటేనంటే ఐ రొటేషను, ఐ బాల్ రొటేషను, ఐ ఎక్సర్సైజ్ తోటి మొదలు పెడతాము. అలానే సూక్ష్మ వ్యాయామం అంటాము, ప్రతి మజిల్ని మనం కదిలిస్తాం, ఫేస్ దగ్గర ఉన్న ప్రతిది, చేతి వేళ్ళని, మణికట్టుల్ని, ప్రతి జాయింట్స్ని చక్కగా అంటే ప్లేఫుల్ వేలో చేస్తూ వాళ్ళలో ముందు చిన్న చిన్న కదలికల్ని మనం తీసుకొని వస్తాం. తర్వాత తేలికపాటి ఆసనాలు మనం వాళ్ళ చేత చేయిస్తాం. ఏ వయసుతో సంబంధం లేదండి, ఎలాంటి వాళ్ళు ఉన్నా సరే మనము చక్కగా వాళ్ళని మళ్ళీ ఆసనాలు వేయించే పద్ధతిలోకి తీసుకొని రాగలుగుతాము. ఎంత వేస్తారో అంతవరకే చేయిస్తామండి. ఇప్పుడు వాళ్ళేదో వంగారు అని చెప్పి మనమేదో వంగి చేయాలని, బలవంతంగా చేయాలని లేదు. శరీరాన్ని ఎప్పుడు కూడా ఎక్కడ బలవంతంగా పెట్టి చేయటం అనేది యోగా ప్రక్రియ కానే కాదు. దాన్ని ఎంత తేలిగ్గా మనం చేస్తామో, రెండు ఎంత సంతృప్తితోటి మనం ఆనందిస్తూ చేస్తాము అనేది ప్రధాన భూమిక. తప్పించి బలవంతంగా శరీరాన్ని కష్టపెట్టడం అనేది ఆ వయసు వారికి మనం సజెస్ట్ చేసేది. అందుకోసం తేలికపాటి ఆసనాలు లాంటివి చేయిస్తాము.
1: ఈ సంవత్సరం నినాదం కూడా ఐక్యరాజ్య సమితి వారు యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనేది ఇచ్చారు వారు. అంటే వయసుతో సంబంధం అనేటువంటిది లేదు ఇక్కడ. అయితేనండి, ఇవాళ రోజున ప్రతి 10 మందిలో బీపీ షుగర్లు ఒక 6-7 ఉంటుందండి. యోగా వల్ల ఈ బీపీ షుగర్లు కూడా చాలా వరకు నియంత్రణలో ఉంటాయి అని అంటుంటారు. మీరు ఒక యోగా టీచర్ గా మీరు చాలా మంది సక్సెస్ స్టోరీస్, అంటే వాళ్లకు ఏ రకమైనటువంటి ఉపయోగాలు ఏది, ఈ బీపీ షుగర్ లాంటివి కూడా చెప్పుంటారు, తగ్గిందండి మాకు, పర్వాలేదండి ఇలా అంటుంటారు. మీరేం చెప్తారు?
0: ముఖ్యంగా ఏంటంటేనండి, వీళ్ళకి చిన్నపాటి యోగా స్ట్రెచ్చింగ్ తో పాటు ముఖ్యంగా ప్రాణాయామ ఒకటి, మెడిటేషన్ ధ్యానం ఒకటి మీద ఎక్కువగా ఫోకస్ చేయమని చెప్తుంటామండి. ఇప్పుడు చెప్పాను కదా సూక్ష్మ వ్యాయామ అని, అలా చిన్న చిన్నవి చేసి మనకి ప్రాణాయామ చేయమని చెప్తాము. ప్రాణాయామ ఏం చేస్తుందంటేనండి, మన లంగ్ కెపాసిటీ, ఆక్సిజన్ రీటైనింగ్ కెపాసిటీని పెంచుతుంది ప్రాణాయామ. అందులో మనకి నాడీ శోధన చేయిస్తాము, శీతలి ప్రాణాయామ చేయిస్తాము, భ్రామరి చేయిస్తుంటాం. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే లంగ్ కెపాసిటీని పెంచుతాయి, ఆక్సిజన్ ఇంటేక్ని పెంచుతాయి. ఆక్సిజన్ ఇంటేక్ పెంచుతున్న కొద్దీ బ్లడ్ కౌంట్లో ఆక్సిజన్ పెడితే ఆల్రెడీ వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ ఒకటి బాగా బూస్టప్ అవుతుంది. తిరిగి వాళ్ళకి ప్రతి సెల్లు రీజువినేట్ అవ్వటం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే, ముఖ్యంగా ఏంటంటే ఆ వయసు వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ అనేది పెద్దగా స్ట్రెస్గా ఉండవు. కానండి, మానసికంగా కొంత వాళ్ళు ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ జీవితంలో చూసి ఉంటారు కాబట్టి వాళ్ళ ఇంటి వ్యవస్థ కారణం అవ్వనివ్వండి, ఇంకా ఏదైనా కానివ్వండి, కొన్ని బయటికి చెప్పుకోలేని లోపల దిగులతో కూడుకున్న సందర్భాలు చాలా అనేక ఉంటాయండి, అవి బయటికి చెప్పుకోలేరు. అక్కడ మనకి ఏమవుతుందంటే ఈ ప్రాణాయామ ధ్యానం లాంటిది వాళ్ళల్లో ఆ కామ్నెస్ని తెస్తుంది. నిజమే, ఇప్పుడు మనవడు చేయవలసిన పని తాత ఎంత ఆలోచిస్తే మాత్రం మనవడు దగ్గరికి వస్తుంది చెప్పండి. మనవడు చేయాల్సింది మనవడే చెయ్యాలి, తాత ఆలోచిస్తే కాదు. కానీ ఆ ఎరుక కొంచెం కరెక్టే కదా, మనవడి కోసం నేను పరిగెత్తితే నా ఏమి రాదు, అలసిపోవటం తప్పించి. ఈ ఎరుకని కూడా మనకి ధ్యానం ప్రాణాయామ ద్వారా మనకి తెలుస్తుంది. సో అక్కడ వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది.
1: పద్మజ గారు, ఒక మహిళగా యోగా చేసే మహిళల యొక్క అభిప్రాయాలు చాలా మీరు తెలుసుకొని ఉంటారు మీ అనుభవంలో, వాళ్ళ సక్సెస్ స్టోరీస్ మీకు ఎంతోమంది చెప్పుంటారు, కొన్ని మచ్చుకి ముఖ్యమైనవి ఏమైనా చెప్పగలరా?
0: ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి. విజయవాడలోనే దుర్గాదేవి గారు ఉంటారు, ఒక కాలేజీలో లైబ్రేరియన్గా చేశారు మనకి విజయవాడలోనేనండి. ఆవిడికి 15 ఏళ్ల క్రితమే మోకాలకి ఆపరేషన్ చేసి రాడ్స్ వేశారు. మళ్ళీ రెండోసారి కూడా ఆవిడ యాక్సిడెంట్.

0: మెట్టల్లో పడిపోతే మళ్ళీ రెండోసారి కూడా అదే కాలికి మళ్ళీ కూడా రాడ్స్ వేసి మళ్ళీ ఆపరేషన్ చేశారు. ఈ రోజు ఆమె అండి ఈ రెండేళ్లలో ఆవిడ మానసరోవరం వెళ్లారు. ఒక 6 నెలలు క్రితం అహోబిలం ట్రెక్కింగ్ వెళ్లారు జ్వాల నరసింహ దగ్గరికి. ఆవిడ నడుచుకుంటూ అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసి యోగాలోకి వచ్చిన తర్వాత ఆవిడ వయసు 67.
1: గ్రేట్.
0: అసలు ఇలాంటివి ఎన్ని ఉన్నాయోనండి, కానీ జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. జనరల్గా ఏమంటే సీనియర్ సిటిజన్స్ అయిపోయాము ఇంకా ఏముంది, కాదండి, ఇప్పుడే మన లైఫ్ మనం నిలబడటానికి కావాలి. ఒకరి మీద ఆధారపడకుండా మనమే నిలబడగలిగి మనమే చేయగలిగి మనం రోల్ మోడల్గా మన తర్వాతి తరాలకి ఉండాలి అని అంటే మనమే చేయాలి. చూడండి, చెట్టు కుతిక్కి కొట్టేసినా మళ్ళీ చిగురిస్తుందా లేదా? మన శరీరంలో ప్రతి కణానికి భగవంతుడు ఆ వరం ఇచ్చారు, కొత్తదేం కాదు. దాన్ని మనం ఈ ప్రక్రియ ద్వారా మళ్ళీ రీజువినేట్ చేసుకోవటమే మనం చేసే పని. అద్భుతమైన ఉన్నాయండి, అంటే ముఖ్యంగా ఆసనాలు అవి కూడా చూడండి. వాళ్ళని అన్ని చేయమని చెప్పాం, చాలా తేలికపాటి ఆసనాలు చేయమని చెప్పి చెప్తాం మనం చేసేటప్పుడు కూడా. ముఖ్యంగా నిలబడ్డవి కొన్నే చెప్తామండి, కూర్చొని చేసేవి ఎక్కువ చెప్తాము, పండుకొని చేసుకునేవి, ఇప్పుడు కాళ్ళు కదిలించి చేసేవి. నిలబడి కాళ్ళు ఎత్తి చేయాలంటే బ్యాలెన్స్ ఉండదు, ఒక వయసు దాటిన తర్వాత బ్యాలెన్స్ చేసుకోలేరు. అందుకోసం ఏం చేస్తామంటే పండుకొని చేసేవి, దాంతో కాళ్ళు కదిలిచ్చేవి, కాళ్ళు రొటేట్ చేసేవి అన్నీ కూడా అలా చేయమని చెప్తాము. కూర్చునే ఆసనాలు ఎక్కువగా చేయమని చెప్తుంటాము వాళ్ళకి. నిలబడి చేసే వాటిల్లో కేవలం ఈ తాడాసన ఒకటి, నిలబడి చాలా సింపుల్గా చేసే ఆసనాల్ని మనం చేయమని చెప్తాము. త్రేంక తాడాసన ఒకటి, కటి చక్రాసన ఒకటి, ఇలాంటి చిన్నవి. అలా పండుకొని చేసే వాటిల్లో కూడానండి తేలిగ్గా ఉండేవి, భుజంగాసన ఒకటి, శలభాసన ఒకటి, తేలికపాటి భుజంగ ఆసన, అలా ఏవైతే తేలిగ్గా ఉంటాయో అవి చేయమని చెప్పి చెప్తాము. యుక్త వయసు వాళ్ళనో నడి వయసు వాళ్ళు చేసినంత బాగా చేయమని మనం వాళ్ళకి చెప్పాం. అలవాటు లేకుండా మొదలు పెట్టే వాళ్ళకైతే మరీ తేలిగ్గా చెప్తాము, అయినా కూడా ఆ వయసుకి అవి చాలండి, ఆ ఆసనాలు చాలు వాళ్ళకి తేలిగ్గా.
1: పద్మంజ గారు, మీరు అంటే సూపర్లకు ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తున్నారు, మీరు చాలా వికాసవంతంగా కనిపిస్తున్నారు. అంటే యోగా మీకు చాలా సగానికి పైగా ఈ ఫలితం అంతా యోగా ద్వారా వచ్చి ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎంతకాలం నుంచి యోగా మీరు చేస్తున్నారు? మీరు తరగతులు కూడా నిర్వహిస్తూ ఉంటారు, బోలెడన్ని అనుభవాలు. ఎంతోమంది మహిళలు చేస్తున్న తర్వాత నాకు టీచర్ గారు నాకు ఈ రకమైన లాభం జరిగింది, నేను ఈ రకంగా ఆనందంగా ఉన్నాను ఇలా చెప్తూ ఉంటే, ఒక టీచర్కి శిష్యుడు గొప్పవాడైతే అంతకుమించి ఆనందం ఉండదండి. మీ అనుభవం కొంచెం చెప్తారా, ఎంతకాలం నుంచి మీరు?
0: నేను దాదాపు మేము 2004 నుంచి యోగాలో ఉన్నామండి, అక్కడి నుంచి చేస్తున్నాము. మా ఇంట్లో నేనే కాదండి, మా ఇంట్లో మా వారు, మా కుటుంబ సభ్యులు, ఈవెన్ మా అత్తగారు, మా అత్తగారు, మా అమ్మగారు, మా నాన్నగారు. మా నాన్నగారు రిటైర్డ్ ప్రొఫెసర్ ఇన్ ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ, నౌ హీఈస్ 88. ఆయన ఇప్పటికీ తోటలో ఆయన పనులన్నీ ఆయనే చూసుకుంటారు, ఆయనే నడుచుకుంటూ వెళ్ళి చేస్తారు. మా అత్తయ్య గారు, ఆవిడకి 86 ఇయర్స్. నేను ఇప్పుడు కూడా ఇల్లు మా అత్తయ్య గారి మీద వదిలిపెట్టి నేను వచ్చాను. ఒక ధైర్యం అండి, 86 ఏళ్ళ ముసలామె ఇంట్లో ఉన్నది, అయ్యో నేనెలా అని చెప్పి నేను రావట్లేదు. నాకు ఇంట్లో ఎవరు అన్ని, నేను వెళ్ళేటప్పటికి అన్ని పనులు ఆవిడ చేస్తారు. పని ఇప్పుడు కూడానండి, ఒక వయసు దాటిపోయింది కదా అని వాళ్ళని కూర్చోపెట్టే ప్రయత్నం మనం చేస్తుంటాం, కానీ అది తప్పండి. వాళ్ళు ఎంత చేయగలుగుతారో అంత, ఈ శరీరం చేస్తున్నంత వరకు, ఈ కదలికలు ఉన్నంత వరకు కూడా వాళ్ళ శరీరం ఒక సేఫ్ జోన్లో ఉన్నట్టు. ప్రత్యేకించి యోగానే కాదు, కానీ వాళ్ళు చేయగలిగిన పనులన్నీ వాళ్ళు చేసే అవకాశం కూడా మనం ఇవ్వాలి. ఇంట్లో మనం పెద్దవాళ్ళకి ఇవ్వట్లేదు, ఇంకా చేసావమ్మా, ఇంకా చాలు, కూర్చోమ్మా అని. మనం అది ప్రేమతో కానివ్వండి, ఇంకోటి అవ్వనివ్వండి మనం చెప్తున్నాం, కానీ లేదు. వాళ్ళు చేసినంత వరకు, తిరిగే కాలు తిరుగుతూ ఉన్నంత వరకు కూడా వాళ్ళకి అది ఆరోగ్యాన్ని ఇస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం అండి, నేను ప్రతి వాళ్ళకి చెప్తాను, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కూర్చోబెట్టద్దు, చేయించండి. ఏది తోస్తే అంత పని చేయించండి, చెయ్యలేనివి కాదు, చేయగలిగినంత వరకు మాత్రం ఆపకుండా చేయించండి అని మనం చెప్తాం.
1: ధన్యవాదాలు ఒంటి పద్మజ గారు, నమస్కారం అండి.

0: నమస్తే అండి.
1: మీరింతవరకు మలి వయస్సులో యోగా ఆవశ్యకత శ్రీమతి గుంటి పద్మజ గారితో పరిచయం విన్నారు. ఈనాటి జీవనలహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణిజయరాం పాడిన పాట చిత్రం స్వర్ణకమలం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతోన్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని రసాయన కర్మాగారంలో అగ్ని ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పారిశ్రామిక రంగం కీలక చోదక శక్తిగా నిలుస్తోందని పేర్కొన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో పాటు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి ఆమోదించిన పెట్టుబడి ప్రతిపాదనలను మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలపనుంది. అదేవిధంగా పరిశ్రమలు, సమాచార సాంకేతిక రంగం, పర్యాటకం, రాజధాని అమరావతి అభివృద్ది తదితర అంశాలపై సమావేశంలో చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు వంటి కీలక అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తూ రాష్ట్ర పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బీసీ సహా అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ,
1: ఎక్కడ చూసినా కూడా ఈవేళ ప్రతి గ్రామంలో 20 మంది 30 మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కాపుబిడ్లు ఈవేళ గ్రామాల్లో ఉంటూ ఉన్నారు. వ్యవసాయం ఇబ్బందికరంగా ఉన్న ఈవేళ ఆ యొక్క సాఫ్ట్వేర్ ఫ్యామిలీలు ఈవేళ గ్రామీణ ప్రాంతంలో ముందుకెళ్తూ ఉన్నాయి. అటువంటి సాఫ్ట్వేర్ని మీరు చూశారు ఈవేళ గతంలో సాఫ్ట్వేర్ అవుతూ ఈవేళ క్వాలంటైన్ వ్యాలీ అని పెట్టి ఈవేళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వడం కానీ, అంటే ఈ రకంగా ఈ యొక్క 2 ఏళ్ల కూటమి పాలనలో నేరుగానే కాకుండా ఇండైరెక్ట్గా కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించేటువంటి విషయంలో కూడా ఈవేళ కాపు యువత కూడా ఈరోజు లబ్ధి చెందుతున్నటువంటి పరిస్థితి.
0: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని రసాయన కర్మాగారంలో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా మరికొందరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మృతులు అచ్యుతాపురం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసిన ఆయన జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అనకాపల్లి జిల్లా అగ్ని ప్రమాద ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత, కార్మిక శాఖ మంత్రి వాసవశెట్టి సుభాష్ స్పందించారు. జిల్లా కలెక్టర్ ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి సహాయక చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు ఉత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులను వారు ఆదేశించారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి తగిన

0: సహాయం అందించాలని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వాహనాల డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. వివిధ జిల్లాలకు చెందిన హెవీ డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల యజమానులు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయనను ఈరోజు కలిసి వారి సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. పరివాహన్ పోర్టల్లో హెవీ డ్రైవింగ్ శిక్షణా ప్రక్రియ నిలిచిపోవడంతో శిక్షణార్థులు లైసెన్సులు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతినిధులు మంత్రికి వివరించారు. వారి వినతిని పరిశీలించిన మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి ఈ అంశాన్ని రవాణా శాఖ ఉన్నతాధికారులతో చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పారిశ్రామిక రంగం కీలక చోదక శక్తిగా నిలుస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన ప్రకాశం బిజినెస్ ఎలైట్ సమావేశంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. యువతకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వేగవంతమైన వాణిజ్య విధానాన్ని అమలు చేస్తూ పరిశ్రమలకు సత్వర అనుమతులు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోందని పేర్కొన్నారు. జిల్లాలో వ్యవసాయం ఖనిజాలు పారిశ్రామిక రంగాల్లో ఉన్న అపార అవకాశాలను సద్వినియోగం చేసేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఎవరైతే వ్యాపారస్తులు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళకి మేమందరూ సహాయ సహకారాలు అందిస్తాం. ఎప్పుడు కూడా రెగ్యులర్ గా ఇన్వెస్ట్మెంట్స్ రావాలనే దానికోసం ఈ ప్రభుత్వం కార్యాచరణ చేస్తాం. దాంట్లో భాగంగా ప్రకాశం జిల్లా ఉంది. కనిగిరి ప్రాంతం మార్కాపురంలో రిలయన్స్ బయోగ్యాస్ తీసుకొచ్చాం. ఎక్కడైతే వ్యవసాయానికి పనికిరాని భూమి ఉంటుందో దాన్ని నేపర్ గ్యాస్ పెంచి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పెంచేసి దాని ద్వారా ఇండస్ట్రీస్ తీసుకురావాలని అది ఒకటి తీసుకొస్తున్నాం. బీబీసీఎల్ వస్తుంది, ఇక్కడ ఇండోసోల్ వస్తుంది, అదేవిధంగా పోర్ట్ వచ్చింది. దీన్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటే కొత్త ఇండస్ట్రీస్ ఆహ్వానం ఉద్దేశమే ఈ మీట్ యొక్క ఉద్దేశం.
0: మత్తు పదార్థాల వినియోగాన్ని నియంత్రించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి కోరారు. నషా ముక్త్ భారత్ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య సామాజిక ఆర్థిక దుష్పరిణామాలను గురించి ప్రజలకు వివరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మత్తు పదార్థాల అక్రమ రవాణా విక్రయాలు వినియోగంపై జిల్లా పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారని, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద చర్యలపై 1972 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలని ఎస్వి మాధవరెడ్డి కోరారు. అంతర్జాతీయ ఒలింపిక్ క్రీడల దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రాచీన గ్రీస్ దేశంలో పుట్టిన ఒలింపిక్ క్రీడలు కొంతకాలం పాటు ఆగిపోయాయి. ఫ్రెంచ్ విద్యావేత్త పేరీ డి క్యూబర్టిన్ కృషి ఫలితంగా 1894 సంవత్సరం జూన్ 23 తేదీన ప్యారిస్లోని సోర్బెన్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసి ఏర్పాటైంది. అప్పటి నుండి ప్రతి ఏటా ఇదే రోజున ఒలింపిక్ దినోత్సవం జరుగుతోంది. ఈ కమిటీ ఏర్పాటుతో ఆధునిక ఒలింపిక్ క్రీడలకు నూతన అధ్యాయం మొదలైంది. క్రీడల ద్వారా శాంతి స్నేహం ఐక్యతను చాటడంతో పాటు ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం ఒలింపిక్ క్రీడల దినోత్సవ ముఖ్యోద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 700 టోల్ ఫ్రీ నంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సూచించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఓటర్లను కలుసుకుని ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ సర్వే ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును భద్రపరుచుకునేందుకు అవసరమైన గణన పత్రాలు, ధృవీకరణ పత్రాలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. బూత్ స్థాయి అధికారి బీఎల్ఓ ఇంటికి వచ్చినప్పుడు ఫారాన్ని పూర్తిగా భర్తీ చేసి సంబంధిత పత్రాలను అందజేయాలని స్పష్టం చేశారు.

0: టిడ్కో గృహాల నిర్మాణ పనులను వేగవంతం చేసి ఆగస్టు 15వ తేదీ నాటికి తొలి విడత గృహాలను లబ్దిదారులకు అందించాలని జగ్గైపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతోన్న రాష్ట మంత్రివర్గ సమావేశం. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని రసాయన కర్మాగారంలో అగ్ని ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పారిశ్రామిక రంగం కీలక చోదక శక్తిగా నిలుస్తోందని పేర్కొన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వనితావాణి.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వాహ్,
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
8: గుడ్ మార్నింగ్ పిల్లలు.
9: గుడ్ మార్నింగ్ మేడం.
8: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
10: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
11: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
8: BIS నమ్మక.
0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ఉపాధి మార్గంగా ఆర్గానిక్ వ్యవసాయం, శ్రీమతి వై భార్గవి గారితో పరిచయం వింటారు.
12: నేడు ఎవరిని చూసినా ఆందోళన, ఒత్తిడి, అసంతృప్తి, ముఖ్యంగా అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నవారిని మనం ఎక్కువగా చూస్తున్నాం. ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి ఆహారం, మంచి నిద్ర, వ్యాయామం అవసరమని వైద్యులు సైతం చెప్తున్నారు. మరి అలా మంచి ఆహారం అందేసరికి ఈరోజు ఎక్కడ చూసినా కూడా రసాయనాలతో కలిపిన కూరగాయలు కానీ, రసాయనాలతో కూడిన పంటలు కానీ, ఆహార పదార్థాలు కానీ మనం తింటూ ఉన్నాం. వీటిని దృష్టిలో ఉంచుకుని కొంతమంది రైతులు తమ వంతుగా ప్రజలకు ఉపయోగపడేలాగా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నామంటున్నారు. అసలు ఈ ఆర్గానిక్ వ్యవసాయం అంటే ఏంటి, దాని గురించిన వివరాలు మన స్టూడియోకి వచ్చిన భార్గవి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం భార్గవి గారు.
13: నమస్తే అండి.
12: అసలు ఆర్గానిక్ ఉత్పత్తులు అంటే ఏంటి? ఎక్కడ చూసినా ఆర్గానిక్ ఉత్పత్తులు అని వింటూనే ఉన్నాము. మామూలు వ్యవసాయానికి ఈ ఆర్గానిక్ వ్యవసాయానికి ఏంటి?

0: తేడా.
1: వ్యవసాయమే ఎప్పుడు అది ఒరిజినలే, ఆర్గానిక్ అల్లినే జరుగుతుంది వ్యవసాయం. ఇప్పుడు మీరు ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ డిఫరెన్స్ చెప్తున్నారు. ట్యాగ్ లెస్ మీన్స్ ఆర్గానిక్, ట్యాగ్ మీన్స్ ఇన్ఆర్గానిక్. ప్లాంట్స్ కూడా హ్యూమన్ బీయింగ్సే. ఇన్ఆర్గానిక్ మీన్స్ ట్యాగ్ రిలేటెడ్ ప్రైజ్ లెస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్గానిక్. అది ఏదైనా సరే అండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, రైతుని మాత్రం మనం కొనలేము.
0: అనుభవం,
1: రైతుకున్న అనుభవం రీత్యా అతను చేలోకి వెళ్ళి కాలు కింద ఉన్న మట్టి కన్సిస్టెన్సీని బట్టి ఆ సాయిల్ యొక్క టెక్స్చర్ చెప్తాడు, దాంట్లో ఏ పంట పండుతుందో చెప్తాడు, ఎంతకు దిగుబడి వస్తుందో చెప్పగలడు, ఎప్పుడు వర్షం పడుతుందో చెప్పగలడు, ఎప్పుడు వర్షం పడకపోతే ఆ పంట దెబ్బతింటుందో చెప్పగలడు, పడే వర్షం మోతాదు ఎక్కువైతే దిగుబడి తగ్గుతుందని చెప్తాడు. దానికి ఏదన్నా పొరుగు తెగులు ఉన్నప్పుడు ఆర్గానిక్ వ్యవసాయమే చేసేది ప్రతి వ్యవసాయదారుడు. కానీ మనం చిన్నతనప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళిన ఆడుతూ పాడుతూ తిరిగిన వాతావరణం ఇప్పుడు లేదు. ఖచ్చితంగా వ్యవసాయదారుడు ఏదో ఒక ఆర్గానిక్ విధానంగా కాకపోయినా కొంచెం మందులు అనేవి కొట్టడం అనేది నిజం. నేను 8 సెంట్లలో కూరగాయలు పండిస్తున్నా, 7 ఎకరాల్లో చేస్తున్నా, 1 ఎకరం 17 సెంట్లో కూడా చేస్తున్నా, 40 ఎకరంలో వరి పండడం నాకు తెలుసు. ఈ 3 నావి. కానీ 8 సెంట్లలో వంకాయ చెట్టు నుంచి వచ్చే వంకాయల్లో పురుగులు వచ్చాయనుకోండి, ఒక వంగ మొక్క పీకేస్తాను నేను. దానివల్ల వచ్చే కాపు పురుగుతోటే ఉన్నది అనుకోండి, ఆ కాయలకి నేను మందు కొట్టను. దానికి గోవాధారితో లేదా మజ్జిగలో పచ్చిమిరపకాయ నూరి ఇంగువ వేసి నేను స్ప్రే కొడతాను, పుల్లటి మజ్జిగ. అసలు ఇంగువ వాసనకే అది పురుగు చస్తుంది. ఇంగువ అనేది మన వంటింటి చిట్క. పాతకాలం మన అమ్మమ్మలు వచ్చి సొంటి పొడవు, సొంటి కషాయము, మెదడు మీద యూకలిప్టస్ ఆయిలు, చిన్న పెసిపిల్లలు ఉబ్బసం ఆయాసం అంటే ఇప్పుడు ఇవి పెట్టేస్తున్నారు, ఏంటి నెబులైజర్స్. చిన్న ఇంగువ గరిట కాల్చి మమ్మమ్మ వేడి గరిటె మీద ఇంగువ చిటిక వేసి వంగించి ఒక్క చిటిక వాటర్ వేసేవాళ్ళు. పిల్లాడి ముక్కు దగ్గర కూడా పెట్టేవాళ్ళు కాదు, ఆ రూమ్ మొత్తం ఇంగువ వాసన వచ్చేది. తెల్లవారే లోపల వాడికి ఆయాసము నెమ్ము లాగేసేది. ఒక వామాకు కొంచెం వెచ్చ చేసి ఆముదం రాసేసి గుండె మీద ముక్కు దగ్గర పెడితే అది లాగేసేది. వ్యవసాయదారుడు మాత్రమే గంజన్నాన్ని జీర్ణం చేసుకోగలడు. ఎందుకంటే అతను ఏమండి, ఇక్కడ నుంచి మనం పొలం దగ్గరికి వెళ్ళడం ఒక ప్రాసెస్ అయితే, పొలంలో మట్టిలో గనుల మీద నడవడం అనేది చాలా ఇంకో ప్రాసెస్. అంటే ఇది 1 కిలోమీటర్ నడిస్తే లోపల ఫీల్డ్లో 2 కిలోమీటర్లు నడిచినంత అలిసిపోతాం. ఓన్లీ నడకే, లేవాలి, వంగాలి, నాటాలి, కొయ్యాలి, అంటే అన్ని ఆర్గాన్స్ మొబిలిటీ ఉంటుంది.
0: అసలు మీకు ఈ ఆర్గానిక్ ఆహారం తయారు చేయాలని ఎలా అనిపించింది?
1: నేను మా చిన్నప్పుడు తిన్న ఆహారానికి మా పిల్లల్ని ఎల్కేజీ యూకేజీ స్కూళ్ళకి పంపించేటప్పుడు మజ్జిగన్నం పెట్టే పంపించేదాన్ని. మా వారి ప్రొఫెసర్ అయినా పొద్దున పూట మజ్జిగన్నం పెట్టే పంపించేదాన్ని, టిఫిన్లు పెట్టేదాన్ని కాదు. ఒకవేళ టిఫిన్ తినాలి అంటే 1-2 ఇడ్లీ పెట్టేదాన్ని బాక్స్లో. అది అందరితో పాటుగా మనం మన రూట్స్ని మర్చిపోతున్నాం. మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్, 8 కల్లా భోజనం. దిస్ ఈజ్ కాల్డ్ ఆర్గానిక్ లైఫ్ స్టైల్. కానీ ఇన్ఆర్గానిక్ అని లైఫ్ స్టైల్ మనమే చేంజ్ చేసుకుంటున్నాం. అట్లా నేను ఆలోచించి మన ఇంట్లో మాత్రమే కాదు అని 2011 నుంచి వ్యవసాయదారుల దగ్గరికి వెళ్ళి దోసకాయలు, బీరకాయలు డైరెక్ట్ ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి నేనే కొనుక్కొచ్చి 20-30 కిలోలు మా తెలిసిన వాళ్ళు, నైబర్స్, చుట్టుపక్కల ఇవి ఆర్గానిక్ తినండి అంటే చెట్లకు కాసేవే అమ్ముతారు బయట షాప్స్లో కూడా. నేను టమాటాలు పండిస్తున్నానండి, ఈరోజు టమాటా సాయంత్రం కోస్తా, రేపు మార్నింగ్ సంతకు పంపిస్తా మార్కెట్కి, రేపు మార్నింగ్ పంపించిన తర్వాత ఆ బేరగాడు కొని డైరెక్ట్గా టేబుల్ మీద పోస్తాడు, ఈ పూట 10 కిలోలు అమ్ముడుపోతాయి, నేను 20 కేజెస్ పంపించా. ఎల్లుండి దాంట్లో ఈ 10 కిలోలలో 2 కిలోలు డాగులు ఉండొచ్చు. వ్యవసాయదారుడు నా దగ్గర కొనుక్కున్నది మొగ్గుల రూపంలో డాగుల రూపంలో ఇట్లా పోతున్నాయని మధ్యధర డైరీలు ఏం చేస్తున్నారు ఈ ట్రాన్స్పోర్టేషన్? నా పక్కన నియర్ బై స్టాల్కి అయితే నేను మార్నింగ్ కల్లా పంపించగలుగుతున్నా, దూరాన్ని వెళ్ళాలి అంటే కనుక వీళ్ళు ఏం చేస్తున్నారు, మీడియేటర్స్ అవి నిలవ ఉండడానికి స్ప్రేలు కొడుతున్నారు తాజాగా ఉండడానికి.
0: అది
1: లీఫ్ వెజిటబుల్ ఉందనుకోండి, 4 గంటలకు మధ్యాహ్నం కోస్తే సాయంత్రం 7 కల్లా అమ్మేసేసి వచ్చేస్తే అది ఫ్రెష్గా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతుంది, రేపు మార్నింగ్ కట్ చేసి వండుకుంటారు. కానీ నియర్ బై అమ్మే వ్యవసాయదారుడు పక్కనే స్టాల్స్ ఉండవు కదా, సిటీలలో కూడా వెళ్ళాలి కదా, ట్రాన్స్పోర్టేషన్ బోల్డ్ అవుతుంది. ఆ బోల్డ్ ట్రాన్స్పోర్టేషన్ దళారి మోయగలగాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడిపోయి కొంత నష్టం వచ్చింది అనుకోండి, ఇంకేం మిగులుతుంది? ఈ దళారీకి మిగలదు, అమ్మేవాడికి మిగలదు, మళ్ళీ రీచ్ అయ్యేటప్పుడు కొనుక్కునే కస్టమర్ కూడా మనలాంటి వాడేంటి, వాడి

0: పోయిన కూరగాయకి ఏం డబ్బులు ఇవ్వడు. ఈ తాజాదనం ఉంచడం కోసమని రకరకాల మార్గాల గుండా కెమికల్స్ను వాడి వాటిని ప్రిజర్వ్ చేస్తున్నారు. ఆ ప్రిజర్వేటివ్, యాడెడ్ ప్రిజర్వేటివ్ మీన్స్ ఇన్ఆర్గానిక్. రైతు దగ్గర ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఉండదండి.
1: అసలు మీరు ఎంతవరకు చదువుకున్నారు భార్గవి గారు?
0: నేను మామూలుగా బీఎస్సీ అండి, మ్యాథమెటిక్స్ స్టూడెంట్. తర్వాత బీఎడ్, తర్వాత ఎంఎస్సి ఫిజిక్స్. ఎందుకు ఫిజిక్స్? బీటెక్ సీట్ వచ్చినా మా నాన్న చదివించలేనన్నాడు. నలుగురు ఆడపిల్లలు, ఎంటెక్ స్టూడెంట్ని పెళ్లి చేయలేను. నాకు అప్పటి నుంచి ఎంఎస్సి ఫిజిక్స్ చేయాలని అనిపించింది. ఎంఎస్సి ఫిజిక్స్ తర్వాత ఎంటెక్ చేశాను సిఎస్సి. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా మనం అన్నం తినడానికే కదా, తిండి కోసమే కదా. మంచి తిండి, బట్ట, మంచి వాతావరణంలో నా బిడ్డలు బ్రతకాలి. ఆ మధ్యలో కెమికల్స్ వల్ల కాదు, ప్లాస్టిక్ దిగింది. ప్లాస్టిక్ వల్ల మాకు ఇంటి దగ్గర ఒక ఆయన చనిపోయాడు కడుపు నొప్పి వచ్చి. ఎందుకు చనిపోయాడా అని ఆలోచించాం. అతను రోజు పార్సల్ తెచ్చుకుంటాడు కర్రీ, ప్లాస్టిక్ కవర్లో సాంబారో కర్రీను ఏదో తెచ్చుకొని తినేవాడు. అతని పొట్టలో ప్లాస్టిక్ ఉందంట, పేగుల్లో. అది అతను డాక్టర్ చెప్పాడు. మరి నాకు అప్పుడు భయం వేసింది, నా పిల్లల్ని నేను ఎలా సేవ్ చేసుకోవాలి ఈ ప్లాస్టిక్, ఈ కెమికల్, రసాయనాలు అని నేను రైతుల దగ్గర కలెక్ట్ చేసుకున్నాను. మా పొలం నుంచి వచ్చిన ప్యాడీ ధాన్యం, నేను చిలికిన వెన్న, నెయ్యి కూడా కలిపి బయట దొరికేది, పాలు, వెన్న, నెయ్యి, కాయగూరలు నా కళ్ళ ముందు పండించినవి. దాని వ్యవసాయదారుడే అక్కర్లేదండి.
1: ఇప్పుడు మీరు పెరట్లో పండించుకుంటున్నారు కదా, వీటికి మీరు అవి ఉత్పత్తి పెరగడానికి కానీ, కొంచెం మీరు పండించిన పంట సజావుగా సాగటానికి కానీ, అంటే ఇప్పుడు వాతావరణాన్ని బట్టి ఒక్కోసారి మీరు వేయంగానే మొక్కలు వడిలిపోతూ ఉంటాయి, ఒక్కోసారి ఉత్పత్తి జరగదు, అలా జరుగుతూ ఉంటాయి కదా. అలా కాకుండా మీరు పండించిన పంట మీ చేతికి అందడానికి, అది ఏపుగా పెరగటానికి మీరేం జాగ్రత్తలు తీసుకుంటారు?
0: ఎందుకంటే నాకు పశు సంపద కూడా ఉంది, నేను పాలు కూడా, నేను 8 గేదెలను మేపుతా, వాటికి ఎండుగడ్డి, పచ్చగడ్డి మా దొడ్డి దాటి పంపించను. నేను టీచింగ్లోకి వచ్చా, 3rd class స్టూడెంట్ కి మిల్క్ ఈజ్ ఏ హోల్సమ్ ఫుడ్ అని చెప్పా. మిల్క్ కంటైన్స్ ప్రోటీన్, విటమిన్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ రిచ్ అని నేను టీచ్ చేశా. సిద్ధాంతాన్ని నేను కొట్టేశాడు, ఎందుకంటే పాలు కెమికల్ అయిపోయింది, గేదె నుంచి రావట్లేదు. నేను విజయవాడలో పాలు పోయించుకున్నప్పుడు అక్కడ గేదె పాలే, కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, హోటల్ కుర్తులు తెచ్చేవాళ్ళు, డ్రమ్ముల్లో కొనుక్కొని రాత్రిపూట తెచ్చుకొని గేదెలకు ఆకుర్తి పెట్టేవాళ్ళు. ఎండుగడ్డో పచ్చగడ్డో ఎక్కడి నుంచో కొంచెం తీసుకొచ్చి వాటిని మనుషుల్లాగానే వాటి ఫీడింగ్ ఇచ్చారు.
1: పశువుల్ని కూడా మనుషుల్లాగానే గుర్తించే
0: వాళ్ళకి
1: తగిన జాగ్రత్త అవి తీసుకునేవాళ్ళు.
0: సిటీలో వాళ్ళకి పచ్చగడ్డి, ఎండుగడ్డి వాళ్ళకి పండించడం కుదరదు కాబట్టి వాళ్ళకి దొరికిన దాంట్లో పశువుల్ని ది బెస్ట్ ఇద్దాం మిల్క్ అనుకున్నారు. అవి కొంచెం కాటు వాసన కొంచెం ఇదిగా వచ్చేది, కానీ చిన్న నేను తాగిన పాల కమ్మటి వాసన రావట్లేదు అనిపించింది. నేను అప్పుడు ఏం చేశాను, నొన్నాని కొంచెం పల్లెటూరు వాతావరణానికి వెళ్ళిపోయాను, అక్కడ గేదెలు కట్టేశాను. నాకు 8 గేదెలు ఉంటే 2 హమేషా దొడ్లోనే కట్టేస్తా, ఎండుగడ్డి వేస్తాను, పచ్చగడ్డి కోసుకొచ్చి దీన్ని అక్కడ ఫీల్డ్ దగ్గర పంపించను. ఒక మనిషిని బట్టి కోయించి మా అబ్బాయి చేత మోపు వేస్తా పచ్చగడ్డి, అది తిని తౌడు మిచ్చర్ కట్ట వేసేదాన్ని. మధ్యాహ్నం పూట కుడితిపెట్టేదాన్ని, సాయంత్రం 4 కుడితిపెట్టి దొడ్డి శుభ్రం చేసి పొద్దున పాలు తీయడం, 6 దొడ్డి శుభ్రం చేసి కుడితి మేత పెట్టి దానికి పాలు పిండేవాళ్ళం. సాయంత్రం 5-6 పాలు పిండేవాళ్ళం. వీటి పాల శాతం 2 గేదెల సంగతి చెప్తున్నా నేను. ఒక గేదె చిక్కటి పాలు ఇస్తుంది, దానిలో వెన్న శాతం 7%. ఒక గేదె పాలు పలచగా ఉంటాయి, కానీ దానిలో వెన్న శాతం 12%. నేను యాజ్ ఏ సైన్స్ టీచర్గా చెప్తున్నాను, చిక్కటి పాలు చక్కగా గొమ్మ పాలు కాఫీ తాగితే సూపర్ టేస్ట్గా ఉంటాయి. టేస్ట్ రీత్యా, టెక్స్చర్ రీత్యా కస్టమరు ఈ గేదె పాలే అడిగేవాళ్ళు. కానీ నేనే చెప్పేదాన్ని, ఎవరైనా పేషెంటు, చిన్నపిల్లలు, కొంచెం బలహీనంగా ఉన్న వాళ్ళకి ఈ పల్చటి గేదె పాలు ఉంటాయి చూసారా, దాంట్లో వెన్న శాతం 12 ఉంటుంది. ఇవి తాగితే స్పీడీ రికవరీ ఉంటుంది పేషెంట్కి. అంటే నేను నా కళ్ళతోటి 2 ఆ జనరేషన్ ఆ 2 గేదెల్ని అబ్జర్వ్ చేసి వాటి నుంచి వచ్చినటువంటి పిల్లలు ఉంటాయి కదా, వాటిని నేను ఇప్పుడు 30 చేశా. అంటే బయటికి పోకుండా, బయట నుంచి కొనకుండా నా దొడ్లోనే 2 గేదెల్ని 8 చేశాను. 8 ఇప్పుడు దూడలు, దున్నకొరలు, గిత్తలు కలిపి 2 ఆవులు కూడా ఉన్నాయి, కలిపి నేను 30 చేసేవాటి సంతానాన్ని. ఎందుకని, నా నెక్స్ట్ జనరేషన్, నా పిల్లల్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ తోటి నేను పాలు కొనక్కర్లేదు. ఈ కార్పొరేట్ సిస్టమ్ వచ్చి వ్యవసాయదారుడిని కమర్షియల్ చేసింది. క్యారెట్ ఒకప్పుడు ఇంగ్లీష్ కూర అని మత్తగారు, క్యారెట్ బీట్రూట్. ఇప్పుడు షాంపూలకి విపరీతంగా ఆల్మండ్, క్యారెట్, బీట్రూట్, హెన్నాలు, లిప్స్టిక్లు, అసలు కూరగాయలు తినడానికి ఉపయోగపడేటట్టు చేస్తున్నది ఆ కార్పొరేట్ సిస్టమ్.
1: ఇప్పుడు భార్గవి గారు మీరు చెప్పారు,

0: గేదెల్ని పెంచాను, ఆవుల్ని పెంచుతున్నాను, 30 చేశాను అని. మరి అలాగే మీరు కూరగాయలు అవి పండిస్తున్నానన్నారు కదా, అలాగే ధాన్యం అవి కూడా పండిస్తున్నారా?
1: వాటికి గేదెలు ఆవుల నుంచి వచ్చేటువంటి పేడ మూత్రము వీటిని నేను ఒక దిబ్బలాగా పెట్టి మా వరి పొలానికి మాన్యూర్గా అదే తోలుతా. మళ్ళీ మా పూల మొక్కలకి కాయగూరల మొక్కలకి ఎరువుని వాడతా, పంచగవ్య మిశ్రమం, ఆవు మూత్రంతో పంచగవ్య మిశ్రమాన్ని వేపాకు వీటితోటి డ్రమ్ముల్లో బెల్లం వేసి పంచగవ్య మిశ్రమం అని తయారు చేసుకుని అదే ఇమ్యూనిటీ బూస్టర్. నేను వెన్న చిలికిన నెయ్యి వారానికి 80 కిలోల నా చుట్టుపక్కల సరౌండింగ్స్ ఫ్రెండ్స్ కి నేను అమ్ముతున్నా.
0: ఇప్పుడు మీరు పండించే ఆహార పదార్థాలకి ఇప్పుడు మార్కెట్లో అంటే రసాయనాలతో కూడిన ఆహార పదార్థాలకి తేడా ఏంటి?
1: తేడా అంటే వ్యవసాయదారుడు పండించే కాయగూర ఒకటేనండి. నేను పండించేది 8 ఎకరాల ఆసామి, 2 ఎకరాల ఆసామి, ఎకరం ఆసామి పండించడంలో తేడా లేదు. అది పండుతుంది, వాటిని ఉత్పత్తి పెంచడానికి వాడేటువంటి యూరియా ఇవి మోతాదులు మించిస్తున్నారు.
0: అది
1: వాళ్ళు ఉత్పత్తులు పెంచుకోవాలి. ఒక మొక్కకి 8 పచ్చిమిరపకాయలు కాయసే మొక్కని 16 చేశారు. మా గేదెలు కూడా నాకు ఉదయం 8 లీటర్లు లేదా 6.5 లీటర్లు, సాయంత్రం వచ్చేటప్పటికి 1 లీటర్ తక్కువ ఇస్తుంది. లేదా సాయంత్రం 8 లీటర్లు ఇస్తే ఉదయం వచ్చేటప్పటికి 1 లీటర్ తక్కువ ఇస్తుంది. 6 నెలలు ఫుల్గా పాలు ఇవ్వదు.
0: మరి ఇప్పుడు అందువల్లనేనా మీకు ఆర్గానిక్ ఆహార పదార్థాలకి మామూలు ఆహార పదార్థాలకి ధరల్లో వ్యత్యాసాలు అవి కనపడటం?
1: ధరల్లో వ్యత్యాసం మీడియేటర్స్ చేస్తున్నారు. పండించినవి ఆర్గానికో ఇన్ఆర్గానికో అది పక్కన పెట్టండి, అవి వెళ్ళి ఫ్రెష్గా ఉండడం కోసం. నేను పండించిన ఆకుకూర నాకు తెలిసిన 8 కుటుంబాలు ఇంటికి వచ్చి తీసుకెళ్లే వాళ్ళు అయితే ఫ్రెష్గా తీసుకెళ్తున్నారు. గుమ్మం దాటి అమ్ముకోవడానికి ఒక అమ్మాయికి ఇచ్చా. అమ్మాయి ఏం చేస్తున్నది, ఎవరో ఒక ఆయన షాప్ అయినా ఈ లిక్విడ్లు ఒక చుక్క వేసి బకెట్ నీళ్ళల్లో నేను ఇచ్చిన ఆకుకూర కట్టలు ముంచి ఒక గుడ్డ మీద ఆరబెట్టి అమ్మమన్నట్ట. నేను ఇక్కడ 8 సెంట్లలో ఆర్గానికల్ని పెంచా, అంటే ఏ ఎరువులు వాడకుండా. అమ్మాయి ఏం చేసింది, రేపొద్దున కట్టలు పాడైపోతాయి, ఈ పూట అమ్ముకోలేక ఆ నీళ్ళల్లో ముంచమని ఒక కొట్లో ఏదో తెచ్చుకుంది లిక్విడ్, అది ఒక డ్రాప్ వేసి ఆ నీళ్ళల్లో ముంచి ఒక గుడ్డ మీద వేసి రేపు మార్నింగ్ 11 వరకు ఫ్రెష్గా ఆకుకూరలు అమ్మింది. నా దగ్గర అది ఆర్గానికే.
0: మార్కెటింగ్ చేయడం కోసం అని చెప్పి వాళ్ళు
1: మార్కెటింగ్ టమాటాలు 10 రోజు మన ఇంటి ఫ్రిడ్జ్ లో వాడుకుంటున్నాం.
0: ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు నేను 8 పచ్చిమిరపకాయలు తెస్తే అదే చెట్టుకి వాళ్ళు 16 పచ్చిమిరపకాయలు చేయాలని చూస్తున్నారు, అంటే మీరు 8 పచ్చిమిరపకాయలకి ఇప్పుడు 16 పచ్చిమిరపకాయల ధరనే అమ్ముతారా?
1: 8 పచ్చిమిరపకాయల ధర నేను స్వచ్ఛంగా నేను కస్టమర్ కి వెళ్తున్నా, కాబట్టి నాకు 8 పచ్చిమిరపకాయలకి 8 రూపాయలే వస్తాయి. మార్కెట్ గిట్టుబాటు ధర గవర్నమెంట్ నిర్ణయించేది టమాటాలకి 10 రూపాయలే. మాకు నచ్చక రైతులు రోడ్ల మీద టమాటాలు పారబోసి హై స్టేషన్ కూడిచ్చాం, మాకు గిట్టుబాటు ధర లేదు అని. రైతుకు అందట్లేదు, కస్టమర్కి అందట్లేదు. 200 కిలో టమాటా ధర అమ్మితే మార్కెట్లో గవర్నమెంట్ చూస్తున్నది, అప్పుడు రైతుకు గిట్టుబాటు అయింది 10 రూపాయలు. 200 ఎందుకు మార్కెట్లో, ఎందుకంటే ఆ టమాటాని రకరకాల కార్పొరేట్ సంస్థలు కొంటున్నాయి. నాకు 8 రూపాయలు ఖర్చు అయితే మధ్యదళకి 16 రూపాయలు వస్తుంది, కస్టమర్కి ఈ 16, 8 కలిపి 24 రూపాయలకు అందట్లేదు. మళ్ళీ ఆ షాపింగ్ మాల్స్ వాడు ఇంకో 2 రూపీస్ వేస్తున్నాడు, వాడి దగ్గర మిగిలిపోయినా పాడైపోయినా వాడి స్టాఫ్కి కూడా జీతాలు ఇవ్వాలి కాబట్టి. అప్పుడు ఆ 24 రూపాయలు కస్టమర్స్ ఛార్జెస్ కలిపి 28 రూపాయలు వెళ్తున్నది కస్టమర్కి.
0: 28 అంటే మార్కెట్ లోకి వచ్చేసరికి ఆర్గానిక్ ఆహార పదార్థాలు, మామూలు రసాయనాలతో కూడిన ఆహార పదార్థాల ధర తక్కువగా కనిపిస్తుంది. కానీ మీరు చెప్పిన దాని ప్రకారం అసలు ఒరిజినల్ గా అయితే కనుక ధర ప్రకారం చూస్తే ఆర్గానిక్ ఆహార పదార్థాల తయారీనే ధర తక్కువగా ఉంటుంది.
1: చెప్తున్నా ఎగ్జాంపుల్, అదే ఎగ్స్ ఉన్నాయి అనుకోండి, మావి నాటు కోళ్ళు ఉన్నాయి, నేను కోళ్ళు కూడా చేస్తా, కోళ్ళు, గొర్రెపోతులు, మేకపోతులు, ఎక్కువగా నాన్ వెజ్ వాళ్లే ఉన్నారు. యానిమల్ ప్రోటీన్ అంటే ఎక్సే, ప్లాంట్ ప్రోటీన్ అంటే గనక చిక్కుళ్ళు చెప్తా, కందిపప్పు చిక్కుళ్ళు వేరే అనుకోండి. నాటుకోడి గుడ్డు నేను 30 రూపాయలు అమ్ముతానండి, నా కోడి కాస్ట్ ఎక్కువ, 30 రూపాయలు అమ్ముతా. చికెన్ ధర 750 రూపాయలు అమ్ముతా కేజీ, బాయిలర్ కోడి 400 రూపాయలు, అది అట్టే కూర్చుంటుంది 40 రోజులే దాని పెరుగుదా. దానికి ఇలా వాపు రావడానికి మాంసం ఉత్పత్తి పెరగడానికి వాడు ఇంజక్షన్ చేస్తున్నాడు. నాటుకోడి గుడ్డు 30 అయితే బాయిలర్ కోడిగుడ్డు రేటు 7 రూపాయలు. వీళ్ళు ఏం చేస్తున్నారు, అన్ని నాటుగుడ్లు కలెక్షన్ రావు, ఈ బాయిలర్ కోడిగుడ్లనే టీడీ కాషన్లో ముంచుతున్నారు. టీడీ కాషన్లో ముంచితే ఏమవుతుంది, కలర్ మారుతుంది, నాటుగుడ్డి లాగా కనపడుతుంది. వీళ్ళు

0: 120 రూపాయలకి 6 కోడి గుడ్లు ఇస్తున్నారు. గుడ్డు పోతే గుడ్డు రీప్లేస్మెంట్ అంట, దట్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే కొన్ని రేట్లు ఉంటాయి, కొన్ని రేటు తక్కువ ఉంటాయి. కాకపోతే ఆర్గానికల్లీ వ్యవసాయదారుల దగ్గరికి వెళ్తే వాడి ఇష్టమై 10 రూపాయలకి ఇవ్వచ్చు ఆ గుడ్డు.
1: ఇప్పుడు అసలు మీరు ఈ ఆర్గానిక్ వ్యవసాయానికి ఎంత పెట్టుబడి పెడుతూ ఉంటారు? అలాగే ఈ పంట పండి చేతికి వచ్చేసరికి మీరు పెట్టిన పెట్టుబడికి తగిన ఆదాయం వస్తుందా?
0: అసలు నిజంగా ఆర్గానికల్లీ వ్యవసాయం చేసేటప్పుడు ఎక్కువ ఖర్చులు అవ్వవు, ఎందుకంటే నేచురల్ ప్రొడక్ట్సే వాడుతున్నాం. కౌడంగు పేడదిబ్బ పెద్ద ఖరీదు ఉండదు. ఎవరెళ్ళ పశువులు తోసేస్తారు, బయోగ్యాస్ వాడుకోవచ్చు దాన్ని. దానికి పెట్టుబడులు చాలా తక్కువ, వచ్చే పంటకు మెడిసిన్ వాల్యూస్ కూడా ఎక్కువే. ఒకప్పుడు సమిష్టి వ్యవసాయం అది.
1: అవును,
0: నేను మా ఫ్రెండ్ పద్మగారు కలిసి నేను కూరగాయలు వేస్తే ఆమె జామకాయలు పండిస్తుంది.
1: ఇదివరకు వస్తు మార్పిడి వ్యవస్థ,
0: నా దగ్గర టమాటాలు చిక్కుడుకాయలు ఎత్తుపోతే ఆమె జామకాయలు మామిడికాయలు ఇస్తుంది నాకు.
1: అలా మీరు సీజనల్ గా వచ్చే పంటలన్నీ పండిస్తారా మీ ఆర్గానిక్ ద్వారా?
0: సీతాఫలం సీజన్ లో సీతాఫలం కాస్తుంది, సపోటా సీజన్ లో సపోటా కాస్తుంది, జామకాయ సీజన్ లో జామకాయ, మామిడికాయ సీజన్ లో మామిడికాయ. సీజనల్ ప్రకారమే May 18th తర్వాత మామిడికాయ రాదు.
1: కూరగాయలు అన్ని కూడా పండిస్తూ ఉంటారా?
0: కూరగాయలు అన్ని రకాలు, కొన్ని పండిస్తా. క్రీపర్స్ నాకు బాగా గిట్టుబాటు ధర. క్రీపర్స్ అంటే దోసకాయ, కాకరకాయ, టమేటా, పచ్చిమిరపకాయ, గోరుచిక్కుళ్ళు, పెద్ద చిక్కుళ్ళు, బెండకాయ, దొండకాయ, వీటికి నేను పెట్టుబడి పెట్టక్కర్ల. క్యారెట్, బీట్రూట్, రాడిష్ కూడా పెద్ద ఖర్చు ఉండదు.
1: మీరు ఎంత భూమిలో అంటే ఎంత స్థలంలో పంట పండిస్తూ ఉంటారు ఈ ఆర్గానిక్?
0: ఆకుకూరలకు అయితే 8 సెంట్ మళ్ళీ పెడతాం. 8 సెంట్లో ఆకుకూరలు, గోంగూర, తోటకూర, పుదీనా, కొత్తిమీర, ఈ 4 పండిస్తాను నేను. పాలకూర, చుక్కకూర వేస్తాను, కానీ చుక్కకూరకి పాలకూరకి అదేదో పురుగు ఎక్కువ పడుతుంది. పంట మార్పిడి విధానం ఉందనుకోండి, ఎప్పుడు ఒక చుక్కకూర వేసామనుకో ఎక్కువ చీడ పడుతుంది, అప్పుడు నేను కెమికల్ అన్నా యూజ్ చేయాల్సి వస్తుంది. అందుకని నేనేం చేస్తాను, ఓసారి గోంగూర తోటకూర వేస్తే, ఒకసారి పాలకూర చుక్కకూర, ఇంకోసారి పుదీనా కొత్తిమీర, ఇలా మార్చి మార్చి వేయడం వల్ల పురుగు బారి నుండి పడకుండా. అసలు విత్తనం వేసిన తర్వాత అది జర్మినేట్ అవ్వడానికి లోపల చీమ పురుగు ఏమీ తినకుండా లేస్తుంది, చిన్నదిలాగా లేచినప్పుడు మొక్క ఎదగక ముందే దానికి ఎక్కువగా కీటకాలు పడతాయి. అది అసలు ముందే ఎదగనివ్వదు, కొంచెం ఎదిగిన తర్వాత దాన్ని కొంచెం కాపు కాసుకోవాలి. ఈ కోళ్ళు గీళ్ళు ఏమన్నా అంటే ఇంట్లో నేచురల్ విధానం కదా, అది రాలిపోకుండా ఎండిపోకుండా కొంచెం పెరిగి పూత వచ్చేటప్పుడు అప్పుడు ఒకసారి గమనించాలి, అది అసలు పూత రాలిపోతుందా నీళ్ళుస్తున్నదా. రాలిపోతే దానికి ఆర్గానికల్లీ ఏమన్నా వెయ్యాలి. ఆర్గానికల్ అంటే అదే పంచగవ్య మిశ్రమమో మజ్జిగ ఏదో అట్లాంటివే చూసి వేస్తాను. పంట వచ్చిన తర్వాత ఇంకా దానికి తిరుగు ఉండదు, ఇంకా పడితే చెట్ట చివరిలో ఏమన్నా పురుగు వస్తుందేమో అని. ఆర్గానిక్ వ్యవసాయం చాలా చౌక, ఇంటిగ్రేషన్ తోటి కూడా చేయొచ్చు.
1: మీ కింద ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు, మీ కుటుంబ సభ్యులు, మీరు ఎంతమంది కలిసి చేస్తారు?
0: పెట్టుబడి పెడతానండి నేను, ఫీల్డ్లో కూర్చొని నేను ఒక్కదాన్నే ఎన్ని పనులు చేయలేను కాబట్టి. నేను మా అబ్బాయితో పాటు ఇంకొక 6 ఉన్నాం, ఇద్దరిద్దరు జట్లు, ఓ భార్య భర్త, ఓ భార్య భర్త, లేకపోతే ఒక ఇద్దరు ఆడవాళ్ళు. నా చేతి కింద 6 మెంబర్స్ హెల్పర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా నాతో పాటు సమానమే, సమను పంచుకుంటున్నాం, క్యాష్ చేసుకుంటున్నాం అమ్మిన తర్వాత.
1: ఇప్పుడు ఈ ఆర్గానిక్ ఆహార పదార్థాలని నిల్వ ఉంచడానికి ఏమైనా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలా?
0: ఖచ్చితంగా పండించిన ఆహారం సంవత్సరం పాటు నిల్వ ఉండదు. మంచి మే ఎండలుంటాయి చూసారా, దాంట్లో ఆరబోసుకున్నవి నిజంగానే నిల్వ ఉంటాయి. నా పదార్థాలే చెప్తున్నా, ధనియాలు 3 నెలలు కూడా ఉండవు, పురుగు పడతాయి, అప్పుడప్పుడు చెరుక్కుంటూ ఉండాలి. దాంట్లో లవంగాయలు వేయచ్చు, వేపాకు వేయచ్చు, మిరియాలు వేయచ్చు, నిల్వ ఉండడానికి. ఇవి మన ఇంట్లో దొరికే వంట పదార్థాలే, దాల్చిన చెక్క పెట్టచ్చు బియ్యంలో, వేపాకు బియ్యానికి, 4-5 ఉంటాయి ప్రిజర్వేటివ్స్, కానీ నేచురల్ మెథడ్స్. ఏవి
1: అంటే వీటికి మందులు రసాయనాలు కలిపినవి కాకుండా మనం ఇంట్లో దొరికే నేచురల్ పదార్థాల ద్వారా మనం ఈ ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవచ్చు. మీకు ఈ ఆర్గానిక్ వ్యవసాయం లాభసాటిగా అనిపించిందా? సుమారుగా మీకు ఎంత పెట్టుబడి పెట్టారు, మీకు మిగులు ఎంతగా ఉంటుంది?
0: నా కుటుంబం వరకు అయితే నేను హ్యాపీగా తింటున్నా, నా రిలేటెడ్ ఒక 26 కుటుంబాలకి నా ఆహార పదార్థాలు నేను ఇవ్వగలుగుతున్నా, అది నాకు గిట్టుబాటు.
1: చాలా సంతోషం భార్గవి గారు. అంటే మనిషి ఆరోగ్యంగా బతకాలి అని అంటే మనం పండించుకున్న పంట ద్వారా ఏ రసాయనాలు కలపకుండా, ఏ రసాయనాలు వాడకుండా ఉన్నటువంటి ఆహార పదార్థాల వల్ల మనిషి ఆరోగ్యంగాను ఆహ్లాదంగాను ఉంటాడని మీరు చెప్పారు. చాలా సంతోషం అండి, నమస్కారం.
0: థ్యాంక్ యూ అండి.
2: మీరింతవరకు ఉపాధి మార్గంగా ఆర్గానిక్ వ్యవసాయం శ్రీమతి

0: వై భార్గవ గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు విశేషాలు.
1: కార్యక్రమంలో ఇప్పుడు అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం గురించిన విశేషాలు వింటారు. అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 23న జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా భర్తను కోల్పోయిన మహిళలు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, సామాజిక వివక్షత మరియు అన్యాయాలపై అవగాహన కల్పించడం, అలాగే వారి హక్కుల పరిరక్షణకు కృషి చేయడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ సంవత్సరం ఐక్యరాజ్యసమితి ఇన్విజిబుల్ ఉమెన్, ఇన్విజిబుల్ ప్రాబ్లమ్స్, సమాజంలో కనీ కనబడని మహిళలు అలాగే కనబడనటువంటి వారికి గల సమస్యలు అన్న నినాదంతో ముందుకు సాగుతోంది. ఈ దినోత్సవాన్ని మొదటగా 2005లో లుంబా ఫౌండేషన్ ప్రారంభించింది. ఈ ఫౌండేషన్ వ్యవస్థాపకులు లార్డ్రాజ్ లుంబా. లార్డ్రాజ్ లుంబా గారు తన తండ్రిని కోల్పోగా తన తల్లి వితంతువుగా మారినటువంటి ఆ విషాద జ్ఞాపకార్థం, అలాగే వితంతువులందరికీ గౌరవం తీసుకురావడానికి జూన్ 23వ తేదీని ఎంపిక చేశారు. ఈ లుంబా ఫౌండేషన్ చేసిన నిరంతర కృషి ఫలితంగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2010లో అధికారికంగా తీర్మానం ఆమోదించింది. ఇక 2011 జూన్ 23 నుండి అంతర్జాతీయ వితంతువుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నారు. వితంతువులకు తగిన గౌరవం, న్యాయం, ఆర్థిక శక్తి కల్పించాలనే దిశగా ముందుకు వెళుతోంది. కుటుంబ సభ్యుల్లో ఒకరిని కోల్పోతే వారి జ్ఞాపకాలతో కాలాన్ని భారంగా వెల్లదీస్తాము. కానీ అదే ఒక మహిళ తన భర్తను కోల్పోతే ఆ బాధ భరించడం చాలా కష్టం. అటువంటి మహిళలకు కుటుంబ సభ్యుల నుండి మద్దతు కరువైనప్పుడు, సమాజం నుండి ఎదురయ్యే ఈసడింపులు, ఆర్థికంగా వెసులుబాటు, పిల్లల పోషణ, ఇలా అనేక విషయాల్లో ఎన్నో బాధలు, అవమానాలు ఎదుర్కొంటున్నారు. ప్రపంచంలో 2 కోట్ల మంది వితంతువులు ఉన్నారు. వారిలో చాలామంది పేదరికాన్ని అనుభవిస్తున్నారు. మరికొందరు సమాజ వివక్షతకు గురి అవుతున్నారు. వారికి విముక్తి కలిగించే దిశగా జూన్ 23న ఐక్యరాజ్యసమితి వితంతువుల దినోత్సవం జరుపుతోంది. స్త్రీ భర్తను కోల్పోయినంత మాత్రాన ఆమె జీవితం ముగిసిపోదు. వారిని ఒంటరిగా వదిలేయకుండా సమాజంలో వారికి గౌరవం కలిగించాలి, అలాగే అండగా నిలబడాలి. పాత మూఢనమ్మకాలను వదిలి వారికి మద్దతు కలిగించే దిశగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాలు సామాజిక కళంకాన్ని అంతం చేయడం, ఆర్థిక సహాయం అందించడం, అలాగే వారికి వారసత్వ ఆస్తి హక్కులను నిరాకరించకుండా చట్టపరమైన రక్షణ కల్పించడం వంటి కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారు. స్థానిక స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంక్షేమ సంఘాలు వితంతువులకు వారికి గల చట్టాల గురించి, ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ల గురించి అవగాహన కల్పించడానికి సామూహిక సమావేశాలను నిర్వహిస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అందించే విద్యా కానుక, ఆసరా పింఛన్లు, సంక్షేమ పథకాలు ఎలా పొందాలి అన్న దానిపై అవగాహన కల్పించడానికి సెమినార్లు నిర్వహిస్తున్నారు. వితంతువులు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడానికి సామాజిక కేంద్రాలు, స్వయం సహాయక బృందాలు శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నారు. వితంతువులు తమ కాళ్లపై తాము నిలబడేలాగా ఎన్జీఓలు వారికి వర్క్షాపులు పెట్టి కుట్టుపని, ఫుడ్ ప్రాసెసింగ్, చేతివృత్తుల తయారీ వంటి వృత్తి నైపుణ్యాలపై దృష్టి సారించి శిక్షణ ఇస్తున్నారు. ఆరోగ్య సంస్థలు, స్థానిక ఆసుపత్రులు కుటుంబ మద్దతులేని వృద్ధులకు, అలాగే నిరుపేద వితంతువులకు సాధారణ ఆరోగ్య పరీక్షలు, కంటి పరీక్షలు, మానసిక ఆరోగ్య కౌన్సిలింగ్ అందించే ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వారికి సేవలు అందిస్తున్నారు. ఇక స్థానిక న్యాయవాదులు, అలాగే రాష్ట్ర న్యాయసేవల సంస్థలు ఉచిత న్యాయ సలహాలను అందించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వితంతువులకు సరైన గుర్తింపు పత్రాలు, వితంతు ధృవీకరణ పత్రాలు, అలాగే వారికి బ్యాంక్ ఖాతాలను కల్పించి నేరుగా వారు కేంద్ర రాష్ట్ర సంక్షేమ పథకాలను పొందేలా కార్యక్రమాలు చేస్తున్నారు. స్వచ్ఛంద సేవకులు, స్థానిక యువజన బృందాలు తమ సమీప పరిసరాల్లో వితంతువులను గుర్తించి వారికి

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకం.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం గమనిక మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 పాటు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియో రిసీవర్స్లో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ప్రకటన విన్నారు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు.

888-888-1212. మొట్టమొదటి ప్రశ్న. సుప్రసిద్ధ తెలుగు కవి కరుణశ్రీగారి అసలు పేరు ఏంటి? సుప్రసిద్ధ తెలుగు కవి కరుణశ్రీగారి అసలు పేరు ఏంటి?

ఎస్ మరి ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేశాను సుప్రసిద్ధ తెలుగు కవి కరుణశ్రీ గారి అసలు పేరు ఏంటి అని. సో ఎంత చక్కగా ఆన్సర్స్ పంపించేశారు తెలుసా మన ఫ్రెండ్స్ అందరూ. అయితే చాలా ఆన్సర్స్ వచ్చాయి. ఫస్ట్ ఎవరు ఆన్సర్ పంపించారు చూద్దాం. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ వచ్చేసింది శ్యామ్ నెల్లూరు నుంచి. మరి వారితో పాటుగా అదే టైంకి నాకు ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే మానస సమృత చీరాల నుంచి, ఇంకా నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, సుమతి ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ, సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి, అశోక్ రమ్య దినకర్ దేవాంశ శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, ఇంకా కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, నెల్లూరు నుంచి శేషాద్రి, సో పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి, గణేష్ ఇంకా సో ఆన్సర్ ఫుల్గా పంపించలేదండి. ఫుల్ పంపించాలి కదా, ఏదో ఒక ముక్క పంపించేస్తే ఎలాగా, ఫుల్ ఆన్సర్ పంపించాలి కదా. సో అలా వీళ్ళందరూ ఒకే టైంకి రైట్ ఆన్సర్ పంపించారనమాట. సో అందరికీ కంగ్రాచులేషన్స్. ఇంకా మిగిలిన వాళ్ళు రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరో చూద్దాం. సో నంద్యాల ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఇంకొల్లు నుంచి చిలుకూరి శ్రీనివాసరావు, లక్ష్మి శివకుమారి, మోహన్ కృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మి, హారిక, భవిష్య, మిహికా, సూర్యచరణ్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకిరాజు, పాపినేపాలెం నుంచి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, క్రాంతికుమార్, అశోక్, ఇంకా రాంభూపాల్, భారతి, మార్కాపురం నుంచి, మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి, మహేంద్ర తెనాలి నుంచి, గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు, బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి, ఇంకా తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్, డాక్టర్ కేవీరావు తణుకు నుంచి, బృందావనం పద్మశ్రీ శ్యామ్ శిశాంక్ అచ్యుత్ శ్రీవత్స హైదరాబాద్ సైనిక్పురి నుంచి, నాగేంద్రప్ప ఉడేవు ములకల్మూరు తాలూకా కర్ణాటక నుంచి. సో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది బట్ చాలా ట్రై చేశారు. సో స్పెల్లింగ్ మిస్టేకే కదా అందుకని చెప్పేస్తున్నాను. పెర్లి ప్రసాద్ బాబు కోబాల్పేట గుంటూరు. సో ఆన్సర్ పంపించేటప్పుడు కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ చూసుకోరు ప్లీజ్. సో ఇంకా భారతి కిషోర్ అనంతపురం నుంచి, సుబ్రహ్మణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, ఇంకా వారి కుటుంబ సభ్యులు, కొత్తగూడెం నుంచి రాజేష్ని, రాజేశం, సరోజిని, మాయా, ఇంకా కట్లవారి కుటుంబ సభ్యులు, సమీనా నెల్లూరు నుంచి, ప్రభా చీరాల నుంచి, బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం నుంచి, హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, పాలెంపోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేందర్ రెడ్డి, ఇంకా వారి మిత్రబృందం, చెనకేశ్వరరావు అత్తిల్ నుంచి, మంచిర్యాల నుంచి చంద్రమొగలి, పద్మారాణి, అక్షరకృప, వెలివర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాస్మీనగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి, ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా, కొత్తగూడెం డిస్టిక్ ఇల్లంద నుంచి రాజేష్ ఖన్నా, సునీతారాజ్, భానురాజ్, అమి, లతా సుహాస్ హోస్కోట నుంచి, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి.

రమ్య అఖిల్. నల్గొండ హ్యాపీ హోమ్ నుంచి దైద త్రివేణి, చిన్మయ్య, ప్రీతం, ఐ రామకృష్ణ, శ్రీకాకుళం నుంచి ఇంకా దైద, భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, దంపూర్ బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, ఇనుమడుగు నుంచి తుమ్మ, పద్మావతి, నాగరాజు, ఉమాదేవి, విఘ్నేష్, మార్కాపురం నుంచి కాసుల పద్మ, గుంటూరు నుంచి పండా లలితాదేవి, శ్రీధర్బాబు, నగరం మండలం బాపట్ల డిస్టిక్ నుంచి ఇంకా ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, కందికాయపల్లి గ్రామం నుంచి అనంతపురం నుంచి అనురాధ, నాగార్జున, లక్ష్మీ, వడియంపేట, అనంతపూర్ డిస్టిక్ నుంచి రాఘవాచార్యులు అంటున్నారు. రాఘవాచార్యులు గారు కానే కాదండి, రాంగ్ ఆన్సర్. ఇంకా లతా ఉయ్యూర్ నుంచి రైట్ ఆన్సర్. చిలుక నారాయణ, అనసూయ, జమున, జనకంపేట, నిజామాబాద్ డిస్టిక్ నుంచి ఇంకా గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలీస్ శివదాసరెడ్డి, తిరుపతమ్మ, ఇంకా వారి కుటుంబ సభ్యులు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, ఎస్, ఇంకా ఇస్మాయిల్ భాయ్, జాకిర్ భాయ్, మొహమ్మద్ రఫీ, కాదర్ బాషా, ఇంకా వారి మిత్రబృందం నెల్లూరు జిల్లా నుంచి. భోగనాథన్ వెంకటేశ్వరరావు, చేతన్ దివిజ్, మార్టూర్ నుంచి. సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. చెబ్రోల్ నుంచి ఇనుమడుగు నుంచి చెబ్రోల్ రామకృష్ణయ్య. ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్, రాంగ్ ఆన్సర్ పంపించారండి, ఇది రైట్ ఆన్సర్ కాదు, సో సారీ. ఇంకా శరత్ రెడ్డి పాపిన్యపాలెం నుంచి, ఎస్, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. కరుణశ్రీ గారి పూర్తి పేరు జంధ్యాల పాపయ్య శాస్త్రి. సో నెక్స్ట్ క్వశ్చన్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. వరల్డ్ మ్యూజిక్ డే ఎప్పుడు ఎక్కడ ప్రారంభించారు?

ఎస్ మరి అయితే సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్స్ ఎవరు రైట్ పంపించారు చూద్దాం. వరల్డ్ మ్యూజిక్ డే ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయిపోయింది అని అడిగాను. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ అగైన్ పంపించేసిన వాళ్ళు ఎవరంటే శ్యామ్ నెల్లూరు నుంచి ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు. కంగ్రాచులేషన్స్ అండి. మరి ఇంకా ఇంకా ఇంకా వారితో పాటుగా ఎవరు రైట్ ఆన్సర్స్ పంపించారో చూద్దాం. సో శేషాద్రి నెల్లూరు నుంచి, మరి వీరైతే హాఫ్ ఆన్సరే పంపించారు, ఫుల్ ఆన్సర్ పంపించలేదు. ఎప్పుడు ఎక్కడ అని అడిగాను. సో ఎప్పుడు అనేది కూడా పంపించాలి, ఎక్కడ అనేది ఒకటే కాదు. ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించింది ఎవరంటే సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి, ఎస్ రైట్ ఆన్సర్ పంపించారండి. ఇంకా శ్రీరామదా సంజాచారి, బ్రహ్మచారి, చిలకమరి ఉపేంద్రచారి తిప్పర్తి నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సో అగైన్ హాఫ్ ఆన్సర్ పంపించారు కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని. మీరు కూడా హాఫ్ ఆన్సర్ పంపించారండి, ఫుల్ ఆన్సర్ పంపించలేదు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా చలపల్లి నుంచి రాజేశ్వరరావు విజయలక్ష్మి, పూర్ణశ్రీ ఈశ్వర్ రైట్ ఆన్సర్. అశోక్ రమ్య, దినకర్ దేవన్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. నెదనూరి కళ్యాణచారి, రుత్విక్ శ్రీవైష్ణవ్, కల్వకుర్తి నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా సుబ్రహ్మణి, పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. రాంభూపాల్ భారతి, మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్. ఇంకా తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా రఘురామ్, మౌనిక త్రిలోక్ రైట్ ఆన్సర్. ఇంకొకళ్ళు ఉన్నారు, లతా సుహాస్ హోస్కోట నుంచి రైట్ ఆన్సర్. వీళ్ళందరూ కూడా ఒకే టైంకి పంపించేశారు ఆన్సర్. సో చాలా ఫాస్ట్గా పంపించారు, కంగ్రాచులేషన్స్ అందరికీ. ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్స్ ఎవరు పంపించారు చూద్దాం. ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. లలిత మల్లిక సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్. ఇంకా వై సుజాత తర్లుపాడు గ్రామం, తర్లుపాడు మండలం నుంచి ఆన్సర్ పంపించారు. ఇంకొల్లు నుంచి చిలుకూరి శ్రీనివాసరావు, లక్ష్మీ శివకుమారి, మోహన్ కృష్ణ, రేవంత్ కుమార్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, గణేష్ నెల్లూరు నుంచి, కాసిల పద్మ గుంటూరు నుంచి, డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి, పండా లలితాదేవి శ్రీధర్ బాబు నగరం మండలం బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి, ఇంకా భారతీ కిషోర్ అనంతపురం నుంచి, నల్గొండ హ్యాపీ హోమ్ నుంచి దైద త్రివేణి, చిన్మయ్యి, ప్రీతం, నాగేంద్రప్ప ఉడేవు మొలకల్మూరు తాలూకా కర్ణాటక నుంచి, సమీనా రాంగ్ ఆన్సర్ పంపించారు. బత్తిని రవికుమార్ వజ్రపుకొత్తూరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల అయోన్స్, ఇంకా నాగట్పండు అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా,

మత్సుదన్ రెడ్డి పాపిన్యపాలెం నుంచి, హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం నుంచి, కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి, సుబ్బయ్య సుశీల ఒంగోలు నుంచి, బృందావనం పద్మశ్రీ శ్యామ్ పావని చిరంజీవి తనుజ సాయిరామ్ శ్రీవత్స హైదరాబాద్ సైనిక్పురి నుంచి, కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లెందు నుంచి రాజేష్ ఖన్నా సునీతారాజ్ భానురాజ్ అమ్మి, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, దైద భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, సుమతి ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి, భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి, అనంతపురం నుంచి అనురాధ, ఇంకా లతా ఉయ్యూర్ నుంచి, వెలివర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి వాస్వీనగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు నరేందర్ రెడ్డి, గురుగుంట నుంచి ముంతా పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప దేవరాజ్, ఇంకా సాల్మన్ రాజు డోక్పత్తి శివప్రసాద్ తుమ్మలచర్ల గోపినాథ్ బండారు శంకరయ్య వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. చిలుక నారాయణ అనసూయ యమున జనకంపేట నిజామాబాద్ డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్, ఎం మురహరి యశోద జానకిరాజు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి రైట్ ఆన్సర్, ప్రభా చీరాల నుంచి రైట్ ఆన్సర్, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాసరెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణ మధు కృష్ణమ్మ మధు వాణి రవి నవీన్ త్రిలోక్ రాధిక ఇంకా వారి కుటుంబ సభ్యులు, ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు, పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, గోగలమూడి రాధాకృష్ణమూర్తి మాధవి క్షీరసాగర్ మార్టూర్ నుంచి. సో హాఫ్ ఆన్సర్ పంపించారు మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తా.

అమ్మ సౌదామణి వసుంధర ఇనమడుగు నుంచి ఇంకా తుమ్మ పద్మావతి ఎస్ రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి ఎస్ వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఇంకా కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ హాఫ్ వే ఆన్సర్ పంపించారు, ఫుల్ ఆన్సర్ పంపించలేదు, బట్ ఎనీవే రైట్ ఆన్సర్. యా, ఈ రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాట్స్ అండి. ఫ్రాన్స్లో జూన్ 21 1982 ఈ వరల్డ్ మ్యూజిక్ డే అనేది స్టార్ట్ చేశారనమాట. సో అదండి మరి ఈరోజు యువలయ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో ధత్తే కి షాన్ 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ టి జయరాం, విద్యార్థి ఎం దుర్గా భవాని. వినండి 8వ తరగతికి హిందీ పాఠం ధత్తే కి షాన్.
1: నమస్తే అధ్యాపక్ జీ.
2: శుభాశీష్. బైటో. హమారే దేశ్ కా నామ్ క్యా హై?
1: హమారే దేశ్ కా నామ్ భారత్ హై.
2: భారత్ దేశ్ కా నామ్ కబ్ ఉజ్వల్ హోగా?
1: జబ్ కోయి అచ్చా కార్య కియా హోతా హై తబ్ భారత్ దేశ్ కా నామ్ ఉజ్వల్ హోతా హై.
2: అచ్చా కార్య కా అర్థ క్యా హై?
1: దేశ్ కి భలాయి కే లియే కామ్ కర్నా అచ్చా కార్య మానా జాతా హై.
2: దేశ్ కి భలాయి కే లియే అచ్చా కామ్ కర్తా తో క్యా హోతా హై?
1: దేశ్ కి భలాయి కే లియే అచ్చా కామ్ కర్తా తో శాన్ హోతా హై.
2: టీకి కహా తుమ్నే ఆజ్ హమ్ ధర్తీ కి శాన్ నామక కవిత పాఠ కే బారే మే జానేంగే.
1: జీ హా.
2: ధర్తీ కి శాన్ తూ భారత్ కీ సంతాన్ తేరే ముట్టియో మే బంద్ తూఫాన్ హై రే మనుష్య తూ బడా మహాన్ హై భూల్ మత్ మనుష్య తూ బడా మహాన్ హై తూ జో చాహే పర్వత్ పహాడోం కో ఫోడ్ దే తూ జో చాహే నదియో కే ముఖ కో భీ మోడ్ దే తూ జో చాహే మాటీ సే అమృత్ నిచోడ్ దే తూ జో చాహే ధర్తీ కో అంబర్ సే జోడ్ దే అమర్ తేరే ప్రాణ మిలా తుజ్కో వరదాన్ తేరీ ఆత్మా మే స్వయం భగవాన్ హై రే ధర్తీ సా ధూతు హై అగ్ని సా వీర్ తూ జో చాహే తో కాల్ కో భీ తామ్ లే పాపోం కా ప్రళయ రుకే పశుతా కా శీష ఝుకే తూ జో అగర్ హిమ్మత్ సే కామ్ లే గురు సా మతిమాన్ పవన్ సా తూ గతిమాన్ తేరే నబ్ సే భీ ఊంచీ ఉడాన్ హై రే. తుమ్ భీ ఏక్ బార్ గావో.
1: జీ హా. గర్తి కి శాన్ తూ భారత్ కి సంతాన్ తేరీ ముట్టియో మే బంద్ తూఫాన్ హై రే మనుష్య తూ బడా మహాన్ హై భూల్ మత్ మనుష్య తూ బడా మహాన్ హై తూ జో చాహే పర్వత్ పహాడోం కో ఫోడ్ దే.

0: గర్తి పుద్వీ
1: నది సరిత
0: నది సరిత
1: వరదాన్ వర్
0: వరదాన్ వర్
1: అమర్ జో కవి మర్తా నా హో
0: అమర్ జో కవి మర్తా నా హో
1: కుచ్ విలోమ శబ్ద భీ అప్నే కాపీ మే లిఖ లే
0: జీ హా
1: కాయర్ వీర్
0: కాయర్ వీర్
1: ధర్తి అంబర్
0: గర్తి అంబర్
1: వరదాన్ అభిశాప్
0: వరదాన్ అభిశాప్
1: అమృత్ విష్
0: అమృత్ విష్
1: పుణ్య పాప్
0: పుణ్య పాప్.
1: ఇస్ కవిత కే కవి కౌన్ తే
0: ఇస్ కవిత కే కవి శ్రీ పండిత్ భరత్ వ్యాస్ తే
1: మనుష్య కో కౌన్ సా వరదాన్ మిలా హై
0: మనుష్య కో అమర్ ప్రాణ కా వరదాన్ మిలా హై
1: धरती सा धीर किसे कहा गया है
0: धरती सा धीर मनुष्य को कहा गया है
1: अन्य जीवन से मनुष्य महान है कैसे
0: अन्य जीवन से मनुष्य महान है क्योंकि उसके अच्छाई और बुराई को परखने की विवेक शक्ति है इसलिए वह अन्य जीवन से भिन्न है.
1: वाह खूब उत्तर दिया शाहबाश. मनुष्य चाहे तो क्या कर सकता है
0: మనుష్య చాహే తో పహడో కో ఫోట్కర్ సుందర్ రాస్తా బనా సక్తా హై నదియోం కి దారా ప్రవాహ మోడ్ సక్తా హై ఇస్ మిట్టి మే అమృత్ జైసి ఫసల్ ఫైదా కర్ సక్తా హై గతి కో అంబర్ సే జోడ్ సక్తా హై.
1: సహీ ఉత్తర్ దియా హై. ఇస్ కవిత కే బారే మే అప్నే శబ్దో మే కుచ్ వాక్య కహ దే.
0: జీ హా, కవి ఇస్ కవిత మే కహతే హై కి మనుష్య గర్తి కీ శాన్ ఔర్ భారత్ కీ సంతాన్ హై. వహ అపనీ శక్తి కే గర్తి కీ శాన్ బడా సక్తా హై, పర్వతోం కో ఫోడ్ సక్తా హై, నదియోం కీ ధారా కో మోడ్ సక్తా హై. ఇస్కీ ఆత్మా మే స్థాన్ భగవాన్ హై జో ఉసే అమరత కా వరదాన్ దేతా హై. మనుష్య ధర్తి కా శాన్ ఔర్ అగ్ని సా వీర్ హై. సమయ కా సదుపయోగ టీక్ तरह कर लेने की शक्ति है. वह आकाश से भी ऊंचा होने की शक्ति रखता है.
1: वाह खूब उत्तर दिया है शाहबाश. कुछ व्याकरणांश अपने कापी में लिख ले.
0: जी हाँ.
1: ने को से के द्वारा के लिए को से का के की में पर हे अरे अजी ये कौन से शब्द हैं?
0: ये संज्ञा से साथ लिखा होता है.
1: केवल संज्ञा के साथ ही नहीं सर्वनाम के साथ भी लिखे जाते हैं. इन्हें कारक चिन्ह कहते हैं. संज्ञा या सर्वनाम के लिए जो रूप अन्य शब्दों से जाना जाता है उसे कारक कहते हैं. लिख ली?
0: जी हाँ.
1: कर्ता कारक ने, कर्मा कारक को, करण कारक से, संप्रदान कारक के लिए, अपादान कारक से, संबंध कारक का के की, अधिकरण कारक में पर और संबोधन कारक हे अरे अजी. इस तरह कारक चिन्हों को सूचित करते हैं.
0: जी हाँ.
1: जैसे कि मैंने काम किया, राजू को फल मिला, फल चाकू से काटते हैं, मेरे पिताजी अपने लिए कलम लाई, पेड़ से पत्ते गिर गए, उसका बेटा कॉलेज में पढ़ता है, उस घर में कौन है, मेज पर किताब है, हे भगवान तेरी लीला अनोखी है. ये वाक्य लिख ली अपनी कॉपी में?
0: जी हाँ.
1: अपनी ओर से भी कुछ वाक्य कह दें.
0: सुमलता ने फल खाया, राजेश को किताब मिली, हम सब्जियां चुक से काटते हैं, उसके लिए किताब चाहिए, फोर्ट से डाली गिर गई, रमा की बेटी नाचती है, मोज पर बोतल है, कार में आदमी है, हे प्रभु तेरी कृपा बड़ी है.
1: ठीक तरह वाक्यों का प्रयोग किए हो शाहबाश. आज का पाठ यही समाप्त होता है.
0: धन्यवाद अध्यापक जी.
1: आशीष దుర్గా భవాని.
2: ధర్తికి శాన్ 8వ తరగతికి హిందీ పాఠం మీరింతవరకు విన్నారు. ఉపాధ్యాయులు శ్రీ టి జయరాం, విద్యార్థి ఎం దుర్గా భవాని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లైవ్ విన్యాసం. ఈనాటి కార్యక్రమంలో టీసీ మూకీ కృష్ణయ్య గారి డోలు వాయిద్యం వింటారు. రూపక తాళం.

మీరింతవరకు శ్రీ టిసి మూకి కృష్ణయ్య గారి డోలు వాద్యం విన్నారు. రూపకతాళంలో ఈనాటి లయ విన్యాసం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5 గంటలు. ఈనాటి మా సాయంకాల ప్రసారాలకు స్వాగతం.

ఈనాటి ప్రసార విశేషాలను తెలియజేస్తున్నది మీ ప్రసన్నలక్ష్మి. 5:05 వనితావాణి స్త్రీల కోసం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మహిళలు స్వయం ఉపాధి అవకాశాల గురించి తెలుసుకుంటూ మహిళలు మెచ్చే సినీ గీతాలు ప్రసారం.

7 గంటలకు అలనాటి మధుర గీతం ప్రసారం, 7:15 పాడి పంటలు కార్యక్రమంలో భాగంగా వేసవి కాలానికి కార్బు చేపల సాగులో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కేవీకే శాస్త్రవేత్త శ్రీ హరిసాద్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారం. పరిచయకర్త శ్రీమతి ఉమాదేవి, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. రాత్రి 8:00 హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు ప్రసారం అవుతాయి. రాత్రి 11:10 మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. మీరింతవరకు ఈనాటి మా సాయంకాలం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు తెలుసుకున్నారు.

ఇప్పుడు రేపు అనగా 24/6/2026 బుధవారం మనసింహపురి కేంద్రంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు తెలుసుకుందాం. 5:50 వందే మాతరం. ఉదయం 5:55 చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమం ప్రసారం. 6:00 దేశభక్తి గేయం. 6:10 అర్చన భక్తిగీతాల కార్యక్రమం ప్రసారం అవుతుంది. 7:00 ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో భాగంగా యోగి వేమన గురించి బాడిగ ఉమేష్ గారి ప్రసంగం వింటారు. అనంతరం సావిరహే తవ స్వరార్చన ప్రసారమవుతుంది. తదుపరి సమాచార వేదికలో స్థానిక వార్తలు ప్రసారమవుతాయి. 8:35 డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారం. సమర్పణ శ్రీ అవిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. 9:00 హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు ప్రసారమవుతాయి. 5:00 ప్రసార విశేషాలు వింటారు. 5:05 వనితావాణి స్త్రీల కోసం ప్రత్యేక కార్యక్రమం ప్రసారం. 5:30 యువతరంగం. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నెల్లూరులోని శ్రీ వెంకట్రామ అండ్ కో బుక్ షాప్ యజమాని, ధార్మిక కార్యక్రమ సేవకులు శ్రీపతి శ్రీనివాసరావు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారం. పరిచయకర్త మంజుల పాలేటి, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. అలనాటి మధుర గీతం ప్రసారం. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో భాగంగా పంట అవశేషాలు, ఆవశ్యకత, ఉపయోగాలు గురించి శ్రీమతి ఉషారాణి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 8:00 హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు ప్రసారమవుతాయి. 11:10 మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. మీరింతవరకు మనసింహపురి కేంద్రంలో రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 5:05 వనితావాణి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఒక ప్రకటన.
1: మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్

0: ప్యాకేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నిలయంలో సమయం 5:07:38. కార్యక్రమంలో వనితావాణి కార్యక్రమానికి స్వాగతం.

ఈనాటి వనితావాణి స్త్రీల కోసం ప్రత్యేక కార్యక్రమంలో ముందుగా రాధా కళ్యాణం చిత్రం కోసం సి నారాయణ రెడ్డి గారి రచనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట విందాం. దీనికి సంగీతం సమకూర్చిన వారు కెవి మహాదేవన్.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు మనం తెలుసుకుందాం స్త్రీశక్తి పథకం గురించి. ఈ పథకము మనకు మహిళల కోసం ప్రవేశపెట్టినటువంటి పథకము. ఇది ఒక కుటుంబం అభివృద్ధి చెందాలంటే మహిళ అభివృద్ధి ఖచ్చితంగా చెందాలండి. ఒక మహిళ ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఎదిగితే ఆ కుటుంబం మాత్రమే కాదు సమాజం మొత్తం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ ఆలోచనలతో మహిళల స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన, నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించేందుకు స్త్రీశక్తి పథకం రూపొందించబడినది. ఈ స్త్రీశక్తి పథకం మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, అలాగే చిన్న వ్యాపారాలు ప్రారంభించేందుకు ఆర్థిక సహాయాన్ని అందించడం, స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నటువంటి పథకం. ఈ పథకం యొక్క లక్ష్యాలు ఏంటంటే మహిళల ఆర్థిక స్వావలంబన, స్వయం ఉపాధి అవకాశాల కల్పన, అలాగే గ్రామీణ మరియు పట్టణ మహిళల అభివృద్ధికి ఇది ఎంతగానో ఉపయోగపడాలి అనే లక్ష్యంతో తీసుకోబడింది. ఇంకా స్వయం సహాయక సంఘాల బలోపేతం కూడా దీనికి కారణమవుతుందన్నమాట. ఇంకా మహిళల్లో ఈ పథకం వలన నాయకత్వ లక్షణాలు అనేవి పెంపొందుతాయి, అలాగే కుటుంబ ఆదాయాన్ని కూడా పెంచడం అనేది లక్ష్యంగా చేసుకొని ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కార్యక్రమంలో ఇప్పుడు రాజాసాబ్ చిత్రం నుంచి విశాల్ మిశ్రా, శృతి రంజని, కృష్ణకాంత్ ఆలపించిన పాట విందామా?

0: ఇప్పుడు ప్రకటన విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి సింహప్రి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. కార్యక్రమంలో మనం తెలుసుకుంటూ ఉన్నాము స్త్రీశక్తి పథకం గురించి. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలు తక్కువ వడ్డీకే రుణాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ రుణాలతో వారు కుట్టు కేంద్రాలు, పాడి పరిశ్రమ, చిన్న వ్యాపారాలు, ఆహార పదార్థాల తయారీ, హస్తకళలు వంటి రంగాల్లో ఉపాధిని పొందవచ్చు. అలాగే శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించి మార్కెటింగ్, వ్యాపార నిర్వహణ, ఆర్థిక నిర్వహణ వంటి అంశాల్లో కూడా ప్రభుత్వం వారికి అవగాహనను కల్పించడం అయితే జరుగుతుంది. ఇంకా ఈ స్త్రీశక్తి పథకంలో స్వయం సహాయక సంఘాల పాత్ర ఏమిటో తెలుసుకోబోయే ముందు పెదరాయుడు ఈ చిత్రం కోసం కోటిగారి సంగీతంలో కెఎస్ చిత్ర, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించినటువంటి అద్భుతమైన పాటనైతే వినేద్దామా?

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. కార్యక్రమంలో మనం తెలుసుకుంటూ ఉన్నాము స్త్రీశక్తి పథకం గురించి. స్త్రీశక్తి పథకంలో స్వయం సహాయక సంఘాలు

కీలక పాత్రను పోషిస్తాయి. మహిళలు సమూహాలుగా ఏర్పడి పొదుపు చేయడం, రుణాలు పొందడం, చిన్న పరిశ్రమలు స్థాపించడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ సంఘాల ద్వారా మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పరస్పర సహకారం, సామూహిక నిర్ణయాలు, నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. కార్యక్రమంలో ఇప్పుడు రావోయీ చందమామ చిత్రం కోసం మణిశర్మ సంగీతంలో బాలుగారు, కెఎస్ చిత్రగారు ఆలపించిన పాట విందామా?

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. ఈ స్త్రీశక్తి పథకం కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, మహిళలకు తమ హక్కులపై అవగాహన కల్పించడం, విద్య, ఆరోగ్యం, పోషకాహారం వంటి అంశాల్లో చైతన్యం తీసుకురావడానికి కూడా ఈ పథకం ఉపయోగపడుతుంది. అలాగే ఆర్థికంగా బలపడిన మహిళ కుటుంబ నిర్ణయాల్లో భాగస్వామి అవుతుంది, పిల్లల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై మరింత శ్రద్ధ చూపుతుంది. ఇదండి ఈరోజు వనితావాణి కార్యక్రమం. ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మరికొత్త పథకంతో మళ్ళీ వారం వనితావాణిలో కలుద్దాం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:31. యువతరంగం కార్యక్రమానికి స్వాగతం.

ఈనాటి యువతరంగం కార్యక్రమంలో యువత కోసం విద్య ఉద్యోగ సమాచారం తెలుసుకుంటూ యువత మెచ్చిన సినీ గీతాలు విందాం. ముందుగా ఒక విద్యా సమాచారం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోని డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ డిఐఈటీలో సీనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 86. పోస్టుల వివరాలు సీనియర్ లెక్చరర్ 23, లెక్చరర్స్ 16, లెక్చరర్ ఎడ్యుకేషన్ 2, లెక్చరర్ ఎడ్యుకేషన్ ఉర్దూ 4, లెక్చరర్ ఇంగ్లీష్ 3, లెక్చరర్ తెలుగు 8, లెక్చరర్ ఉర్దూ 1, లెక్చరర్ మ్యాథ్స్ 3, లెక్చరర్ మ్యాథ్స్ ఉర్దూ మీడియం 2, లెక్చరర్ సైన్స్ 3, లెక్చరర్ సైన్స్ ఉర్దూ మీడియం 2, లెక్చరర్ సోషల్ స్టడీస్ 3, లెక్చరర్ సోషల్ స్టడీస్ ఉర్దూ మీడియం 2, లెక్చరర్ ఫిలాసఫీ 1, లెక్చరర్ సైకాలజీ 3, లెక్చరర్ ప్లానింగ్ స్టాటిస్టిక్స్ 2, లెక్చరర్ ఆర్ట్ ఎడ్యుకేషన్ 3, లెక్చరర్ టెక్నాలజీ 2, లెక్చరర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 3. ఈ పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. అర్హత వచ్చేసి సీనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో కనీసం 55% మార్కులతో పీజీ ఎంఈడి చేసి ఉండాలి. లెక్చరర్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు ఎంఈడి ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 1/7/2026 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హత వేతనం వచ్చేసి సీనియర్ లెక్చరర్కు 58,850 రూపాయల నుంచి 137,050 రూపాయల వరకు లభిస్తుంది. అలాగే లెక్చరర్కు 54,220 రూపాయల నుంచి 133,630 రూపాయల వరకు వేతనమైతే లభిస్తుంది. ఎంపిక విధానం రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. సిబిఆర్టీ లేదా ఓఎంఆర్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 24/6/2026. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 29/7/2026. పరీక్ష తేదీ 2026. మరింత సమాచారం కోసం సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ https://wbsitenew.tgpsc.gov.in. వెబ్సైట్ అడ్రస్ మరొకసారి https://wbsitenew.tgpsc.gov.in. ఈ వెబ్సైట్ అడ్రస్ను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు పెద్ది చిత్రం కోసం మోహిత్ చౌహాన్ గానంలో ఈ అద్భుతమైన పాట విందామా?

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు మనం ఒక విద్యా ఉద్యోగ సమాచారం అయితే తెలుసుకుందాం. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిఈడి బీఈడీ కోర్సు పూర్తి చేసుకొని ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునే అభ్యర్థులు పోటీ పడే పరీక్ష. ప్రతి ఏటా 2 సార్లు నిర్వహిస్తున్న ఈ పరీక్షకు పోటీ క్రమేణా పెరుగుతోంది. డిఎస్సి నోటిఫికేషన్ కోసం వేచి చూస్తున్న అభ్యర్థులు టెట్ స్కోర్ కోసం కృషి చేయాల్సిన తరుణం వచ్చింది. ఎందుకంటే ఏపీ టెట్ జూన్ 2026 నోటిఫికేషన్ అయితే వెలువడింది. ఈ నేపథ్యంలో ఏపీ టెట్ పరీక్షా విధానం, సిలబస్ అంశాలు, ప్రిపరేషన్ తదితర వివరాలు మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీ టెట్ను పేపర్ 1A, 1B, పేపర్ 2A, 2B పేరుతో మొత్తం 4 పేపర్లుగా నిర్వహించనున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో బోధన తరగతుల వారీగా అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించాల్సిన విధంగా ఈ పేపర్లను వర్గీకరించారు. పేపర్ 1A 1 నుంచి 5 తరగతి వరకు విద్యార్థులకు బోధించాలనుకునేవారు రాయాల్సిన పరీక్ష పేపర్ 1A. ఇక 1B వచ్చేసి 1 నుంచి 5 తరగతి వరకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్గా కెరీర్ను కోరుకునేవారు హాజరు కావాల్సిన పరీక్ష. అలాగే పేపర్ 2A అయితే 6 నుంచి 8 తరగతి వరకు స్కూల్ అసిస్టెంట్గా బోధించాలనుకునేవారు ఉత్తీర్ణత సాధించాల్సిన పేపరు ఈ పేపర్ 2A అన్నమాట. ఇక పేపర్ 2B అయితే 6 నుంచి 8 తరగతి వరకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్గా బోధించాలి అనుకునేవారు హాజరు కావాల్సిన పరీక్ష.

0: పేపర్ 1A అర్హతలు తెలుసుకుందాం. అంటే 1A 1B పేపర్ 2A 2B వీటికి ఏ ఏ అర్హతలు ఉండాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పేపర్ 1A ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సులో 50% మార్కులతో ఉత్తీర్ణతతో పాటు 2 ఏళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, 2 ఏళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా 4 ఏళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. అలాగే పేపర్ 1B రాసేవారు ఇంటర్మీడియట్తో పాటు 2 ఏళ్ల స్పెషల్ ఎడ్యుకేషన్ డిఈడి ఉత్తీర్ణత కలిగి ఉండాలి, లేదా ఇంటర్మీడియట్తో పాటు 7 ఏళ్ల వ్యవధిలోనే డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్లో ఉత్తీర్ణత తదితర అర్హతలను కలిగి ఉండాలి. అలాగే పేపర్ 2A అయితే అర్హత వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ లేదా పీజీలో 50% మార్కులతో ఉత్తీర్ణతతో పాటు బీఈడి ఉత్తీర్ణత లేదా 50% మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు 4 ఏళ్ల వ్యవధిలోని బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో ఉత్తీర్ణత లేదా 4 ఏళ్ల బీఏ బీఈడి లేదా బీఎస్సీ బీఈడిలో 50% మార్కులతో ఉత్తీర్ణత లేదా 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీతో పాటు 7 ఏళ్ల వ్యవధిలో బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత లేదా 55% మార్కులతోటి పీజీతో పాటు 3 ఏళ్ల వ్యవధిలో ఇంటిగ్రేటెడ్ బీఈడి లేదా ఎంఈడి ఉత్తీర్ణతను సాధించి ఉండాలి. ఇక లాంగ్వేజ్ టీచర్స్కి అయితే అర్హతలు వచ్చేసి లాంగ్వేజ్ టీచర్ అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకుంటున్న లాంగ్వేజ్కు సంబంధించి సదర్ లాంగ్వేజ్ ఆప్షనల్ సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్ ఉత్తీర్ణత లేదా సంబంధిత లాంగ్వేజ్లో పీజీ ఉత్తీర్ణతతో పాటు లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కోర్సు లేదా సదర్ లాంగ్వేజ్ మెథడాలజీలో బీఈడిలో ఉత్తీర్ణతను సాధించి ఉండాలి. ఇక పేపర్ 2B పరీక్షకైతే ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు అంటే దివ్యాంగులకు ఉద్దేశించిన పాఠశాలల్లో 6 నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకునే వారికి నిర్వహించే పేపర్ ఇదన్నమాట, అంటే పేపర్ 2B. దీనికి బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ బీఈడితో పాటు 7 లేదా 2 ఏళ్ల వ్యవధి గల డిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా బీఈడితో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా పీజీ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా పీజీ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ మల్టిపుల్ డిజేబిలిటీ ఫిజికల్ అండ్ న్యూరలాజికల్ పీజీ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ లోకోమోటార్ ఇంపైర్మెంట్ అండ్ సెరబ్రల్ పాల్సీ విజువల్ ఇంపైర్మెంట్లో సెకండరీ లెవెల్ టీచర్ ట్రైనింగ్ కోర్సు లేదా సీనియర్ డిప్లొమా ఇన్ టీచింగ్ ద డెఫ్ అండ్ విజువల్ ఇంపైర్మెంట్లో బీఏ బీఈడి ఆర్సీఐ గుర్తింపు పొందిన ఇతర కోర్సులను అర్హత కలిగి ఉండాలి, అంటే కంప్లీట్ చేసి ఉండాలి. వీటిలో ఏదో ఒక కోర్సులో ఉత్తీర్ణతను సాధించి ఉండాలి. అన్ని పేపర్లకు సంబంధించి అర్హత ప్రమాణాల్లో రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు కనీసం అర్హత మార్కుల్లో 5% మినహాయింపు అయితే లభిస్తుంది. పరీక్షా విధానాలు తెలుసుకోబోయే ముందు ఒక ప్రకటన విందాం.
1: Work from home. High salary. Just one click. Arre va.
2: Check kundi.
3: Teliyani links ni click cheyakandi. RBI antundi.
4: Teliviga aalochinchandi apramathanga undandi.
5: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు పిల్ల నచ్చింది చిత్రం కోసం చంద్రబోస్ గారి రచనలు, కోటి గారి సంగీత సారథ్యంలో మనం ఆలపించిన ఈ అద్భుతమైన పాట విందామా?

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో మనం తెలుసుకుంటూ ఉన్నాము ఏపీ టెట్ ఎగ్జామ్ గురించి. ఇక పరీక్షా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టెట్ పేపర్ 1A 1B, పేపర్ 2A 2B లను 150 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్ 1A లో 1B లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులకు, లాంగ్వేజ్ 1లో 30 ప్రశ్నలు 30 మార్కులకు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్లో 30 ప్రశ్నలు 30 మార్కులకు, అలాగే గణితంలో 30 ప్రశ్నలు 30 మార్కులకు, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 ప్రశ్నలు 30 మార్కులకు ఉంటాయి. ఇక లాంగ్వేజ్ 1 సబ్జెక్టు కింద తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తమిళం, గుజరాతీ లాంగ్వేజ్లను ఎంపిక చేసుకోవచ్చు. అలాగే పేపర్ 2A లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగీ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులకు, లాంగ్వేజ్ 1 నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులకు, అలాగే లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ నుండి 30 ప్రశ్నలు 30 మార్కులకు సంబంధిత సబ్జెక్టులో 60 ప్రశ్నలు 60 మార్కులకు ఉంటాయి. 4వ విభాగంగా నిర్వహించే సంబంధిత

చెక్లో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్ అభ్యర్థులు మ్యాథ్స్ అండ్ సైన్స్ విభాగాన్ని, సోషల్ టీచర్లు సోషల్ స్టడీస్ విభాగాన్ని ఎంచుకొని పరీక్షను రాయాలి. అదేవిధంగా సబ్జెక్ట్ పేపర్కు సంబంధించి కంటెంట్ నుంచి 24 ప్రశ్నలు, పెడగగి నుంచి 6 ప్రశ్నలు చొప్పున ప్రతి సబ్జెక్ట్ విభాగం నుంచి అడుగుతారు. సైన్స్ సబ్జెక్టులో ఫిజికల్ సైన్స్ నుంచి 12, బయలాజికల్ సైన్స్ నుంచి 12 ప్రశ్నలు చొప్పున కంటెంట్ సంబంధిత ప్రశ్నలు ఉంటాయి. మిగతా 6 ప్రశ్నలు సైన్స్ పెడగాజీ నుంచి అడుగుతారు. సోషల్ విభాగంలో 48 కంటెంట్ ప్రశ్నలు, 12 పెడగాజీ ప్రశ్నలు అడుగుతారు. లాంగ్వేజ్ సబ్జెక్ట్ మెథడాలజీకి సంబంధించి 48 కంటెంట్ సంబంధిత ప్రశ్నలు, 12 పెడగోగి సంబంధిత ప్రశ్నలు ఉంటాయి. అలాగే పేపర్ 2B లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోజీ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులకు, లాంగ్వేజ్ 1లో 30 ప్రశ్నలు 30 మార్కులకు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్లో 30 ప్రశ్నలు 30 మార్కులకు, డిజబిలిటీ స్పెషలైజేషన్ సబ్జెక్ట్ అండ్ పెడగోజీ నుంచి 60 ప్రశ్నలు 60 మార్కులకు ఉంటాయి. ఇక ఈ టెట్కు కనీస అర్హత మార్కులు వచ్చేసి ఏపీ టెట్లోని అన్ని పేపర్లలోనూ అభ్యర్థులు తప్పనిసరిగా కనీస అర్హత మార్కులు అయితే పొందాలి. జనరల్ అభ్యర్థులు 60% మార్కులు, బీసీ అభ్యర్థులు 50% మార్కులతో, ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 40% మార్కులతో ఉత్తీర్ణతను సాధించాలి. ఇక విజయం సాధించాలంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోజీ నుంచి శిశువు మనస్తత్వానికి సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టాలి. వికాస దశలు, వికాస అంశాలైన శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలు మొదలైన అంశాలను క్షుణ్ణంగా చదువుకోవాలి. శిశువు ప్రవర్తనలో మార్పునకు సంబంధించిన అభ్యాసము, అభ్యసన బదలాయింపు అంశాలను అధ్యయనం చేయాలి. అలాగే పెడగోజీ నుంచి సంబంధించిన సహిత విద్య, శిశువు విద్యా ప్రణాళిక, బోధన పద్ధతులు, మూల్యాంకనము, నాయకత్వము, గైడెన్స్ కౌన్సిలింగ్ గురించి చదవాలి. ఇంకా ఎడ్యుకేషన్కు సంబంధించిన చట్టాలపై పూర్తి అవగాహననైతే పొంది ఉండాలి. ఇంకా ఈ టెట్లో విజయం సాధించడానికి లాంగ్వేజ్ 1, 2 విభాగాలకు సంబంధించి లాంగ్వేజ్ 1లో అభ్యర్థులు తాము ఎంచుకున్న భాషలో, అదేవిధంగా లాంగ్వేజ్ 2లో పేర్కొన్న ఇంగ్లీష్లో భాషా విభాగాలకు సంబంధించిన సాధారణ వ్యాకరణ అంశాలు, బోధనా పద్ధతులపై ప్రశ్నలు ఉంటాయి. ఇక స్కూల్ స్థాయిలో తెలుగు సబ్జెక్టు పుస్తకాలతో పాటు తెలుగు బోధనా పద్ధతులు కూడా చదవాలి. ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, వొకాబులరీ, ఇలా అన్ని అంశాలపైన అవగాహననైతే పెంచుకోవాలి. ఇక మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో అయితే పేపర్ 1లో ఉండే ఈ సబ్జెక్టులో 1 నుంచి 5వ తరగతి స్థాయి వరకు ప్రశ్నలను అడుగుతారు. కాబట్టి ఆయా సబ్జెక్టులలో ఒక్కో సబ్జెక్టుకున్న 30 ప్రశ్నల్లో 24 ప్రశ్నలు కంటెంట్ నుంచి ఉంటే 6 ప్రశ్నలు పెడగాజీపై ఉంటాయి. పేపర్ 2లో అయితే మ్యాథమెటిక్స్ సైన్స్లపై ప్రశ్నలు ఉంటాయి. ఇక 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉండే కాన్సెప్టులపైనే ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. ఇక ఎన్విరాన్మెంటల్ పేపర్లో అయితే సైన్స్పై ప్రశ్నలు తప్పనిసరిగా ఉంటాయి. సైన్స్ 3 నుంచి 8వ తరగతి వరకు పుస్తకాలు అవపాసన ఖచ్చితంగా పట్టాలండి. ఇంకా పేపర్ 2 కోసం అయితే ప్రత్యేకంగా 6 నుంచి 10వ తరగతి వరకు పుస్తకాలు చదవాలి. అదేవిధంగా ఆయా అంశాల బేసిక్స్, అప్లికేషన్స్ వంటి వాటిపై ప్రత్యేక అధ్యయనం అయితే చేయాలి. ఇక సోషల్ స్టడీస్ వాళ్ళైతే హై స్కూల్ స్థాయి పాఠ్య పుస్తకాలను అధ్యయనం చేయాలి. అదేవిధంగా ఒక అంశానికి సంబంధించి అన్ని కోణాల్లోనూ అధ్యయనం చేయాలి. ఉదాహరణకు సివిక్స్లో అయితే రాజ్యాంగాన్ని పరిగణనలోకి తీసుకుంటే కేవలం రాజ్యాంగంలోనే ఆర్టికల్స్, సవరణలు పరిమితం కాకుండా రాజ్యాంగ రూపకల్పనకు దారితీసిన పరిస్థితుల మొదలు తాజా సవరణలు, వాటికి సంబంధించిన ఆర్టికల్స్ను సమన్వయం చేసుకుంటూ చదువుకోవాలి. అలాగే మెథడాలజీలో అయితే ప్రధానంగా బోధనా పద్ధతులు, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలను చదవాలి. పేపర్ 1, పేపర్ 2లో అడిగే అంశాలు ఒక్కటే అయినా వాటి క్లిష్టత స్థాయిలో తేడా అనేది కంపల్సరిగా ఉంటుంది. ఇక ఈ ఏపీ టెట్కు సంబంధించినటువంటి ఇంకా వివరాలు ఏంటంటే, దరఖాస్తు విధానం ఆన్లైన్లో అయితే దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 2026 జూలై 5వ తేదీ. హాల్ టికెట్ డౌన్లోడ్ సదుపాయం 2026 జూలై 25 నుంచి ఈ సదుపాయం అయితే విద్యార్థులకు ఉంటుంది. అలాగే టెట్ పేపర్ల పరీక్ష తేదీలు వచ్చేసి 5 నుంచి 21 వరకు 2026 సంవత్సరంలో జరుగుతాయన్నమాట. ఇక ఫలితాల వెల్లడి వచ్చేసి 15 సెప్టెంబర్ 2026,
మరింత సమాచారం కోసం సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ https://teet2dse.apcfss.in. సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ మరొకసారి https://teet2dse.apcfss.in. ఈ వెబ్సైట్ అడ్రస్ను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు పెళ్ళి ఈ చిత్రం కోసం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచనలో, ఎస్ఏ రాజ్కుమార్ గారి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట విందామా?

ఈనాటి యువతరంగం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం, 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం, 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. అనకాపల్లిలో 1000 మెగావాట్ల డేటా సెంటర్కు ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర సహాయ మంత్రి తోకన్ సాహు స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం శుద్ధి కర్మాగారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. రాష్ట శాసనసభ పిటిషన్స్ కమిటీ ఈరోజు విశాఖపట్నంలో పర్యటించింది. వార్తల వివరాలు. అనకాపల్లిలో 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో ఈరోజు సమావేశమైన రాష్ట మంత్రివర్గం ఇటీవల జరిగిన పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు SIPB సమావేశంలో వచ్చిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం లభించింది. కేబినెట్ సమావేశం అనంతరం సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మంత్రివర్గ నిర్ణయాలను పాత్రికేయులకు వెల్లడించారు. రాష్ట్రంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయని చెప్పారు. పెట్టుబడుల విషయంలో రాష్ట ప్రభుత్వం ముందు చూపుతో వెళ్తోందన్నారు. క్లస్టర్ విధానంలో అనుబంధ పరిశ్రమలన్నీ ఒకే చోట ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటుందని మంత్రి వివరిస్తూ,
1: ఈరోజు ప్రభుత్వం ఈ పెట్టుబడుల విషయంలో కూడా చాలా ముందు చూపుతో ఆలోచన చేసి ఈ పెట్టుబడుల్ని ఆమోదిస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తాం. పెట్టుబడుల్ని ఆమోదించడమే కాకుండా కొత్త పెట్టుబడుల్ని ఆహ్వానించే ఆలోచన కూడా చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఎండ్ టు ఎండ్ ఎకోసిస్టమ్, అదేవిధంగా మనకున్న సహజ వనరుల్ని వినియోగించుకుని మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లటమే కాకుండా మన రాష్ట్రంలో మరి యువతీ యువకులకి దాదాపు 20-25 లక్షల మంది ఉద్యోగాలు కల్పించే లక్ష్యం.

0: దృష్టితో ఆలోచించేస్తుందని చెప్పేసి మనం చేస్తాం.
1: అదేవిధంగా జులై 3వ తేదీన కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు సైతం మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. సుమారు 11 సంస్థలు అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర గృహ నిర్మాణం పట్టణాభివృద్ది శాఖ సహాయ మంత్రి తోకన్ సాహు స్పష్టం చేశారు. రాజధాని అమరావతికి విచ్చేసిన తోకన్ సాహుతో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈ రోజు సమావేశమయ్యారు. అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్రంలో మున్సిపల్ హౌసింగ్ శాఖల్లో అమలవుతున్న పథకాల పురోగతిని అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణ పనుల ప్రస్తుత పరిస్థితి, మెప్మాలో అమలవుతున్న పథకాలు, ఎలక్ట్రిక్ బస్సులు, అర్బన్ ఛాలెంజ్ ఫండ్పై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. రాజధాని అమరావతి నిర్మాణంలో ముఖ్యమంత్రి దార్శనికతను కేంద్ర మంత్రి ఈ సందర్భంగా కొనియాడారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ది వేగంగా జరుగుతోందని కేంద్ర మంత్రి తెలియజేశారు. కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు పర్యటించనున్నారు. జొన్నగిరిలో బంగారం శుద్ది కర్మాగారం ప్రారంభోత్సవంలో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ముందుగా రేపు ఉదయం 11:45 జొన్నగిరిలో ప్లాంట్ మొదటి యూనిట్ను ప్రారంభించి అనంతరం జీఈఓ మైసూర్ ప్లాంట్ 2వ యూనిట్కు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తరువాత మధ్యాహ్నం 12:20 జొన్నగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థలు 405 కోట్ల రూపాయల పెట్టుబడితో బంగారు నిక్షేపాలు వెలికితీసే ఈ కర్మాగారాన్ని నెలకొల్పాయి. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జొన్నగిరి బంగారం శుద్ది కర్మాగారాన్ని రాష్ట గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ,
2: ఈ రాష్ట్రానికి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే మన మినరల్ వెల్త్ ని మనం వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది, దానికి తగిన విధంగా మనకున్నటువంటి ఖనిజ సంపదని ఇవాళ ప్రభుత్వ పరంగా ఎక్స్ప్లోర్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. డెఫినెట్గా జొన్నగిరి గోల్డ్ మైనే కాకుండా ఇంకా 2 బ్లాక్స్ కూడా మనం ఐడెంటిఫై చేసాం. చిత్తూరులో, అనంతపూర్లో ఈ ఏరియాలన్నీ కూడా రామగిరి, అనంతపూర్ డిస్టిక్ట్లో కూడా చూసాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పల్స్ పోలియో కార్యక్రమం ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరగనుంది. పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కాకినాడ జిల్లా సంయుక్త కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణపై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీతో కాకినాడ కలెక్టరేట్లో ఆయన ఈరోజు సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు రెవెన్యూ, పోలీస్, విద్య, డిఆర్డీఏ, ఐసీడీఎస్, పరిశ్రమలు, ప్రజా రవాణా శాఖల అధికారులకు జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన ఈ సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం ఈ నెల 30వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ టి శ్రీనివాసన్ విజయవాడలోని లోక్భవన్లో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను ఈరోజు కలిసి స్నాతకోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించారు. విశ్వవిద్యాలయంలో జరుగుతున్న విద్యాభివృద్ది కార్యక్రమాలను ప్రొఫెసర్ ఈ సమావేశంలో గవర్నర్కి వివరించారు. విశ్వవిద్యాలయం అందిస్తున్న జాబ్ ఓరియెంటెడ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల అభివృద్ది, గిరిజన సంక్షేమ కార్యక్రమాలు, సమాజ అనుసంధాన కార్యక్రమాల గురించి తెలియజేశారు. అదేవిధంగా జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ 2020 లక్ష్యాలకు అనుగుణంగా 2023-24 విద్యా సంవత్సరం నుంచి వర్సిటీలో పలు విద్యా కార్యక్రమాలను రూపకల్పన చేసి అమలు చేస్తున్నామని తెలిపారు. విశ్వవిద్యాలయం కార్యక్రమాలు ముఖ్యంగా గిరిజన సమాజ అభ్యున్నతి, సాధికారత, సామాజిక ఆర్థిక అభివృద్ది కోసం చేస్తున్న కృషిని గవర్నర్ ఈ సందర్భంగా అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట శాసనసభ పిటిషన్స్ కమిటీ నిర్వహించిన సమావేశం అత్యంత ఫలప్రదంగా సాగిందని కమిటీ చైర్మన్ కె రఘురామకృష్ణంరాజు తెలిపారు. ముఖ్యంగా గాజువాక నియోజకవర్గానికి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలపై స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు సమర్పించిన

0: 14 పిటిషన్లను సమావేశంలో సవివరంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులతో విస్తృతంగా చర్చించినట్టు పేర్కొన్నారు. విశాఖ కలెక్టరేట్ మీటింగ్ హాల్లో అధికారులతో సమీక్షించిన అనంతరం ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు. సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన ప్రతి సమస్యకు పరిష్కార మార్గాలను గుర్తించడంతో పాటు వాటి అమలుకు నిర్దిష్ట కాల పరిమితులను నిర్ణయించడం ప్రత్యేకంగా నిలిచిందన్నారు. సమస్యల పరిష్కారానికి ఎంత సమయం అవసరమో, ఏ శాఖ ఏ విధంగా చర్యలు చేపట్టాలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్వహించాల్సిన బాధ్యతలపై ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్టు రఘురామకృష్ణంరాజు తెలియజేస్తూ,
1: గాజువాక ప్రాంతంలోని సమస్యలు అన్నింటి మీద కూడా అధికారుల నుంచి సమాచారం తెప్పించుకుని డీటెయిల్గా చర్చించడం జరిగింది. ఎంత సమయంలో మనం ఆ సమస్యను పరిష్కరించి వారికి న్యాయం చేయగలం అనే దాని మీద చాలా డీటెయిల్డ్గా చర్చించి ప్రతి ఇష్యూకి ఒక టైం ఫ్రేమ్ నోట్ చేసుకుని ఎఫెక్టివ్గా సమస్యల్ని పరిష్కరించగలదు అనే ఒక కాన్ఫిడెన్స్ ప్రజలకి కూడా వస్తుంది.
0: నషా ముక్త్ భారత్ సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా కళాజాతర బృందంతో మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిమాణాలపై అవగాహన కల్పించేందుకు పార్వతీపురం మన్యం జిల్లాలో ఈరోజు కళా ప్రదర్శనలు నిర్వహించారు. మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడం, యువతను వ్యసనాల బారిన పడకుండా కాపాడడం, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు పార్వతీపురం రూరల్ పోలీస్ సిబ్బంది ఈగల్ టీంతో కలిసి వెంకంపేట గ్రామ ప్రజలకు, విద్యార్థులకు కళా ప్రదర్శనలతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక దుష్పరిణామాల గురించి వివరించి డ్రగ్స్, గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై జిల్లా పోలీసులు నిరంతరం ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనకాపల్లిలో 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర సహాయ మంత్రి తోకన్ సాహు స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం శుద్ది కర్మాగారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. రాష్ట శాసనసభ పిటిషన్స్ కమిటీ ఈరోజు విశాఖపట్నంలో పర్యటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: अपसारयितुम् उर्वरक रसायनादीनां वस्तूनां अभावान् परिहर्तुं च सहायं करिष्यति इति उदयोन्मुखान् सुरक्षा विषयान् प्रकाशयन् श्री डोभालः अवोचत् यत् पारंपरिक इतर प्रतिरोधाः राष्ट्रीय सीमाम् अतिक्रम्य पारंपरिक प्रतिक्रियां चालयितुं क्षमताञ्च विकसितवन्तः इति अयोध्यायाः राम मन्दिरे दान अर्पण विषये कथित अनियमिततानां अन्वेषणं कुर्वता त्रिसदस्यात्मक विशेष अन्वेषण दलेन अद्य प्रारंभिक अन्वेषण प्रतिवेदनं प्रस्तुतम् दलप्रमुखः लखनऊ आयुक्तः विजय विश्वास पन्तः अतिरिक्त मुख्य सचिवाय गृह विभागस्य संजय प्रसादाय प्रतिवेदनं समर्पितवान् संयुक्त राज्य अमेरिका देशः भारतस्य M777A2 अल्ट्रा लाइट हावत्स इत्यस्मै 30-200 मिलियन यूएस डॉलर इत्यस्य सस्टेनमेंट पैकेजाख्यं पुटकं अघोषयत् सामाजिक प्रसार माध्यमे भारते अमेरिका देशस्य राजदूतः सर्जियो गोर इत्येषः अवदत् यत् भारत अमेरिका देशयोर्मध्ये रक्षा सहभागित्वं निरन्तरं वर्धमानम् अस्ति प्रस्तावित विक्रयः समाप्त्यर्थं देशः सज्जश्चास्ति इति अद्य भारतेन अमेरिका देशेन च उच्चस्तरीय व्यापार वार्ताः आरब्धाः अमेरिका देशस्य शुल्क नीतौ परिवर्तनात् वर्षस्य प्रारम्भे वार्तया निश्चितः द्विपक्षीय व्यापार सन्धेः प्रारूपः बाधितः अभवत् तस्य संरक्षणाय पुनः संतुलनाय च एषा वार्ता आयोजिता नवदेहल्यां वाणिज्य उद्योग मन्त्री पीयूष गोयलः अमेरिका देशस्य व्यापार प्रतिनिधिना जेमिसन ग्रीर महोदयेन भारतस्थ अमेरिका राजदूतेन सर्जियो गोर महोदयेन च समम् अमिलत् शिक्षक नियुक्ति परीक्षा विकृति प्रकरणे प्रवर्तन निदेशालयः चेन्नई तिरुचिरापल्ली कोयम्बतूर मदुरई नगरेषु 18 स्थलेषु अन्वेषणं करोति अन्ते क्रीडा वार्ताः फीफा विश्वकप इति क्रीडायाम् अर्जेण्टिना देशस्य तारकभूतः नायकः लियोनेल मेस्सी इत्ययं विश्वकप क्रीडायाः इतिहासे सर्वाधिकम् 18 गोल्स इति लक्ष्यावाप्तिं कृत्वा इतिहासं निर्मितवान् मेस्सी जर्मन देशस्य मिरोस्लाव क्लोसे इत्यस्य 16 गोल्स इत्यभिलेखम् अतिक्रमितवान् गतरात्रौ संजाते सुपराख्ये संघर्षे अर्जेण्टिना देशः अमेरिका देशस्य आर्लिंगटन नगरे स्वस्य ग्रुप जे क्रीडायाम् ऑस्ट्रिया देशदलं 2-0 पराजित्य राउंड ऑफ 32 इत्यस्मिन् स्थानं प्राप्तवत् अन्ते हॉकी क्रीडायां भारतीय पुरुष हॉकी दलम् अद्य FIH प्रो लीग इत्यस्य उद्घाटन स्पर्धायां चिरप्रतिद्वंदिना पाकिस्तानेन सह क्रीडति इति वार्ताः
1: आकाशवाणी సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:30 ఇప్పుడు ఒక ప్రకటన
2: నాణ్యతలో రాజీ లేదు ధరలో సాటి రాదు నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు శ్రీ వివేక్ యాదవ్ ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:31:14 గ్రామదర్శిని కార్యక్రమానికి స్వాగతం ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా గ్యాస్ సమస్యకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ ఏ శ్రీదేవి గారితో పరిచయ కార్యక్రమం విందాం.
4: డాక్టర్ అట్లూరి శ్రీదేవి గారు నమస్కారం అండి.
5: నమస్కారం అండి.
4: డాక్టర్ శ్రీదేవి గారు, మీరు విజయవాడలో ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు కదా, ముఖ్యంగా మీరు ఇటీవల కాలంలో ఆధునిక వైద్యం ఈ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్లు, అడ్వాన్స్డ్ మెడిసిన్ ఇవన్నీ కూడా వచ్చాయని అంటున్నారు. మీరు MD అని DM అని ఇలా అంటుంటారు జనరల్గా మన భారతదేశంలో. మీరు ఆ విద్యాభ్యాసం ఎక్కడ చేశారు, ఏమేమి చేశారు, ఏమేమి సూపర్ స్పెషలైజేషన్ చేశారు, ఫెలోషిప్?

0: ఎక్స్ప్లెయిన్ చేశారు ఒకసారి చెప్పండి.
1: నాది ఎండి ఇంటర్నల్ మెడిసిన్ అండి, న్యూయార్క్ లో చేశాను. గ్యాస్ట్రో ఎంట్రాలజీ కూడా న్యూయార్క్ లోనే, మౌంట్ సైన్ యూనివర్సిటీ. సెకండ్ ఫెలోషిప్ ఇసాఫిజియల్ ఫెలోషిప్ చేశాను, దాంట్లో గర్డ్ ఇసాఫిజియల్ రీఫ్లక్స్ అలాంటివి అన్ని వస్తాయి. అది నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ షికాగోలో. ఇంకో సూపర్ స్పెషలైజేషన్ ఫెలోషిప్ లివర్ ప్యాంక్రియాస్ గాల్ బ్లాడర్ మీద చేశాను, అది యూనివర్సిటీ ఆఫ్ శాన్ ఆంటోనియో టెక్సస్ లో.
0: విదేశాల్లో మీరు వైద్య విద్య అభ్యసించినప్పటికీ కూడా మన భారతదేశంలో మన విజయవాడలో వచ్చి చక్కగా మన ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించడం ఎంతైనా అభినందనీయము డాక్టర్ శ్రీదేవి గారు. డాక్టర్ శ్రీదేవి గారు, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అనే ఆ పేరు వినగానే ముఖ్యంగా ఒక 10 మందిలో 7-8 మందికైనా ఈ గ్యాస్ సమస్యని అంటూ ఉంటారు. వెరీ కామన్ గా కడుపులో మంట, ఛాతీలో మంట, కడుపు ఉబ్బరం, అలాగే ఒక్కొక్కసారి తేనుపులు, పుల్ల తేనుపులు, ఇలా రకరకాలుగా ఈ గ్యాస్ సమస్యతో బాధపడేటువంటి వారు. మరి అదే విధంగా పరగడుపున ఇదిగో ఈ ఫలానా టాబ్లెట్ వేసుకోండి అని కొంతమంది ఓవర్ ది కౌంటర్ వాళ్ళకై వాళ్ళే వెళ్ళి ఏమండి ఒక గ్యాస్ టాబ్లెట్ ఇవ్వండి అని చెప్పి టాబ్లెట్లు మింగడం, సిరప్పులు మింగడం, ఇలా రకరకాలుగా వెరీ వెరీ వెరీ కామన్ సమస్యగా చెబుతూ ఉంటారు డాక్టర్ గారు. అసలు ఏమిటి డాక్టర్ గారు గ్యాస్ సమస్య అంటే ఏమిటి, ఇది ఎందుకు వస్తుంది ఒకసారి చెప్పండి.
1: మీరు మొత్తం నా చదివినంతా చెప్పనట్టు అడిగినట్టుందండి వెంకటేశ్వరరావు గారు అండి. గ్యాస్ అన్నది ఇట్స్ ఎ వెరీ బ్రాడ్ టర్మ్, చాలా మందికి అర్థమవుతుంది ఏంటంటే గ్యాస్ నొప్పి కడుపు ఉబ్బరం అంటారు, కానీ దానికి చాలా కారణాలు ఉంటాయి. రీఫ్లెక్స్ అవ్వచ్చు, పైకి తంతం అవ్వచ్చు, లోపల తిన్నది అరగకపోతాం వల్ల పట్టేస్తాం అవ్వచ్చు, పైకి ఆ స్పింక్చర్ కొంచెం టైట్ అయ్యి బాగా గాలి మింగితం వల్ల అవ్వచ్చు. కొందరికి ఏంటంటే చెస్ట్ పెయిన్, హార్ట్ అటాక్ లాంటిది వచ్చి అది కూడా గ్యాస్ పెయిన్ అనుకుంటారు షుగర్ పేషెంట్స్ కి, ఎందుకంటే వాళ్ళకి ఆ స్పర్స్ కరెక్ట్ గా తెలియదు హార్ట్ అటాక్ సింప్టమ్స్. కొన్నిసార్లు ఆఖరికి ఏంటి లంగ్స్ రిబ్స్ పట్టేసినా కొంచెం దెబ్బ తగిలినా అక్కడ నొప్పి పొట్ట దగ్గర ఏ నొప్పి వచ్చినా గ్యాస్ అనేస్తారండి. అండ్ దానికి తోడు ఏంటంటే మీరు చెప్పినట్టు ఫార్మసీ దగ్గరికి వెళ్ళి మందులు వేసేసుకుని అది కొంచెం ఎంతైనా సైకలాజికల్ ఎఫెక్ట్ ఉంటుంది ఆ మందు వల్ల, తగ్గిందనిపిస్తుంది. కొంచెం తగ్గినట్టు అనిపించినా అది ఆ మందు వేసుకోపోయినా తగ్గుండొచ్చు వాళ్ళకి, వాళ్ళు టైం ఇచ్చారుగా అరుగుదలకి తగ్గుతుంది, కొంచెం తగ్గేపాటికి అది గ్యాసే అని నిర్ధారించుకుంటారు. వాళ్ళ మనసు మార్చి అది గ్యాస్ లో చాలా రకాలు ఉంటాయి, ఇది అయ్యి ఉండొచ్చు అది అయ్యి ఉండొచ్చు అంటాకి నాకు అట్లీస్ట్ ఒక్క పావుగంట పైన 20 మినిట్స్ వాళ్ళ మనస్తత్వం అర్థం చేసుకొని వాళ్ళకి అసలు అసలు ఏంటి ప్రాబ్లము. కొందరికి జస్ట్ స్ట్రెస్ యాంగ్జైటీ కూడా గ్యాస్ కి కాజ్ అవుతుంది, కొందరికి ఏంటంటే జస్ట్ ఇంట్లో సమస్య కూడా గ్యాసే. గ్యాస్ అనేది ఇట్స్ చాలా బ్రాడ్ స్పెక్ట్రమ్ అండి మీరు అడిగింది నన్ను క్వశ్చన్.
0: అయితే డాక్టర్ అట్లూరి శ్రీదేవి గారు, మామూలుగా రకరకాల డిజీజెస్ ని వ్యాధి నిర్ధారణ పరీక్షలు టెస్టులు అంటారు, బ్లడ్ టెస్టులు, అలాగే స్కాన్లు, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ స్కాన్లు, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ స్కాన్లు, పెట్ స్కాన్లు, ఇలా స్కాన్లు అనేవి చెబుతూ ఉంటారు. ఈ గ్యాస్ సమస్య ఏమైనా టెస్టులు ఏమైనా ఉంటాయా దీనికి?
1: లెట్స్ గో 80 ఇయర్స్ 100 ఏళ్ళ క్రితం వెళ్తే అసలు ఈ టెస్టులన్నీ ఎక్కడున్నాయండి మనకి? మెయిన్ డయాగ్నోసిస్ పేషెంట్ హిస్టరీ, హిస్టరీ కన్నా పెద్ద డయాగ్నోసిస్ ఇంకోటి ఉండదండి. అండ్ స్పెసిఫిక్ గా ఈ టెస్ట్ వల్ల ఈ సమస్య తెలుస్తుందని ఎక్కడా రాయలేదు పెట్టలేదు. ఈ టెస్టుల వల్ల మనకి కొంచెం సహాయం ఉంటుంది, ఎందుకంటే మనస్తత్వాలు మారినాయి కాబట్టి. లేదు అంటే ఇట్స్ డయాగ్నోసిస్ హిస్టరీలోనే మనకి వచ్చేస్తుందండి చాలా వరకు.
0: హిస్టరీ తీసుకుంటే తెలిసిపోతుంది దాదాపు
1: చాలా వరకు 50% మనకి హిస్టరీనేనండి.
0: ఓల్డెన్ డేస్ లో ఎంబీబీఎస్ డాక్టర్లే హిస్టరీ తీసుకొని మొత్తం జబ్బు నిర్ధారణ చేసేవాళ్ళు.
1: అవునండి.
0: ఇప్పుడు ఏంటంటే ఒకట్లేండి అడ్వాన్స్డ్ ఇవి ఎక్విప్మెంట్లు వచ్చాయి కాబట్టి ఓకే ఇంకొంచెం ఈజీ అవుతుందేమో, మేబీ
1: ఈజీ అవుతుంది. అండ్ పేషెంట్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏంటంటే టెస్ట్ చేయకపోతే అవుతులేదు, అలాంటి టెస్ట్ రాస్తాం కూడా కరెక్ట్ కాదండి.
0: కొంతమంది ఈ గొంతులో గొట్టం పెట్టి దాన్ని ఏదో స్కోపీ, గ్యాస్ట్రోస్కోపీ ఇలా ఏదో పేర్లు చెబుతుంటారు. ఏ గ్యాస్ సమస్య వల్ల వెళ్ళినా కూడా ఆ గొంతులో గొట్టం దింపేసి ఏదో స్కోపీ లాగా చేసి ఆ ఫిలిం లో లోపల పేగులన్నీ కూడా చూస్తే భయం వేస్తూ ఉంటుంది. ఇలా ఒక టెస్ట్ చేస్తుంటారు ఈ గ్యాస్ సమస్య ఉన్న వాళ్ళకి, పేగుల్లో ఏమైనా అల్సర్లు ఉన్నాయా, పేగుల్లో ఎక్కడైనా బ్లీడ్ అవుతుందా, ఇవి కూడా బయటపడతాయట ఇలా చెబుతూ ఉంటారు డాక్టర్ గారు. దీని ఆవశ్యకత ఏంటి, అది అవసరమా ఆ స్కోపీ అనేటువంటిది? ఎటువంటి ప్రాబ్లం ఉంటే గ్యాస్ట్రోస్కోపీ చేయాలి?
1: సార్ ముందు హిస్టరీ తర్వాత డయాగ్నోసిస్ మనకి ఇంత అవగాహన వచ్చిన తర్వాత మందులు పెట్టి ఆ మందుల వల్ల కూడా తగ్గకపోతే అప్పుడు గ్యాస్ట్రోస్కోపీ అవసరం పడుతుంది. లేదా వాళ్ళకి హిస్టరీలో మళ్ళీ క్యాన్సర్ లాంటిది లేకపోతే రక్తం పోతుంది, అల్సర్స్ ఉంది అని గట్టిగా మనం నమ్మితే అప్పుడు మన మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ తీసుకో

0: చేస్తాం వల్ల నేను రాసే మందు మారుతుంది అంటే స్కోప్ చేస్తానండి, లేదు అంటే ముందు మందులు ఇచ్చి వాళ్ళకి 6 వారాలు చూసిన తర్వాత మళ్ళీ ఈసారి రమ్మన్న తర్వాత కూడా నాకు తగ్గలేదు మేడం, నాకు నేను వాడాను మీరు చెప్పినట్టు అంటే అప్పుడు స్కోప్ చేసి నేను ఏదన్నా ఇంకా వేరేది ఏదైనా మిస్ చేశానా అని చూసుకుంటాకి తప్ప ఫస్ట్ టెస్ట్ గా మాత్రం అయితే కాదు.
1: ఒకటి చెప్పండి డాక్టర్ గారు, ఎక్కువగా ఈ ఫుడ్ రిలేటెడ్ ఎక్కువగా ఉంటాయి గ్యాస్ ప్రాబ్లం అనేది, అంటే ఈ కడుపులో బాగా మంట రావడం, ఉబ్బరంగా ఉండడము, ఏదైనా తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటాయా, ఎలాంటి ఆహారం
0: ఉంటుందండి? డెఫినెట్ గా మనకి ఏంటంటే ఇది వరకు గుంటూరు కారం అంటే కారం మండిపోతాం మనకు అలవాటు. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే కారం తగిలితేనే మంట, అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఫంక్షన్ కి వెళ్ళి ఉప్పు కారం చక్కగా చింతపండు పులుసుతో వేసిన చేపల పులుసు అన్నీ తింటే ఆబ్వియస్ గా వాళ్ళకి గ్యాస్ పట్టేస్తుంది. అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది, ఇది వరకు కార్లు ఇవన్నీ ఉండే కాదు, ఇక్కడికి వెళ్ళి షాప్ కి వెళ్ళాలన్నా నడిసిల్లేవారు. ఇప్పుడు అవన్నీ ఆఫీస్ జాబ్లు కంప్యూటర్ జాబ్లు అయ్యే పాటికి అరుగుదల తగ్గే పాటుతో పాటు ఆబ్వియస్ గా ఇప్పుడు పెళ్లి భోజనం కి వెళ్ళారనుకోండి, ఏదన్నా ఎక్కువ తిన్నారనుకో గ్యాస్ అంత తొందరగా అరగదుగా పట్టేస్తుంది.
1: అక్కడ భోజనం చక్కగా గుమగుమలాడుతుంటుంది, పప్పుతో కాకుండా 16 రకాల కూరలతో పంచపరమాన్న భక్ష్యాలు తినేస్తాం. సో అది కూడా ప్రాబ్లం
0: కాదు, వస్తుంది అది అది ప్రాబ్లం కింద మనం అనుకుంటున్నాం. ఇది వరకు నుంచి
1: బట్టి కూడా ఏమైనా ఉంటుందా?
0: ఉంటుందండి.
1: ఇందాక డాక్టర్ శ్రీదేవి గారు మీరు చెప్పారు స్ట్రెస్ రిలేటెడ్ ఈ గ్యాస్ట్రో ప్రాబ్లం అని, అలాగే యాంగ్జైటీ రిలేటెడ్ కూడా అన్నారు, దానివల్ల కూడా వస్తుందా?
0: దానివల్ల వస్తుందండి. ఎక్కువ నేను చూసేది ఈ మధ్యన 10th క్లాస్ పిల్లలకి, ఇప్పుడు నీట్స్ ఇలా ఎగ్జామ్స్ కి రాసే పిల్లలు, లేకపోతే కొత్తగా పిల్లలు పుట్టి స్త్రీలకి సపోర్ట్ లే వాళ్ళలో చూస్తున్నాను, ఆర్ వర్క్ స్ట్రెస్ లో బాగా పొజిషన్స్ ప్రమోషన్స్ వాళ్ళు కనిపిస్తుంది ఆ స్ట్రెస్ ఇండ్యూస్ గ్యాస్ట్రైటిస్ టైప్ సింప్టమ్స్. సో స్ట్రెస్ అన్నది ప్లే చేస్తుందండి ఫ్యాక్టర్.
1: భారతదేశంలో ఏంటంటే చాలా మంది కొన్ని కొన్ని హ్యాబిట్స్ ఉంటుంటాయండి, ఇప్పుడు ఉదాహరణకి మద్యపానం ఆల్కహాల్, అలాగే ధూమపానం స్మోకింగ్, ఇలా అంటే ఫ్రీక్వెంట్ గా చేసేటువంటి వాళ్ళు, ఇది కూడా గ్యాస్ ఫామ్ అవడానికి అవకాశం ఉందా?
0: ఉందండి, ఎందుకంటే ధూమపానం తీసుకునే వాళ్ళకి ఎయిర్ స్వాల్వింగ్ ఉంటుంది, వాళ్ళు ప్రతి స్మోక్ సిగరెట్ తో పాటు గాలి కూడా లోపలికి మింగుతూ ఉంటారు, ఆబ్వియస్ గా గ్యాస్ట్రైటిస్ ఉంటుంది. దానికి ఉన్న కెమికల్స్ ధూమపానం హానికర్ అని పెట్టింది, బికాస్ ఇట్ కాజెస్ క్యాన్సర్. గ్యాస్ట్రిక్ అవ్వచ్చు, ప్యాంక్రియాస్ అవ్వచ్చు, లంగ్ అవ్వచ్చు, బట్ ఇట్స్ కెమికల్, సో ఆబ్వియస్ గా ఎఫెక్ట్ ఉంటుంది. సేమ్ విత్ ఆల్కహాల్, ఇట్స్ అన్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్ అండ్ ఇట్స్ ఇంజూరియస్ టు హెల్త్ అని వాళ్ళే ప్రమోట్ చేస్తారు. ఇట్స్ ఇంజూరియస్ టు హెల్త్ ఎందుకు? Because it has effects on every organ, not just stomach, kidneys, liver, pancreas. Especially alcoholics ni chusedi liver or pancreas, but the last stage raak mundu first to vache symptom gastritis tho ostaru, endukante aa mandu taagutam alavat padipoyi aa gastric acidity laga untundi kada, koncham gas problem tone ostaru, slowly liver problems tho kuda.
1: Kadupulo manta, chest lo chaatilo manta, idi gas problem anukoni కంగారు పడుతుంటారు, అపోహ పడుతూ ఉంటారు. ఈ ఛాతీలో మంట వస్తే గ్యాస్ ప్రాబ్లం అనుకోవాలా, హార్ట్ అటాక్ అనుకోవాలనా?
0: సార్ అది మళ్ళీ హిస్టరీ పట్టుంటుంది, వాళ్ళకి ఏజ్ ఫ్యాక్టర్స్ ఉంటుంది, హిస్టరీ ఫ్యాక్టర్ ఉంటుంది, ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, అన్ని కలిసి చూసుకొని అదే మనకి అవగాహన ఉండాలి. ఎందుకంటే నేను చూసిన పేషెంట్స్ లో అట్లీస్ట్ ఇయర్ అట్లీస్ట్ 10 మంది పైనే అక్యూట్ హార్ట్ అటాక్ తో నా ఆఫీస్ కి నడుచుకుంటూ వచ్చి గ్యాస్ ప్రాబ్లమ్ మాకు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, అది తీరా పరీక్ష చేస్తే హార్ట్ అటాక్. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ హిస్టరీ. కానీ ఆ హార్ట్ అటాక్ పరీక్షకి పంపించాలి అంటే మళ్ళీ నేను చెప్పినట్టు హిస్టరీ పట్టుంటుంది, వచ్చిన మనిషి ఎలాంటి మనిషి, ఎందుకు వచ్చింది, ఏ టైంలో తిన్నారు, అరుగుదల ప్రాబ్లమా, సడన్ గా వచ్చిందా, దీంతో ఆయాసం ఉందా లేదా. సో హార్ట్ కి అడగాల్సిన క్వశ్చన్స్ కూడా మనం అడగాల్సి వస్తుంది కొంచెం వాళ్ళకల్లా చిన్న వాళ్ళకన్నా.
1: డాక్టర్ శ్రీదేవి గారు, ఈ గ్యాస్ ప్రాబ్లం అనేటువంటి దాన్ని నిర్లక్ష్యం చేస్తే, దాని సివియారిటీ పెరిగితే ఇతరితర వైటల్ ఆర్గాన్స్ గాని ముఖ్యమైనటువంటి భాగాలు అంటే గుండె, కిడ్నీ, మెదడు ఇలాంటివి ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా?
0: అంత ఎఫెక్ట్ అవ్వండి, ప్రాబ్లం ఏంటంటే నిర్లక్ష్యం అయితే ఎవరు చేయరు. గ్యాస్ ఉన్నప్పుడు గ్యాస్ కి కంపల్సరీగా వెళ్ళి పక్కన దుకాణమో మందుల షాప్ కో వెళ్ళి మందులు మింగుతారు. ఆ మందులు మింగుతాం వల్ల ఏదన్నా లోపల ఏదైనా సీరియస్ గా ఉంటే దాన్ని బయటపడటం కష్టం అవుతుంది. సో దాన్ని ఇగ్నోర్ చేస్తాం వల్ల అసలైన వ్యాధిని మనం డయాగ్నోస్ చేయకపోతాం వల్ల ప్రమాదాలు ఉంటాయి. కానీ గ్యాస్

0: వల్ల అన్నది దాని వల్ల అయితే అంత సీరియస్నెస్ అయితే కాదు అని.
1: గ్యాస్ సివియారిటీ వల్ల కాన్స్టిపేషన్ ఏమన్నా ఉండే అవకాశం ఉందా?
0: అరుగుదల తగ్గితే కాన్స్టిపేషన్ కూడా ఉంటుంది కదండి. ఆబ్వియస్ గా డైజెషన్ అన్నది మన ఫుడ్ హ్యాబిట్స్ బట్టి, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మన గ్యాస్ట్రైటిస్ వచ్చింది అనుకోండి, గ్యాస్ ఫామ్ అవుతాం. సేమ్ థింగ్ ఏదైనా ఒకే పేక్ కదా, అది కూడా కొంచెం స్లో అవుతుందో ఆర్ కొంచెం హైపర్ అవుతుంది. కాన్స్టిపేషన్ ఏ అవక్కర్లేదు, మోషన్స్ కూడా ఫ్రీక్వెన్స్ కావచ్చు, రెండూ ఉండొచ్చు వాళ్ళకి.
1: తర్వాత ఇప్పుడు ఈ గ్యాస్ ప్రాబ్లంతో పాటు అసోసియేట్ విత్ ఈ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అని ఒకటి ఏదో చెబుతారు డాక్టర్ గారు, అంటే ఈ గ్యాస్ కి ఇప్పుడు చెప్పిన ఐబిఎస్ కి ఏమైనా సంబంధం ఉందా?
0: ఉంటుందండి. బట్ అస్ అగైన్ సెడ్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అన్నది మనకి వేరే డయాగ్నోసిస్ అన్ని రూల్ అవుట్ చేసిన తర్వాత మనకి ఇంకా డయాగ్నోసిస్ తెలియనప్పుడు అప్పుడు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, అది కూడా హిస్టరీ పట్టి కొన్నిసార్లు మనకి ఎఫెక్ట్ అయిన ఇన్ఫెక్షన్స్ వల్ల, దాన్ని ఇగ్నోర్ చేస్తాం వల్ల, ఈ మందులు వేసుకుంటాం వల్ల సరిగ్గా డయాగ్నోస్ చేయకపోతే మన పేకి దానికి ఒక అలవాటు పడిపోతుంది. దానికి మనలాగా మెదడు బాగానే పనిచేస్తుంది. సో ఫుడ్ పడగానే ఇలా నేను ప్రవర్తించాలి అని ఒక హ్యాబిట్ కి వెళ్ళిపోతుంది. అదొక ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. ఇప్పుడు గైడ్ లైన్స్ ప్రకారం దానికి ఒక డెఫినేషన్ క్రైటీరియా ఉంటుంది, దాని ప్రకారం వెళ్తే అప్పుడు మనం దాన్ని డయాగ్నోస్ చేయగలం. కానీ వచ్చిన ప్రతి పేషెంట్ కి మనకి ఇది తెలియలేదు అది తెలియదు అంటే వెంటనే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాకి లేదండి. ఇంకా
1: ఈ గ్యాస్ ప్రాబ్లం దీర్ఘకాలికంగా ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటే ఏదో ఒక్కొక్కసారి డాక్టర్ని సంప్రదిస్తారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, మళ్ళీ ఓవర్ ది కౌంటర్ వెళ్ళి 4 యాంటాసిడ్లు తెచ్చుకుంటారు, ఇలా చేస్తూ ఇలా ఫ్రీక్వెంట్గా ఉంటే ఇదేమైనా పేగుపోత అల్సర్లు ఇంటెస్టైన్లు కానీ లేకపోతే కోలన్ కానీ పేగుపోత రావడం కానీ, లేదనుకుంటే ఈసోఫేగస్ అనే ఆ ట్రాక్ దగ్గర ఏదైనా పూత ఏర్పడడం కానీ జరిగే అవకాశం ఉందా?
0: ఉందండి. అండ్ ఈ మధ్య కాలంలో లెట్ ఇట్ బి బికాస్ ఆఫ్ మన ఫుడ్ ఆర్గానిక్ నుంచి ఇన్ఆర్గానిక్ వెళ్తాం, కమర్షియల్ ఫుడ్స్ ఇవన్నీ చూస్తే వీటి వల్ల నేను ఎక్కువ గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్, అల్సర్స్ క్యాన్సర్ కింద మారుతాం, కోలన్ క్యాన్సర్స్ ఎక్కువ బయటపడతాం చాలా కనిపిస్తున్నాయి. అది కూడా 60 వయసు లోపలే, ఇది వరకు దాటిన తర్వాత వచ్చేయి. ఇప్పుడు ముందు నుంచే సడన్ గా వెళ్ళి స్కోప్ పెట్టిన వాళ్ళకి అనుకోము, లోపలికి వెళ్తే గెట్ ఉంటుంది. లెట్ ఇట్ బి ప్యాసివ్ స్మోకింగ్, వాళ్ళ స్మోకర్ అవ్వక్కర్లేదు, వాళ్ళ భర్త స్మోకింగ్, పక్కన వాళ్ళ స్మోకింగ్, దాని వల్ల కూడా ఇవన్నీ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ మధ్యన. సో అందుకు నిర్లక్ష్యం చేస్తాం, కరెక్ట్ కాదు.
1: డాక్టర్ గారు, గ్యాస్ ప్రాబ్లం కు సంబంధించి ట్రీట్మెంట్ ఉందా? అంటే ఉందా అంటే ఏదో మామూలు ఆర్డినరీ కాకుండా చక్కగా ఈ ట్రీట్మెంట్ తో పాటు ఇంకేమైనా లైఫ్ స్టైల్ లో మోడిఫికేషన్ ఏమైనా అవసరమా?
0: సార్, దీనికి ట్రీట్మెంట్ ఇట్స్ మల్టీ స్టెప్. దీనికి కరెక్ట్ ట్రీట్మెంట్ స్టెప్ వైజ్ ఇచ్చుకుంటా, అట్ ద సేమ్ టైం కరెక్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఎక్సర్సైజ్, డైట్ అన్ని చేసుకుంటే ఎందుకు ఉండదండి సొల్యూషన్? ప్రతి ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ ఉంటారు, దీనికి సొల్యూషన్ ఉంటుంది. ఇది లైఫ్ లాంగ్ షుగర్ లాగా లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సిన వ్యాధి అయితే కాదు. ట్రీటబుల్ కండిషన్, ఇట్ షుడ్ బి ట్రీటెడ్. చాలా మంది మాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది కదా ఎప్పటి నుంచో ఉంది అంటారు. నేను అంటాను ఎందుకు ఉండాలమ్మా అంట, అప్పుడు ఆన్సర్ ఉండదు. కరెక్ట్ గా ట్రీట్మెంట్ ఇస్తే ఆ మందులు కూడా అవసరం పడకపోవచ్చు. కొందరు అవసరం ఉంటుంది, ఎందుకంటే అది ఆ వ్యాధి లక్షణాలు, దానికి గ్యాస్ కి కాజ్ ఏంటో తెలుసుకున్న దాన్ని బట్టి.
1: మీ దగ్గరకి ఇలాంటి పేషెంట్లు వస్తుంటారా?
0: వస్తా ఉంటారండి ఫ్రీక్వెంట్ గా.
1: వాళ్ళు చక్కగా సక్సెస్ఫుల్ గా బాగా ఉందండి, అంతకు ముందు ఉన్న ఇబ్బంది అంతా తగ్గిపోయింది డాక్టర్ గారు, మీరు చెప్పినట్టు చేశానండి, నాకు తగ్గిందండి అని పేషెంట్లు వస్తుంటారండి ఫీడ్బ్యాక్?
0: ఏడాదికి ఒకసారి వచ్చి హాయ్ చెప్తాక వచ్చే పేషెంట్స్ ఉన్నారు, మందుల కోసం అయితే కాదు. దే హావ్ డన్ గుడ్ సో ఫార్.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ అట్లూరి శ్రీదేవి గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి. థ్యాంక్ యూ.
2: మీరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో గ్యాస్ సమస్యకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ ఏ శ్రీదేవి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పెళ్లి చేసుకుందాం చిత్రం కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి రచనలో, కోటిగారి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రమ్మ ఆలపించిన ఈ అద్భుతమైన పాట విందామా?

0: చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లే స్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు గ్రామదర్శిని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు సమాచార వేదికలో స్థానిక వార్తలు విందాం. జిల్లాలోని ICDS ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 13 అంగన్వాడీలు, 10 మినీ అంగన్వాడీలు, 204 అంగన్వాడీ సహాయకుల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామని ICDS PD హేమసుజన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావలి RDO కార్యాలయంలో మంగళవారం నిర్వహించనున్న ఇంటర్వ్యూలను అనివార్య కారణాలతో వాయిదా వేశామని చెప్పారు. 24 ఆత్మకూరు, 27 నెల్లూరు RDO కార్యాలయాల్లో ఇంటర్వ్యూలను యథాతథంగా నిర్వహించనున్నామని తెలిపారు. దరఖాస్తుదారులు కాల్ లెటర్లు, ఒరిజినల్ సర్టిఫికేట్లతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు.

పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ఏపీ పాలిసెట్ తొలి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ నెల్లూరు, ఆత్మకూరు, కావలిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 30వ తేదీ వరకు ఆన్లైన్లో సర్టిఫికేట్ల వెరిఫికేషన్, ఫీజు చెల్లింపుల ప్రక్రియ ఉంటుంది. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, 4న వెబ్ ఆప్షన్ల మార్పునకు అవకాశం కల్పించనున్నారు. 6న సీట్లు కేటాయించనున్నారు. 7 నుంచి 10వ తేదీలోగా సీట్లు పొందిన కళాశాలల్లో రిపోర్టు చేసుకోవాల్సి ఉంటుంది. పాలిసెట్ కౌన్సిలింగ్కు హాజరయ్యే OCBC విద్యార్థులు 700 రూపాయలు, ఎస్సీ ఎస్టీలు 250 రూపాయలు ఫీజును చెల్లించి సంబంధిత రసీదును తీసుకురావాల్సి ఉంటుంది. అలాగే పాలిసెట్ 2026 హాల్ టికెట్ ర్యాంక్ కార్డ్, ఎస్ఎస్సి మార్కుల జాబితా, 10వ తరగతి టీసీ, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్, విద్యార్థి తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు సంబంధిత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, పాస్ఫోటోలు, 5 ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు జెరాక్స్ కాపీలను తప్పనిసరిగా తీసుకురావాలి. కౌన్సిలింగ్కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సంప్రదించవచ్చు. నెల్లూరులోని వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో హెల్ప్ లైన్లను ఏర్పాటు చేశారు. వివరాల కోసం 9912342206 నంబర్ను సంప్రదించాల్సి ఉంటుంది.

జిల్లా స్థాయి యోగా పోస్టర్ పోటీల్లో విజేతలకు సోమవారం నెల్లూరులోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో బహుమతులు ప్రదానం చేశారు. డీఓ బాలాజీరావు చేతుల మీదుగా విజేతలకు నగదు బహుమతులు, పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కావలి పాతూరు మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థి బున్సి సుదేష్ ప్రథమ బహుమతి, మనుబోలు మండలం వీరంపల్లి జడ్పీహెచ్ఎస్కు చెందిన అలకానంద ద్వితీయ స్థానాన్ని, ఇందుకూరుపేట ఎంకేఆర్ ఉన్నత పాఠశాల విద్యార్థి వాహిద్ తృతీయ స్థానాన్ని సాధించారు. విజేతలకు వరుసగా 1000 రూపాయలు, 750 రూపాయలు, 500 నగదుతో బహుమతులతో పాటు స్వర్ణ రజత కాంస్య పథకాలు, యోగ్యత పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సంబంధిత పాఠశాలల హెడ్ మాస్టర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 33.990 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1950 లో లెవెల్ కాలువలకు 50, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

0: మీరింతవరకు సమాచార వేదికలో స్థానిక వార్తలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు గ్రామదర్శిని కార్యక్రమం.
1: హలో హలో, అభిరుచి మీరు కోరిన పాటలతో అలరించే సంపుటి. హలో హలో అభిరుచి మీరు కోరిన పాటలతో అలరించే సంపుటి. ఇది మీ హలో అభిరుచి.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి FM కేంద్రం 102.7 MHz పై.

0: అబ్బాయి, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
1: తెలీదు.
0: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
1: తెలీదు.
0: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
1: తెలీదు.
0: ఎల్లోరా గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
1: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
2: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
0: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
2: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
3: హైలసు హైలసు హైలసు హైలస హైలసు హైలసు హైలసు హైలస
4: 102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9:00 మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.
5: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 7:00, అలనాటి మధురగీతం విందామా. కార్యక్రమంలో పూజ చిత్రం కోసం రాజన్ నాగేంద్ర గారి సంగీత సారథ్యంలో వాణి జయరాం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ అద్భుతమైన పాట మీకోసం

0: ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం.
1: మీరు ఇంతవరకు అలనాటి మధురగీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువ సివిల్ సర్వెంట్లు ముందుండి నడిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రదానం చేశారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది ఋతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఖతార్లో జరిగిన ఒక పేలుడు ఘటనలో 12 మంది భారతీయులు మరణించినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. న్యూఢిల్లీలో ఈరోజు వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాల్లో అసిస్టెంట్ సెక్రటరీలుగా నియమితులైన 2024 బ్యాచ్కు చెందిన 183 మంది ఐఏఎస్ ట్రైనీ ఆఫీసర్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, పాలనలో పౌరుల అవసరాలకే అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువ సివిల్ సర్వెంట్లు ముందుండి నడిపించాలని కోరారు. ఏదైనా ఒక శాఖకు మాత్రమే పరిమితం కాకుండా ప్రభుత్వంలోని అన్ని విభాగాలు కలిసికట్టుగా పనిచేసే విధానం అవసరమని ప్రధాని స్పష్టం చేశారు. పెద్ద పెద్ద అభివృద్ది సవాళ్లను విడివిడిగా పరిష్కరించలేమని, విభాగాల మధ్య సమర్థవంతమైన సమన్వయం ఉంటేనే శాశ్వత ఫలితాలు సాధించగలమని పేర్కొన్నారు. రాబోయే దశాబ్ద కాలంలో తీసుకునే ప్రతి పరిపాలనా నిర్ణయం వికసిత్ భారత్ నిర్మాణానికి దోహదపడాలన్నారు. ప్రస్తుతం దేశ ప్రాధాన్యతల్లో ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఉత్పాదకత రంగ వృద్ధి, ఇంధన భద్రత, యువతకు అవకాశాలు కల్పించడం వంటివి కీలకమన్నారు. గత దశాబ్ద కాలంలో పరిపాలన అనేది కేవలం ప్రక్రియల చుట్టూ కాకుండా ఫలితాల ఆధారంగా సాగుతూ విప్లవాత్మక మార్పులు సాధించిందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. దేశ నిర్మాణంలో మహిళల పాత్ర పెరుగుతోందని, ప్రస్తుత ఐఏఎస్ బ్యాచ్లో 40% పైగా మహిళా అధికారులు ఉండడం విశేషమని చెప్పారు. యువ అధికారులు తాము పొందే పదవులను బట్టి కాకుండా సాధించిన ఫలితాలను బట్టి సంతృప్తి పొందాలని, దేశ ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లడంలో వారి శక్తి సామర్థ్యాలు కీలక

0: పాత్ర పోషిస్తాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం రాష్టపతి భవన్లో జరిగిన రెండవ పౌర పురస్కార వేడుకలో పద్మ అవార్డులను ప్రదానం చేశారు. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాలైన ఈ అవార్డులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు విభాగాలుగా అందజేస్తారు. ఈ వేడుకలో ప్రముఖ జర్నలిస్ట్ పి నారాయణన్కు సాహిత్య విద్యారంగంలో, అలాగే మాజీ న్యాయమూర్తి కెటి థామస్కు సామాజిక సేవా రంగంలో విశిష్ట సేవలకు గాను పద్మవిభూషణ్ పురస్కారాలను అందజేశారు. మాజీ టెన్నిస్ క్రీడాకారుడు విజయ్ అమృత్ రాజ్, ప్రముఖ నటుడు మమ్ముట్టి, ప్రముఖ నేపథ్య గాయని అల్కా యాగ్నిక్ పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులు ప్రకటించింది. ఇందులో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులున్నాయి. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ప్రజా వ్యవహారాలు, వాణిజ్యం, పరిశ్రమల వంటి వివిధ రంగాల్లో అసాధారణ విశిష్ట విజయాలు సాధించిన వారికి గుర్తింపుగా ఈ అవార్డులను అందజేస్తారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ ద్వారా దేశవ్యాప్తంగా వందే మాతరం క్యాంపులు నిర్వహించనుంది. యువతలో దేశం పట్ల రాజ్యాంగ ప్రజాస్వామ్య సంప్రదాయాలపై అవగాహనను పెంపొందించడంతో పాటు సాంస్కృతిక విశ్వాసాన్ని, పౌర బాధ్యతలను పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఎంపిక చేసిన జిల్లాల్లో మొత్తం 20 క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి క్యాంపులో 15 నుండి 29 సంవత్సరాల వయసు కలిగిన 150 మంది యువకులు పాల్గొంటారు. ప్రతి క్యాంపులో 6 రాష్ట్రాల నుండి ప్రాతినిధ్యం ఉంటుంది. ఇందులో ఈశాన్య రాష్ట్రాల యువత భాగస్వామ్యం తప్పనిసరి. అలాగే పాల్గొనే వారిలో కనీసం 50% మంది మహిళలు, సామాజికంగా వెనుకబడిన వర్గాల వారు ఉండాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రముఖ రచయిత బంకించంద్ర చటర్జీ జయంతిని పురస్కరించుకుని మొదటి క్యాంప్ రేపటి నుండి ఈ నెల చివరి వరకు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో జరుగుతుంది. ఈ క్యాంపుల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 3,000 మంది యువతకు లబ్ది చేకూరుతుందని క్రీడల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, దేశంలో ఇప్పటివరకు దాదాపు 43% తక్కువ వర్షపాతం నమోదైందని, జూలై నెలలో కూడా రుతుపవనాలు బలహీనంగానే ఉండే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం వల్ల దేశవ్యాప్తంగా సుమారు 315 జిల్లాలు ప్రభావితం కావచ్చని, ఇందులో సాగునీటి సౌకర్యాలు చాలా పరిమితంగా ఉన్న 111 అత్యంత ప్రాధాన్యత కలిగిన జిల్లాలున్నాయని ఆయన వెల్లడించారు. కఠిన పరిస్థితులను తట్టుకుని తక్కువ నీటితో పండే పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజల సాగును ప్రోత్సహించాలని రాష్ట్రాలకు సూచించినట్టు మంత్రి తెలిపారు. శాస్త్రీయ విధానాలు, సకాలంలో పంటల ప్రణాళిక, జిల్లా స్థాయి ముందస్తు సంసిద్ధతను రాష్ట్రాల సమన్వయంతో బలోపేతం చేస్తున్నామన్నారు. రైతులకు సకాలంలో మార్గదర్శకత్వం అందించడానికి కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ విభాగాలు, ఎస్ఎంఎస్, వాట్సాప్, కాల్ సెంటర్లు, రేడియో, టీవీ, సోషల్ మీడియాలు ఉపయోగిస్తున్నట్టు చెప్పారు.
1: అల్ నినో కే కారణ్ కమ్జోర్ మాన్సూన్ రహనే కి జో సంభావిత స్థితియా హై ఔర్ జిస్కా ప్రభావ అబ్ దిఖనే భీ లగా హై క్యోంకి మాన్సూన్ అభి కాఫీ లేట్ చల్ రహా హై ఇస్లియే ఓవరాల్ అభి తక్ 43% బర్సాత్ కమ్ హుయి హై ఔర్ ఆగే భీ జో మౌసమ్ కా అనుమాన్ హై కమ్జోర్ రహనే కి సంభావనా హై.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ రోజు మంగోలియా విదేశాంగ మంత్రి బ్యాట్స్ సెట్సెక్, పరిశ్రమలు, గనుల శాఖ మంత్రి గొంగోర్ థామ్ దిన్యామ్లతో కలిసి మంగోల్ రిఫైనరీ ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని సందర్శించారు. భారత్ మంగోలియా స్నేహ బంధానికి ప్రతీకగా నిలిచే ఈ ప్రాజెక్టు పనులు స్థిరంగా, వేగంగా పురోగమిస్తున్నాయని జయశంకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రాజెక్టులో భాగస్వాములైన వివిధ బృందాలతో కలిసి పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. అనంతరం మంగోలియా మంత్రి బట్టుమూర్ డాక్టర్ జయశంకర్ సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంతో పాటు గనులు, ఇంధనం, సాంకేతికత, మానవ వనరుల రంగాల్లో కొత్త అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఖతార్లో జరిగిన ఒక పేలుడు ఘటనలో 12 మంది భారతీయులు మరణించినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.

0: న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ఈ ప్రమాదంలో మొత్తం 66 మంది గాయపడ్డారని, ప్రస్తుతం వారికి అక్కడ వైద్య చికిత్స అందుతోందని వెల్లడించారు. మృతుల భౌతిక కాయాలను స్వదేశానికి తీసుకురావడానికి ఖతార్ ప్రభుత్వంతో భారత్ సమన్వయం చేసుకుంటోందని చెప్పారు.
1: We lost 12 of our nationals in the tragedy in Ras Laffan gas field where an explosion happened. Several other people have also been injured. I am told that some 66 people are injured across nationalities. We don't know exactly how many of them are Indian nationals, but all those people who are injured are safe.
0: అదే విధంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని పరిస్థితిపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, పాక్ తన సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇటువంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ జరుగుతున్న నిరసనలు పాక్ దశాబ్దాల ఆర్థిక దోపిడీ, అణచివేతకు నిదర్శనమని జైస్వాల్ అన్నారు. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు రేపటి వరకు బలమైన ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఢిల్లీలో భారీ వర్షం, దుమ్ము తుపాను, ఈదురుగాలులతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాబోయే 2-3 రోజుల్లో అసోం, మేఘాలయ, కర్ణాటక, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. అలాగే రేపటి వరకు అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువ సివిల్ సర్వెంట్లు ముందుండి నడిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రదానం చేశారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని, దీనిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఒక ప్రకటన.
3: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.

0: ఈనాటి పాడి పంటలు కార్యక్రమంలో వేసవి కాలానికి కార్పు చేపల సాగులో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కేవీకే శాస్త్రవేత్త హరి సాధు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి ఉమాదేవి.
1: పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. రాబోయే వేసవి కాలంలో కార్పు చేపల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి మరియు ఏ విధమైనటువంటి యాజమాన్య పద్ధతులు అవలంబించాలి అనే విషయాలను గురించి మనకు తెలియజేయడానికి మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి ఉన్నారు నెల్లూరు జిల్లా కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ హరి సాధు గారు. నమస్కారం అండి హరి సాధు గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో.
2: నమస్తే మేడం.
1: ముందుగా కార్ప్ పాలికల్చర్ గురించి మరియు అందులో ఉండే అనుకూలతల గురించి తెలియజేస్తారా?
2: పాలికల్చర్ అంటేనే దాంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి అనుకూలత ఉంది. కాబట్టి ఈనాడు మనం గమనించినట్లయితే కార్పు చేపల సాగు మనం దేశవ్యాప్తంగా చూస్తే పాలికల్చర్ విధానాన్నే పాటిస్తాం. ఎందుకంటే ఇలా పాలికల్చర్ విధానంలో ఒక్కొక్క జాతికి వాటి యొక్క ఆహార అలవాట్లు కానీ నివసించే ప్రదేశం కానీ వేరువేరుగా ఉంది. కాబట్టి ఒకదానికొకటి ఆహారం కోసం

0: కానివ్వండి, నివాసం కోసం కానీ పోటీ పడే పోటీ తగ్గి వాటి యొక్క అనుకూలత పెరిగి వాటి యొక్క ఎదుగుదల కానివ్వండి, ఎదుగుదల పెరగడం, పంటకాలం తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. అంతే కూడా కాకుండా చెరువుల్లో ఉండేటటువంటి వివిధ పోషక స్థాయిల్లో, అంటే అది ఉపరితలం కావచ్చు, మధ్యభాగం కావచ్చు, అడుగు భాగం కావచ్చు, వీటిలో ఉండేటటువంటి వివిధ రకాల ఆహార పదార్థాన్ని ఈ పాలికల్చర్ విధానంలో మనం సమర్థవంతంగా ఉపయోగించుకోగలుగుతాం. అంటే వేస్ట్ వృధా కాకుండా వేస్ట్ టు వెల్త్ అన్నట్లు ఈ వేస్ట్ను కూడా శరీర వృద్ధిగా మార్చుకునేటటువంటి జాతులను మనం సాగు చేస్తున్నాం కాబట్టి అన్ని విధాలా మనకు అనుకూలత జరిగి మనం అదనంగా సప్లిమెంటరీ ఫీడ్ అంటే మేతలు కూడా కార్పు చేపలు సాగన్నా రొయ్యలు సాగైనా ఎక్కడైనా కానీ మనం మేతలు డబ్బు పెట్టుకుని సాగు చేయాల్సిందే. అయినప్పటికీ ఈ కొని వాడాల్సినటువంటి మేతల యొక్క ఖర్చు అనేది మనం తగ్గించుకోవడానికి ఈ పాలికల్చర్ విధానం అనేది అత్యంత కీలకమైనది మేడం.
1: ఈ పాలికల్చర్ లో ఏ రకాల జాతులను సాగు చేస్తే మంచిదంటారు, అలాగే వాటి ఆహారపు అలవాట్ల గురించి కూడా తెలియజేస్తారా?
0: ఖచ్చితంగా మేడం. ఇప్పుడు మనకు ఈ పాలికల్చర్ అనాలంటేనే కనీసం 2 కన్నా ఎక్కువ జాతులు సాగు చేయగలగాలి. 2 కన్నా తక్కువ జాతులు చేసినప్పుడు అది పాలికల్చర్ అనబడదు. కనీసం 3 వివిధ రకాల జాతులను మనం సాగు చేయాలి. అందులో మనం ప్రధానంగా మాట్లాడినట్లయితే కార్పు చేపల పరంగా చూస్తే బొచ్చి చేపలు, గండి చేపలు, మోస చేపలు ఈ 3 రకాలని ప్రధానంగా సాగు చేస్తాం. దీంతోపాటు కాస్తో కోస్తో 1 ఎకరాకి 50 నుంచి 100 గడ్డి చేపలను కూడా మనం సాగు చేస్తాం. అయితే ఈ వివిధ రకాల జాతులు మనం సాగు చేసినప్పటికి కూడా అన్నీ కలిసి 1 ఎకరాకి దాదాపు దగ్గర 3,000 మనం సాగు చేస్తాం. ఇక్కడ ప్రధానంగా గమనించినట్లయితే చెరువులో ఫైటో ప్లాంక్టన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫైటో ప్లాంక్టన్ కంటే జూ ప్లాంక్టన్ తక్కువ ఉంటుంది. అలానే ఫైటో ప్లాంక్టన్ చనిపోయినప్పుడు కానివ్వండి, జూ ప్లాంక్టన్ చనిపోయినప్పుడు కానివ్వండి, ఈ ఫైటో మరియు జూ అంటే వృక్ష జంతు ప్లవకాలు చనిపోయిన తర్వాత చెరువు అడుగుకు చేరి మట్టితో కలిసి ఒక కుళ్ళిన సేంద్రియ పదార్థంగా మారుతుంది. అది అలానే ఉంచేస్తే దాని నుంచి మనకు విషవాయువులు విడుదలై నీటి నాణ్యత ప్రమాణాలు తగ్గిపోతాయి. అంటే ఓవరాల్గా మనం చూసినట్లయితే చెరువులో జంతు ప్లవకాలు ఉన్నాయి, వృక్ష ప్లవకాలు ఉన్నాయి, కుళ్ళిన సేంద్రియ పదార్థం ఉంది. ఇప్పుడు దీనికి తగ్గట్టుగా ఎక్కువ వృక్ష ప్లవకాలు ఉంటాయి కాబట్టి మనం గండి చేపలని ఎక్కువ సాగు చేస్తాం. ఎకరాకు 3,000 సాగు చేసే పరిస్థితిలో మనం 2,000 చేప పిల్లల వరకు గండి చేపలే మనం సాగు చేస్తాం. 500 బొచ్చి చేపలను సాగు చేస్తాం. 500 మోస చేపలు సాగు చేస్తాం. ఇక్కడ మనం గమనించినట్లయితే వాటి ఆహార అలవాట్ల గురించి అడిగారు మీరు, వీటి ఆహార అలవాట్ల పరంగా మాట్లాడితే బొచ్చి చేపలు జంతు ప్లవకాలను ఆహారంగా తీసుకుంటాయి, గండి చేపలు వృక్ష ప్లవకాలను ఆహారంగా తీసుకుంటాయి, మోస చేపలు కుళ్ళిన సేంద్రియ పదార్థాన్ని ఆహారంగా తీసుకుంటాయి. అలా మనం చూసినట్లయితే చెరువులో సహజ సిద్ధంగా ఏర్పడే వివిధ రకాల ఆహార పదార్థాలని తీసుకోగలిగిన సామర్థ్యం కలిగిన వివిధ రకాల జాతులను మనం సాగు చేస్తున్నాం. అది ఈ పాలికల్చర్లో ఉండే ప్రధానమైన అనుకూలతను మాట్లాడుకున్నాం. అంతేకూడదు కాకుండా గడ్డి చేపలు 50 నుంచి 100 సాగు చేసినట్లయితే అంచుల వెంబడి ఉండేటటువంటి గడ్డి అనేది ఆహారంగా తీసుకుంటుంది కాబట్టి సాగులో మనకు అదనంగా ఈ లేబర్ ఖర్చు తగ్గించుకోవడానికి అనుకూలం ఉంటుంది, మరియు శరీర వృద్ధి కూడా గడ్డి కూడా వేస్ట్ కాకుండా శరీర వృద్ధి అవుతుంది కాబట్టి మనం ఇలా వివిధ రకాల జాతులు సాగు చేయాల్సిన అవసరం ఉంది మేడం.
1: సాధు గారు, పాలికల్చర్ను ఎంతకాలం పాటు సాగు చేయాలంటారు?
0: కార్పు పాలికల్చర్ మనం సాధారణంగా గమనించినట్లయితే యాజమాన్య పద్ధతులపై ఆధారపడుతూ ఉంటుంది. పంట కాలం ఇంతని ఖచ్చితంగా చెప్పలేము. మనం ఎలాంటి యాజమాన్య పద్ధతులు తీసుకున్నాం అనే దాన్ని బట్టి పంట కాలం అనేది ఆధారపడుతుంది. అయితే మనకు ఈ పంట కాలం 8 నెలలు మొదలు సంవత్సరం వరకు కూడా పడుతుంది. అయితే మనం మేరే యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మనం 8 నెలలకి మనం ఒక పంట తీయచ్చు. ఆ మేలైన యాజమాన్య పద్ధతులు అని మాట్లాడాలంటే వీటిల్లో ఈ కార్పు చేపల పెంపకం అనేది 3-tier విధానంలో సాగు చేయాల్సి వస్తుంది. ఈ 3-tier విధానం అంటే నర్సరీ విధానం ఉండాలి, రీరింగ్ విధానం ఉండాలి, అలానే గ్రోఅవుట్ విధానం ఉండాలి. అంటే నర్సరీ చెరువులు తక్కువ విస్తీర్ణంలో దానికంటే కొద్దిగా ఎక్కువ విస్తీర్ణంలో రీరింగ్ చెరువులు, దానికంటే ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో పెంపక చెరువులను మనం సాగు చేసినట్లయితే పంట కాలాన్ని మనం గణనీయంగా తగ్గించుకోవచ్చు. దాంతోపాటు మనకు సాధారణంగా పాలికల్చర్ అంటేనే రైతులకి అటు ఇటు ఒక పంట సంవత్సరం అనేది ఆనవాయితీ. కానీ మనం మేలైన యాజమాన్య పద్ధతులు ఇలా 3-tier విధానాన్ని పాటించినట్లయితే 2 సంవత్సరాల్లో 3 పంటలు తీసే అవకాశం మనకు ఉంటుంది మేడం.
1: హరి సాధు గారు, పాలికల్చర్కు ఎంతవరకు ఖర్చు అవుతుంది, అధికంగా ఖర్చు అయ్యే అంశం ఏమిటి, ఈ ఖర్చును తగ్గించుకోవడానికి సలహాలు ఏమైనా ఇవ్వగలరా?
0: ఖచ్చితంగా మేడం. ఇక్కడ మనం పాలికల్చర్ విధానంలో ఖర్చు కూడా

0: ప్రస్తుత కోస్తు రైతును బట్టి ఒక 10 నుంచి 20% మార్పు ఉంటుంది అన్నమాట, తీసుకునే యాజమాన్య పద్ధతులను బట్టి. అయితే మనం యావరేజ్ గా చెప్పాలంటే, సరాసరికి మనం మాట్లాడాలంటే, ఖర్చు పరంగా 1 ఎకరాకి 2.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది మేడం. ఈ 2.5 లక్షల ఖర్చు అనేది మనకు పంట కాలం మొత్తం జరుగుతూ ఉంటది. మీరు అడిగారు ఖర్చు ఏ అంశం మీద ఎక్కువ అవుతుంది అన్నారు. ఈ పంటలో సాధారణంగా మేతలకే ఖర్చు ఎక్కువ ఉంటది, అది చేపలు కానివ్వండి రొయ్యలు కానివ్వండి, 50 నుంచి 60% మేతలకే ఖర్చు అవుతుంది. అందువల్ల ఏంటంటే మనం ఏ పంట అయినా సరే మొదట్లో ఆహారం యొక్క వినియోగం తక్కువ ఉంటది. అవి సైజు పెరిగే కొద్దీ రాను రాను ఈ మేతల ఖర్చు అనేది పెరుగుతూ ఉంటది. శరీర వృద్ధి పెరిగే కొద్దీ మేత క్వాంటిటీ దాన్ని బట్టి మేతల ఖర్చు కూడా మనకు పెరుగుతూ వస్తుంది. కనుక ఈ ఖర్చు 2.5 లక్షల అనేది దాదాపు ఈ 10 నెలల కాలంలో వాడడం జరుగుతుంది. వీటిల్లో మనం మీరు అడిగిన ప్రశ్న ప్రకారం ప్రధానంగా మేతలకే ఖర్చు అని మనం అనుకున్నాం. ఈ మేతల్లో ఖర్చు అవుతుంది కాబట్టి ఈ ఖర్చును తగ్గించుకోవాలంటే మనం మేతల మీదనే దృష్టి వహించాలి. అలా మేతల మీదనే దృష్టి వహించాలంటే మేలైన మేతలు మనం వాడాలి. అంటే చాలామంది రైతులు కంపెనీ మేతలనే వాడుతూ ఉంటారు. కంపెనీ మేతలు వాడినప్పుడు ఏంటంటే మీకు వాటి యొక్క రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ట్యాక్స్ అయితేనేమి, వాళ్ళకి టెక్నీషియన్లు అయితేనేమి, చాలా అంశాలు ఉంటాయి. అలా కాకుండా రైతులు వారికి నచ్చినటువంటి ఈ యొక్క ప్రోటీన్ కంటెంట్తో, జనరల్గా చేపల పరంగా మనం మాట్లాడాలంటే 20 నుంచి 25% ప్రోటీన్ ఉండే మేతలు సరిపోతాయి. ఈ మేతలకు తగ్గ విధంగా మనకు ఏమేమి అనుఘటకాలు కావాలి, అనుఘటకాల్లో భాగంగా మనకు వేరుశనగ చెక్క, తవుడు, రాగులు, సజ్జలు, అలానే విటమిన్ మిక్చరు, వీటితో పాటు మనకు సోయాబీన్ కేక్, కాస్త ఫిష్ మీలు, ఇలా మనకు కావాల్సినటువంటి అంశాలని మనం సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చిన విధంగా ఫార్ములా ప్రకారం మనం చేర్చుకున్నప్పుడు ఈ మేత ఖర్చును దాదాపు మనం 30% వరకు కూడా తగ్గించుకోవచ్చు. అప్పుడు ఓవరాల్గా మనం ప్రొడక్షన్ కాస్ట్ని, అంటే పంట ఖర్చును మనం తగ్గించుకున్నాం అవుతాం మేడం.
1: ఖర్చుల గురించి వివరించారు కదా, మరి దిగుబడి ఎంతవరకు ఉండవచ్చు అంటారు?
0: సరాసరికి మేడం మాట్లాడితే ఈ దిగుబడి అనేది 1 ఎకరాకి 3 టన్నులు సరాసరికి ఉంటుంది. ఎందుకంటే ఎకరాకి మనం 3000 చేపల సాగు చేస్తున్నాం, సరాసరి బరువు అనేది 1 కిలో ఉంటుంది ఒక చేప యొక్క బరువు. ఈ 3000కి గాను 3000 కిలోలు అంటే 3 టన్నులు మనకు దిగుబడి వస్తుంది. అంటే ఇది 3 నుంచి 4 టన్నులు కూడా అవుతుంది మనం వేసినటువంటి స్టాకింగ్ని బట్టి. సో మనం సరాసరికి మాట్లాడితే 3 టన్నులు మాత్రం నికరంగా దిగుబడి ఉంటుంది మేడం.
1: దీంట్లో నికర ఆదాయం సరాసరి ఎంత వస్తుందంటారు?
0: మనం ముందుగా మాట్లాడుకున్న విధంగా దాదాపు 3 టన్నులు మనకు దిగుబడి వస్తుంది అనుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మనం మార్కెట్ రేట్ చూసినట్లయితే 1 టన్ను 120,000 ఉంది. 120,000 అంటే 3 టన్నులు ఉన్నప్పుడు దాదాపు 3,60,000 అవుతుంది. మనం మునుపు మాట్లాడుకున్నాం పంట ఖర్చు 2.5 లక్షల దాకా ఉంది. 2.5 లక్షల పంట ఖర్చు ఉంది, 3,60,000 దాకా మనకు రాబడి ఉంది. మన పంట ద్వారా మనకు వచ్చేటటువంటి టోటల్ అమౌంట్ ఉంది. అయితే మనకు నికర ఆదాయం దాదాపు సుమారు 100,000 నుంచి 110,000 వరకు నికర ఆదాయం ఉంటుంది మేడం.
1: రొయ్యల సాగులో ఏరేటర్లు వాడుతూ ఉంటారు కదా, మరి ఈ చేపల సాగులో కూడా ఏరేషన్స్ అవసరం అవుతాయంటారా?
0: మంచి ప్రశ్న మేడం. యాక్చువల్గా మనకు రొయ్యల సాగులో ఏరేషన్ అనేది ఖచ్చితంగా అవసరం. దాంట్లో వేరే ఆప్షనే లేదు రైతుకి. ఎందుకంటే మనం రొయ్యలకి అవి అకశేరుకాలు, అంటే వెన్నెముక లేని జంతువులు, వాటికి చాలా సెన్సిటివ్. అవి మనం ఆక్సిజన్ ఉండాల్సిన పాళ్ళలో లేదు అని అంటే అవి మొట్ట చనిపోవడం జరుగుతుంది. కనుక ఏరేషన్ చాలా చాలా అవసరము. కానీ చేపలు అనేది వెన్నెముకు ఉండే జంతువులు కాబట్టి వాటికి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీటికి కొద్దిపాటి డిజాల్వ్డ్ ఆక్సిజన్ ప్రాణవాయువు తక్కువైనా సరే ఏరేషన్ లేకపోతే కూడా ఎకరాకి మనం 3000 వేసి మనం సాగు చేయొచ్చు, ఇబ్బంది లేదు. అయితే అట్లని ఎయిరేషన్ ఉండకూడదని కాదు మేడం. యాక్చువల్గా మనం ఎయిరేషన్ పెట్టినట్లయితే ఎకరాకి 4000 కూడా సాగు చేయొచ్చు. ఎయిరేషన్ లేకుండా మనం 3000 సాగు చేసి 3 టన్నులు తీయగలిగితే ఎయిరేషన్ పెట్టినట్లయితే, ఎయిరేషన్ అంటే చాలా ఎక్కువ ఖర్చు ఏం పడదు మనకు, దాదాపు ఎకరాకి 3 HP ఎయిరేషన్ అంటే అదనంగా మనకు 1 సంవత్సర కాలం మొత్తం లెక్కేసుకుంటే కూడా, పవర్ ఖర్చులన్నీ లెక్కేసుకుంటే కూడా 20,000కి మించి రాదు మొత్తం అన్ని ఖర్చులు. దానివల్ల మనకి ఏమవుతుంది, అదనంగా మనకు 1 టన్ను మనం నికర ఆదాయం నికరంగా పెంచవచ్చు అన్నమాట. అంటే 3 టన్నుల స్థలంలో 4 టన్నులు పెంచవచ్చు. అంతే కూడా కాకుండా పంట కాలాన్ని మనం 1 నెల నుంచి 2 నెలలు తగ్గించుకోవచ్చు అన్నమాట. అది దీంట్లో ఉండేటటువంటి అనుకూలం మేడం.
1: చేపల సాగులో ప్రధానంగా ఎలాంటి వ్యాధులు ప్రబలవచ్చంటారు? ఈ వ్యాధులు రాకుండా ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాల్సి వస్తుంది?
0: మేడం చేపల సాగు పరంగా మాట్లాడితే స్ట్రెస్ వల్లే వ్యాధులు వస్తాయి. మనం మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లు

0: చేయగలిగితే వ్యాధులని మనం పూర్తిగా అరికట్టవచ్చు అన్నమాట. ఇక్కడ సహజ సిద్ధంగా రైతుల్ని వెంటాడే సమస్యల్లో భాగంగా మాట్లాడితే పెయిన్ అనేది ప్రధానమైన సమస్య ఉంటుంది మేడం. ఈ పెయిన్ కూడా ప్రధాన కారణం ఏంటంటే ఒక పంటకి ఇంకో పంటకి మధ్యలో మనకు ఎండ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాదు కాకుండా యాజమాన్య పద్ధతిలో ఆరుగ్లస్ అంటాం దాన్ని, ఈ పెయిన్ అనేది వాటి గుడ్డు అనేది చెరువు గట్ల వెంబడే ఈ గడ్డి పైన కానివ్వండి, మేత బ్యాగుల పైన కానివ్వండి, ఇంకేదన్నా ఆబ్జెక్ట్స్ ఏదైతే వేస్ట్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు కానీ వాటిపైన అవి పెట్టి ఆ గుడ్డు మళ్ళీ పిగిలి మళ్ళా మళ్ళా అది రికరింగ్ వస్తూ ఉంటుంది అన్నమాట ప్రాబ్లం. కనుక ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మనకు యాజమాన్య పద్ధతిలో భాగంగా నీరు చిక్కబడకుండా నీటి నాణ్యత ప్రమాణాలను మనం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకుని పంటకి పంటకి మధ్య మనం ఎండబెట్టినట్లయితే ఈ సమస్య కూడా చాలా వరకు మనం అధిగమించవచ్చు. వీటితో పాటు ఎప్పుడైతే వ్యాధులు అనేది స్ట్రెస్కి యానిమల్ స్ట్రెస్కి వస్తేనే వ్యాధులు వస్తాయి, లేకపోతే వ్యాధులు రానే రావు. ప్రధానంగా చేపల పరంగా, రొయ్యలంటే అవి వేరే విధంగా ఉంటుంది, అవి సెన్సిటివ్ కాబట్టి వ్యాధులు తాకిడి ఎక్కువ ఉంటుంది, చేపలకైతే చాలా వరకు తక్కువే. అయితే ఈ స్ట్రెస్కి ప్రధాన కారణం ఏంటంటే నీటి నాణ్యత ప్రమాణాలు. నీటి నాణ్యత ప్రమాణాలు అనేది మనం పిహెచ్ అయితేనేమి, అల్కలినిటీ, హార్డ్నెస్, అమోనియా, ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ ఇలాంటిది మనం ఉండవలసిన పాళ్ళకు మించకుండా మనం ప్రధానంగా డిజాల్వ్డ్ ఆక్సిజన్, మునుపు మనం మాట్లాడుకున్నాం డిఓ లెవెల్స్ అనేది 5 PPM కంటే ఎక్కువ ఉంటూ ఈ మిగతా అంశాలను మనం నీటి నాణ్యత ప్రమాణాలను మనం క్రమబద్ధీకరించుకున్నట్లయితే మనకు వ్యాధులు అనేది ఏమీ రావు. వ్యాధుల్లో మాట్లాడితే ప్రధానంగా బ్యాక్టీరియల్ వ్యాధులు వస్తాయి. ఎప్పుడైతే బ్యాక్టీరియల్ వ్యాధులు వస్తాయో తద్వారా వైరస్ వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ప్రధానంగా వ్యాధులు వచ్చిన తర్వాత వ్యాధుల్ని నయం చేసే నిమిత్తం వేలు ఖర్చు పెట్టి సాధించేదానికంటే కూడా వ్యాధులు రాకుండా జాగ్రత్తలు పడడం అనేది, అంటే నీటి నాణ్యత ప్రమాణాలను క్రమబద్ధీకరించుకోవడం, మేతల విషయంలో ఓవర్ ఫీడింగ్ చేయకుండా ఎంత అవసరం అందించుకొని చేయడం వల్ల మనకు వ్యాధులు రాకుండా మనం చూసుకోవచ్చు మేడం.
1: ఈ కార్ప చేపలతో పాటు రొయ్యలను కూడా సాగు చేసుకోవచ్చా?
0: ఇది చాలా మంచి ప్రశ్న మేడం. కార్పు చేపలతో పాటు రొయ్యలని మనం ఖచ్చితంగా సాగు చేసుకోవచ్చు. ఎందుకనంటే రొయ్యలు అనేది కూడా మనకు యూరిహాలైన్ స్పీషీస్, అంటే ఇవి వైడ్ రేంజ్ ఆఫ్ సెలినిటీ టాలరెన్స్ అంటారు. అంటే మనకు సెలినిటీ 0 మొదలు దాదాపు సెలినిటీ 35 వరకు కూడా ఈ వెన్నామి రొయ్యలు తట్టుకోగలుగుతాయి. వాటి యొక్క పెరుగుదల కూడా మనకు ఆశించిన విధంగానే ఉంటుంది. అయితే ప్రధానంగా ఈ సెలినిటీ అనేది 15-20 మధ్యలో ఉన్నప్పుడు ఆ యొక్క పెరుగుదల అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ మనం మీరు అడిగిన ప్రశ్న ప్రకారం కార్పు చేపల్లో మనం ముందుగా మాట్లాడుకున్నాం ఎకరాకి 1 లక్ష ఆదాయం వస్తుంది. సంవత్సరం అంతా మనం 2.5 లక్ష ఖర్చు పెట్టి 3.5 లక్ష రాబడి వచ్చి 1 లక్ష రూపాయల ఆదాయం అనేది రైతులకు సరిపోదు. దాంట్లో చాలా ఖర్చులతో పాటు వాళ్ళకి ఇంట్రెస్ట్లు అన్నీ ఉంటాయి. కాబట్టి రొయ్యలను మనం ఎప్పుడైతే సాగు చేస్తామో రొయ్యల మీద మనం ఖర్చు పెట్టగలిగితే రొయ్యి పిల్లల్ని కొనుగోలుకు మాత్రమే ఖర్చు పెడతాం, అదనంగా ఇంకేం ఖర్చు ఉండదు. ఎందుకంటే ఇవి యూరిహాలైన్ అని ముందు మాట్లాడుకున్నాం. అంతే కూడా కాకుండా ఆమ్నివోరస్, ఆమ్నివోరస్ అంటే అవి సర్వభక్షకి, సర్వభక్షకి అంటే మనం చేపలకి వేసినటువంటి మేతలు ఏదైతే మిగిలిపోయిన మేతలు కానివ్వండి, చేపల విసర్జన విసర్జితం కానివ్వండి, ఈ అడుక్కెళ్ళి ఆ మట్టితో కలిసినప్పుడు దాన్ని కూడా ఆహారంగా తీసేసుకుంటాయి. కాబట్టి మనకు వేస్ట్ వెళ్తున్నట్లుగా ఈ దీంట్లో మనకు రొయ్యి పిల్లలను కొనుగోలుకి దాదాపు 70 నుంచి 1 లక్ష కొనుగోలు చేయాలంటే సుమారు 20,000 రూపాయలు ఖర్చు ఉంటుంది. ఈ 20,000 రూపాయల ఖర్చుతో మనకు తక్కువలో తక్కువగా కూడా కనీసం మనం 500-600 కిలోలు మనకు రొయ్యలు దిగుబడి వస్తుంది. దీని విలువ దాదాపు 125,000 ఉంది. అలాంటి పరిస్థితుల్లో 20-25,000 మనకు ఈ రొయ్యి పిల్లలకు ఖర్చు వెచ్చించిన 100,000 రూపాయలు నికరంగా మిగులుతుంది. అంటే చేపల సాగులో వచ్చే 1 లక్షతో పాటు మరొక 1 లక్ష, అలానే చేపల సాగులో ఒకసారి కాదు మనం 2-3 సార్లు కూడా మనం రొయ్యలు వేసుకోవచ్చు. ఎందుకంటే చేపల సాగు దాదాపు 10 నెలలు సాగుతుంది. కాబట్టి కనీసం మనం 2 సార్లు రొయ్యలను మనం సాగు చేయొచ్చు. ఈ 2 సార్లు అన్నప్పుడు మనకు అదొక ప్రతిసారి 100,000 రూపాయల ఆదాయం వస్తుంది. కాబట్టి ఈ చేపల సాగులో 1 లక్ష, వెన్నామి రొయ్యలను 2 సార్లు దీని 2 లక్షలు, అంటే మొత్తం మీద మనకు 3 లక్షల వరకు కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది మేడం. ఇదే ఈరోజు చేపల కార్పు చేపల రైతులు అంతో ఎంతో మనుగడ సాగిస్తున్నారంటే ఈ వెన్నామి రొయ్యలను మనం కార్పుతో పాటు చేయగలిగేటటువంటి అంశం మీదనే నిలబడి ఉన్నారు. ఈ టెక్నాలజీ కూడా మన కృషి విజ్ఞాన కేంద్రం నుంచి గత 10-15 సంవత్సరాలుగా కేవీక నుంచి మనం చాలా వరకు పాపులరైజ్ అయింది. ఇది రాష్ట్రం అంతే కాదు దేశం అంతా కూడా వ్యాపించింది మేడం.
1: హరి సాధు గారు, చివరిగా రైతు సోదరులకు

0: నాటుపు చేపలు కానివ్వండి, ఈ వెనామి పాలికల్చర్లు కానివ్వండి, రాబోయే వేసవి కాలంలో ఎలాంటి జాగ్రత్తల్ని మీరు సూచించదలిచారు?
1: ఖచ్చితంగా మేడం, ఇక్కడ రాబోయే వేసవి కాలంలో మీరు అడిగినట్లు కార్పు చేపలు కావచ్చు, వెన్నామి పాలికల్చర్ కావచ్చు, లేదు వెన్నామి రొయ్యల సాగు అంటే కేవలం వెన్నామి రొయ్యలు సాగే కూడా కావచ్చు, ఏదైనా సరే జాగ్రత్తలు ఇంచుమించుగా ఒకటే ఉంటాయి మేడం. అందులో ప్రధానంగా మనం ఈ సమ్మర్ స్ట్రాటిఫికేషన్ అనే ఒక అంశం ఉంటుంది మేడం. అంటే ఏంటంటే ఈ చెరువులో నీటి పొరలన్నీ కూడా బాగా వేడెక్కిపోతాయి. ఎప్పుడైతే నీటి పొరలు వేడెక్కిపోతాయో స్ట్రెస్ అనేది వచ్చేస్తుంది. స్ట్రెస్ ఎందుకు వస్తుందంటే ఆ ఉష్ణోగ్రతను తట్టుకోవడానికే ఈ జీవి చాలా తీసుకున్నటువంటి ఆహారం ద్వారా వచ్చినటువంటి శక్తిని ఎక్కువ ఉపయోగించాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు శరీర వృద్ధి అనేది తగ్గిపోద్ది. అంటే ఈ ఉష్ణోగ్రతలో ఉండే హెచ్చు తగ్గును తట్టుకోవడానికే జీవి ఎక్కువ శక్తిని ఉపయోగించాల్సిన పరిస్థితుల్లో మనకు తెలిసిన విషయమే తీసుకున్న ఆహారంలో ఉండేటటువంటి ఎక్కువ భాగం దానికి కంట్రిబ్యూట్ అయిపోయింది కాబట్టి శరీర వృద్ధి అనేది తగ్గిపోద్ది. ఎప్పుడైతే శరీర వృద్ధి తగ్గడం అనేది అయిందో పంట కాలం అనేది పెరిగిపోద్ది. పంట కాలం పెరిగినప్పుడు పంట ఖర్చు పెరుగుతుంది. మనం ముందు అడిగినట్లు ఈ టెంపరేచర్ ఒడిదొడుకుల వల్ల స్ట్రెస్ అనేది ఒత్తిడి అనేది రావడం, ఆ ఎప్పుడైతే ఒత్తిడి వచ్చిందో వ్యాధుల్లో ప్రధానంగా మనకు బ్యాక్టీరియా వ్యాధులు రావడం, అలా ద్వారా తద్వారా వైరస్ వ్యాధులు కూడా వచ్చి మనకు నష్టమయ్యే అవకాశం ఉంటుంది. కనుక ప్రధానంగా రైతులు తప్పు చేసే విషయం ఏంటంటే ఈ చెరువు నీటి యొక్క లోతు అనేది కనీసం అంటే తక్కువలో తక్కువ 6 అడుగులకు తగ్గకుండా చూడాలి. 6 అడుగులకు మించి మనం చెరువు లోతును మనం ఉంచినట్లయితే పై పొరలు ఒక సమ్మర్లో వేడెక్కినప్పటికీ కనీసం అడుగు పొరలు అయినా కానీ ఆ ఉష్ణోగ్రత అనేది ఎక్కువ లేకుండా జీవికి అనుకూలంగా చేపలు అవి సంచరించేదానికి కానివ్వండి, అవి తీసుకున్న వాటి బయలాజికల్ యాక్టివిటీస్ జరిగేదానికి అనుకూలంగా ఉండి మనకు తీసుకున్న ఆహారం అనేది శరీర వృద్ధికి ఎక్కువ ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొందరు రైతులు కేవలం 3 నుంచి 4 అడుగులే నీళ్లు పెట్టి సాగు చేసినట్లయితే ఖచ్చితంగా ఫెయిల్యూర్ అనేది ఉంటుంది మేడం. అలాంటిది చేయనేకూడదు. తర్వాత ఈ చేపల సాగులో జాగ్రత్తల పరంగా చూసినట్లయితే రైతులు విధిగా 3-tier విధానాన్ని పాటించాలి మేడం. ఈ 3-tier విధానం అంటే నర్సరీ చెరువులు, రీరింగ్ చెరువులు, పెంపక చెరువులు. ఈ నర్సరీ చెరువులు అంటే మనకు చిరు చేపలను మనం అక్కడ ఉత్పత్తి చేస్తాం. అంటే దానిలో భాగంగా ఈ చేప విత్తనాన్ని మనం దాదాపు 3 నెలల పాటు నర్సరీ చెరువుల్లో సాగు చేస్తాం. ఎప్పుడైతే 3 నెలలు సాగు చేస్తామో దాదాపు అవి 30 గ్రాముల సైజు వరకు వస్తాయి మేడం. తర్వాత వీటిని తీసుకెళ్లి రీరింగ్ చెరువుల్లో మనం మారుస్తాం. అలా రీరింగ్ చెరువులో మార్చి దాదాపు 9 నెలల వరకు మనం సాగు చేసినట్లయితే సుమారు 150 నుంచి 200 గ్రాముల సైజు వరకు చేపలు రావడం జరుగుతుంది. అలా చేరినటువంటి అంటే 7 బారిన చేపలు నర్సరీ చెరువుల్లో మనం 3 నెలలు సాగు చేశాం, రీరింగ్ చెరువుల్లో 9 నెలలు సాగు చేశాం, అప్పుడు మనకు 1 సంవత్సరం అయిపోయింది. ఎప్పుడైతే సంవత్సరం పాటు వయసు ఉండేటటువంటి చేపలను మనం పెంపక చెరువుల్లో సాగు చేసినట్లయితే మనకు కేవలం 6 నుంచి 7 నెలలకే పంట వచ్చేస్తుంది. అంటే 150 నుంచి 200 గ్రాముల సైజు ఉండే చేపలను మనం పెంపక చెరువుల్లో సాగు చేసినట్లయితే 6 నుంచి 7 నెలలకి మనకు పంట వచ్చేస్తుంది. కాబట్టి 2 సంవత్సరాల కాల వ్యవధిలో మనం మునుపు మాట్లాడిన విధంగా 3 పంటలు తీయచ్చు. ఇలా మనం ఎక్కువ బెనిఫిట్ మనం పొందే అవకాశం ఉంటుంది. ఆదాయం పెంచుకునే దానికి చాలా ముఖ్యమైనటువంటి అంశం అవుతుంది. ప్రత్యేకంగా లీజు రైతులకైతే ఇది ఇంకా ఇదే చాలా ఉపయోగపడుతుంది. కనుక రైతు సోదరులందరూ కూడా ఈ వేసవి కాలంలో ఏ విధంగా మనం పంట ఖర్చును తగ్గించుకోవచ్చు, అలానే ఏ విధంగా మనం నికరాదాయాన్ని పెంచుకోవచ్చు, అలానే వ్యాధులు రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాల మీద జాగ్రత్తలు తీసుకున్నట్లయితే రైతు సోదరులకి నికరాదాయం అనేది పెంచుకోవచ్చు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగు అనేది ముందుకు పోయే అవకాశం ఉంది. కనుక రైతు సోదరులందరూ ఇది పాటిస్తారని మా మనవి.
0: కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ హరి సాధు గారు రాబోయే వేసవి కాలంలో కార్పు చేపల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాజమాన్య పద్ధతుల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్.
1: థాంక్ యూ సో మచ్.
2: మీరింతవరకు పాడి పంటలు కార్యక్రమంలో వేసవి కాలానికి కార్పు చేపల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కేవీకే శాస్త్రవేత్త హరి సాధు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి ఏ ఉమాదేవి. ఇప్పుడు వినండి పొలం కబుర్లు.
0: నుంచి లభించే ప్రధాన ముడి సరుకుల్లో కలప.

ఒకటి. కలపను ప్రధానంగా భవన నిర్మాణం, ఫర్నిచర్, ప్లైవుడ్, క్రీడా వస్తువులు, ప్యాకింగ్ పెట్టెల తయారీలో వాడతారు. కలప గుజ్జు పేపర్ తయారీలో ఒక ప్రధాన ముడి పదార్థం. కలపకు అనువైన వృక్షాలు టేకు, నల్లమద్ది, తెల్లమద్ది, జిట్రేగి, సీసం, వేప, పెద్దమాను, నీలగిరి, ఏపి, సరుగుడు, తుమ్మ, చింత, వెదురు, మాంజియం, ఎర్రచందనం, శ్రీగంధం, సాల్ మరియు సిల్వర్ ఓక్ మొదలైన చెట్లను మన రాష్ట్రంలో బాగా పెంచవచ్చు. వర్బినేసి కుటుంబానికి చెందిన టేకు వృక్షాల గురించి తెలుసుకుందాం. సాధారణంగా టేకు చెట్లు నవంబర్ నుంచి మే వరకు ఆకును రాల్చి ఏప్రిల్ నుంచి జూన్లో కొత్త ఆకులు తొడుగుతాయి. ఆకులు పెద్దవిగా, దళసరిగా, గుమ్మడి ఆకుల వలె గరుకుదనాన్ని కలిగి ఉంటాయి. జూలై ఆగస్టులో పూతకు వచ్చి నవంబర్ జనవరి మధ్యన విత్తనాలు తయారవుతాయి. టేకు చెట్టుకు ఎక్కువ సూర్యరశ్మి అవసరమవుతుంది. అనావృష్టిని మరియు ఎక్కువ చలిని తట్టుకునే శక్తి టేకు వృక్షాలకు ఉండదు. ఒక మాదిరిగా గాలివేగాన్ని తట్టుకుంటుంది. టేకు మొక్కలను పశువులు మేయవు, కానీ విరిగినట్లయితే గనక ఈ చెట్టుకు ప్రక్క నుంచి పిలకలు పెట్టే శక్తి ఎక్కువగా ఉంటుంది. వీటిలో బలమైన ఒక పిలకను ఉంచి మిగిలిన వాటిని తీసివేయాలి. ఉష్ణ మండలాల్లో మరియు శీతోష్ణ మండలాల్లో ఈ వృక్షాలు పెరుగుతాయి. సముద్ర మట్టం నుంచి 1100 మీటర్ల ఎత్తు వరకు వీటిల్ని పెంచవచ్చు. మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పెంచుకోవచ్చు. ఎర్ర నేలలు, ఒండ్రు నేలలు ఈ వృక్ష పెరుగుదలకు అనుకూలమైనవి. మెట్ట భూముల్లో చీల గట్ల మీద మరియు కంచెల చుట్టూ ఈ వృక్షాలను పెంచుకోవచ్చు. నీటి ముంపు ప్రదేశాల్లో ఇవి పెరగవు. టేకు వృక్షాలను పెంచే విధానం విత్తనాలు లేదా పిలకల నుంచి సహజ పునరుత్పత్తి చేయవచ్చు. స్టంపు అంటే రెండు కణుపుల కాండం, 7 నుంచి 8 అంగుళాల వేర్లు లేదా టిష్యూ కల్చర్ మొక్కల ద్వారా కృత్రిమ పునరుత్పత్తి చేయవచ్చు. పక్వానికి వచ్చిన పండ్ల నుంచి విత్తనాలను సేకరించాలి. భూమిపైన రాలిన విత్తనాలను పోగు చేసి శుభ్రం చేయాలి. విత్తన శుద్ధిలో విత్తనాలను వేడి నీటిలో 2 నుంచి 4 గంటల వరకు ఉంచి ఆపై విత్తనాలు చల్లబడ్డాక విత్తుకోవాలి. లేదా విత్తనాలను ప్రతిరోజు రాత్రి నానబెట్టి పగలు ఎండబెట్టాలి. ఇలా 15 నుంచి 20 రోజులు చేసి ఆ తర్వాత నారుమడిలో విత్తుకోవాలి. లేదా విత్తనాలను ఒక గోనె సంచిలో వేసి గుంతలో పూడ్చి 10 రోజుల వరకు ప్రతిరోజు నీరు పోసి ఆ తర్వాత నారుమడిలో విత్తుకోవాలి. లేదా విత్తనాలని పేడ నీళ్ల పేస్టులో 15 రోజులు ఉంచి ఆ తర్వాత విత్తుకోవాలి. లేదా విత్తనాలను 2 నుంచి 3 వారాల వరకు ఎండలో మరియు నీటిలో ఉంచి ఆ తర్వాత విత్తుకోవాలి. లేదా విత్తనాలను సల్ఫ్యూరిక్ ఆమ్లంలో 15 నిమిషాలు ఉంచి తర్వాత శుభ్రంగా కడిగి విత్తుకోవాలి. నారుమడుల తయారీ మరియు నాటే విధానంలో శుద్ధి చేసిన విత్తనాలను 6 మీటర్ల పొడవు మరియు 1 మీటరు వెడల్పు గల నారుమడుల్లో ఫిబ్రవరి మే మధ్యకాలంలో విత్తుకోవాలి. అలా మొలిచిన మొక్కలను 1 సంవత్సరం పాటు పెరగనీయాలి. మొక్కలను పీకి స్టంపులను తయారు చేయాలి. వేరు భాగాల్లోని ప్రక్క వేర్లను పదునైన కత్తితో తీసివేయాలి. స్టంపులను జూలై నెలలో 3 x 1.3 మీటర్ల దూరంలో వాలుకు అడ్డంగా నాటాలి. లేదా స్టంపులను పాలిథిన్ సంచుల్లో 6 నెలలు పెంచి నాటుకోవచ్చు. ఎకరాకు 1000 మొక్కలు నాటుకోవాల్సి ఉంటుంది. టేకు మొక్కలకు వేసే ఎరువుల విషయంలో ప్రతి పాదులో స్టంపు నాటిన 2 నెలల తర్వాత 4 కిలోల పశువుల ఎరువును వేయాలి. అలాగే సంచుల్లో పెంచిన మొక్కలు నాటే గుంతల్లో 4 కిలోల పశువుల ఎరువుతో పాటు 50 గ్రాములు 3% లిండేన్ పొడిని వేసి నాటుకోవాలి. టేకు మొక్కలు నాటిన మొదటి సంవత్సరంలో డిఏపి 150 గ్రాములు జూలై మరియు డిసెంబర్ మాసాల్లో 2 సార్లుగా, రెండవ సంవత్సరంలో డిఏపి 300 గ్రాములు జూలై మరియు డిసెంబర్ మాసాల్లో 2 సార్లుగా, మూడవ సంవత్సరంలో డిఏపి 400 గ్రాములు జూలైలో 1 సారిగా వేసుకోవాలి. నీటి యాజమాన్యం విషయంలో స్టంపులు లేదా మొక్కలు నాటగానే 4 రోజులు రోజు విడిచి రోజు నీరు పోయాలి. ఆ పైన వర్షాలు గనక లేకపోయినట్లయితే 15 నుంచి 20 రోజులకొకసారి నీరు ఇవ్వాలి. వేసవి కాలంలో 15 రోజులకొకసారి నీరు పెట్టాలి. ఇలా కనీసం 2 నుంచి 3 సంవత్సరాల వరకు వేసవిలో నీరు ఇవ్వాలి. డ్రిప్ పద్ధతిలో కూడా నీటిని పెట్టవచ్చు. కలుపు నివారణ అంతర కృషి విషయంలో మొదటి సంవత్సరం చెట్ల మధ్య లోతుగా దున్నుకోవాలి. పాదుల్లో కలుపు మొక్కలను దున్నిన తర్వాత మిగిలిన వాటిని తీసివేసి పాదులను బాగు చేయాలి.

0: ముందుగా క్రింద కొమ్మలను కొంత ఎత్తు వరకు కత్తిరించాలి. 5 నుంచి 6వ సంవత్సరానికి పెద్ద వాసం సైజు మొక్కలు అవుతాయి. 6 సంవత్సరాల తర్వాత మొక్కకు మధ్య 2.6 మీటర్ల ఎడం ఉండేటట్లు మధ్యనున్న మొక్కను తీసివేయాలి. 12 సంవత్సరాల తర్వాత మొక్కకు మధ్య 5.2 మీటర్లు ఎడం ఉండేటట్లు మధ్యనున్న మొక్కను తీసివేయాలి. మిగిలిన మొక్కలు మరో 15 నుంచి 18 సంవత్సరాలకు మంచి కల్పనిస్తాయి. అంతర పంటల విషయంలో మొదటి 2 సంవత్సరాల వరకు వ్యవసాయ పంటలు, ముఖ్యంగా పప్పుదినుసు జాతి పంటలు, పెసర, మినుము, అలసందలు, ఉలవలు, కూరగాయలు లాభసాటిగా పెంచుకోవచ్చు. తరువాత పశుగ్రాస పైర్లు, స్టైలో అంజన్ గడ్డి పెంచుకోవచ్చు. సస్యరక్షణ విషయంలో టేకును ఆశించే చీడపీడలను సరైన పురుగు మందులను పిచికారీ చేసి నివారించవచ్చు. 2 చదరపు మీటరుకు 1 టీ చెంచా కార్బోఫ్యూరాన్ గుళికలు వేయడం ద్వారా వేరు పురుగును 2.5 మిల్లీలీటర్లు మోనోక్రోటోఫాస్ కలిపి పిచికారీ చేసి బెరడు తొలుచు పురుగును, అలాగే వడ్రంగి పురుగును నివారించవచ్చు. 2.5 గ్రాములు మాంకోజెబ్ పిచికారీ చేయడం ద్వారా ఆకుమచ్చ, తుప్పు తెగుళ్లను అరికట్టవచ్చు. దిగుబడుల విషయంలో 25 నుంచి 30 సంవత్సరాల టేకు చెట్టు నుంచి లభించే కలప 20 ఘనపు అడుగులు. ఎకరాకు కలప దిగుబడి సుమారుగా 3200 ఘనపు అడుగులు. ఎకరాకు ఆదాయం సుమారుగా 30 సంవత్సరాలకు గాను 32 లక్షల వరకు ఉండవచ్చు. అంటే సంవత్సర ఆదాయం సుమారు 1,06,000. ఎకరాకు ఖర్చు సంవత్సరానికి 8,000 రూపాయలు. ఎకరాకు
1: ఈనాటి పాడి పంటలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:45 కావస్తోంది. కొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.

0: నుంచి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం సమర్పణ శ్రీ ఎం చిరంజీవి.
1: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి సూర్యాఘర్ యోజన, దీన్నే ముఫ్ట్ బిజిలీ యోజన అని కూడా అంటారు. భారతదేశంలోని గృహాలకు ఉచిత విద్యుత్తును అందించడమే లక్ష్యంగా చేసుకుని ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం కింద గృహాలు తమ పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడానికి సబ్సిడీ అందించబడుతుంది. ఈ సోలార్ ప్యానెళ్ల ఖర్చులో 40% వరకు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. గృహాలకు ఉచిత విద్యుత్ అందించడమే కాకుండా ప్రభుత్వానికి కరెంటు ఖర్చు తగ్గించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని భావించి ఈ పథకాన్ని అమలు చేస్తుంది. మరి ఈ పథకం గురించి అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నటువంటి కుసుమ లింగమూర్తి గారి మాటల్లో విందాం.
2: ఇది భారతదేశంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించేసి ఆ విద్యుత్తు ప్రొడక్షన్ లో కామన్ గా వచ్చేటువంటి సూర్యఘర్ యోజన అనే ఒక పథకం. దాంట్లో సూర్యు నుంచి వచ్చేటువంటి కిరణాల నుంచి మనం సౌర పలకాల నుంచి వచ్చేటువంటి విద్యుత్తును పెంపొందించడం కోసము మన పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
1: ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు విందాం.
2: ఇది గృహాలకు అంటే మినిమం 300 యూనిట్స్ కాల్చుకున్నటువంటి వాళ్ళకి ఈ విద్యుత్తు ఛార్జీలను తగ్గించుకోవడం కోసము ఈ సౌర పలకాలను ఏర్పరచుకొని వాటి ద్వారా వచ్చినటువంటి విద్యుత్తును వినియోగించుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ పథకంలో మినిమం 200 నుంచి 300 యూనిట్లు కాల్చుకున్నటువంటి ఇంటికి ప్రతి ఒక్కరికి సౌర పలకాలు పెట్టుకొని అంటే సన్ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ను పెట్టుకొని ఈ విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి పథకం ఇది. మినిమం మనకి 300 యూనిట్లు కాల్చుకునే వాళ్ళకి ఖచ్చితంగా దాదాపు ఒక 2,000 నుంచి 3,000 రూపాయలు బిల్లు వస్తుంది. కాబట్టి ఆ బిల్లును తగ్గించుకోవడం కోసం మనము రూఫ్ టాప్ సన్ సోలార్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రయోజనాల విషయానికి వస్తే మనకు అత్యాధునికంగా ముందు జాగ్రత్త చర్యగా మన ప్రధానమంత్రి గారు ఏర్పరిచినటువంటి ఈ విద్యుత్తును తగ్గించుకోవడం కోసము రూఫ్ టాప్ సన్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవడానికి మనకి అనుమానమైనటువంటి రూఫ్ టాప్ ను ఏర్పాటు చేసుకుని ఈ విద్యుత్ బిల్లును తగ్గించుకోవడం కోసం మనము ఉపయోగించుకోవచ్చు. ముఫ్త్ బిజిలీ యోజనలో తప్పనిసరిగా భారతీయ పౌరుడే ఉండాలి. అలాగే పైన రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పరచుకునేటువంటి పైకప్పు అనేది అనుకూలమైనటువంటి ప్లేస్ అయి ఉండాలి. అలాగే తప్పనిసరి ఈ విద్యుత్ బిల్లు అనేటువంటి యజమాని పేరు మీద కరెంటు మీటర్ అయి ఉండాలి. అలాగే అనువైనటువంటి సౌర పలకాలు నిర్మించుకున్నటువంటి ప్లేస్ అయి

0: సరిపోతుంది. ఈ విద్యుత్ బిల్లును తగ్గించుకోవడంతో పాటుగా మనకు పర్యావరణానికి ముప్పు లేకుండా కామన్ గా సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలతోటి మనం వినియోగించుకుంటున్నాం కాబట్టి ఇది దాదాపుగా రేడియేషన్ లేకుండా వాయు కాలుష్యం లేకుండా వాటిని మనం వినియోగించుకోవడానికి పూర్తిగా అనువైనటువంటి బాపది. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో చాలా మంది ముందుకొస్తున్నారు. ఎందుకనంటే దీంట్లో ఈ విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకొని మనం కూడా డబ్బులు ఆదా చేసుకునేటువంటి మార్గంలో చాలా మంది అవేర్నెస్ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నారు.
1: ఈ సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడానికి ఎటువంటి ఇల్లులు ఆమోదయోగ్యమో ఇప్పుడు విందాం.
0: డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నటువంటి ప్లేస్. ఎందుకంటే మనకు రూఫ్ టాప్ లో దాదాపుగా అంతా ఓపెన్ ప్లేస్ ఉంటుంది కాబట్టి దాంట్లో 15x15 ప్లేస్ నా కూడా మనం 3 కిలోవాట్ అనువైనటువంటి సౌర పలకలను మనం ఏర్పాటు చేసుకునేటువంటి ప్లేస్ ఉంటే సరిపోతుంది. భారీగా బాగా పెద్ద కూడా ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే ఏ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా కూడా మినిమం 120 యార్డ్స్ వరకు అయితే ఉంటుంది కాబట్టి 15x15 ప్లేస్ లో ఉన్నటువంటి బాపది కూడా మనకు అనువైనటువంటి ప్లేస్. అది సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి మాత్రమే అనువైనటువంటి స్కీమ్ ఇది. ఎందుకంటే రెంట్ ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, కానీ రెంట్ ఉన్న వాళ్లకు ఓన్ గా వాళ్ళ పేరు మీద మీటర్ ఉండదు. ఆ ఇంటిది ఓన్ మీటర్ ఉన్నప్పుడు మాత్రమే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ వస్తుంది, ప్లస్ వాళ్ళు అప్రూవల్ చేస్తేనే మాత్రమే వీళ్ళకి సబ్సిడీ స్కీమ్ వస్తుంది. సో కమర్షియల్ విషయానికి వస్తే రెంటల్స్ వాళ్ళు పెట్టుకోవచ్చు, కానీ సబ్సిడీ తీసుకోవాలంటే గనక తప్పనిసరి వాళ్ళ పేరు మీద మీటర్ వచ్చి ఉండాలి, వాళ్ళ పేరు మీద మీటర్ రీడింగ్ ఉండాలి, ప్లస్ వాళ్ళకు కూడా సబ్సిడీ రావాలంటే మాత్రం ఓనర్ కూడా వాళ్ళ పేరు మీద ఉండాలి. సో అట్లాంటి అవకాశం లేదు కాబట్టి ఓనర్ కు మాత్రమే ఇది సబ్సిడీ కింద మాత్రం స్కీమ్ వస్తుంది. మిగతా వాళ్ళు రెంటల్ ఉన్న వాళ్ళైనా కూడా మాకు సబ్సిడీ అవసరం లేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా కమర్షియల్ కింద పెట్టుకోవాల్సి వస్తుంది.
1: సూర్యాగర్ యోజనలో భాగంగా ఎన్ని యూనిట్ల వరకు ఈ సోలార్ ప్యానెల్లను పెట్టుకోవచ్చు, లబ్ధిదారులకు సబ్సిడీ ఏ విధంగా వస్తుందో ఇప్పుడు విందాం.
0: 1 కిలోవాట్, 2 కిలోవాట్, 3 కిలోవాట్ అని చెప్పేసి మనము విభజించడం జరుగుతుంది. దీంట్లో దీంట్లో 1 కిలోవాట్కు వచ్చేసి 30,000 రూపాయలు, 2 కిలోవాట్కి వచ్చేసి 60,000 రూపాయల వరకు మనకు సబ్సిడీ వస్తుంది. కానీ ఓవరాల్ గా ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి 3 కిలోవాట్ తీసుకుంటారు కాబట్టి దానికి 78,000 రూపాయలు మాత్రం మన గవర్నమెంట్ నుంచి మనకు సబ్సిడీ రావడం జరుగుతుంది. ఇది యావరేజ్ గా అంటే 1 కిలోవాట్ తీసుకున్నా మీకు 2 కిలోవాట్ తీసుకున్నా తక్కువ సబ్సిడీ వస్తుంది కాబట్టి 3 కిలోవాట్ తీసుకుంటే మనకు పెట్టుకునే ఖర్చు తక్కువనే వస్తుంది, సబ్సిడీ ఎక్కువ వస్తుంది కాబట్టి మనం 3 కిలోవాట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం దాదాపుగా. ఎందుకనంటే 100 యూనిట్లు వచ్చిన వాళ్ళకి, 150 యూనిట్స్ వచ్చిన వాళ్ళకి ఇది పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం పెట్టుకునే కాస్ట్ ఎక్కువ పెరుగుతుంది, మనం సబ్సిడీ తీసుకునే తక్కువ ఉంటుంది కాబట్టి యావరేజ్ గా 3 కిలోవాట్ అంటే కాంట్రాక్టెడ్ లోడ్ ఉంటుంది సార్ దీనికి. మన కరెంట్ బిల్లు చూస్తే కనుక కాంట్రాక్టెడ్ లోడ్ అనేది ఒకటి వాళ్ళకు లైన్ ఉంటుంది, దాంట్లో చూస్తే కనుక మనకు 2 కిలోవాట్ గానీ 3 కిలోవాట్ గానీ వాళ్ళు దీని మీద లోడ్ పడుతుందన్నలోకి మాత్రమే ఇది అనువైనటువంటి అవకాశం అనేది నేను అనుకుంటున్నా. సో ఆ 3 కిలోవాట్ లోడ్ పడ్డోళ్ళకి మాత్రమే ఇది పెట్టుకుంటే ఇటు మనం సబ్సిడీ వస్తుంది, ప్లస్ మనకు కరెంట్ బిల్లు కూడా తగ్గించుకున్న వాళ్ళం అవుతాం.
1: ఇందులో ఎటువంటి పరికరాలు వినియోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
0: సౌర పలకలు ప్యానెల్స్ అని అంటాం మనం, అది ఆ ప్యానెల్స్ ఒకటి పైన రూఫ్ టాప్ మీద బిగించుతామండి. దాని నుంచి మనకు ఏసీడిసి వైర్స్ వస్తాయి. ఏసీడిసి వైర్స్ నుంచి వచ్చేసి మనకు ఇన్వర్టర్ ఉంటుంది. ఇన్వర్టర్ నుంచి మళ్ళీ మనకు మీటర్ కు అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి మీటర్ కు మనం కనెక్ట్ చేసేస్తాము. ఇదంతా టోటల్ అంతా వచ్చేసి మన గవర్నమెంట్ TSNPDCL నుంచి కానీ అప్రూవల్ తీసుకుంటాం తప్పనిసరి. ఇది కన్వర్టర్, ఇన్వర్టర్ అండ్ బ్యాటరీస్ అంటే బ్యాకప్ కావాలనుకుంటే బ్యాకప్ తీసుకుంటాము, ప్లస్ దీనికి ఏసీడిసి మీటర్స్ వస్తాయి సార్. ఇవి వీటికి ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ.
1: లబ్ధిదారులు దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అదే విధంగా విద్యుత్ విభాగంతో ఏ విధంగా అనుమతి పొందాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
0: ఇది పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనలో ఒక పోర్టల్ ఉంటుంది సార్. అది ఆ పోర్టల్లో మనం ఓపెన్ చేసేస్తే మనకు దాంట్లో అన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీకు మీటర్ రీడింగ్ ఒకటి అడుగుతాడు, మీటర్ రీడింగ్ మనం అప్లై చేయాల్సి వస్తుంది. మనకు యూనిక్ ఐడి ఉంటుంది మనది, ఆ ఐడి కొట్టేస్తే మన కాంట్రాక్ట్ లోడ్ ఎంత ఉంది, యావరేజ్ లోడ్ తీసుకుంటుంది అన్నట్టు మన ఇయర్లీ ఇయర్ మొత్తం లోడ్ తీసేసుకొని వీళ్ళకు ఇంత అవసరం పడుతుంది, ఇది 2 కిలోవాట్ సరిపోతుంది, 3 కిలోవాట్ సరిపోతుంది, 5 కిలోవాట్ అవసరం పడుతుంది అని చెప్పేసి అనేది స్కీమ్ కింద అప్లై చేయాలనుకున్నా ఆ పోర్టల్ ఓపెన్ TSNPDCL నుంచి మనకు అప్రూవల్ వస్తుంది. అంటే కస్టమర్ పేరు మీద మాత్రమే ఫీడ్ చేస్తాం మేము. ఇది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మాత్రం కస్టమర్ మొబైల్ నంబర్ కి వెళ్తుంది కాబట్టి ఏదున్నా కూడా అంటే రేపు స్కీమ్ వర్తింప చేసినా వర్తింప చేయట్లేదు దీనికి కస్టమర్ కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు NPDCL వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు అప్రూవల్ రావాలి అంటే మేము పెట్టినటువంటి బాపద్ది పర్ఫెక్ట్ ఉందా లేదా, ఇలా DCR ప్యానల్స్ అని నాన్ DCR ప్యానల్స్ ఉంటాయి సార్ దీంట్లో. DCR ప్యానల్స్ ఫీడ్ చేసినప్పుడు మాత్రమే ఇది స్కీమ్ కింద వర్తింప చేస్తుంది కాబట్టి NPDCL వాళ్ళు కూడా వాళ్ళు ఆ ఇంటిని అప్రోచ్ మీకు DCR ప్యానల్స్ పెట్టిల్లా. DCR ప్యానల్స్ మీన్స్ సార్ అంటే పర్ఫెక్ట్, ఇది స్కీమ్ కింద వర్తింపజేసేటువంటి ప్యానల్స్ ఏ పెట్టిల్లా లేదని చూసిన తర్వాతనే

0: వాళ్ళు స్కీమ్ కింద వాళ్ళు ఆ సబ్సిడీ విడుదల చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి పీడీసీఎల్ వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళకు ఒక లెటర్ ఇవ్వాలి, అంటే దానికి ఇది పర్ఫెక్ట్ చేశారని చెప్పేసి గవర్నమెంట్ కు లెటర్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ దెన్ 1 మంత్ అన్న కాడ వన్ అండ్ హాఫ్ మంత్ కావచ్చు, 2 మంత్స్ కావచ్చు, మొత్తానికైతే 2 మంత్స్ తర్వాతనైనా కూడా వీళ్ళకు స్కీమ్ వాళ్ళ అకౌంట్ లో మాత్రమే జమ అయిపోతాయి. ఇవి
1: అనుమతి పొందాలంటే ఏ పత్రాలు అవసరం అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం.
0: గుర్తింపు కార్డు విషయానికి వస్తే ఆధార్ కార్డు కావాలి సార్, దీనికి మీటర్ బిల్ ఒకటి తీసుకోవాలి ఖచ్చితంగా, పాన్ కార్డు ఒకటి, బ్యాంక్ డీటెయిల్స్ ఒకటి ఇవ్వాలి. బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకు అడుగుతారంటే మన స్కీమ్ కింద మనం అప్లై చేస్తున్నాం కాబట్టి మన అకౌంట్ లో పడడం కోసం అనే మన బ్యాంక్ డీటెయిల్స్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది సార్. ఒక 2 ఫోటోస్ ఇవ్వాలి. ఇది పూర్తి స్థాయి ఆన్లైన్ లో చేసేటువంటి ప్రక్రియ కాబట్టి పోర్టల్ ఓపెన్ చేస్తే మాత్రం 100% ఆన్లైన్ లో ఉంటుంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ అంటే 2 ఫోటోస్, ఇవి ఇచ్చేసి మాత్రం మన ఫోన్ నంబర్ మీద మన పోర్టల్లో అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఇది
1: సోలార్ ప్యానెల్ల ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి కరెంటును ఇంట్లో అవసరాలకు వినియోగించుకొని మిగిలిన కరెంటును లబ్ధిదారులు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు విందాం.
0: ఒక్కొక్కరికి ఆ 300 యూనిట్లు కూడా యూజ్ చేసుకోకుండా, ఎగ్జాంపుల్ 200 యూనిట్స్ వాళ్ళు యూజ్ అయినాయి అనుకోండి, మిగతా 100 యూనిట్లు వాళ్ళకి అక్కడ పక్కకున్నాయి. ఆ పక్కకున్న వాపతి ఏం చేస్తుంది అంటే కొందరు అవగాహన రాహిత్యంతో గవర్నమెంట్ కు పంపించేస్తే మనకు అమౌంట్ వస్తుంది అని చెప్పేసి అని అంటున్నారు. అది ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు కాకుండా కొన్ని 6 నెలలకు ఒకసారి, సంవత్సరంకు ఒకసారి వాళ్ళు రేడియేషన్ తీస్తారు దాన్ని. అంటే టోటల్ గా 6 మంత్స్ బయ బ్యాకప్ తీసేసి సంవత్సరం తర్వాత ఎంతెంత మిగిలి విద్యుత్ ఉంది, మా మిగిలి యూనిట్లు ఉన్నాయి, అవి ఏం చేస్తారు, ఈ మంత్ ఆ 100 యూనిట్లు మిగిలిన తర్వాత నెక్స్ట్ మంత్ కు ఫార్వర్డ్ చేస్తారు. అవి అంటే నెక్స్ట్ మంత్ కూడా దాంట్లో యాడ్ చేస్తారు, ఎక్స్టెండ్ చేస్తారు తప్ప మనకు ఇప్పుడు డబ్బులు మనకు తిరిగి ఇవ్వరు. ఒక 6 మంత్స్ వరకు చూస్తారు, టోటల్ యావరేజ్ గా ఒక 600 యూనిట్లు 700 యూనిట్లు మనకు మిగిలింది అని అన్నప్పుడు అప్పుడు వాళ్ళు కొనుగోలు చేసేటువంటి కాస్ట్ కి మనకు మన అకౌంట్ కి మాత్రం వాళ్ళు బదిలీ చేస్తారు. ఎవ్రీ మంత్ మాత్రం దీనికి క్యాల్కులేట్ చేయరు. క్యాల్కులేట్ చేసిన బాపత్ దాన్ని మాత్రం నెక్స్ట్ మంత్ కి మాత్రం మనకు ఫార్వర్డ్ చేసేస్తారు. అంటే మనకి ఇప్పుడు జల విద్యుత్ ఉంది, ఇంధన విద్యుత్ ఉంది, ఇవి రేపు ఫ్యూచర్ లో తగ్గుముఖం పడతాయి, లేకపోతే మన పవర్ ఎక్కువ అవసరం పడుతుంది, మనకు జనరేట్ అయ్యే పవర్ తక్కువ పడుతుంది కాబట్టి ఫ్యూచర్ లో మనకు విద్యుత్ వినియోగం పెరుగుతుంది రోజు రోజుకు. రేపు ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వస్తున్నాయి, దానికి ఎలక్ట్రికల్ విద్యుత్ అవసరం పడుతుంది. అంటే ఇప్పుడు అవసరం పడేదానికంటే ఫ్యూచర్ లో ఇంకెక్కువ అవసరం పడుతుంది కాబట్టి ఈ సన్ సోలార్ సిస్టమ్ ను ఖచ్చితంగా ఉపయోగంలో తీసుకొచ్చుకుంటే కనుక మనం ఇంకా అడ్వాన్స్ ఉంటామని చెప్పేసి అని నా ఉద్దేశం. ఏ విద్యుత్ సంస్థలైనా కూడా వినియోగం పెరుగుతుంది కాబట్టి చార్జెస్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇది కామన్ గా వచ్చేసేటువంటి వాతావరణం నుంచి వచ్చేటువంటి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వచ్చేటువంటి సూర్యకిరణాలతో మనం సాధించేటువంటి ఈ విద్యుత్ ప్రొడక్షన్ ను ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొస్తే ఇంకా ముందు ముందు చాలా బెనిఫిట్ అవుతుంది తప్ప ఇది ఎప్పుడు కూడా నష్టం జరగదు అనేది మా ఉద్దేశం కాబట్టి ఖచ్చితంగా ఈ సన్ సోలార్ సిస్టమ్ కు రాస్తే అందరికి ఆమోదయోగ్యం ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను.
1: ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన కింద లబ్ధి పొందినటువంటి నర్సంపేటకు చెందినటువంటి క్రాంతి గారు ఏమంటున్నారో వారి మాటల్లో విందాం.
2: సోలార్ లైట్స్ పెట్టించుకున్నాము, సోలార్ ప్యానల్స్ బాగానే ఉన్నాయి ప్రజెంట్ అయితే. ప్రొడక్ట్ అయితే 25 ఇయర్స్ మాకు ప్యానల్స్ వారంటీ ఇచ్చారు, బట్ కేబుల్స్ అండ్ ఇన్వర్టర్ బ్యాటరీస్ వాటికి మాత్రం 7 ఇయర్స్ వారంటీ ఇచ్చారు. ప్రొడక్ట్ అయితే ఏ ప్రాబ్లం లేదు సార్. మేము 5 మంత్స్ అవుతుంది పెట్టుకుని, 2 మంత్స్ బ్యాక్ మేము సబ్సిడీ అమౌంట్ కూడా అకౌంట్ లో పడుతున్నాము. అంటే 230,000 అయింది సార్. అంటే స్ట్రక్చర్ ని బేస్ చేసుకుని కాస్ట్ పడుతుంది అన్నారు. మాకు మా బిల్డింగ్ అటు ఇటు పక్కన సోలార్ ప్యానల్స్ మేము నీడ పడడానికి అవకాశం లేదని చెప్పేసి కాస్ట్ కొద్ది తక్కువ పడుతుంది అని చెప్పేసి చెప్తున్నాను. 2,30,000 వరకు అయింది, 80,000 సబ్సిడీ పడింది నా అకౌంట్ లో. డైలీ 10-15 యూనిట్స్ వరకు జనరేట్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు. మాకైతే ఇప్పటి వరకు అయితే పవర్ తో ఇబ్బంది అడగ పెట్టుకున్నప్పటి నుండి కూడా 3 kV మేము పెట్టించుకున్నాము. అంటే మాకు వచ్చేసి వాళ్ళు నెలకి ఈజీగా 3 యూనిట్ల వరకు జనరేట్ అయితే సార్ ఈజీగా. మీకు వెదర్ ఏ విధంగా ఉన్నా కూడా ఇట్లా నార్మల్ వెదర్ లో ఉన్నా కూడా 300 యూనిట్ల వరకు అయితే జనరేట్ అవుతాయి అని చెప్పేసి చెప్పారు. పెట్టి ఇప్పటికి 5 మంత్స్ 6 మంత్స్ అవుతుంది, ఇప్పటివరకు అయితే ఏ ప్రాబ్లం రాలేదు, బాగానే ఉంది. అంతకుముందుకు మాకు 2,000-2,500 వచ్చే కరెంట్ బిల్లు, ఇది పెట్టాక జస్ట్ మినిమం బిల్లు వస్తుంది. కాకపోతే ఇప్పటివరకు అయితే దానివల్ల మాకు ఏ ఇబ్బంది లేదు, కరెంట్ బిల్లు పూర్తిగా 0. ఇప్పుడు మాకు స్కీమ్ కింద అని చెప్పేసి స్కీమ్ అప్లై చేశారు సార్. మాకు స్కీమ్ లో సబ్సిడీ అమౌంట్ వచ్చేసింది మాకు ఇంటి పర్పస్ కాబట్టి. ఇప్పుడు పవర్ ప్లస్ చేసిన ఎవరికి కరెంట్ పోయినా మాకు సంబంధం లేదు. మాకైతే 24 అవర్స్ పవర్ ఉంటుంది. 4 రూమ్లను ఇంటర్నెట్ వెనక సైజ్ రాస్తాం. మాకు 5-6 లైట్లు ఉన్నాయి, 4 ఫ్యాన్లు ఉన్నాయి, టీవీ ఉన్నాయి. ఇట్లా ఇంట్లో అది రెగ్యులర్ యూజ్ చేయొచ్చు. అంటే వాళ్ళు వీళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీకి వస్తారని చెప్పేసి చెప్పారు సార్. చెప్పినాక ఒకసారి వచ్చి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మొత్తం చెక్ చేసుకున్నారు. సరే అయితే కేబుల్స్ అయితే అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే పడతాయని చెప్పి వచ్చి వాళ్ళు చెక్ చేసుకుని వెళ్ళింది సార్. వెళ్ళిన తర్వాతనే పడింది అమౌంట్ కూడా, సబ్సిడీ అమౌంట్ కూడా చాలా బాగుంది సార్. ఇది పెట్టుకోవడం వల్ల మనకైతే పవర్ పోతుంది అన్న బాధ అనేది ఇంతవరకు లేదు. అది పెట్టుకున్న తర్వాత 24 hours పవర్ ఉంది మనం. ఎందుకంటే ఒక్క మాటలో చెప్పాలన్నా మాకు మామూలుగా డైలీ కరెంట్ కూడా ఎక్కువ కరెంట్ బిల్ వచ్చే వాళ్ళు అది ఇంకా చాలా అంటే చాలా సేఫ్ లో పడిపోతారు. ఎట్లా అంటే ఒక వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ ఒక 10,000 కరెంట్ బిల్ వచ్చే వాళ్ళని అనుకోండి, ఏమైతుంది అంటే వాళ్ళకి ఒక 10,000 అన్నప్పుడు వీళ్ళు ఒక్కసారి పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయినా కూడా ఈఎంఐ పద్ధతి ఇస్తామన్నారు సార్ వాళ్ళు. ఈఎంఐ పెట్టుకుంటే ఏమైతే మనకు ఒక 1-2 years లో మనకి ఈఎంఐ మొత్తం కంప్లీట్ అయిపోతుంది, మిగతా 25 years వరకు మాకు చేసే కదా. అట్లా కూడా చాలా బాగా అనిపించే మేము పెట్టించుకున్నాం.
1: ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సూర్యాఘర్ యోజన పథకాన్ని ప్రతి ఒక్కరూ అవగాహన పొంది వినియోగిస్తారని ఆశిద్దాం.
3: మీరింతవరకు ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం గురించి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:58:42.
5: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901-08445 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901-08445 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.

0: అభిరుచి మీరు కోరిన పాటలతో అలరించే సంపుటి ఇది మీ హలో అభిరుచి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8 గంటలు. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న హలో అభిరుచి కార్యక్రమంలో ముందుగా మన అభిమాన శ్రోతలు చాలామంది అయితే మెసేజ్లు పంపించి ఉన్నారు, వారి పేర్లేటో చూద్దాం. హలో అభిరుచి సింహపురి ఎఫ్ఎం కేంద్రానికి నమస్కారం, గుడ్ ఈవినింగ్ మేడం గారు అంటున్నారు. మీకు కూడా నమస్కారం, గుడ్ ఈవినింగ్ అండి. బాలకృష్ణ నటించిన సీతారామ కళ్యాణం చిత్రంలో రాళ్లల్లో ఇసుకల్లో ఈ పాట తప్పకుండా వినిపించగలరు అంటున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, అమెద ఆయేష ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా గుడ్ ఈవినింగ్ అంటున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఆకాశవాణిలో నాకు ఇష్టమైన పాట అభినందన చిత్రంలో మంచు కురిసే వేళలో అనే పాట, దీనికి సంగీతం సమకూర్చిన వారు ఇళయరాజా గారు, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి. కోరుతున్న శ్రోతలు లొల్లా శంకర్ గారు, నాగజ్యోతి, విష్ణుతేజ, వైష్ణవి థ్యాంక్ యూ అంటున్నారు మెసేజ్ పంపించినందుకు. మీకు కూడా ధన్యవాదాలండి. మా పాట వినిపించగలరు, శుభ సాయంత్రం అంటున్నారు. మీకు కూడా శుభ సాయంత్రం అండి. వాట్సాప్ అభిరుచిలో జూన్ 23 అనగా ఇవాళ ప్రముఖ గీత రచయిత మరియు సంగీత దర్శకులు అగు హంసలేఖ గారి పుట్టినరోజు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ప్రేమయుద్ధం చిత్రంలో స్వాతిముత్యపు జల్లుల్లో అనే పాటను వినిపించగలరు అంటున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రేవతి, రేష్మంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి అందరి కోసం అభినందన ఈ చిత్రం నుంచి ఈ పాట విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు కార్యక్రమంలో. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ సింహపురి ఎఫ్ఎం కేంద్రం అంటున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్ప కుమారి, మస్తానయ్య కుమారి, మౌనిక, సంపూర్ణమ్మ, వెంకటరమణమ్మ అందరి కోసం సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి గోదావరి గట్టు మీద అనే సాంగ్ని వినిపించండి ప్లీజ్ ప్లీజ్ అంటున్నారు. ఇంకా కోవు నుంచి ఇస్మాయిల్ కోరుతున్నారు, అల్లుడు గారు సినిమా నుంచి ముద్దబంతి పువ్వులో అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్నారు. ఇంకా సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారములు అంటున్నారు, మీకు కూడా నమస్కారం అండి. హలో అభిరుచిలో మా కొరకు ఉప్పిన చిత్రం నుండి నీ కళ్ళు నీలి సముద్రం అనే పాటను వినిపించగలరు అంటున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకీరాజు, హాయ్ నమస్తే గుడ్ ఈవినింగ్ హ్యాపీ ట్యూస్డే ప్రసన్నలక్ష్మి మేడం గారు అంటున్నారు, మీకు కూడా నమస్తే అండి గుడ్ ఈవినింగ్. మాకు హలో అభిరుచి కార్యక్రమంలో చిక్కడు దొరకడు సినిమా నుండి పగటిపూట చంద్రబింబం అగుపించేను ఏది ఏది అనే పాటను దయచేసి మా కోసం తప్పకుండా ప్రసారం చేయండి మేడం అంటున్నారు. సోమనాథం జనార్దనరావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ ఓబులమ్మ, లక్ష్మయ్య బండారు సుబ్బారావు, తిరుపతమ్మ నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్ మరియు తాటిపత్తి గ్రామ చేనేత కార్మికుల అందరి కోసం కూడా ప్రసారం చేయండి మేడం అంటున్నారు. ప్రసన్నలక్ష్మి మేడం గారి కోసం కూడా అట నమస్తే అంటున్నారు, మీకు కూడా నమస్తే అండి. అబ్బబ్బా అబ్బాయి ఎంత ముద్దుగున్నాడే అనే పాటను, ఆకాశం అంత ఎత్తు ఉన్నాడే అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ మై డియర్ నెల్లూరు సింహపురి ఎఫ్ఎం ఆర్జే గారికి నమస్కారాలతో నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెంపూలయ్య. ఈరోజు నేను అడుగుతున్న పాట, నాకు నచ్చిన పాట సరిలేరు నీకెవరు మూవీలో నుంచి మహేష్ బాబు, రష్మిక, మంతన్న నటించిన మూవీలో పాట. ఈ పాటను వినిపించండి అంటున్నారు పాలెంపూలయ్య గారు. అందరికోసం హంసలేఖ గారు సంగీతం సమకూర్చిన పాట విందామా?

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హలో అభిరుచి. వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు కార్యక్రమంలో ఆకాశవాణి వారికి నమస్కారం అంటున్నారు. మీకు కూడా నమస్కారం అండి. మాకు, మా కుటుంబ సభ్యులకు, మా గ్రామ ప్రజలందరికీ, మా తోటి మిత్రులందరికీ, రేడియో శబ్దమిత్రులందరికీ పేరు పేరున దయచేసి ఏదైనా స్నేహానికి సంబంధించిన పాటను కానీ, మీకు నచ్చిన పాటను కానీ వినిపించగలరని మనవి కోరుతున్న వారు జర్రిపోతుల బుచ్చయ్య, హనుమకొండ జిల్లా కాశీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి. జమిని నడక చూస్తే అనే పాటను జమిని చిత్రం నుంచి కోరుతున్నారు. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయ్, ఎదోజే, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డూబాబా, ముసాపేట నరేష్ గ్రామ ప్రజలందరి కోసమట. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఎముడి మొగుడు చిత్రం నుంచి వానచల్లు సాంగ్ వినిపించగలరు అంటున్నారు. అనంతపురం జిల్లా కోడిమి గ్రామం నుండి అఖిల్, అరుణ, సద్దానప్ప ఏమందరూ వాన రావాలనే వానచల్లు అనే పాట కోరుతున్నారు. మీ వైపు ఏమైనా వానలు బాగా కురుస్తున్నాయా? ఓకే. గబ్బర్ సింగ్ పాట దిల్సే దిల్సే అనే పాటను కోరుతున్నారు. ఎద్దు మైలారం నుండి డి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ అందరి కోసం సరిలేరు నీకెవ్వరు చిత్రం నుంచి పాట విందామా? వీరు కోరుతున్న వారు ప్లీజ్ ప్లే సరిలేరు నీకెవ్వరు చిత్రం నుంచి పాటను కోరుతున్నారు. ఐటీఐ జంక్షన్ నుంచి ప్రతాప్ గారు

ప్లీజ్ ప్లే క్షణక్షణం మూవీ చిత్రంలో నుంచి జమ్ జాముత్రి అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి. అలాగే గుడ్ ఈవినింగ్ మేడం, నమస్తే అంటున్నారు. మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. జానీ చిత్రం నుంచి రమణ గోగుల స్వరకల్పనలో, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి రచనలో ఏ చోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా అనే పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు షేక్ అబ్దుల్ ఆలీ, నిగార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీధర్. ఇంకా గుడ్ ఈవినింగ్ అంటున్నారు శివపురి. వాట్సాప్ మెసేజ్ ఎనీ సాంగ్ అంటున్నారు. పుట్టపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్, ప్లీజ్ మా పేర్లు చదవండి, నమస్తే అంటున్నారు. మీకు కూడా నమస్తే అండి. గుడ్ ఈవినింగ్, నమస్తే. గీత చిత్రం నుంచి పూచే పూలలోన, వీచే గాలిలోన, నీ రూపమే అనే సాంగ్ను వేయండి మేడం అంటున్నారు హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుండి మౌనిక, బాలు, వినయ్ కుమార్. థ్యాంక్ యూ ప్రసన్నలక్ష్మి మేడం గారు అంటున్నారు జనార్దన్, సోమనాథం జనార్దన్ రావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసన్నలక్ష్మి మేడం గారు అంటున్నారు పాలెం పోలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి. అలాగే చాలా చాలా ధన్యవాదాలు అంటున్నారు ఎవరు, పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్త. అందరి కోసం ఇప్పుడు క్షణక్షణం చిత్రం నుంచి ఈ పాట.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు ఇంతవరకు హలో అభిరుచిలో పాటలు విన్నారు. మెసేజ్ చేసిన అందరికీ ధన్యవాదాలు. సమయం 8:30 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రెండవ విడత పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రదానం చేశారు. పౌరులే కేంద్ర బిందువుగా సివిల్ సర్వెంట్ల పాలన సాగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. దేశవ్యాప్తంగా సుమారు 74 లక్షల మంది రైతులకు నాఫెడ్ పోర్టల్ సహాయం అందిస్తోందని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. నైరుతి ఋతుపవనాలు దేశంలో చురుగ్గా కదులుతున్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. వార్తల వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రెండవ విడత పద్మ అవార్డుల ప్రదానోత్సవం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగింది. ప్రముఖ మలయాళ పాత్రికేయుడు పి నారాయణన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కెటి థామస్ పద్మవిభూషణ్ అందుకోగా, సినీ రంగ ప్రముఖులు మమ్ముట్టి, అల్కా యాగ్నిక్తో పాటు ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ పురస్కారాలను అందుకున్న వారిలో సినీ నటులు మాగంటి మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్లు ఉన్నారు. అలాగే వీరితో పాటు సినీ నటుడు మాధవన్, క్రికెటర్ రోహిత్ శర్మ, పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ పురస్కారాలను అందుకున్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులను ప్రకటించింది. వీటిలో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ పురస్కారాలను ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ప్రకటించిన పురస్కారాల్లో తొలి విడతగా 66 మందికి ఇటీవల అందచేయగా, మిగిలిన వారికి ఈరోజు ప్రదానం చేశారు. నాగరిక్ దేవోభవ స్ఫూర్తితో అధికారులు పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో సహాయ కార్యదర్శులుగా పనిచేస్తున్న 2024 బ్యాచ్కు చెందిన 183 మంది ఐఏఎస్ శిక్షణార్థులతో ప్రధాని న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువ సివిల్ సర్వెంట్లు కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. దేశ నిర్మాణంలో బలమైన లక్ష్య సాధన, నూతన ఆవిష్కరణలు, పౌర కేంద్రీకృత పాలనపై దృష్టి సారిస్తూ అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వంలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఇంకా 10 భారత జెండా కలిగిన నౌకలు ఉన్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. న్యూఢిల్లీలో ఈ మధ్యాహ్నం జరిగిన పాత్రికేయుల సమావేశంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆ వివరాలను వెల్లడించారు. అమెరికా, ఇరాన్ మధ్య జూన్ 17 అవగాహన ఒప్పందం కుదిరిన తరువాత ఇప్పటి వరకు 11 భారతదేశానికి వచ్చే నౌకలు హార్మోస్ జలసంధి ద్వారా ప్రయాణించాయని తెలిపారు. వీటిలో 3 భారత జెండా కలిగిన ముడి చమురు రవాణా నౌకలు ఉన్నాయని, ఒక్కో నౌకలో 285,000 మెట్రిక్ టన్నులకు పైగా ముడి చమురు ఉన్నట్టు తెలిపారు. అదనంగా ఒక విదేశీ జెండా కలిగిన ఎల్పీజీ రవాణా నౌక, ఒక విదేశీ జెండా కలిగిన ముడి చమురు నౌక, ఎరువుల సరుకును తీసుకెళ్తున్న మరో 6 విదేశీ జెండా కలిగిన బల్క్ క్యారియర్లు ఉన్నాయని వివరించారు. మిగిలిన భారత జెండా కలిగిన నౌకలు కూడా త్వరలోనే హార్మోస్ జలసంధిని దాటుతాయని తెలిపారు. అదేవిధంగా ఖతార్లో ఇటీవల జరిగిన పేలుడు ఘటనపై రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ,
1: very unfortunate deaths of 12 Indian nationals. Several others also died of other nationalities, but we lost 12 of our nationals in the tragedy in Ras Laffan gas field where an explosion happened. Several other people have also been injured. I am told that some 66 people are injured across nationalities. We don't know exactly how many of them are Indian nationals, but all those people who are injured are safe. We are talking to the local authorities for the identification of the mortal remains as also for the transportation of mortal remains to India.
0: భారతదేశ వాణిజ్యం గత త్రైమాసికంలో 5.4% వృద్ధి సాధించిందని నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ అశోక్ కుమార్ లాహిరి తెలిపారు. న్యూఢిల్లీలో ట్రేడ్ వాచ్ త్రైమాసిక నివేదిక తాజా ఎడిషన్ను విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. గత త్రైమాసికంలో భారత ఎగుమతులు 1.84 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయని లాహిరి తెలిపారు. అదే సమయంలో దిగుమతులు 6.5% వృద్ధి చెందినట్టు పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్యంలో భారత్ పాత్రను విశ్లేషిస్తూ ఈ నివేదికను రూపొందించామని, ముఖ్యంగా ఔషధ రంగ వాణిజ్యంపై ప్రధానంగా దృష్టి సారించినట్టు ఆయన తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నాఫెడ్ కొత్త వేలం పోర్టల్ నాఫెక్స్.ఇన్ ను కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రారంభించారు. అనంతరం అమిత్ షా ప్రసంగిస్తూ, ఈ డిజిటల్ వేదిక ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, పారదర్శక వేలం ప్రక్రియలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నాఫెడ్ దేశవ్యాప్తంగా సుమారు 74 లక్షల మంది రైతులకు సహాయం అందిస్తోందని అమిత్ షా తెలియజేస్తూ,
2: నాఫెడ్ నే కిసాన్ పరివారో కో ఉచ్చ శిక్షా కే లియే ఔర్ అప్నే కెరియర్ కే లియే అప్నే మునాఫే కా 1% ఛాత్రవృత్తి కే లియే దేనా కా నిర్ణయ కియా హై. ముజే విశ్వాస్ హై కి యే వ్యవస్థా సే కిసానో కే బచ్చో కో అప్నే ఉచ్చ కెరియర్ గఢనే మే జిత్ని భీ దిక్కతే ఆతీ హై వో దిక్కతో కే సమాధాన్ కే లియే బహుత్ బడా ఫాయిదా హోగా.
0: అంతకుముందు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా అమిత్ షా ఆయనకు నివాళులు అర్పించారు. దేశ ఐక్యత, సమగ్రత పరిరక్షణలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కీలక పాత్ర పోషించిన గొప్ప నాయకుల్లో ఒకరిని కొనియాడారు. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ కవరతీలు ఈరోజు వియత్నాం చేరుకున్నాయి. స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ ఉదయగిరి, యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ కార్వెట్ ఐఎన్ఎస్ కవరతి ఆపరేషనల్ డిప్లాయ్మెంట్ లో భాగంగా వియత్నాంలోని నియారాంగ్ పోర్టుకు చేరుకున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత నౌకలకు వియత్నాం పీపుల్స్ నేవీ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ స్వాగత కార్యక్రమం ఇరు దేశాల నౌకాదళాల మధ్య ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని, పెరుగుతున్న సముద్ర భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. గత మే నెలలో భారత్ వియత్నాం ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేరుకున్న తరువాత వియత్నాంలో భారత నౌకాదళం చేపడుతున్న తొలి ప్రధాన స్థాయి సముద్ర ఉనికి ఇదేనని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోకి ప్రవేశించి వేగంగా విస్తరిస్తున్నాయని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అనుకూల వాతావరణ పరిస్థితుల వల్ల రుతుపవనాలు చురుగ్గా ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్తో పాటు మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని వెల్లడించారు. రుతుపవనాల ప్రభావంతో రానున్న వారం రోజుల పాటు పశ్చిమ తీరం వెంబడి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ శాస్త్రవేత్త సుప్రీత్ కుమార్ వెల్లడిస్తూ,
3: heavy to very heavy rainfall 7 to 20 cm likely along the west coast for northeast india and some himalayan west bengal and sikkim during the week. Today there is also possibility of extremely heavy rainfall at one or two places over konkan and goa coast. Heat wave conditions likely over east uttar pradesh during next 4-5 days and over vidarbha, southeast madhya pradesh and bihar during next 2-3 days.
0: America iran madhya kudrina avagahana oppandam prapanchavyaptanga indana bhadratanu marinta balopetam chestundani jatiya bhadrata salahadaru ajit doval perkonnaru. Hormuz jalasandhi

0: తిరిగి తెరవడాన్ని భారత్ స్వాగతిస్తోందని తెలిపారు. దీనివల్ల సరఫరా వ్యవస్థలోని అడ్డంకులు తొలగిపోతాయని, ఎరువులు రసాయనాలు వంటి కీలక వస్తువుల కొరతను పరిష్కరించేందుకు ఇది సహాయపడుతుందని తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో అజిత్ దోవల్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఉద్భవిస్తున్న భద్రతా సవాళ్లు, సాంప్రదాయేతర ముప్పులు దేశ సరిహద్దులను దాటి విస్తరిస్తున్నాయన్నారు. ప్రపంచ భద్రతా పరిస్థితుల్లో వస్తున్న మార్పులను ఎదుర్కొనేందుకు దేశాలు పరస్పర సహకారం, సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1780 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2వ విడత పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రదానం చేశారు. పౌరులే కేంద్ర బిందువుగా సివిల్ సర్వెంట్లు పాలన సాగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. దేశవ్యాప్తంగా సుమారు 74 లక్షల మంది రైతులకు నాఫెడ్ పోర్టల్ సహాయం అందిస్తోందని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. నైరుతి ఋతుపవనాలు దేశంలో చురుగ్గా కదులుతున్నాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. దేశభక్తి గీతం వింటారు.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఆశా భోస్లే మహమ్మద్ రఫీ పాడిన యాదోన్ కి బారాత్ చిత్రం నుంచి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. భవానీ మహిమ. ధూళిపాళ శివరామకృష్ణ శర్మ గారిచే హరికథాగానం వింటారు.

సద్గురువులకు శ్రోతలకు సభక్తిగా ప్రణామాలు. శరన్నవరాత్రి మహోత్సవాలకై సర్వాలంకార శోభితురాలైన శ్రీమాత దివ్య చరణాల చరణారవిందాలకు ప్రణామశతాలు.

అర్హులే. నిరక్షరకు క్షి అయిన గుహుడు, బోయవనిత శబరి, పక్షియగు జటాయువు, నిరుపేదయగు కుచేరుడు భగవదనుగ్రహం పొందారు కదా. ఆవగింజంత భక్తి విశ్వాసం ఉంటే చాలు, విశాలాక్షి అనుగ్రహం కలిగినట్లే. అమ్మా, నీ చల్లని చూపుల నాపై ప్రసరింపనిమ్ము అనుటకై భవానీ నీవు అన్నంత మాత్రాన ప్రసన్న వదనంతో శ్రీ నీ సాయుధ్య పదవిని ఇత్తు అని ఆర్యశంకరులు సౌందర్యలహరిలో ఇలా అన్నారు. భవానీ త్వం దాసేమయి వితరదృష్టి

శశినిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదా అఖండ భగవద్ విశ్వాసయుగు దుర్గాదాసును పామరుడని విడువక పేదయైనా పదుగురకు భోజనం అందించాలన్న ఉమాపద భట్టుపై కృపావృష్టి కురిపించిన అమ్మదయ అమ్మదయ అపారం. పండితుని పామరుని రెండు చేతుల ఆప్యాయతతో అనుగ్రహించింది జగదంబ. ఇక కథను అవధరించండి.

పరమ పవిత్రమైన ఉత్తర భారతదేశంలో చిన్న పల్లెటూరు తారిజీపురం. శాంతికి నిలయమైన ఆ గ్రామంలో హరిచరణుడు అన్న నిరుపేద గృహస్థులు ఒకడున్నాడు. గాజులమ్ముకుంటూ జీవనయాత్ర సాగించేవాడు హరిచరణ్. మధుర జలాలనందించే నదీ నదాలను, అమృత ఫలాలను అందించే వృక్షరాజాలను, కోరకయే వర్షించే మేఘాలను, జీవరాశికి ఆరోగ్యాన్ని ఆనందాన్ని పంచే సూర్యచంద్రులను చూచి భగవంతుడు ఎంత దయామయుడు కాకపోతే ప్రాణికోటి మనుగడకు ఇవన్నీ సమకూర్చాడు అని తలచేవాడు. మంచి మనసున్న అతడు ప్రభాతంలో భగవంతుని తలుచుకొని గాజుల మలారం భుజాన వేసుకొని ఇలా పాడుకుంటూ గ్రామం తిరిగేవాడు.

గాజులు. అలా గానం చేస్తూ వాడవాడలా తిరిగి అతని సుకృతం పండెనా అన్నట్లు కోరకయే శ్రావణ మేఘం వర్షించేలాగున పరాశక్తిని ప్రస్తుతించే ఒక పరమ భాగవతుడు ప్రత్యక్షమైనాడు. హరిచరణుని సన్నిధిలో ప్రత్యక్షమై ఇలా భగవంతుణ్ణి స్మరింపసాగాడు. మలగన్నమ్మ.

అప్రయత్నంగా భాగవత దర్శనం హరిచరణునకు సిద్ధించింది. కరుణారస ముప్పంగా హరిని ఆశీర్వదించి, ఓ గాజులబ్బి, సకల పాపాల హరించి సకల శుభాలనందించే శ్రీ భువనేశ్వరి దివ్యనామం నీకు అనుగ్రహిస్తాను. నిరంతరం నామం జపించు, దుర్గతులు తొలగి సద్గతులు కలుగుతాయి.

నీవే పని చేస్తున్నా జగజ్జనని స్మరణ మానరాదు, గురువాక్కునందు విశ్వాసం సడలరాదు. సమస్త సన్మంగళదాయిని అగు ఆ జగదీశ్వరుని, జగదీశ్వరుని నిరంతరం జపించు, ఆవిడ అనుగ్రహిస్తుంది అని ఆశీర్వదించి వెళ్ళాడు ఆ భాగవతాగ్రని.

అని భగవతిని స్మరిస్తూ సాగిపోసాగినాడు దుర్గాదాసు. అతని హృదయమనే ముచ్చపు చిప్పలో స్వాతి చినుకు అనే నామబిందువు చిలకరించి వెళ్ళాడు సద్గురువు. ఎండ ఎనక వాన ఎనక కాలినడకన గాజులమ్ముకుంటూ అమ్మనామ స్మరణ అహర్హం చేయసాగాడు గాజులబ్బి.

ముదమారగరేబెళ్ళు ఏ సిలువుల నేని ఏ సిలువుల గాని తన్ను దరియేర్చడు నన్న గురూపదేశపు పలుకుల విశ్వ

గాజులమ్మే హరికి ఈ వెర్రి ఏమి అని కొందరు. గాజులు గాజులని కేక వేస్తూ దుర్గా దుర్గా అని పొరిగెక్కలేమిటి అని మరికొందరు. ఎవరి పిచ్చి వారికి ఆనందం, ఇదొక రకమైన పిచ్చి అని మరికొందరు భావన చేయి సాగినారు. పల్లె ప్రజలంతా ఇతని తీరు చూచి హరిచరణ్ అని కాక దుర్గాదాసు అని పిలువసాగారు. మంచి అలవాటు మనిషిని మానవోత్తమునిగా, చెడు అలవాటు మనిషిని బానిసగా మృగంగా మారుస్తుందని కదా మహనీయుల వాక్కు.

మా మహనీయులంతా మామూలు జనం దృష్టిలో పిచ్చివాళ్లే సుమా. మెత్తని వాణ్ణి చూస్తే మొత్త బుద్ధి అవుతుందని పరధ్యానంగా పయనించే దుర్గాదాసు చుట్టూ అల్లరి పిల్లలు చేరి, ఓ దుర్గాదాసు, అమ్మ నీ వెనకే నక్కి నక్కి మెల్లగా వస్తుందయ్యో, ఒక్కసారి వెనక్కు తిరిగి చూడు అనేవారు. పిల్లలు అబద్ధాలాడరు. బాలవాక్కు బ్రహ్మవక్కారంటారు కదా, అమ్మ నిజంగా తన వెనక వస్తున్నదేమోనని వెనుతిరిగి చూచేవాడు దుర్గాదాసు. చప్పట్లు కొట్టి దుమ్ము చల్లి దుర్గాదాసు వెర్రివాడో అంటూ వెళ్ళిపోయేవారు అల్లరి పిల్లలు. అమ్మ దర్శనం ఈ దరిద్రునకు కలుగునా అని నిర్వేదంతో మౌనంగా వెళ్ళిపోయేవాడు పాపం దాసు. సాధనాబలంతో నిద్రలో సైతం నగరాజసుతనే స్మరించే స్థాయికి ఎదిగాడు అతడు. అది ఒక మిట్ట మధ్యాహ్న సమయం. పిట్ట సైతం తిరుగాడని ఆ నట్ట నడి ఎండన పొట్టకూటికై పట్టుదలతో వడివడిగా ఒక చెరువుగట్టుపై నడక సాగించాడు దుర్గాదాసు.

అడుగులు వేస్తూ అమ్మనే స్మరిస్తున్న దుర్గాదాసు వెనుక ఎవరో వస్తున్న సవడి. వెనుక నుండి గల్లు గల్లని అందెల చప్పుడు లయబద్ధంగా మ్రోగుతోంది. గాజులబ్బి ఆగు అన్న పిలుపు. ఒక్కసారి దుర్గాదాసు ఒళ్ళు జల్లోమన్నది. ఎవరది? పుట్ట పురుగులేని చెరువు గట్టున నన్నెవరు పిలుస్తారులే, అదంతా నా భ్రమ అని భావించి నడక సాగించాడు దుర్గాదాసు. అబ్బి నీకేమన్నా చెవుడా? గాజులు కావాలయ్యా నాకు అన్న కోమలి కంఠం విని విరుదిరిగాడు. మధురము కంఠరావము సుమంగళ సుందర సుప్రకాశ సన్నిధి అన్న ఒప్పు రూపము పునీత ప్రసన్న ముఖంబు విస్మయాంబుధిమును గంగజేసడి అపూర్వ మహత్తర శక్తి మంగళోదధియన వెల్గునా మహిళ దర్శన భాగ్యమున అతడు. మూర్తి భవించిన సర్వమంగళవలే సర్వాలంకార శోభితయ్యై దివ్య తేజస్సుతో కదలి వచ్చే కనకదుర్గలా గోచరించిన ఆయమ్మ కమనీయ రూపాన్ని దర్శించి విచరితుడయ్యాడు దుర్గాదాస్. ఇదిగో అబ్బి, ఏమిటా వెర్రి మొర్రి చూపులు? నాకు గాజులు కావాలి, వేస్తావా లేదా?

అలాగే తల్లి, అలాగే తల్లి అంటూ దుర్గాదాసు ఆ సమీపంలోని చల్లని చెట్టు నీడన కంబడిపరచి మలారందించి ఎదురుగా కుదురుగా కూర్చున్న కన్యకామణికి గాజులు వేసి సిద్ధపడ్డాడు. తనను తాను మరచిపోతున్నాడు.

నాటి పసిబాలుల వాక్కులు నేడు యథార్థం కానున్నాయా? అరుణారుణ కాంతులు విరజిమ్మేయి కాంతామణి కరకమలాలు కనకదుర్గమ్మ కోమల హస్తాలను తలుపుకు తెస్తున్నాయి అని ఉన్మత్తుడై ఆ తల్లి చేతులను కన్నులకో అద్దుకుని కన్నతల్లి కాచ్యాయని కనకదుర్గా అని సజలనయనాలతో శ్రీమాతను స్మరిస్తూ ఆ అమ్మ చేతులకు గాజులు వేయసాగాడు దుర్గాదాస్. బాబు, వెర్రివాడిలా ఉన్నావే, ఏమిటి నీలో నీవు గొణుక్కుంటున్నావు? దుర్గా దుర్గా అనంత మాత్రాన నీ దరిద్రం తీరేనా, నీ కష్టాలు తొలగేనా?

నాలుక పుండు పడేలా నామస్మరణం వలన ఏం ప్రయోజనమయ్యా? ఓ గాజులబ్బి, ఈ వ్యర్థ ప్రయత్నం మాను. అర్ధ సంపాదనకై ప్రయత్నించు. నేనేదో స్వార్థంతో చెబుతున్నానని అపార్థం చేసుకోకు. కాస్త లౌక్యం ఉండాలయ్యా బ్రతకాలంటే అన్నది అమ్మ దయగనగనే.

ఫలితం ఆశించి నేను జగన్మాతను స్మరించడం లేదు జననీ. అది కేవలం గురువాజ్ఞపై నా విశ్వాసం సుమా అని మంచి మంచి గాజులు ఆ మాన్ని చేతులకు అలంకరించి గాజుల మూట సర్దసాగాడు దుర్గాదాస్. గాజులబ్బి, ఎంత మంచి గాజులు వేసావయ్యా, ఉండు పైసలిస్తా అంటూ పైసలకై వెతకింది. ఎంత వెతికినా ఉంటేగా కంగారు నటిస్తూ, అబ్బి డబ్బుల డబ్బి మరచి వచ్చేనయ్యా, అయ్యయ్యో ఇప్పుడెలా, నీవా నిరుపేదవు, కాసులా చేతలేవు, గాజులా అతి విలువైనవి, ఏం చేయను, పోనీ ఒక పని చేయి, నీ గాజులు తిరిగి నీవు తీసుకో అంటూ చేతులు ముందుకు చాపింది ఆయమ్మ. పోనీ నేను తీసి ఇవ్వనా అని గాజులు తీయబోయింది ఆ తల్లి. ఆ తల్లి మాటలకు నొచ్చుకుంటూ, అమ్మా నిరుపేదనే కావచ్చును కానీ మానాభిమానాలు కలవాడినే అమ్మా, కాసులకై కకుర్తి పడేవాడిని కాదమ్మా నేను.

स्त्रियः समस्ताश्चतवैव भेदाः, स्त्रियः समस्ताश्चतवैव भेदाः అన్న ఆర్యశంకరుల సూక్తి అతని నాలుకపై నర్తించి కాబోలు. అమ్మా, స్త్రీలందరూ శ్రీమాతకు ప్రతిరూపాలే, పైసరులేవన్న పరితాపం మాను, భగవతి కృప నాకున్న చాలును, సెలవు అని లేచి నిలిచాడు. అబ్బి ఆగు, నీవు వెళ్ళేది ఆ కనపడే ఊరేగా, ఆ ఊరా ఉమాపద భట్టుగారని మా నాన్నగారులున్నారులే, మా నాన్నగారున్నారులే, పైసలు మా నాన్నగారిని అడిగి పుచ్చుకో. అసలు నాకసలే ఆడపిల్లలు లేరయ్యా అంటాడేమో, ఆయన మాటలు నమ్మకు. కాదంటే పూజామందిరంలో మహేశ్వరి విగ్రహం చెంత, కుంకుమ భరిణిలో అర్ధరూపాయి ఉంది, తీసిమ్మన్నానని చెప్పు, వెళ్ళిరా అని కరమెత్తి దీవించి చెరువు వైపు సాగిపోయింది ఆయమ్మ. దుర్గాదాసు ఆ కనపడే గ్రామం వైపు సాగిపోయాడు. ఆ ఉమాపదుడెవరో, అతని చరిత్ర ఏమిటో తెలుసుకుందాం.

అది ఒక కుగ్రామం. వేద విద్యా విశారదుడు శ్రీ ఉమాపద భట్టు ఆ గ్రామ నివాసి. నియమనిష్టాసాగరుడు, నియమనిష్టాగరిష్ఠుడు, శుద్ధ శ్రోత్రియుడు, శ్రీమంతుడు, నిరతాన్నదాత, శ్రీ విద్యోపాసకుడు అతడు. అతని ఇల్లాలు అన్నపూర్ణ, ఆరేండ్ల కుమారుడు శివరాముడు. కలిగినవాడైనా కాలప్రవాహంలో కరిమిరింగిన వెలగ పండుల సిరి తరిగిపోగా కటిక దరిద్రునిగా మారాడు ఉమాపదుడు. ఆస్తులు జరిగినంత మాత్రాన అలవాట్లు మారవు కదా. పట్టెడన్నం 10 మంది పేదలకు అందించాలన్న తపనను చంపుకోలేక అప్పులు చేసి ఆశయం నెరవేర్చుకోసాగాడు పాపం ఉమాపద భట్టు తన ఇల్లాలితో కూడా. అహరహములు వారి ఇంట మృగరాజవాహిని అమ్మవారి యొక్క స్మరణ కొనసాగేది నిరంతరం.

భోగి ఉండగానే భోగం నశిస్తుంది, భోగి గతించిన అతని త్యాగం భూమిపై నిలుస్తుంది అంటారు అనుభవజ్ఞులు. అతిథి సమర్చనం అన్న అతనికి ప్రీతి మెండు. శ్రీచక్రార్చన, దేవీ భాగవత పురాణ పఠనం, అనుష్ఠానం, శ్రీ ఉమాపదుల నిత్యకృత్యాలు. ఎందుకో శ్రీమాత విగ్రహం వైపు చూచిన ఉమాపదులకు శ్రీదేవి చల్లని చూపుల మహిమ తలపులలో మెదిలింది.

ಸಮಯಂ ಧನ್ಯೋ ಭವತಿ ನಚತೆ ಹಾನಿರ್ಯತ ವನೇವಾ ಹರ್ಮ್ಯೇವಾ ಸಮ

విశ్వరక్షకి వికసించిన నీలోత్తలము వంటి కనుగవతో సుదూరంగా ఉన్న దీనుడనైన నన్ను చల్లని చూపుల వీక్షింపరావా. చంద్రకిరణాలు రాజప్రసాదం పైన అరణ్యాలపైన ఒకే విధమైన కాంతిని ప్రసరిస్తున్నాయి కదా అన్న శ్రీ శంకర భగవత్పాదుల మధుర వాక్కుల మదిని తలుచుకున్నాడు పాపం జగజ్జనని. చల్లని చూపుల తననెన్నడూ వీక్షింతును అని అర్ధరాత్రి వేళ సైతం అప్రమత్తుడై ఉండేవాడు. సందేహమేహారు హృదయాకాశాన్ని కప్పివేయగా శ్రీదేవి చరణరాజీవారు శ్రీహరణాలు కాకపోతే శివదేవుడు శ్మశానవాసి ఎలా అవుతాడు అని భావించాడు ఒక పర్యాయం. తన ఇంట జ్యేష్ఠాదేవి ఇష్టపూర్తిగా తిష్టవేసిన కారణం తాను దేవదేవిని ఉపాసించిన మహిమ అనుకున్నాడు పాపం. కలసిరాని కాలంలో కనకం ముట్టినా మట్టిగా మారుతుంది అని అనుభవజ్ఞుల వాక్కు. అప్పులు దరిద్రం పోటీపడి పెరుగుసాగాయి. అయినా ఉత్తముడని తిరిగిరాదని తెలిసి ఊరివారందరూ అప్పులు పెట్టేవారు. తీర్చలేని అప్పులు చేయటం ఇష్టం లేక

తల బాధ పెట్టనేనెప్పుడు దుర్గసత్రుపయ ఏడ్గడనాగిక పెట్ట తిందు లేనప్పుడు పస్తులుందు మరునంతకు యాచన సేయ అమ్మనుందప్ప మరేరి మరేరినైన ప్రణతావని.

ఉంటే తినటం, లేకుంటే పస్సులు ఉండటం ఉత్తమం అన్న నిర్ణయానికి వచ్చాడు ఉమాపద భట్టు. జగత్తును కన్న తల్లికి బిడ్డల కష్టసుఖాలు తెలియనివా అని తలచి, అమ్మా త్రిపురవారిని చక్రరూపిణి ప్రకామ్యసిద్ధి స్వరూపిణి మహాముద్రాధారిణి శ్రీచక్రవాసిని మాంరక్ష పవ భయముడు పవే.

అమ్మలగన్నయ్యమ్మ ఆదుకొనక తనను మరచునా? ఉమాదేవి ఉపేక్ష వహించిన నా గతి ఏమి? ఇష్టదా దేవతా దర్శనం భావరూపంలోనే అవుతుందా? సర్వజీవ స్వరూపిణియగు అమ్మ లేనిదెక్కడా? ఇలా సాధకుని సందేహాలన్నీ ఒక్కసారిగా మనసులో ముసురుకున్నాయి. ఉమాపద పట్టినకు శ్రీమాతను ఇలా స్తుతింపసాగాడు.

అలా నవరత్నమాలిక స్తోత్రం అమ్మకు సమర్పించి అన్నపూర్ణ అమ్మకు నివేదనం అందించు అని అపరాహ్న వేళ ఉమాపదుడు ఇల్లాలని పిలువసాగాడు. ఆకలికి తాళదాలక ఆరేండ్ల శివరాముడు దీనవదనంతో బేలచూపుల కన్నతల్లి వైపు చూడసాగాడు. జగజ్జననికి నివేదన, నిజశితునకు పట్టెడు మెతుకులు అందించలేని తమ అశక్తత తల్లడిల్లిపోయింది అన్నపూర్ణమ్మ హృదయం. నమ్మిన వారిని జగన్మాత రక్షించును అనుటకు నిదర్శనంగా శివరాం శివరాం అని ఎవరో తలుపు కొట్టసాగారు. ఆకలి అంటూ రోదించే శివరాముడు ఏడుపు ఆపి కన్నీరు తుడుచుకొని తలుపు తీశాడు. అపరిచితుడొకడు ప్రత్యక్షమై, ఈ రెండు ఆమ్రఫలాలు అరగించు బాబు, ఆకలి తీరుతుంది అని పండించి వెళ్ళాడు. భగవతికి నివేదించక ఆరగించరాదన్న సంస్కారం అతని ఆకలిని జయించింది. అహో, నివేదన సాగింప ఫలాలను తండ్రికి అందించాడు పసివాడు. తడిసిన కన్నులతో దేవికి ఫలాలను ఆరగింపు చేసుకున్నటకు ఇచ్చి తినమన్నాడు ఉమాపదుడు. రెండు ఫలాలను ఆరగింపు చేసి కొమరునకు ఇచ్చి తినమన్నాడు ఉమాపదుడు. శ్రీమాత చరణామృత పానం చేసి మాతను స్మరింపసాగాడు. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో.

నారాయణి నమస్తుతే, నారాయణి నమస్తుతే. అమ్మకు నివేదనం అందింది అని ఆనందించాడు ఉమాపదుడు ఆనాడు. అది రెండవ నాటి విట్ట మధ్యాహ్న సమయం. ఆకలి రక్కసి క్రూర దంశలకు చిక్కాడు శివరాముడు. క్షుద్బాధకు తాళలేని స్థితిని చూసి అన్నపూర్ణ, ఉమాపదుడు అమ్మ అస్తిత్వాన్ని శంకించారు.

నీకు నా సుతులకు ఈనాడు ఉపవాసమే కదా, అశక్తుడనైన నేను నీకేమి నైవేద్యం ఇవ్వగలను అని ఖిన్నుడైనాడు ఉమాపదుడు. శివరాముడు ఆశగా వీధి వాకిలి వైపు చూడసాగాడు. అఖిలాండేశ్వరి అనుగ్రహమా అన్నట్లు బాబూ శివరామ్ అని పిలిచారెవరో. నిన్నటి వలనే ఎవరో ఆగంతకుడొచ్చి పాలచెంబు శివరాము చేత నుంచి క్షణాల్లో కనుమరుగయ్యాడు. తండ్రి ఇవిగో పాలు పరమేశ్వరుడికి నివేదనకు అన్నాడు బాల శివరాము. పాలు తండ్రికి అందించాడు. అఖండ మహిమాన్వితురాలగు, ఓ పరాశక్తి నీ దయనేమని ప్రార్థించగలనమ్మా, అంచనా వేయగలనమ్మా అని ఆర్ద్రనయనాలతో ఆవు పాలు అంబకు నివేదించి తనయుని పుచ్చుకొమ్మని ఇచ్చాడు ఉమాపదుడు.

అంటూ నాటికి శ్రీచక్రార్చన ముగించాడు. అది వారికి ఉపవాసం ప్రారంభమై మూడవ రోజు. పెట్టని రోజు పుట్టదు, పుట్టుదల ఉండదు అంటారు పెద్దలు. అన్నపూర్ణ, అన్ని చింతలు ఆ కాశీ అన్నపూర్ణేశ్వరుని స్మరిస్తే తొలగుతాయి. ఆర్యా మహాదేవి స్మరణం విపత్సాగర తరణం అనుచున్నంత వీధి వాకిటిలో ఎవరో నిలచి పిలిచారు, భిక్ష.

0: వచ్చిన సన్యాసులను స్వాగతించి ఉచితాసనమిచ్చాడు. ఉమాపదుడు తృప్తిగా భోజనం పెట్టి మంచి గృహస్థు అనిపించుకో అన్నారు ఆ కాషాయాంబరధారులు. విషణ్ణవదనంతో విశ్వేశ్వరి పాదాలకు నమస్కరించి, మాతా, ఈ ఆపద తొలగే దారి లేదా? రెండు రోజుల నుండి పస్తున్న మేము ఈ జడదారులకు ఎలా ఆతిథ్యం ఇవ్వగలము?
1: పరమేశ్వరి జన్నన్ని

0: నీ మాత కరుణించి మాకి సంకట స్థితిని తొలగించు అని దీనంగా ప్రార్థింపసాగినాడు. వేచి వేచి విసిగిపోయిన జడదారులు, అయ్యా భట్టుగారు భలేవాడివి దొరికేవయ్యా, భగవతి పరమేశ్వరి పాహిమాం అని నీవు అక్కడ పల్లవి అనుపల్లవి చరణం మిత్రం పాడుకుంటూ కూర్చుంటే ఇక్కడ మా కడుపులు మలమల మాడిపోతున్నాయి. స్తోత్రాలు వినపడుతున్నాయే కానీ పొయ్యిలో పిల్లి లేచిన జాడలేదయ్యా. మా ప్రాణాలు ఇక్కడ హరి అనకముందే మంచినీరైనా ఇప్పించు చారు. పిడుచుగట్టెను నాలుకక్కడు బిమాస తాళలేమింక తీరని దేహ దాహబాధ, మంచినీరైన ఇచ్చి మమ్మాదుకొనగా కోరుచుంటిమి మాస తీరబోద. మంచినీరైనా అందించి మర్యాద నిలుపుకోవడం మంచిదని ఉమాపదుడు మంచినీటి కుండవైపు అడుగులు వేశాడు. గోరు చుట్టుపై రోకలిపోట అన్నట్లు కిటికీ నుండి పిల్లి ఒకటి మంచినీటి కుండపై దూకింది. అదసలే ఓటికుండేమో కుండ బ్రద్దలై నీరు నేలపాలైనాయి. ఎక్కడో దూరం నుండి తెచ్చిన మంచినీరు మట్టిలో ఇంకిపోవటం చూచి మంచినీరైనా అందించలేని ఈ తుచ్చపు బ్రతుకు ఎందుకు, ఈ దుర్భర దారిద్ర్యం భరించడం నా చేత కాదు, మరణమే తనకిక శరణ్యమని ఆత్మాహుతితో ఈ బాధలు తొలగునని భావించాడు ఉమాపదుడు.
1: జలముల లేని ఈయగను జాలని నా బ్రతుకేలనింకా,
0: కొండల వల ఈ పరీక్షలట్టు డాయుచునున్నవి అమ్మ చెంత గుండెలనది వృచ్చి పాశమున ఢీకొనినే బలిదానమౌదు నా సిలుగులు తీరునన్నయును చేరద దుర్గప్రదా పదాల ప్రాపునన్. నా మరణం చూచి అయినా దరిద్ర దేవత కరుణించి నా కుటుంబాన్ని విడిచిపెడుతుందేమో అని నిర్వేదంతో పూజామందిరం చేరి అమ్మ చేతి పాశం లాగుకొని మెడకు బిగించుకోసాగాడు. ఇంతలో కర్ణపేయంగా లీలగా అమ్మ మధురనామం వినిపించసాగింది. అంత బాధలోనూ ఏదో ఉపశమనం.

కన్నతల్లి కాత్యాయన నామం విన్న ఉమాపదుని కన్నులు చమరించాయి. మరణయంత్రం కొంచెం ఆపి వినసాగాడు. భట్టుగారిల్లేనండి ఇది, పొలికేక వినిపించింది. ఓహో, చావాలన్నా ఇన్ని అడ్డంకులుంటాయి కాబోలు. ఆ పిలిచేవారి బాధలేమిటో చూద్దామని పాశం అమ్మ పాదాల ఉంచి మధ్యగదిలో సన్యాసుల శాంతింప వేడుకొని బయటకు నడిచాడు ఉమాపదుడు. అయ్యా నమస్కారం, నన్ను దుర్గాదాస్ అంటారండి. గాజులమ్మటం నా వృత్తి. ఈ ఊరు వస్తుంటే మీ అమ్మాయట గాజులు వేయించుకొని పైసలు మీరిస్తారని చెప్పిందండి. తొందరగా ఇవ్వండి, వెళ్ళిపోవాలన్నాడు దుర్గాదాసు. ఏమయ్యా దుర్గాదాసు, గాజులంటావు, కూతురంటావు, పైసలంటావు, అసలు నా కూతురే లేదయ్యా. పద పద పద అన్నాడు. అయ్యా అయ్యా, ఆగండి ఆగండి భట్టుగారు, నాకు అసలు కూతురే లేరు అని మీరు కులుకుతూ పలుకుతారని, అబద్ధాలు అందంగా అలుతారని మీ అమ్మాయి చెప్పని చెప్పిందండి. సరే, మీరు పెద్దలు, మీలో మీతో నాకేం గారండి, మీ ఇంట పూజామందిరంలో దుర్గామహాదేవి విగ్రహం చెంత, కుంకుమ భరణ అందులో అర్ధరూపాయి, అది నాకు ఇమ్మనదండి, మీ అమ్మాయి వెళ్ళి చూడండి అన్నాడు. ఆ అమ్మ అబద్ధాలాడే తల్లి కాదండోయ్ అన్నాడు పైగా. బాబు, మాటి మాటికి మా అమ్మాయి మా అమ్మాయి అంటున్నావు, ఆ అమ్మాయిని ఎక్కడ చూచావో చెప్పు అన్నాడు ఉమాపదుడు. అమ్మంటే అమ్మలా అమ్మాయే బాబు, అందాల రాశి, అచ్చం కనకదుర్గే అనుకోండి. చెరువు గట్టున వస్తుంటే వెనకాల నుంచి పిలిచి చెట్టు నీడన ఆగి గాజులు ఏరుకోరి వేయించుకున్నదండి. అందము రాశి పోషిన శుభకృతి, ప్రేమ వరందధారలంచిందెడు కండ్ల జంట, దర్శించిన మాత్ర వచింపరాని ఆనందము గొల్పుతూపు, జననాంతర పుణ్యము లేకయున్న ఆ చందపు తల్లి కనుగొనగ జాలరు ఆయమ్మ దుర్గ.

భట్టు గారు చూచే కొద్దీ ఇంకా చూడాలి అనిపించే అందం ఆ తల్లిది. ఎందరో మహారాజుల ఇళ్లలో గాజులు వేశాను కానివ్వండి, ఇలాంటి తల్లిని నేను చూడలేదంటే నమ్మండి బాబు, నా పైసలు నాకు ఇచ్చి పంపించండి అన్నాడు దాసు. దుర్గాదాసు మాటలు ఉమాపదని మదిలో అలజడిని సృష్టించాయి. అమ్మాయి లేని తనకు తానమ్మాయినని పలకటం, పూజామందిరం కుంకుమ భరిణిలో కాసు, ఇదంతా ఏదో అయోమయంగా ఉన్నది. ఇతడు మాయల మారివాడిలాగా లేడే, చూద్దామని పూజామందిరం చేరాడు. స్మితవదనంతో శోభిల్లే మాతకు వందనం చేసి కుంకుమ భరిణ మూత తెరిచాడు, వెరగుపడ్డాడు. కారణం తడతడలాడే అర్ధకాసు భరిణిలో ప్రత్యక్షమైంది. ఓహో, ఇది భవానీ మహిమే అని భావించి కాసు తీశాడు. మరొక కాసు ఆస్థానంలో ప్రత్యక్షమైంది. కళ్ళు జిగేల్మనేలా తీసే కొద్దీ కాసులు రాసులై కుప్పలు పడసాగాయి. అమ్మా భువనేశ్వరి, అఖండ వాత్సల్యమయీ, బాలా త్రిపుర సుందరి, ఇలా నీ మహిమను చూపేవా భవానీ మాత, అన్నపూర్ణ ఇలా రా, భవానీ మహిమ కళ్ళారా చూడు. అమ్మా భవానీ, కరుణామయీ కరుణా.

అన్నపూర్ణ కరుణ రసధ్వని కాత్యాయని అపార కృపా విశేషాన్ని నేనేమని తెలుపను అని అంజలించాడు. అతిథి సమర్చనం ఆగరాదని సాగాలని కాబోలు ప్రక్క ఊరి జమీందారు గారు 10 మందికి సరిపడ పప్పు బియ్యం కూరలు తట్టనిండుగా పంపించాడు. పదార్థాల తట్ట భర్త సన్నిధికి చేర్చింది అన్నపూర్ణ. పులకితాంతరంగుడై తరమాని నుతింప మాదృశులకు తల్లి భవాని భవత్కరుణాపూరకటాక్ష వీక్షణలగాక సాధ్యమిట్లోను నీ చరణాబ్జాతములను భజించు శిరి ఈ జన్మన్ ప్రసాదించి వీ తరుణోపాయము చూప వేడెద జగత్ కళ్యాణ సంధాయిని అన్నపూర్ణ. ఇక ఆలస్యం చేయకు, అతిథులకు వేగిరం వంట చేయి. వేగిరం వెళ్ళి వారిని లోపలికి ఆహ్వానించి వస్తారని మధ్యగదికి చేరాడు. అతిథులు అక్కడ లేరు. వీధి వాకిట కూర్చున్న దుర్గాదాసును చూచి దాసు, 3 సన్యాసులు లోపల నుంచి బయటికి వెళ్ళటం చూచావా అని అడిగాడు. అయ్యా, తట్ట తెచ్చిన వ్యక్తి తప్ప ఎవరూ ఈ వీధిని వెళ్ళలేదన్నాడు దుర్గాదాసు. పసివారి ఆకలి తీర్చ వచ్చిన ఆగంతకుడెవరో, ఆతిథ్యమిమ్మని వచ్చిన సన్యాసులెవరో, పదార్థాల తట్ట పంపినదెవరో అర్థమైంది ఉమాపదునకు. భక్తి పర్వశాశ్రువులు కన్నుల జాలువారా భగవతికి నివేదనం నీరాజనం అందించి తనయునకు దుర్గాదాసునకు అమ్మ ప్రసాదం పెట్టి, ధన్యుడవయ్యా దుర్గాదాస్, దేవదేవిని చర్మచక్షువులతో వీక్షించిన నీవు అదృష్టవంతుడివి. మా అమ్మాయిని నీవు దర్శించిన కాదు, మా అమ్మాయి కాదు ఆ అమ్మాయి కాదు మా అమ్మ, మా అమ్మను దర్శించిన ఆ పుణ్యస్థలి ఎక్కడ పదా అంటూ దుర్గాదాస్తో చెరువుగట్టుకు చేరాడు. అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, దుర్గమ్మ తనచే స్వయంగా గాజులు తొడిగించుకున్నదన్న యథార్థం తెలిసి తన్మయుడైనాడు దుర్గాదాసు. పామరుడనైన నా చేత గాజులు తొడిగించుకుని నన్ను అనుగ్రహించేవా కన్న తల్లి. అయ్యా భట్టుగారు, ఇదే చెట్టు కింద లోకాలేలి అమ్మకు గాజులు తొడిగానండి, వరాలమ్మ అడుగుదాడులు ఇవేనండి అని ఆ పదముద్రలపై పడి అమ్మా అమ్మా అని ఆక్రోశింపసాగాడు దుర్గాదాసు. కన్నులు అశ్రుపూరాలు కాగా జగన్మంగళదాయిని నడిచిన బాటకు సాష్టాంగ వందనం చేశాడు దాసు.

0: దివ్య చరణ దర్శన భాగ్యం కలిగించమ్మా, లోకమాత రక్షమాం పాహిమాం అని భాగవత ద్వయం ఇరువురు అమ్మకై ఆవేదన చెంది చెర్రు వైపు చూడసాగారు.
1: ఆతటాకముగట్టున అమ్మ కొరకు ఎర్రవారిన కన్నుల ఏడ్చి ఏడ్చి.

క్రమంగా చెరువు నీరు కదలసాగింది. వికసించిన ఎర్ర తామరల మధ్య కాంతులునే జగన్మాత కరకమలాలు మెల్లమెల్లగా చెరువు నీటిపై నిలిచాయి. చేతుల నిండుగా దుర్గాదాసు తొడిగిన రంగురంగుల గాజులు శోభిల్లసాగాయి. అయ్యా, భట్టుగారు అవేనే తొడిగిన గాజులు. ఆ చేతులు సాక్షాత్తు త్రిపురసుందరివేనండి. బాబు, అదిగో మా అమ్మ అని ఆనందాతిరేకంతో కేకలు పెట్టసాగాడు దుర్గాదాసు. మన జన్మలు ధన్యమైనాయి విజయొస్తు అన్నట్లు అమ్మ అభయముద్రను చూపుతున్న అభయముద్రను ఇరువురు దర్శించారు, అంజలి ఘట్టించారు. ఆహా, దుర్గాదాసు జగన్మాతకు మంగళ నీరాజనాలు అందించాడు ఉమాపదంతో సహా. పవమాన

0: மட்டவல்லி நிவாசாய மதுரானந்த ரூபிணி மகாயஜ்ஞஸ்வரூபாய ஸ்ரீ நுசிம்ஹாய மங்களம். ஜெய் குருதேவத ஸ்வஸ்தி.
1: మీరింతవరకు భవానీ మహిమ శ్రీ ధూళిపాళ శివరామకృష్ణ శర్మ గారిచే హరికథా కాలక్షేపం విన్నారు.

0: తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 11 గంటలు కావస్తోంది. వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

11:10 దాటింది. ఇంతటితో మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. శుభరాత్రి. జై హింద్.